ॐ ज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकय चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नम ॐ विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिविकासस्वामिन्निति नामिने। नम ॐ विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिन्निति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद। हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे, हरे राम राम राम हरे हरे। శ్రీ చాణక్య నీతి 5వ అధ్యాయం చర్చిస్తున్నాం, 16వ శ్లోకం. వృథా వృష్టి సముద్రేషు వృథా తృప్తేషు భోజనం వృథా ధానం ధనాఢ్యేషు వృథా దీపో దివాపి చ. వృథా వృష్టి సముద్రేషు వృథా తృప్తేషు భోజనం వృథా ధానం ధనాఢ్యేషు వృథా దీపో దివాపిచ. సముద్రంపై కురిసేటువంటి వర్షం వృథా, సంతృప్తి చెందిన వాడికి ఇచ్చినటువంటి ఆహారం వృథా. అంటే తృప్తి చెందిన వాడికి భోజనం పెడితే అది వృథా అవుతుంది. ధనవంతుడికి చేసేటువంటి దానం వృథా, పగటి పూట దీపం వృథా. ఏమిటవి? సముద్రంపై వర్షం వృథా, సంతృప్తి చెందిన వాడికి భోజనం పెట్టడం వృథా, ధనవంతుడికి దానం ఇవ్వడం వృథా, పగటి సమయంలో దీపం వృధా. ఇక్కడ భాష్యంలో ఏం చెప్తున్నారంటే, అన్నిటికంటే అత్యంత వృధా ఏమిటంటే, ఒక మూర్ఖుడికి జ్ఞానోదయం కలిగించాలని ప్రయత్నం చేస్తే అది వృధా అని చెప్పుకుంటారు. మరొక చోట కూడా మనకు చెప్పడం కదా, ఏముంటుంది, ఉపదేశోహి మూర్ఖానాం ప్రకోపయన శాంతయ్య అని చెప్పుకుంటారు. మూర్ఖుడికి ఉపదేశం ఇవ్వాలని ప్రయత్నం చేస్తే వాడు కోపం వస్తుందన్న. పయఃపాన భుజంగానాం అని చెప్పన్నారు, అంటే పాముకి పాలు పోసినట్టు అనమాట. కేవలం విషవర్ధనం, అది కేవలం విషాన్నే పెంచుతుంది, పాముకి పాలు పోస్తే అట్లా. తర్వాత 17వ శ్లోకం. నాస్తి మేఘ సమం తోయం నాస్తి చాత్మ సమం బలం నాస్తి చక్షు సమం తేజో నాస్తి ధాన్య సమం ప్రియం నాస్తి మేఘ సమం తోయం నాస్తి చాత్మ సమం బలం నాస్తి చక్షు సమం తేజో నాస్తి ధాన్య సమం ప్రియం అన్నారు. మేఘం నుంచి కురిసేటువంటి నీటికి మించినటువంటి నీరు లేదు అని చెప్పుకుంటున్నారు. అంటే దాని అంతటి స్వచ్ఛమైనది మరొకటి లేదండి. మేఘం నుంచి కురిసేటువంటి నీటిని మించిన నీరు లేదు, ఆత్మబలాన్ని మించినటువంటి బలం లేదు. అంటే వ్యక్తి తన యొక్క స్వంత బలం ఏదైతుందో దానిని మించినటువంటి

కలం లేదు. కళ్ళ నుంచి నాస్తి చక్షుస్సమం తేజో, కళ్ళ నుండి వెలువడే తేజమును మించినటువంటి తేజము లేదు. అలాగే నిలువ చేయబడినటువంటి ధాన్యాన్ని మించినటువంటి సంపద లేదు అనుకుంటారు. నిలువ చేయబడినటువంటి ధాన్యాన్ని మించినటువంటి సంపద లేదు. భాష్యం కాశీలో విశ్వనాథ మందిరం దాటి కొంచెం ముందుకు వెళ్ళిన, అలాగే మథురాలో విశ్రామ ఘాట్ అనేది ఉందో దానిని దాటి ముందుకు వెళ్ళిన తర్వాత అక్కడ మనకి ఈ ధాన్యానికి దేవత అయినటువంటి అన్నపూర్ణాదేవి యొక్క ఆలయం కనిపిస్తుందట. మరి ఈ అన్నపూర్ణాదేవి ఆయుధాలను పట్టుకుని ఉండదు. ఏం పట్టుకుని ఉంటుందట అంటే ఒక పెద్ద పాత్ర పట్టుకుని అందులో గరిట పెట్టున్నటువంటి దాన్ని పట్టుకుంటుంది. అన్నపూర్ణాదేవి చేతిలో మనం చూస్తే పెద్ద పాత్ర ఉంటుంది, అందులో గరిట ఉంటుంది అనమాట. ఆ విధంగా ఆమె ఈ మాతృప్రేమను అలాగే ఈ మాతృ పోషణను ఆమె సూచిస్తుంది అనమాట. మూర్తి భవించినటువంటి మాతృప్రేమ అలాగే మాతృ పోషణ అని చెప్పుకుంటున్నారు. ఇంకేమంటారంటే మరి ఆపద సమయాల్లో నిలువ చేయబడినటువంటి ధాన్యమే నిజమైనటువంటి సంరక్షణ అని చెప్పుకుంటున్నారు. ఇక్కడ పతిత భవన ప్రభు చెప్తున్నారు ఏమంటున్నారంటే, మన గురు మహారాజ కొన్నిసార్లు చెప్పినట్లుగా అంటే శ్రీల ప్రభుపాదుల వారు కొన్నిసార్లు చెప్పినట్టుగా, ఎప్పుడైతే గర్వితులైనటువంటి కర్మాగార యజమానులు ఆయనను దర్శించుకోవడానికి వచ్చేవారో వారితో ప్రభుపాదులు వారు అనేవారంట. ఏమనేవారంటే మీరు నట్లు బోర్డులు తినలేరు అని చెప్పి చెప్పేవారు వాళ్ళతో. ఎందుకంటే వాళ్ళు నట్లు బోర్డులు తయారు చేస్తారు కదా కర్మాగారాలు, వాళ్ళతోటి ఏమని ఎవరంటే మీరు నట్లు బోర్డులు తినలేరు అని చెప్పి చెప్పేవారు. మరి శ్రీకృష్ణ భగవానుడు ఆయన గోపాలకుల సమాజంలో ఆయన ఆవిర్భవించాడు, అంటే వ్యవసాయదారుల కుటుంబంలో ఆయన ఆవిర్భవించడం జరిగింది. ఇంకా చెప్పాలంటే మనం భూమికి తిరిగి వెళ్ళడం అనేది ఈ ప్రస్తుత యుగంలో అత్యావశ్యకమైనటువంటి విషయం అని చెప్పుకుంటున్నారు. అంటే మళ్ళీ మన యొక్క భూమికి అంటే మన యొక్క పంట పండించుకోవడం, మన కూరగాయలు అలాగే ధాన్యం గోవులు వీటికి తిరిగి వెళ్ళడమే ఈ యుగంలో అత్యావశ్యకమైన విషయం అని చెప్పుకుంటారు. భారతదేశం కంటే వర్షాన్ని గొప్పగా గౌరవించేటువంటి ప్రదేశం భూమిపై లేదట. అంటే భారతదేశంలో వర్షాన్ని గౌరవించినంతగా వర్షాన్ని పూజించినంతగా ఈ భూమిపై మరే ప్రదేశంలోనూ పూజించరు. మరి వర్షాకాలంలో ఎప్పుడైతే మనకి వర్షాకాలం వచ్చిన తర్వాత మొట్టమొదటి వర్షాలు పడతాయో భారతదేశపు గ్రామాల్లో ఉన్నటువంటి ఎవరైతే జనులు ఉంటారో వాళ్ళందరూ కూడా ఇంటి బయటికి ఆనందంగా పరిగెట్టుకుంటూ వెళ్తారు. అంటే ఎంత ఆనందంగా పరిగెత్తుకు వెళ్తారంటే విగ్రహారాధన జరిగిన తర్వాత పూజారి గంగా నీటిని విసురుతున్నప్పుడు జనం ఎలాగైతే ముందుకెళ్తారు, అందరూ మనమే కొడాలి మనమే కొడాలని. అలాగే గ్రామాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఆ విధంగా చాలా ఆతృతగా బయటకు వెళ్తారట మొదటి వర్షం పడినప్పుడు భారతదేశంలో భారతదేశ గ్రామాల్లో అని చెప్పుకుంటున్నారు. శాస్త్రాల్లోని కొన్ని ప్రదేశాల్లో వర్షపాతం అనేది భగవంతుని యొక్క రేతస్సుగా వివరించబడింది. ఎందుకంటే ఈ వర్షం ద్వారానే సకల జీవజాతులు కూడా మరి ఈ భూమిపై ఆవిర్భవిస్తాయి, అలాగే భూమిపై పోషింపబడతాయి. అందుకే ఒక్కోసారి వర్షపాతాన్ని భగవంతుని యొక్క వీర్యంతో పోల్చబడడం జరిగింది వర్షాన్ని. ఎందుకంటే మరి వర్షం ద్వారానే కదా అన్ని జీవులన్నీ కూడా ఉద్భవించేది. అంటే ఏ విధంగా మరి క్షీణే పుణ్య మర్త్యలోకం విషయం అంటే జీవులన్నీ కూడా ఊర్ధ్వలోకాల నుంచి భూమిపై ఎలా పతనం చెందుతాయంటే వర్షం ద్వారానే. వర్షం ద్వారా అవి కురుస్తాయి, కురిసి అవి వివిధ రకాల గ్రాసము మొక్కలు వీటిని ఆశ్రయిస్తాయి, ధాన్యాన్ని ఆశ్రయిస్తాయి, అవి తినేటువంటి వాళ్ళ యొక్క పురుష దేహాల్లోకి ఈ ఆత్మలు ప్రవేశిస్తాయి. కాబట్టి వర్షం ద్వారానే జీవులు నేల మీదకి వస్తాయి అన్నమాట అన్ని జీవజాతులు కూడా. శ్రీమద్భాగవతంలో బ్రహ్మదేవుడు భగవంతునికి ఒక ఉపదేశాత్మకమైనటువంటి ప్రార్థన చేస్తాడు. ఏమంటాడంటే, అంబస్తు యద్రేత ఉదార వీర్యం సిద్ధ్యంతి జీవంతి ఉతవర్ధమానాః లోకాయతో అథాఖిల లోకపాలాః ప్రసీదతాం నః స మహావిభూతి అని చెప్పన్నారు. శ్రీమద్భాగవతం 8వ స్కందం 5వ అధ్యాయం 33వ శ్లోకం ఏం చెప్పబడిందంటే, ఈ సమస్త విశ్వ వ్యక్తీకరణ అంతా కూడా నీటి నుండి ఉద్భవించింది. మరి నీటి కారణం చేతనే సకల జీవులు కూడా జీవిస్తున్నాయి, అవి బ్రతుకుతున్నాయి, అవి ఎదుగుతున్నాయి. ఈ నీరు పూర్ణ పురుషోత్తమ భగవానుని యొక్క వీర్యము కాక మరేమీ కాదు. అందుచేత ఆ పూర్ణ పురుషోత్తమ భగవానుడు ఎవరికైతే అంత గొప్ప శక్తి ఉందో ఆయన మా పట్ల ప్రసన్నుడవుగాక అని బ్రహ్మదేవుడు ప్రార్థన చేస్తాడు. శ్రీమద్భాగవత 8వ స్కందం మా గురు మహారాజు ఈ విధంగా వ్యాఖ్యానిస్తారు అని చెప్పుకుంటున్నారు. అంటే ఎవరు శ్రీల

గొప్పలు వ్యాఖ్యానిస్తారు. ఏమని మరి ఈ నామమాత్రపు సైంటిస్టుల యొక్క సిద్ధాంతాలు ఎలా ఉన్నప్పటికీ ఈ అత్యంత గొప్ప పరిమాణంలో ఈ ఈ భూమిపై నీరు అలాగే ఇతర లోకాలలో నీరు ఇదంతా కూడా వాళ్ళు చెప్తున్నట్టుగా ఈ హైడ్రోజన్ మరియు ఆక్సిజన్ యొక్క మిశ్రమం ద్వారా ఏర్పడలేదు అని చెప్పుకుంటున్నారు ప్రభుపాదుల వారు. ఈ నామమాత్రపు సైంటిస్టులు అలా సిద్ధాంతాలు ఏవో చెప్తారు. ఏమండి మన లోకంలోను ఇతర లోకాల్లో ఉన్నటువంటి నీరు ఈ హైడ్రోజన్ అలాగే ఆక్సిజన్ యొక్క సమ్మేళనం వల్ల పుట్టిందని చెప్తారు. కానీ ఈ నీరు అనేది కొన్నిసార్లు భగవంతుని యొక్క చెమటగాను కొన్నిసార్లు భగవంతుని యొక్క వీర్యముగాను చెప్పబడుతుంది. ఆ విధంగా వివరించబడుతుంది. ఎందుకంటే నీటి నుండే సకల జీవులు కూడా ఉద్భవిస్తాయి. మరి నీటి కారణం చేతనే అవి జీవిస్తాయి, అవి ఎదుగుతాయి. ఒకవేళ నీరు లేనట్లయితే సకల జీవరాశి కూడా నశించిపోతుంది. నీరే ప్రతి ఒక్కరికి కూడా జీవనాధారం. అందుచేత భగవంతుని యొక్క కృప వలన ప్రపంచవ్యాప్తంగా మనకు ఎంతో నీరు లభిస్తుంది అని చెప్పి చెప్తున్నారు. కాబట్టి ఇంకా చెప్పాలంటే నీరు ఒక విధంగా చెప్పాలంటే ఐశ్వర్యానికి సంకేతం కూడా. మరి ఈ వర్షం అనేది అత్యంత జీవనావశ్యకమైనప్పటికీ యజ్ఞాలు నిర్వహించడానికి బ్రాహ్మణులు లేకపోవడం చేత ఈ వర్షాలు అనేవి సక్రమంగా కురవడం లేదని చెప్పుకుంటున్నారు. ఎందుకంటే యజ్ఞాద్ భవతి పర్జన్యం, యజ్ఞం చేయడం వల్ల వర్షాలు అనేవి కురుస్తాయి. కానీ సరైనటువంటి బ్రాహ్మణులు లేకపోవడం వల్ల యజ్ఞాలు జరగడం లేదు, అందుచేత వర్షాలు సక్రమంగా కురవడం లేదు. మరి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలివైనటువంటి వ్యక్తులు వాళ్ళు ఈ యొక్క సంకీర్తన యజ్ఞాన్ని గంభీరంగా స్వీకరించినట్లయితే, అంటే ఏ విధంగా అయితే ప్రభుపాదుల వారు ప్రపంచవ్యాప్తంగా దీన్ని ప్రవేశపెట్టారో ఆ విధంగా ఈ ప్రపంచంలో ఉన్నటువంటి విజ్ఞులైనటువంటి వారు ఈ యొక్క సంకీర్తన యజ్ఞాన్ని గంభీరంగా స్వీకరించినట్లయితే అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు సంతృప్తి చెందుతాడు. మరి తత్ఫలితంగా తగినంత వర్షపాతం కురుస్తుంది, మరి శాంతి సమృద్ధులు అనేవి నెలకొంటాయి ప్రపంచవ్యాప్తంగా అని చెప్పుకుంటున్నారు. ఇది 17వ శ్లోకం. 18వ శ్లోకం. అధనాధనమిచ్చంతి వాచం చైవ చతుష్పదాః మానవాః స్వర్గమిచ్చంతి మోక్షమిచ్చంతి దేవతాః. అధనాధనమిచ్చంతి వాచం చైవ చతుష్పదాః మానవాః స్వర్గమిచ్చంతి మోక్షమిచ్చంతి దేవతాః అనుకుంటున్నారు. పేదవాడు సంపదలను కోరుకుంటాడు, నాలుగు కాళ్ళ పశువులు మాట్లాడే సామర్థ్యాన్ని కోరుకుంటాడు, మనిషి స్వర్గాన్ని కోరుకుంటాడు, దేవతలు అమరత్వం కోసం ప్రార్థిస్తారు అని చెప్పుకుంటారు. ఏమన్నారు, పేదవాళ్ళు ధనాన్ని కోరుకుంటారు, నాలుగు కాళ్ళ జంతువులు మాట్లాడే సామర్థ్యం కోసం మాట్లాడే సామర్థ్యాన్ని కోరుకుంటాడు, మనిషి స్వర్గాన్ని కోరుకుంటాడు, అయితే దేవతలు మాత్రం అమరత్వాన్ని కోసం ప్రార్థన చేస్తారు. భాష్యం, ఈ భౌతిక ప్రపంచం అనేది కోరికపై నడుస్తుంది, కోరికపై ఆధారపడి నడుస్తుంది. కుక్కలేమో మనుషులకు ఉండేటువంటి లక్షణాలను కోరుకుంటాయట, మనుషులేమో గొప్ప సంపదను కోరుకుంటారు. సంపద కలిగినటువంటి వాళ్ళు స్వర్గంలో దీర్ఘమైనటువంటి ఆయువును కోరుకుంటారు. మరి దేవతలేమో జన్మ మృత్యువుల నుండి ముక్తిని కోరుకుంటారు. శ్రీల ప్రభుపాదుల వారు చెప్పినట్టుగా మీరు కోరిక లేనటువంటి స్థితిని కోరుకున్నప్పటికీ, కోరిక లేనటువంటి కోరిక లేకుండా ఉండాలి అని మీరు కోరుకున్నప్పటికీ మీరు ఏదైతే కోరుకున్నారో అది మీకు లభించదు అని చెప్పుకుంటున్నారు. మీరు కోరుకోవలసిందల్లా కృష్ణ చైతన్యవంతులు అవ్వాలని తప్పనిసరిగా కోరుకోవాలి అంతే. మనం కోరుకోవలసిందల్లా కృష్ణ చైతన్యవంతులు అవ్వాలని మనం కోరుకోవాలి తప్ప, అది తప్ప మిగిలినవన్నీ మనం ఏది కోరుకున్నా సరే మనం లభించదు. కోరిక లేకుండా ఉండాలనుకున్నా అది ఆ కోరిక ఫలించదు. శ్రీల ప్రభుపాదుడు రచించినటువంటి దేవాదిదేవుడు శ్రీకృష్ణ భగవానుడి గ్రంథంలో మనం చూడొచ్చు, దేవతలు స్వయంగా ఇప్పుడైతే కృష్ణుడు భూమిపై అవతరించినప్పుడు వాళ్ళందరూ కూడా వారు అక్కడ సంఘటితులు అవ్వడం మనం చూసాం. దేవతలు ప్రార్థన చేశారు. ఏమని ప్రార్థన చేశారు, ఉమా ప్రియమైనటువంటి దేవా, మీరు ఈ యదువంశ శ్రేష్ఠునిగా అవతరిస్తున్నారు, మరి మేము మా యొక్క గౌరవపూర్వకమైనటువంటి వినయపూర్వకమైనటువంటి ప్రణామాలను మీ యొక్క పాదపద్మముల చెంత అర్పిస్తున్నాం. మీరు ఈ విధంగా ఆవిర్భవించడానికి ముందు మీరు మత్స్యముగా, హయగ్రీవునిగా, కూరమముగా, నృసింహునిగా, వరాహునిగా, హంసావతారముగా, శ్రీరామునిగా, శ్రీ పరశురామునిగా,
ఇలా ఎన్నో అవతారాలలో మీరు ఆవిర్భవించారు.

కృష్ణుడిని ఆవిర్భవించడానికి ముందు మీరు కేవలం మీ భక్తులను సంరక్షించడం కోసం అవతరించారు. మేము మిమ్మల్ని విన్నవించుకునేది ఏమిటంటే, ఈ ప్రస్తుత అవతారంలో మీరు అంటే స్వయం భగవంతునిగా మీరు అవతరించడం జరిగింది ఈ ముల్లోకాలను కూడా సంరక్షించడం కోసం. కాబట్టి దయచేసి మేము మీకు చేసేటువంటి సేవలో కలిగే అవాంతరాలను తొలగించండి, ఆ విధంగా మేము అహైతుకమైనటువంటి భక్తియుత సేవను పొందగలం అని దేవతలు శ్రీకృష్ణుని యొక్క ఆవిర్భావ సమయంలో ప్రార్థించడం జరిగింది. గర్భస్థుతి అని చెప్పి అంటారు దీన్ని. మరి చివరికి దేవతలు కూడా కృష్ణుణ్ణి శుద్ధ భక్తియుత సేవతో కూడినటువంటి మోక్షాన్ని కోరుకుంటున్నారు. అందుచేత తెలివైనటువంటి వాళ్ళు దేవతల యొక్క ఉదాహరణను అనుసరించాలి. అంతేగాని స్వర్గంలో తాత్కాలిక పౌరులుగా మారడానికి ఆతృత చూపకూడదు అన్నారు. మనిషి ఏమో స్వర్గానికి వెళ్ళాలనుకుంటున్నాడు, కానీ స్వర్గంలో స్వర్గపు నివాసులైనటువంటి దేవతలు ఏం కోరుకుంటున్నారు? భక్తియుత సేవతో కూడినటువంటి ముక్తిని కోరుకుంటున్నారు వాళ్ళు. కాబట్టి తెలివైన వాళ్ళు ఏం చేయాలట, వారి యొక్క అడుగుజాడల్లో అనుసరించాలి, దేవతల యొక్క అడుగుజాడల్లో. కాబట్టి మనం స్వర్గాన్ని కోరుకోకూడదు, స్వర్గంలో తాత్కాలిక పౌరులుగా ఉండడానికి మనం వాంఛించకూడదు, మనం కూడా దేవతల అడుగుజాడలు నడవాలి అని చెప్పారు. మరి నిరాకార యోగులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క అతి గొప్ప తప్పిదం ఏమిటంటే, అంటే నిరాకారవాదులు అంటే ఎవరు, భగవంతుని యొక్క వ్యక్తిత్వాన్ని భగవంతుని రూపాన్ని తిరస్కరించేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారు, వాళ్ళు చేసేటువంటి గొప్ప తప్పు ఏమిటంటే, వాళ్ళు భగవంతుని యొక్క అవతారాలు ఏవైతే ఉన్నాయో అవి భౌతిక శక్తి ద్వారా వ్యక్తమవుతాయని అనుకుంటారు. కృష్ణుడేమో భగవద్గీతలో సంభవాం యాత్మమాయ అని చెప్పుకుంటున్నాడు, కానీ వీళ్ళు ఏమనుకుంటారు, భగవంతునికి అవతారాలని ఆయన యొక్క భౌతిక శక్తి వ్యక్తీకరణలు అనుకుంటారు. మరి ఈ విధమైనటువంటి మాయావాదుల యొక్క ఈ తప్పుడు అభిప్రాయం ఏదైతే ఉందో అదేమిటంటే, వాళ్ళు ఏమనుకుంటారంటే, ఈ అనంతమైనటువంటి ఆధ్యాత్మిక విస్తృతి ఏదైతే ఉందో, అంటే ఇదేనైతే బ్రహ్మము అని చెప్పి అంటాము, పరబ్రహ్మము అంటాం కదా, నిరాకార బ్రహ్మము, ఈ నిరాకార బ్రహ్మము భౌతిక శక్తితో కూడిన వివిధ రూపాలను స్వీకరిస్తుందని అనుకుంటారు వాళ్ళు. వాస్తవంగా కృష్ణుని యొక్క లేదా నారాయణుని యొక్క రూపం ఏదైతే ఉందో, ఈ భూమిపై కృష్ణుడు నారాయణుడు ఆవిర్భవించినప్పుడు కూడా అది ఎప్పుడు కూడా దివ్యమైనదే, ఈ భౌతిక ప్రకృతి త్రిగుణాలకు అతీతమైనదే, అంటే ఈ సత్వరజస్తమ గుణాలకు అతీతమైనటువంటి రూపమే. వారు ఆధ్యాత్మిక ప్రపంచంలో ఏ విధమైన రూపాన్ని కలిగి ఉంటారో వారు భూమిపై అవతరించినప్పుడు కూడా అదే రూపాన్ని కలిగి ఉంటారు, అంతేగాని త్రిగుణాల చేత ప్రభావితమయ్యేటువంటి రూపం కాదు అది. శంకరాచార్యుల వారు కూడా స్వయంగా చెప్పడం జరిగింది, ఏమన్నారు, నారాయణ పరో వ్యక్త అన్నారు. నారాయణుడు ఈ భౌతిక ప్రపంచము యొక్క సృష్టి కాదు, నారాయణుడు భౌతిక సృష్టికి అతీతుడు అని చెప్పి ఆయన ఈ ఆయన ఇచ్చినటువంటి గీతా భాష్యానికి మంగళాచరణలో చెప్తారని ఎవరు, శంకరాచార్యులు. ఇది 18వ శ్లోకం. 19 సత్యేన ధార్యతే పృథ్వీ సత్యేన తపతే రవి సత్యేన వాతి వాయుశ్చ సర్వం సత్యే ప్రతిష్ఠితం. సత్యేన ధార్యతే పృథ్వీ సత్యేన తపతే రవి సత్యేన వాతి వాయుశ్చ సర్వం సత్యే ప్రతిష్ఠితం అని చెప్పన్నారు. సత్యము చేతనే భూమి పోషించబడుతుంది, సత్యము చేతనే సూర్యుడు ప్రకాశిస్తున్నాడు, సత్యము కారణముగానే వాయువు ఆయన వీస్తున్నాడు. వాస్తవంగా అన్నీ కూడా సత్యము పైన ఆధారపడి ఉన్నాయి అని చెప్పి చెప్తున్నారు. దీనికి భాష్యం ఏమిటంటే, ఎప్పుడైతే జీవి ఈ భౌతిక ప్రకృతితో సంపర్కంలోకి వస్తాడో అప్పుడు ఈ పరమసత్యాన్ని అనుభూతి చెందేటువంటి సామర్థ్యాన్ని అతడు కోల్పోతాడనమాట, భౌతిక ప్రకృతి యొక్క సంపర్కంలోకి వచ్చినప్పుడు. ఈ త్రిగుణాలు ఏవైతే ఉన్నాయో, అంటే సత్వరజస్తమ గుణాలు, అవి భౌతిక ప్రకృతి యొక్క 3 గుణాలు. మరి గుణము అంటే ఒక అర్థం ఏమిటంటే తాడు అని అర్థం. మరి సృష్టింపబడినటువంటి జీవులన్నీ కూడా ఈ భౌతిక ప్రకృతి యొక్క త్రాళ్లతో బంధించబడి ఉన్నారు. ఏ విధంగా అయితే మనం ఒక తాడు చూస్తే అందులో 3 పేటలు ఉంటాయి, 3 పేటలు అవి పెనవేసుకుని ఉంటాయి. ఏ విధంగా అయితే తాడులో మరి 3 పేటలు పెనవేసుకుని ఉంటాయో, అలాగే ప్రకృతి యొక్క త్రిగుణాలు వివిధ సమయాల్లో మనిషి యొక్క కార్యాలను వివిధ రకాలుగా ప్రభావితం చేస్తుంటాయి. అర్థం కదా, వివిధ సమయాల్లో మనిషి చేసే వివిధ కార్యాలను వివిధ రకాలుగా ప్రభావితం చేస్తూ ఉంటాయి. కొన్నిసార్లు మనిషి ఏదో దానం చేయాలనేటువంటి ఆలోచనలో ఉంటాడు, కొన్నిసార్లు కష్టపడి పని చేస్తూ ఉంటాడు, కొన్నిసార్లు

అటువంటి చోట ఒక కొడుకు వెళ్ళి నమస్కారం పెట్టి మాట్లాడడానికే చాలా ఇబ్బందిగా ఉంటుంది. మీరు ఆలోచించండి, నేను ఒక్క మాట చెప్తా, అంతకన్నా దాటి చెప్పడం నా సంస్కారానికి కూడా ఇష్టం ఉండదు. వాళ్ళు తల్లులు, ఆయన తండ్రి. వాళ్ళు అలా ఉండగా ఓ కొడుకు వెళ్ళి నమస్కారం చేయడం అన్నది ఆయనకి ఎంత బాధగా ఉంటుంది మీరు ఆలోచించండి. ఇంకొకప్పుడు ఇలా ఉండకుండా ఉంటాడు, వెళ్ళి చెప్తాను మా నాన్నగారికి అనడానికి అలా ఉండకుండా తండ్రి ఉంటాడన్న నమ్మకం లేని స్థితిలోకి వెళ్ళిపోయి ఉన్నాడు ఆయన. కాబట్టి ఇప్పుడు లక్ష్మణుడికి చెప్పుకోలేడు అంగదుడు. ఇది చిన్నపిల్లల్ని ఇబ్బంది పెట్టే పెద్దరికంగా మారడం అంటే. కాబట్టి ఇప్పుడు పాపం అలాగే వెళ్ళి నమస్కారం చేశాడు. నమస్కారం చేసి అంజలి ఘటించి చెప్పాడు. లక్ష్మణమూర్తి కోపంగా ఉన్నారు, రాముడు శోకంతో ఉన్నట్ట. ఆయన చెప్పమన్నది చెప్పడానికి వచ్చాడు, ఎదురు చూస్తున్నాడు, నిన్ను కలుస్తానంటున్నాడు, నన్ను వచ్చి ఏమాట చెప్పమన్నాడు, కాబట్టి నేను ఏం చెప్పను అని అడిగాడు. ఈయన చెప్పిన మాట ఆయన మనసులోకి వెళ్ళలేదు, ఆయన తలకెక్కలేదు. ఎందుకు ఎక్కలేదంటే ఆయన మనసు ఇక్కడ లేదు, ఇంకొక దాని యందు అనురక్తమై ఉంది. కాబట్టి ఇప్పుడు ఆయన వినే స్థితిలో లేడు. ఇప్పుడు కాసేపు మీరు ఆ పనులు ఆపేసి ఈ వినండి అనే స్థితిలో కొడుకు లేడు. చూడండి ఆ వ్యసనము ఏ స్థితి, హనుమ చెప్పింది ఇదే కదా, వచ్చేసిందా లేదా పరిస్థితి, చూస్తూ చూస్తుండగా వచ్చేసింది అంతే. ప్రాణ సంకటంలోకి వెళ్ళిపోయాడు సుగ్రీవుడు. ఇప్పుడు ఈశ్వరానుగ్రహం పనిచేసింది. కేవలం మిత్రుడు చంపకూడదు అనుకున్న రాముని యొక్క అనుగ్రహమే బహుశా సుగ్రీవుణ్ణి కాపాడింది. లక్ష్మణుని యొక్క కోపంతో లక్ష్మణుడు దగ్గరికి వచ్చి అంగదుడు మాట చెప్పిన తరువాత లోపలికి వెడదామని ముందుకు నడిచొస్తున్నటువంటి లక్ష్మణుణ్ణి చూసి భయపడిపోయినటువంటి కొన్ని వేల వానరములు ఏకకాలంలో ఒక పెద్ద నాదం చేశాయి. లోపలికి వెళ్ళిపోతున్నాడు, ఇంత కోపంగా ఉన్నాడు, అంగదుడు పైకి రాలేదు, ప్రభువు మత్తిల్లి ఉన్నాడు, ఏమవుతుందో అని వాళ్ళు ఒక పెద్ద నాదం చేశారు అందరు. ఇన్ని వేల వానరములు ఒక్కసారి నాదం చేస్తే సుగ్రీవుడు ఉలిక్కి పడ్డాడు. అంటే ఆయన ఎంత తాగి ఉన్నాడో, ఎంత మత్తులో ఉన్నాడో మీరు ఆలోచించండి. ఇప్పుడు ఆయన ఉలిక్కి పడి సచివుల్ని పిలిచాడు. అందుకొచ్చారు ఆ ప్లక్షుడు ప్రభావుడు, వెంటనే మంత్రుల దగ్గరికి వచ్చారు. అన్నాడు, ఎందుకు అలా అరుస్తున్నారు వానరులు అని అడిగాడు. అప్పుడు వాళ్ళు చెప్పారు, ఎందుకు అరుస్తున్నారు ఏమిటి, లక్ష్మణమూర్తి వచ్చాడు, రాముడు కోపంగా ఉన్నాడు, రాముడు శోకిస్తున్నాడు, సందేశం పట్టుకొచ్చాడు, నీతో మాట్లాడతాట, నీ దగ్గరికి వస్తాట, ఏం చెప్పమంటావు అని అడిగాడు. అయితే ఇప్పుడు అన్నాడు, సర్వదా సుకరం మిత్రం దుష్కరం పరిపాలనం అనిత్యత్వాచ్చ విచిత్తానాం ప్రీతి లల్పేపి విద్యతే. నేను రాముని పట్ల ఏ అపచారము చేయలేదు, రాముడి పట్ల ఒక్క మాట తప్పుగా మాట్లాడలేదు. బహుశా రాముడితో నా స్నేహాన్ని చెడగొట్టడానికి నేనంటే కిట్టని వాళ్ళు ఎవరో, నేను సుఖపడ్డం ఇష్టం లేక రామలక్ష్మణులకి నా మీద ఏవో చాడీలు చెప్పి ఉంటారు. చెప్పినా రామలక్ష్మణులు నమ్మకూడదే, ఇంత ఆగ్రహం ఎందుకు వచ్చింది అని ఇప్పుడు పెద్దల మాటలు జ్ఞాపకానికి వచ్చి ఇప్పుడు అన్నాడు, సర్వదా సుకరం మిత్రం దుష్కరం పరిపాలనం. స్నేహం చెయ్యడం మొదలు పెట్టడం తేలిక, స్నేహాన్ని నిలుపుకోవడం చాలా కష్టం అనేది. ఇంత పెద్ద మాట చూడండి. ఈ ఏడాది మీకు ఒకళ్ళని పరిచయం చేస్తాడు. పరిచయం చేసి ఈయన నాకు ఆప్తమిత్రుడండి, ఈయన కుడి చెయ్యి అంటాడు. ఓ రెండేళ్ళు పోయాక ఆయన మళ్ళీ వస్తాడు. ఏమంటే మీ పక్కన ఆయన ఉండేవారు కదా, ఆయన ఆయన మీ కుడి చెయ్యి అనేవారు కదా, ఆయనేది అంటాడు. అప్పుడు తెలుసుకోలేకపోయానండి, వాడు దుర్మార్గుడు, వాడిని వదిలేశానంటాడు. ఇప్పుడు వచ్చిన ఆయన ఏమనుకుంటాడు, రే కుడి చెయ్యి అనేవాడు అంత గొప్పగా చెప్పేవాడు ఈడ్రా, ఇప్పుడు మళ్ళీ రెండేళ్ళు పోయాక వచ్చేటప్పటికీ అబ్బాబ్బే వాడు ద్రోహం అంటున్నాడు ఏంటి అనుకుంటాడా అనుకోడా. తనంత తాను విడిచిపెట్టేయ్యవలసినంత స్థితిని అవతలవాడు కల్పించుకుంటే తప్ప మీరు, అందుకే స్నేహం మొదలుపెట్టేయడం చాలా తేలిక, స్నేహాన్ని నిలబెట్టుకోవడం చాలా చాలా కష్టం. ఇప్పుడు అంటున్నాడు ఆ మాట, రాముడితో స్నేహం మొదలుపెట్టడం తేలికైంది, ఇప్పుడు ఆ స్నేహాన్ని నిలబెట్టుకోవడం కష్టం అవుతోంది. ఎందుకో తెలుసా, అనిత్యత్వాచ్చ చిత్తానాం మనస్సు ఉంది చూశారు, ఇది ఒకలా ఉండదు,

ఒక్కొక్కప్పుడు ఒక్కొక్కలా ఉంటుంది. అప్పుడు మాట ఇచ్చాను, ఇప్పుడేమో ఇలా ఉన్నాను. చూశారు ఎంత ప్రమాదం వచ్చిందో. ప్రీతి రల్పేపి భిజ్యతే, చిన్న విషయానికి ఒక్కొక్కసారి చాలా ప్రమాదాలు వచ్చేస్తాయి. కాబట్టి స్నేహాన్ని నిలబెట్టుకోవడంలో ఇబ్బంది వచ్చింది అన్నాడు. అని ఇప్పుడు రాముడు చేసినటువంటి మేలు ఏదైతే ఉందో దానిని మాత్రము నేను ఎన్నడూ మరువను. అంతటి మహానుభావుడు రామచంద్రమూర్తి నాకంత ఉపకారం చేశాడు, ఆయనకి నేను ఏ చిన్న ప్రత్యుపకారము చేయలేకపోతున్నాను అని బాధపడుతున్నాను. వాలిని వధించి నాకు రాజ్యం ఇచ్చాడు. ఇవాళ నేను అనుభవించే సుఖాలన్నీ కూడా రాముడు పెట్టిన భిక్ష. అటువంటి రాముడికి నేను ఉపకారం తొందరగా చేయకపోవడం పొరపాటే. అంటే హనుమ అన్నారు సుగ్రీవుడితో, సర్వదా ప్రణయాత్ క్రుద్ధో రాఘవోనత్ర సంశయ భ్రాతరం సంప్రహితవాన్ లక్ష్మణం లక్ష్మీవర్ధనం. సుగ్రీవ, ఇంకా నీకు బాగా బాధపడలేదు. కోపము రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి ప్రతీకార ఇచ్ఛతో ఉన్న కోపము, ఒకటి అవతలవాడు పాడైపోతున్నాడని ప్రేమతో కోపం తెచ్చి పెట్టుకుని సంస్కరించాలని ప్రయత్నించడం ఒకటి. రాముడిది ప్రతీకార ఇచ్ఛతో కూడుకున్నటువంటి కోపం కాదు. ప్రతీకార ఇచ్ఛతో కూడుకున్నదైతే ఇంకోలా ఉంటుంది. ఇది ప్రణయాత్క్రుద్ధో, ప్రేమతో కూడిన కోపం. ప్రేమతో కూడిన కోపాన్ని ప్రేమతోటే అర్థం చేసుకోవాలి, తప్ప ప్రేమతో కూడిన కోపాన్ని ఇంకొకలా అర్థం చేసుకోకూడదు. కాబట్టి రాముడికి నీ మీద ఎంత ప్రేమ ఉందో అర్థం చేసుకో. ఆయనంత కోపంగా మాట్లాడినా ఇప్పుడు లక్ష్మణుడు వచ్చేదో చాలా కోపంగా ఉన్నాడని మాట్లాడతాడు. నువ్వేం చేయాలో తెలుసా? ఎంత ప్రేమ లేకపోతే నా మీద ఒక బాణం వెయ్యగలిగిన వాడు వెయ్యకుండా ఇలా కబురు చేశాడు అని అంజలి ఘటించి వినాలి తప్ప నువ్వు నన్ను ఇలా అంటాడా అనకూడదు. ఆ ప్రేమ నిన్ను ఉద్ధరించడానికేనాయా కోపం? ఈ శ్లోకం కానివ్వండి, ఇవాళ సమాజంలో సరిగ్గా జీర్ణమైతే చాలామంది మధ్య విభేదాలు, చాలామంది మధ్య దెబ్బలాటలు, చాలా చాలా ఆత్మహత్యలు ఆగిపోతాయి. అమ్మ దెబ్బలాడితే ఆత్మహత్య ఏమిటండి? నాన్నగారు దెబ్బలాడితే ఆత్మహత్య ఏమిటి? భర్త దెబ్బలాడితే ఆత్మహత్య ఏమిటి? భార్య పుట్టింటికి వెళ్ళి రావడం ఆలస్యమైతే భర్త ఆత్మహత్య చేసుకోవడం ఏమిటి? అంటే అవతలవారు ఒక మాట అన్నప్పుడు ప్రేమతో అన్న మాటని ప్రేమగా స్వీకరించగలిగినటువంటి లక్షణం కోల్పోతే ఏమైపోతుందంటే అవి ఎప్పుడు పిటపిటలాడుతూ ఉంటాయి తప్ప సంబంధాలు వాటికి అనురక్తి ఆర్ద్రత అన్న తడి అంటి ఉండవు. ఆ సంబంధాలకి అవి ఎప్పుడు ఎండిపోయినటువంటి వేయించేసినప్పుడల్లా ఉంటాయి. మీరు ఎక్కడ ముట్టుకున్న పడుక్కుని విరిగిపోతుంది. అలా ఉండకూడదు. చక్కగా ముట్టుకుంటే తడితో ప్రేమ అన్న తడి తగలడం వల్ల మీరు ముట్టుకుంటే సాగేటటువంటి గుణం కలిగినటువంటిదై ఉండాలి. మీరు ఎంత దాన్ని స్వీకరిస్తే అంత మధురిమ దాంట్లోంచి రావాలి. మీరు ఒక ద్రాక్ష పండుని మంచి ఎండాకాలంలో ఫ్రిడ్జ్లోంచి ద్రాక్ష పళ్ళ గుత్తొకటి తీసి పక్క కూడా తీయవలసిన అవసరం లేకుండా ఉన్నటువంటి పండు కదా, దాన్ని తీసి ఇలా నోట్లో వేసుకుని పెదవుల మధ్య పెట్టి నొక్కండి, పళ్ళ మధ్య పెట్టి నొక్కండి, దవడ బుగ్గ కింద పెట్టి నొక్కండి, ఇలా పెట్టి వేళ్లతో నొక్కుకోండి, అది తీయటి చల్లటి రసాన్ని చిమ్ముతుంది మీ మీద. కొన్ని కొన్ని అనుబంధాలు అలా ఉండాలి, వాటిని అలా అర్థం చేసుకోవాలి. ఒక్కొక్కసారి దెబ్బలాడారు అనుకోండి, ఓ ఎందుకు దెబ్బలాడి ఉంటారు, ఎంత ప్రేమైకమూర్తి నా ఎందు ఇలా అన్నారంటే ఆయనకి ఎంత ఆర్తితో అంటున్నారో అన్న విషయాన్ని అర్థం చేశారు. ఒక్కొక్కసారి ఆవిడ అంటుంది కోపంతో, ఆవిడ కోపంతో అంటే ఓ నా ఎందు ఎంత ప్రేమ కలిగింది, ఎంత పిచ్చిది నేనంటే ఆ ప్రేమలో ఉంటుంది అని. దాన్ని మీరు ప్రేమగా స్వీకరించాలంటే కానీ నన్ను అంత మాట అంటుందా? 1947లో పెళ్ళైన కొత్తల్లో ఇలాగే 57, 67, 77 దిక్కుమాలవన్నీ గుర్తు తెచ్చుకుని అక్కడి నుంచి ఇంకా వారం రోజులు మాటలు మానేసి కంచాలు విసిరేసి నానా అల్లరి చేసేసుకుని ఇల్లు యమలోకం కింద చేసుకుని ఆ తర్వాత ప్రారంభం ఎవరు అనుభవించాలి? వీళ్ళిద్దరే అనుభవించాలి. ఎందుకంత కోపం? ప్రణయాత్కృత, ఆ ప్రేమతో కూడినటువంటి కోపాన్ని ప్రేమతో కూడిన కోపంగానే అర్థం చేసుకోవయ్యా. హనుమ మాట్లాడితే అలా ఉంటాయండి. అమ్మో ఏమి మాటలండి మహానుభావుడివి. కాబట్టి ఆర్తస్య హృతదారస్య పరుషం పురుషాంతరాత్ వచనం మర్షణీయంతే రాఘవస్య మహాత్మనః. నువ్వు నీ భార్యలతో ఉన్నావు, రాజ్యాన్ని పొందావు, వేళ దాటిపోయినా సుఖాలు అనుభవిస్తున్నావు, భార్య లేదు, రాజ్యం లేదు, నీకు ఉపకారం చేశాడు, నీకు సమయం ఇచ్చాడు, తాను నగరంలో కూడా రాలేదు, బయట పర్వత గుహలో ఉన్నాడు, ఒక గుహలో పడుకుంటున్నాడు,
ఇన్నాళ్ళు ఎదురు చూశాడు, ఎంత బాధ వస్తుందో ఇప్పుడు. ఆ బాధలో వచ్చేటటువంటి మాట కొంచెం కష్టంగానే ఉంటుంది నువ్వు వినడానికి.

నువ్వు వినడానికి కష్టంగా ఉందని కాదు, వినవలసిందే. అవతల వాడి కష్టం ఎంత ఉంటే ఆ మాట వచ్చిందో నువ్వు గమనించాలి. కాబట్టి ఇలా కోణంలో వినిప్పుడు లక్ష్మణుడు చెప్పేది. తప్ప నువ్వు బాగా తప్ప తాగి ఉన్నావు కాబట్టి రాముడు నన్ను ఇలా అంటాడా అని వినవద్దు సుమా. ఎంత సిద్ధం చేస్తున్నారో చూడండి. ఇది హనుమంటే మహానుభావుడండి ఆయన. అందుకే ఆయన పేరు చెప్తే చాలు, మనిషి చక్కటి స్థితిని పొందుతాడు. కృతాపనాథస్య హితే నాణ్యత్ పశ్యామ్యహం క్షమం అంతరేణాంజలిం బద్ధ్వా లక్ష్మణస్య ప్రసాదనాత్. ఓ కిష్కింధకాండ కిష్కింధకాండే. ఏమి హరిప్రసాద్ గారు చెప్దామా? చూద్దాం చూద్దాం, అదో సంతోషం. కాబట్టి ఇప్పుడు నువ్వు ఒకవేళ లక్ష్మణుడు వచ్చి క్రుద్ధుడై మాట్లాడినా అంజలి ఘటించి విను తప్ప ఇంకొకలా మాత్రం దాన్ని అర్థం చేసుకుని కోపగించవద్దు అన్న తరువాత ఆ లక్ష్మణుడు అక్కడ నిలబడి ఉన్నాడు. నిలబడి ఉండగా కూజితం నూపురాణంచ కాంచీనాం నిదనదం తథా సన్నిశమ్య తత శ్రీమాన్ సౌమిత్రిర్ రజ్జితోభవత్. రోషవేగ ప్రకుపిత శ్రుత్వా చాభరణస్వనం చకార జ్యాస్వనం వీరో దిశ శబ్దేన పూరయన్ చారిత్రేణ మహాబాహు అపకృష్ట సలక్ష్మణ తాసానేకాంతమాశ్రిత్య రామశోక సమన్విత. ఆయన అక్కడ నిలబడి ఉండగా లక్ష్మణమూర్తి లోపల స్త్రీల ఆభరణములు అంటే వాళ్ళు పెట్టుకున్నటువంటి వడ్డాణములు పెట్టుకున్నటువంటి కంకణముల యొక్క ధ్వనులు వినపడ్డాయి. ఆయన స్త్రీలు రాజుతో సంతోషంగా ఏకాంతంగా తిరుగుతూ ఉండగా నేనిక్కడ దగ్గరగా తిరగకూడదు అని సిగ్గు చెందినవాడై పక్కకి వెళ్ళాడు. అది ఆయన చారిత్రం, ఆయన నడవడటువంటిది. కానీ వెంటనే జ్ఞాపకానికి వచ్చింది, మా అన్నయ్య అంత బాధపడుతున్నాడు, ఈ సుగ్రీవుడు ఇక్కడ ఇలా సుఖిస్తున్నాడు, ఆయనకి బాధ కలిగి వెంటనే పిడుగుపడితే ఎటువంటి ధనుస్తుందో, మేఘం ఒక్కసారి గర్జిస్తే ఎటువంటి ధనుస్తుందో అలా టంకారం చేశాడు. చేసేటప్పటికి లోపల ఉన్నటువంటి సుగ్రీవుడు అదిరిపోయాడు. అదిరిపోయి ఆసనం మీద ఉన్నవాడు ఉన్నట్టుగా ఒక్కసారి లేచి నిలబడ్డాడు. నిలబడి తారని పిలిచి అన్నాడు, తారా ఇంత ఆగ్రహంతో ఉన్నటువంటి లక్ష్మణుడికి నేను ఎదురుపడి మాట్లాడడం కష్టం, నేనున్న పరిస్థితిలో లక్ష్మణుడితో మాట్లాడలేను, కానీ రామలక్ష్మణులు గొప్ప చారిత్రం ఉన్నవారు, నీవు వెళ్ళి ఎదురుగుండా నిలబడి మాట్లాడితే నువ్వు ఏ స్థితిలో ఉన్నా సరే ఆడదాన్ని చూసేటప్పటికీ కోపాన్ని వదిలిపెట్టేస్తారు, కాబట్టి నువ్వు వెళ్ళి మాట్లాడు, నువ్వు మాట్లాడడంలో సమర్థురాలివి, నాతో మాట్లాడడానికి వీలైనంత రీతిలో లక్ష్మణుడి కోపం తగ్గిపోయిన తర్వాత నేను వచ్చి మాట్లాడతానన్నాడు. ఇప్పుడు తార లక్ష్మణుడి దగ్గరికి వెళ్ళింది. ఎలా వెళ్ళింది? అది తార గొప్పతనం అండి. కిష్కింధకాండలో ఒక మెరుపు తార. సాప్రస్కలంతి మదవిహ్వలాక్షి ప్రలంబకాంచి గుణహేమ సూత్ర సలక్ష్మణ లక్ష్మణ సన్నిధానం జగామతారా నమితాంగ ఎస్తిహి. ఆమె వడ్డాణం వేలాడిపోతోంది, అంటే పెట్టుకుని లేదు. ఆమె మెడలో వేసుకున్నటువంటి హారములన్నీ కూడా పెట్టుకున్న కొక్కెములు జారిపోయి ఊడిపోయి ఉన్నాయి. ఆవిడ బాగా మధువు సేవించి ఉంది, కనుగుడ్లు తిరుగుడు పడి ఉన్నాయి. అంటే ఆమె శరీరం మీద ఉండవలసినటువంటివి ఏవీ సరిగ్గా లేవు. ఆమె అలాగే లేచి నిలబడి స్థిమితంగా నడవలేక తూలుతూ లక్ష్మణమూర్తి దగ్గరికి వచ్చింది. అలా వచ్చినటువంటి తన మిత్రుని యొక్క భార్యని చూసేసేటప్పటికీ అంత లక్ష్మణమూర్తి కూడా, నా మిత్రుడి భార్య, నేను ఇలా కళ్ళెత్తి అటువంటి ఆవిడ్ని చూడకూడదని కోపాన్ని తగ్గించుకుని కన్నులు తలొక్కసారి ఉంచి పరమప్రసన్నుడై తన మిత్రుడి భార్య ఎదురుగుండా వచ్చింది కాబట్టి ప్రశాంతుడై పక్కకి నిలబడ్డాడు. ఇప్పుడు తారంది, కిం కోపమూలం మనుజేంద్రపుత్ర కస్తేన సంతిష్టతి వాంగ్మిదేశే కశుష్క వృక్షం వనమాపతంతం దావాగ్ని ఆసీదతి నిర్విశంక. లక్ష్మణ, ఏమి అలా అక్కడ నిలబడిపోయావు? ఎండిపోయినటువంటి చెట్లతో కూడినటువంటి వనంలో దావాగ్ని ప్రవేశిస్తే అటువంటి దావాగ్నితో కూడుకున్నటువంటి పెద్ద అగ్నిహోత్రం ఎండిపోయిన చెట్లని కాల్చుకుంటూ వస్తుంటే ధైర్యంగా దానికి ఎదురు వెళ్ళినవాడు ఎవరు? ఎవరు నీకు అపకారం చేశారు? కిమయం కామవృత్తస్తే లుప్త ధర్మార్థ సంగ్రహ
భర్త

భర్తృహితే యుక్తే నచైనం అవబుధ్యసే. లక్ష్మణమూర్తి అన్నారు, నీ భర్త ధర్మార్థకామముల యొక్క సమన్వయాన్ని మర్చిపోయి కామోపభోగమునందు అనురక్తి కలిగి చెయ్యవలసిన కర్తవ్యాన్ని విడిచిపెట్టేసి ప్రమాదాన్ని కొని తెచ్చుకుంటున్నటువంటి విషయం నీకు తెలియదా తారా? నచింతయతి రాజ్యార్థం నాస్మాన్ శోకపరాయణం సామాత్య పరిషత్ తారే కామే కామమేనో కామమేవోపసేవతే. ఆయన రాజ్యాన్ని పట్టించుకోవట్లేదు, మంత్రుల్ని పట్టించుకోవట్లేదు, మంత్రులకి దర్శనం ఇవ్వట్లేదు, కేవలం కామాన్ని సేవిస్తున్నాడు. అలా ఉండడం తప్పు కాదా? సమాసాంశ్చతుర కృత్వా ప్రమాణం ప్లవగీశ్వర వితీంతాంస్తాన్ మదవ్యగ్రో విహరన్నావబుజ్యతే. ఆయన ప్రత్యుపకారం చేస్తాను అని రామచంద్రమూర్తికి మాట ఇచ్చి రాముడి వలన ఉపకారం పొంది సమాసాం చతుర నాలుగు నెలలు అయిపోయినా కృత్వా ప్రమాణం ప్లవగీశ్వర చేసినటువంటి మాట మరిచిపోయి వ్యతీతాంస్తాన్ మదవ్యగ్రో మదంచేత తాను చెప్పినటువంటి మాట తప్పిపోయి ఇలా తిరుగుతుండడం తప్పు కాదా? అంటే తారంది, నకోపకామ చితిపాలపుత్ర నచాతి కోప స్వజనీ విధేయ తదర్థకామస్య జనస్య తస్య ప్రమాదమప్యర్కసి వీరసోఢుం. నాయన లక్ష్మణ, నువ్వు కోపించవలసినటువంటి సమయం ఇది కాదు. రెండు, నీ వారి ఎందు నువ్వు కోపం పెట్టుకోవచ్చా? నీ స్వజనుడయ్యా సుగ్రీవుడు, తప్పు చేస్తే నువ్వు దిద్దాలి, అంతేకాని నువ్వు ఆయన మీద కోపం పెట్టుకోవడం ఏమిటి? కాబట్టి నువ్వు ఈ కోపాన్ని వెంటనే విడిచిపెట్టేటటువంటి ప్రయత్నం చెయ్యి. పైగా సుగ్రీవుడు కామాన్ని అనుభవిస్తూనే మీ కార్యాన్ని సాధించడానికి కావలసినటువంటి ప్రయత్నం చేస్తున్నాడు, సైన్యాన్ని పిలిపించడానికి నీలుడికి ఆదేశం ఇచ్చి ఉన్నాడు. ఈ మాట చెప్పారు కాబట్టి లక్ష్మణమూర్తి ఆగారు. హనుమ ఆనాడు వచ్చి ఎంత రక్షించారో చూడండి. కాబట్టి అధిక గుణములు కలిగినటువంటి వాడు ఎప్పుడూ కూడా తక్కువ గుణములు కలిగినటువంటి వాడిని క్షమించగలిగినటువంటి వాడై ఉండాలి. అంతేగాని అధిక గుణములు కలిగినటువంటి వాడు నీచమైన గుణములున్న వాడి పట్ల క్రోధంతో ఉంటే దానివల్ల ఉపకారమే ఉంటుంది? కాబట్టి నీ కోపాన్ని నిగ్రహించుకో. జానామి రోషం హరివీర బంధో జానామి కార్యస్య చ కాలసంగం జానామి కార్యం తయ్యత్కృతం నః తచ్చాపి జానామి యదత్ర కార్యం. చేసినటువంటి పని ఏమిటో నాకు తెలుసు, చెయ్యనటువంటి పని ఏమిటో నాకు తెలుసు, వేళ మించిపోయిందని నాకు తెలుసు, ఇప్పుడు చెయ్యవలసినటువంటి మహోపకారం ఏమిటో కూడా నాకు తెలుసు. తం కామవృత్తం మమ సన్నికృష్టం కామాభియోగాచ్చ నివృత్త లజ్జం క్షమస్వ తావత్ పరవీరహంత తద్భ్రాతరం వనరవంశనాథం. నాయన, విశేషమైనటువంటి కామం చేత సిగ్గు అనేటటువంటి మాట విడిచిపెట్టి భోగం అనుభవిస్తూ సుగ్రీవుడి ఇప్పుడు నా దగ్గరే ఉన్నాడు లోపల మందిరంలో. అటువంటి సుగ్రీవుణ్ణి నీ సోదరుడిగా భావించి నువ్వు క్షమించవలసింది. మహర్షయో ధర్మ తపోభికామాః కామానుకామాః ప్రతిబద్ధమోహాః అయం ప్రకృత్యా చపలః కపిస్తు కథం నన సజ్జేత సుఖేషు రాజా. ఇంతకాలం ఎక్కడో పర్వత శిఖరాల మీద తిరిగాడు, సుఖం అంటే ఏమిటో తెలియదు. ఇంతకాలానికి రాజ్యము భార్య దొరికాయి, కాబట్టి కామంలో అన్నిటినీ మరిచిపోయాడు. కాబట్టి నాయన, నీవు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని సుగ్రీవుడు నీకు దాసానదాసుడు, ఆయన అవసరమైతే దేన్నైనా మీకోసం విడిచిపెట్టేస్తాడు. తదాగచ్చ మహాబాహో చారిత్రం రక్షితం తయా అచ్చలం మిత్రభావేన సతాం దారావలోకనం. లోపలకొచ్చి సుగ్రీవుణ్ణి చూడు. సుగ్రీవుణ్ణి నువ్వు చూడడానికి అభ్యంతరం ఏమిటి? ఆయన భార్యలతో కూడి ఉండగా లోపలకు ఎలా వస్తానంటావా? మిత్రుడైనటువంటి వాడు, మంచి నడవడి కలిగినటువంటి వాడు, భార్యాసహితుడైన మిత్రుణ్ణి చూడడానికి లోపలకు వచ్చినా ఏమీ దోషం లేదు, లోపలికి రమ్మండి. వెళ్ళాడు లక్ష్మణమూర్తి. రుమని ఒక తొడ మీద కూర్చోపెట్టుకుని చుట్టూ వానరకాంతలతో కామోపభోగాన్ని అనుభవిస్తూ కనుగుడ్లు తిరుగుడు పడుతూ బాగా మధుపానాసక్తుడై హారములు చెదిరిపోయి ఉన్నాడు ఆ సుగ్రీవుడు. లక్ష్మణమూర్తిని చూడగానే ఒక్కసారి ఎగిరి ఆ పైనుంచి కిందకి దూకాడు, ఆసనం మించి నిలబడ్డాడు. నిలబడితే లక్ష్మణమూర్తి అంటారు, లక్ష్మణమూర్తి యొక్క ఆగ్రహం ఎలా ఉందో వాతావరణం కూడా అలాగే ఉంది. కాబట్టి యస్తు రాజాస్థితో ధర్మే మిత్రాణం ఉపకారిణం మిథ్యా ప్రతిజ్ఞాం కురితే కోనృశంసతర సత్త స్తత. మిత్రుడికి ఉపకారం చేస్తాను అని చెప్పి
ఆ మాట మరిచిపోయినటువంటి వాణ్ణి క్రూరుడు అని పిలుస్తారు.

శతం అశ్వాన్ ఋతే హంతి సహస్రం తు గవాన్ ఋతే ఆత్మానం స్వజనం హంతి పురుష పురుషాన్ ఋతే. ఒక గోవుని ఇస్తానని ఇవ్వని వాడు ఒక గుర్రాన్ని ఇస్తానని ఇవ్వకపోతే 100 గుర్రాల్ని చంపేసినట్టు, ఒక గోవుని ఇస్తానని ఇవ్వకపోతే 1000 గోవుల్ని చంపినట్టు. మనుష్యుడికి ఒక ఉపకారం చేస్తానని చెయ్యకపోతే వాడు తన బంధువుల్ని చంపి తనని తాను చంపుకున్నట్టు. కాబట్టి మాట ఇచ్చి తప్పిన వాడికి ఎప్పుడూ ప్రాయశ్చిత్తం లేదు. బ్రహ్మగారు చెప్పారు ఒకనాడు సుగ్రీవ, బ్రహ్మగ్నే చ సురాపే చ చోరే భగ్న వ్రతే తథా నిష్కృతార్హితాసిద్ధి కృతజ్ఞే నాస్తి నిష్కృతి. బ్రహ్మహత్య చేసిన వాడికి, సురాపానం చేసిన వాడికి, దొంగతనం చేసిన వాడికి, వ్రతం చేస్తానని చెయ్యని వాడికి నిష్కృతి ఉంది. కానీ కృతజ్ఞుడై చేసిన ఉపకారం మరిచిపోయిన వాడికి మాత్రం ఒక్క నాటికి ప్రాయశ్చిత్తం లేదు. కాబట్టి గ్రామ్యభోగాన్ని అనుభవించడం మానేసి చెయ్యవలసిన ఉపకారాన్ని చెయ్యి, లేకపోతే వాలి వెళ్ళిన మార్గం మూసుకుపోలేదని గుర్తుంచుకో, రాముడు చెప్పాడు ఈ మాట అని చెప్తే, తారా మహాతల్లండి, ఆవిడ వెంటనే లేచింది, నాయనా నువ్వంత కోపంగా మాట్లాడకూడదు. ఎందుకో తెలుసా? ఒక్కటే కారణం, రాముని వలననే ఈ రాజ్యం కలిగింది, రాముని వలనే ఈ సుఖం కలిగింది. సుగ్రీవుడికి ఆ విషయం తెలుసు. కానీ ఎక్కడ మిలిక పెట్టిందో చూడండి, అంత మధుపానాసక్త అయ్యున్నా, అంత భర్తతో భోగింపబడుతూ కనుగుడ్లు తిరుగుడుబడుతూ తను బయటికొచ్చినా, లక్ష్మణుడు ఇంకా మళ్ళీ ఇంకొక మాట మాట్లాడకుండా ఉండడం కోసం ఎక్కడ బంధనం వెయ్యాలో అక్కడ వేసేసిందంతే. వేసేసేటప్పటికి ఇంత లక్ష్మణమూర్తి, ఇక మాట్లాడడం కుదరలేదు. ఆవిడంది, నాయన నువ్వు ఇవ్వాలి ఈ మాట అంటున్నావు, కానీ ఒక్క మాట గుర్తుపెట్టుకో, సహిప్రాప్తం నజానీతే కాలం కాల విదాంబర విశ్వామిత్రో మహాతేజాహ కిం పునర్య ప్రదజ్జన. విశ్వామిత్రుడంతటి మహర్షి మేనకతో రమిస్తూ కాలాన్ని మర్చిపోయాడు. ఒక చపల చిత్తమైనటువంటి వాడు వానరుడు కామోపభోగానికి లొంగిపోయాడు. ఇన్నాళ్ళు సుఖమన్న మాట తెలియకుండా తిరిగినవాడు ఇవాళ ఆయన కామోపభోగానికి లొంగిపోయి మాట మరిచిపోతే అది పెద్ద విశేషమా? కాబట్టి దాని గురించి నువ్వు అంత మనసులో పెట్టుకోకూడదు, క్షమించు. ఇప్పుడు లక్ష్మణుడు ఇంకో మాట అన్నాడు అనుకోండి, విశ్వామిత్రుడి మీద మాట పెరుగుతుంది. తన గురువుని తాను అవమానింపజేసుకోవచ్చా? విశ్వామిత్రుడు అంతటి వాడు లొంగిపోయాడు అంది. అందుకని మీరు రాముడి దగ్గర నిలిచండి. కాబట్టి ఆయన ఏమి బెంగ పెట్టుకోవద్దు, నాయనా కార్యం జరుగుతుంది, విడిచిపెట్టు. అప్పుడు లక్ష్మణమూర్తి చెప్పినటువంటి మాటలకి సుగ్రీవుడు తాను చెప్పిన మాటలకి లక్ష్మణమూర్తి శాంతించారు. సుగ్రీవుడు లేచి నిలబడి, నాది పొరపాటైపోయింది, నా తప్పు మన్నించు, నేను తప్పకుండా ఉపకారం చేస్తాను, నా ఐశ్వర్యము ప్రాణస్థా శ్రీశ్చ కీర్తిశ్చ కపిరాజ్యంచ శాశ్వతం రామ ప్రసాదాత్ సౌమిత్రే పునఃప్రాప్తం ఇదం మయా. ఇవన్నీ నాకు రాముడి వల్ల వచ్చినవే, కాబట్టి ఆయనకి నేను ఉపకారం చెయ్యడమా? ఆయన వెనక వస్తే చాలు కార్యాలన్నీ నడిచిపోతాయి. ఆయనే ఈ 3 లోకములను శాసించగలడు. ఒక బాణంతో 7 సాలవృక్షములను పర్వత శిఖరమును పాతాళాన్ని కొట్టినవాడు రావణుణ్ణి కొట్టలేడా? ఏదో నాకు కీర్తినివ్వడానికి వెంట రమ్మంటున్నాడు. తప్పకుండా వస్తాను, ఉపకారం చేస్తానన్నాడు. హనుమని పిలిచారు, దశ దిశల నుంచి వానరముల్ని పిలవమన్నారు. అబ్బో, ఎన్ని పర్వతాల నుంచో, మహేంద్రగిరి, హిమవత్ పర్వతము, వింధ్యాచలము, కైలాసము, సముద్రాల దగ్గర నుంచి, తాపవనం దగ్గర నుంచి, పద్మతాళవనం నుంచి, అంజనాద్రి నుంచి, మనస్శిల, గుహ, మేరు పర్వతం, మహారుణ పర్వతం నుంచి అనేక మంది వానరులు, కొన్ని కోట్ల మంది, 3 కోట్ల మంది అంజనాద్రి నుండి, అలాగే అస్తాద్రి నుండి 10 కోట్ల మంది, 1000 కోట్ల మంది కైలాస శిఖరం నుంచి, హిమవత్ పర్వతం నుంచి కొన్ని 1000 కోట్లు, ఎర్రటి వర్ణం కలిగినటువంటి వాళ్ళు విద్య పర్వతం నుంచి కొన్ని కోట్లు, ఇంతమంది వానరులు బయలుదేరి వచ్చేశారు. వచ్చేస్తే రామచంద్రమూర్తి దగ్గరికి సుగ్రీవుడు లక్ష్మణ సహితుడై వెళ్ళాడు. వెళ్ళి పాదముల మీద పడి నమస్కరించాడు. నాది పొరపాటైపోయింది, మన్నించండి అన్నాడు. ఒక్కసారి చుట్టూ చూశారట. చుట్టూ చూస్తే యథార్థంగా కిష్కింధకాండలో చెప్పిన వర్ణనతోటే నేను ఉపన్యాసాన్ని పూర్తి చేస్తున్నాను. ఆనాడుట భూమి అంతా కూడా ఒక్కసారి పరాగము పైకి లేచిందిట. గాలికి చెట్లన్నీ అల్లల్లాడిపోయాయిట. ఆ పర్వతాలు, శిఖరాలు, నదులు ఎక్కడ చూసినా వానరాలే. ఆకాశమంతా చీకటి కమ్మేసిందిట. కొన్ని కోట్ల వానరములు, రేపు వివరంగా చెప్తాను, అద్భుతములు, శంఖములు, లెక్కలు చెప్పడం కుదరదు.

ఓటిని కోటి పెట్టి కోటి పెట్టి కోటి పెట్టి హెచ్చవేస్తే ఎన్ని సున్నలు వస్తాయో, అన్ని కోట్ల మంది వానరములు వచ్చేసాయి, 10 రోజులలో రాకపోతే చంపేస్తానన్నాడు సుగ్రీవుడు. కొండలు నిండిపోయాయి, పర్వతాలు నిండిపోయాయి, శిఖరాలు నిండిపోయాయి, చెట్లు నిండిపోయాయి, వాళ్ళు వస్తున్నటువంటి వేగానికి చెట్లు కదిలిపోయాయి, భూమి మీద ఉన్నటువంటి పరాగమంతా లేచిపోయింది. ఎక్కడ చూసినా భల్లూకములు లాంగూలములు వానరములతో కిష్కింద కిష్కింద చుట్టుపక్కల అంతా నిండిపోయి వానరములనేటటువంటి వర్షం వచ్చిందా అన్నట్టుగా ఉండిపోయింది. అంతా చీకటి కమ్ముకుపోయింది. అటువంటి చోట పరమ సంతోషంతో రామచంద్రమూర్తి మనసు చల్లబడింది. అందరూ సంతోషించారు. సుగ్రీవుడు లేచి రామచంద్రమూర్తికి నమస్కరించారు. రామచంద్రమూర్తి ఎంతో ప్రసన్నులయ్యారు. ఒక్కసారి ఆ వానరులందరి వంక చూశారు. ఓ, వర్షం వచ్చే ముందు మేఘాలతో ఆకాశం ఎలా నిండుతుందో అలా నిండిపోయింది ఆకాశమని సాక్షాత్తు వాల్మీకి మహర్షి వర్ణించారు. అందరి మనసులు చల్లబడ్డాయని వర్ణించారు. యథార్థంగా అదే స్థితిలో ఇవాళ ఉపన్యాసాన్ని నేను పూర్తి చేస్తున్నాను. రేపటి రోజున దీని యొక్క వివరణ రేపు సాయంకాలపు ఉపన్యాసంలో చేస్తాను. మనకేం భయం లేదు, తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు. ఆయన అనుగ్రహం. కిష్కింధకాండలో ఇంకా సీతాన్వేషణానికి హనుమ బయలుదేరిపోతున్నారు. ఇంకన్నీ చల్లని వార్తలే. చల్లబడిపోవాలి. కిష్కింధకాండ చివరకు వచ్చేటప్పటికి మీకు యథార్థం చెప్తున్నాను. ఎందుకంటే ఇక మంగళవార్తలు ప్రారంభమయ్యాయి. అంతే, లోకం కూడా చల్లబడింది. ఇన్ని వానరములు వచ్చేటప్పటికీ మరి వాయువేగం ఎలా ఉంటుందండి, ఒక్కొక్కడు ఎంతంత వేగం. అందుకే చూడండి ఎలా ఉందో వాతావరణం కూడా. శ్రీరామాయణం ప్రత్యక్షంగా ఆవిష్కరింపబడింది. మనం రామనామం చెప్పి మంగళం చెప్దాం. కోరికొలిచిన

0: శాంతి సత్య అహింస సమ్మేళనము శ్రీరామనామము
1: రామనామము రామనామము రమ్యమైనది రామనామము
0: మరణకాలము నందు ముక్తికి మార్గమగు శ్రీరామనామము
1: రామనామము రామనామము రమ్యమైనది రామనామము
0: పండు వెన్నెల కాంతి కలి

0: సాంప్రదాయిక రకాలు కరువుని, తెగుళ్లు, రోగాలని బానే ఎదుర్కొంటాయి, కానీ అలాంటి విత్తనాలు దొరకడం కష్టం. వైవిధ్య భరితమైన పోషకాలు నిండిన సాంప్రదాయిక ఆహారం పట్ల అవగాహన పెరుగుతుండటంతో అలాంటి రకాల విత్తనాలకు గిరాకీ పెరుగుతోంది. ప్రపంచమంతటా సమూహపు విత్తనాల బ్యాంకులు రైతులకు నాణ్యమైన విత్తనాల నాట్ల పరికరాల సరఫరా కోసం స్థానిక పరిష్కారంగా పరిణమించాయి. భారతదేశపు ఒడిశాలోని సమూహపు విత్తనాల బ్యాంకుల నుంచి అవి ఎలా రకాల విత్తనాలని పదిలం చేసి ఉత్పత్తి చేసి అమ్మి ఇచ్చిపుచ్చుకుంటున్నాయో నేర్చుకుందాం. సమూహపు విత్తనాల బ్యాంకు ఒకటి ఏర్పాటు చేయడానికి సమూహంలో దేశవాళీ పంట రకాలకి ఉన్న ప్రాముఖ్యత పట్ల అవగాహన పెంచి సమూహపు విత్తనాల బ్యాంక్ ఏమిటన్నది వివరించాలి.
1: మారుతున్న వాతావరణానికి అనుకూలమైన దేశవాళీ రకాలని పదిలం చేయటం మా విత్తనాల బ్యాంక్ యొక్క లక్ష్యం. మా విత్తనాల బ్యాంక్ లో పంటలని జైవికంగా రసాయనాలు వాడకుండా పండించడాన్ని నేర్పుతాం. ఆత్మ నిర్భరంగా ఉండడం, పర్యావరణాన్ని ఆరోగ్యంగా ఉంచడం, దేశవాళీ రకాలని తింటే మన శరీరపు ఆరోగ్యం బాగుండడం గురించి నేర్పుతాము.
2: మా విత్తనాల బ్యాంక్ వల్ల మాకు మళ్ళీ దేశీవాళీ రకాలు దొరుకుతున్నాయి. మేం పండించి మా విత్తనాలను ఉంచుకోవచ్చు, కాబట్టి దేశీవాళీ రకాల విత్తనాలను వాడటం వల్ల మా ఖర్చులు తగ్గాయి. దాంతో మేం మార్కెట్ల మీద ఆధారపడాల్సిన అవసరం లేకుండా పోయింది.
0: విత్తనాల బ్యాంకు ని నిర్వహించే ఆసక్తి సమూహంలో ఎవరికి ఉందో కనుగొనాలి. పారంపరికంగా విత్తనాలని మహిళలే పదిలం చేస్తూ వస్తున్నారు, కాబట్టి నిర్వహణ సమితిలో ఎక్కువగా మహిళలు ఉండేట్లు చూడాలి. సమాజానికి చేసే స్వచ్ఛంద సేవ కాబట్టి సమూహపు విత్తనాల బ్యాంక్ నాయకులు పూర్తి నిబద్ధతతో పనిచేయాలి. నియమ నిబంధనలను రూపొందించాలి. వేర్వేరు రకాలను ప్రదర్శించడం, విత్తనాల నాణ్యతను అదుపు చేయడం, విత్తనాల మడుల పర్యవేక్షణ, రికార్డులను పదిలం చేయడం నిర్వహణ సమితి బాధ్యత. విత్తనాల సంరక్షణకు కొత్త వారిని గుర్తించి శిక్షణనిచ్చి గ్రామ సభలు ఏర్పాటు చేసి విత్తనాల ఉత్సవాలు, ఆహారోత్సవాల్లో పాల్గొంటూ గిరాకీని సృష్టిస్తుంది. విత్తనాల బ్యాంకులో శిక్షకులుంటారు. విత్తనాల బ్యాంకులో ఎవరైనా సభ్యులుగా చేరి జీవావరణ పద్ధతుల గురించి శిక్షణ పొందడమే కాక విత్తనాలని అరువు కూడా తీసుకోవచ్చు. విత్తనాల ఉత్పత్తిదారుగా మారడానికి సభ్యుల్లో ఆసక్తి గల వారిని గుర్తించాలి. ఉత్పత్తిదారులకి విత్తనాల ఉత్పత్తి గురించి శిక్షణ అందడమే కాక విత్తనాల బ్యాంకు ద్వారానూ, విత్తనాల సంరక్షకుల నెట్వర్క్ ద్వారానూ తమ విత్తనాలని అమ్మి లాభం చేకూర్చుకోవచ్చు. చక్కగా పనిచేసే విత్తనాల బ్యాంకుని దర్శించడం సభ్యులకి ప్రేరణ కలిగించవచ్చు. నిల్వ చేసిన రకాల వివరాలన్నింటితోనూ ఒక రిజిస్టర్ని తయారు చేయాలి. వంగడాన్ని సేకరించిన భౌగోళిక ప్రాంతాన్ని రాసి ఉంచాలి. ఏ ఋతువుకి అనుకూలం, వ్యవధి, ఏ రకం భూమిలో పండించవచ్చు, మొక్క పొడవు, ఏ రోగాలు తెగులు సోకవచ్చు వంటి ప్రత్యేక లక్షణాల సమాచారమంతా అందులో చేర్చాలి. ఇంకా సాంప్రదాయికమైన పరిజ్ఞానమేదైనా ఉంటే దాని కూడా రాయాలి.
2: సీజన్ మొదలయ్యే ముందు మేం రైతులందరినీ పిలిచి వాళ్ళు ఏ రకాల్ని ఎంతెంత ఉత్పత్తి చేయాలనుకుంటున్నారో అడుగుతాం. దానివల్ల గత సంవత్సరానికి ఈ సంవత్సరానికి విత్తనాల గిరాకీలో వచ్చిన తేడాని విశ్లేషించగలుగుతాం. మా విత్తనాల ఉత్పత్తిదారులని, సంరక్షకులని ఆ మొత్తాల్లో విత్తనాలను ఉత్పత్తి చేయమని కోరుతాం. వేర్వేరు గ్రామాల రైతులు తమ ఎంపికను, కావాల్సిన విత్తనాల మొత్తాన్ని తెలియజేస్తారు. గిరాకీని బట్టి మా విత్తనాల బ్యాంకుకి దగ్గర్లో 40-50 ప్రత్యేకమైన మడుల్లో విత్తనాలని ఉత్పత్తి చేస్తాం. వరి, పప్పులు, కూరగాయలు, సిరిధాన్యాల విత్తనాల కోసం ఆర్డర్ చేసిన వాళ్లు విత్తనాల ధరల్లో 10% నుంచి 20% ముందుగా చెల్లిస్తారు. ఎల్లప్పుడూ వాళ్ళడిగిన మొత్తాల కన్నా మేము ఎక్కువే ఉత్పత్తి చేస్తాం.
0: ఔషధ లక్షణాలున్నవి, చక్కటి వాసన, విటమిన్లు, సాంప్రదాయిక వంటకాలు వండడానికి పనికిరావడం వంటి అరుదైన లక్షణాలున్నప్పటికీ కొన్ని దేశవాళీ రకాలు మార్కెట్లో తేలిగ్గా అమ్ముడు కాకపోవచ్చు. తక్కువ ప్రజాదరణ గల రకాలు కూడా అంతరించిపోకుండా జాగ్రత్త వహించాలి.
2: గిరాకీ తక్కువన్న సాంప్రదాయిక రకాల్ని, విత్తనాలని పదిలం చేయమని భవిష్యత్ లాభాల కోసం సంరక్షకులకు ఇస్తాం. బిడ్డలను దత్తత తీసుకున్నట్లు ఆ రైతులు వాటిని దత్తత తీసుకుంటారు. మార్కెట్లో అమ్ముడయ్యే శక్తి లేకున్నా వాళ్లు ప్రతి ఏడు అవే రకాలను పండిస్తారు. వాటిని కొంత వాడుకుని తర్వాతి సీజన్ కోసం కొంత మిగిల్చి మిగిలినవి ప్రాసెస్ చేసి మార్కెట్లో అమ్ముతారు.
0: విత్తనాలని ఉత్పత్తిదారులే కాక సభ్యులు కూడా ఉత్పత్తి చేస్తారు. కోతలు జరిగాక తాము అరువు తీసుకున్న మొత్తానికి 2 మొత్తాల్లో విత్తనాలని విత్తనాల బ్యాంకుకి ఇస్తారు. సభ్యులు విత్తనాలని తిరిగి చెల్లించాక వాటి శుద్ధతని పరిశీలించి శుభ్రం చేయాలి. మంచి విత్తనాలను వేరు చేసి మిగిలినవి గింజలుగా అమ్మాలి. నిల్వ చేయడానికి ముందు అంకుర పరీక్ష జరిపి 100 విత్తనాల్లో ఎన్ని మొలకెత్తు

0: పండుతాయో చూడాలి. నిల్వ చేసే ముందు విత్తనం పూర్తిగా పొడిగా ఉండేట్లు శ్రద్ధ వహించాలి. ప్రతి రకాన్ని విడివిడిగా స్పష్టమైన లేబుల్లు అంటించిన డబ్బాలో నిల్వ చేయాలి. చాలా విత్తనాల బ్యాంకులు ఒక సీజన్ కే సరిపడేలా విత్తనాలను నిల్వ చేసి ప్రతి ఏడు పునరుత్పత్తి చేస్తాయి. తక్కువ జాగా ఉంటే విత్తనాల బ్యాంకు తరఫున కొన్ని విత్తనాల్ని విత్తనాల ఉత్పత్తిదారులు తమ ఇళ్లలో నిల్వ చేయవచ్చు. నిల్వ చేసే చోటు పొడిగా శుభ్రంగా ఉండాలి. నిల్వ తెగుళ్లు రాకుండా చూసుకుంటూ వాసన వచ్చే మొక్కలని వాడి తెగుళ్లని దూరంగా ఉంచాలి.
1: విత్తనాల సంరక్షణ పనంతా ఇక్కడే చేస్తాము. పెసలు, సిరిధాన్యాలు, పప్పు ధాన్యాలని నిల్వ చేసే ముందు బాగా శుభ్రం చేసి ఎండపెట్టి వేపాకులో ఎండు మిరపకాయలు, కర్పూరమో వేసి నిల్వ చేస్తాము. వారానికో పక్షానికో ఒకసారి విత్తనాలను పరిశీలిస్తాను. అవి పాడైతే మళ్లీ శుభ్రం చేస్తాను. ఎందుకంటే పాడైన విత్తనాలు సరిగ్గా పనిచేయవు కాబట్టి.
0: సీజన్ మొదలయ్యే ముందు సభ్యులకు, సభ్యులు కాని వారికి విత్తనాలని పంపిణీ లేక అమ్మే ముందు మరోసారి అంకుర పరీక్ష జరిపి ఎన్ని విత్తనాలు మొలకెత్తుతాయో చూడాలి. విత్తనాలు మంచివైతే 100లో కనీసం 85 విత్తనాలు మొలకెత్తుతాయి. విత్తనాల ఉత్పత్తిదారులు, విత్తనాల బ్యాంక్ అప్పుడు ఆ విత్తనాలని శుభ్రం చేసి వర్గీకరించి పంపిణీ లేక అమ్మే ముందు ప్యాక్ చేస్తారు.
2: సీజన్ మొదట్లో దేశంలో ఇతర ప్రాంతాల్లో ఉన్నా సరే రైతులకు విత్తనాలను పోస్ట్ లేక కొరియర్ ద్వారా పంపుతాం. అమ్మకాలని, పంపిణీని సరిగ్గా నమోదు చేస్తాం.
0: ఒక నోట్బుక్ లో కొనుగోలుదారు పేరు, ఏ రకాన్ని ఎంత మొత్తంలో అందుకున్నారనే వివరాలు రాసుకోవాలి. విత్తనాలని పంపిణీ చేయడమే కాక సమూహపు విత్తనాల బ్యాంకులు విత్తనాల గురించిన పరిజ్ఞానాన్ని ఇచ్చి పుచ్చుకోవడానికి సరైన స్థలం. మీరు చక్కటి విత్తనాలని, పరిజ్ఞానాన్ని అందిస్తే గ్రాహకులు ప్రతి ఏడు తిరిగి వస్తారు. మీ సమూహంలోనూ, మీ చుట్టుపక్కల సమూహాల్లోనూ అవగాహన పెంచి గిరాకీని సృష్టించాలి. ప్రజాదరణ పొందిన రకాల ప్రదర్శన మడులని, వైవిధ్య పంటల మడులని, విత్తనాల బ్యాంక్ ని సందర్శించమని ప్రజలని ఆహ్వానించాలి. సాంప్రదాయిక ఆహారోత్సవాలని, విత్తనాల సంతలని కూడా మీరు నిర్వహించవచ్చు. ఇతర ప్రభుత్వేతర సంస్థల, సమూహ ఆధారిత సంస్థల, వ్యవసాయ పరిశోధన ఎక్స్టెన్షన్ ఇన్స్టిట్యూట్ల వ్యవసాయ విభాగపు సిబ్బందులను ఆహ్వానించాలి. మీ విత్తనాల బ్యాంక్ ఏం చేస్తుందో ప్రకటించగలవు కాబట్టి స్థానిక పత్రికా విలేకరులని, రేడియో స్టేషన్ సిబ్బందిని తప్పకుండా ఆహ్వానించాలి. సామాజిక మాధ్యమాలు, విత్తనాల సంరక్షకుల నెట్వర్క్ల ద్వారానూ, వర్క్షాప్లు, జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయి ఉత్సవాల్లోనూ పాల్గొనడం ద్వారా కూడా గిరాకీని సృష్టించవచ్చు. విత్తనాలను అమ్మడానికి మీ గ్రాహకుల సంఖ్యను పెంచడంతో పాటు మీరు సాంప్రదాయిక ఆహారాన్ని అమ్మడం, శిక్షణనిస్తూ సలహా సేవలు అందించడం వంటివి చేయవచ్చు. అదనపు ఆదాయాన్ని సంపాదించడానికి విశాలమైన నిల్వ సదుపాయమున్న కొన్ని విత్తనాల బ్యాంకులు కోతల సమయంలో ధరలు తక్కువ ఉన్నప్పుడు ధాన్యాన్ని కొంటాయి. దాన్ని ప్రాసెస్ చేసి తర్వాత కొంత లాభానికి అమ్ముతాయి. నేర్చుకున్నది మరోసారి చూద్దాం. దేశవాళీ రకాల సేకరణ, నిల్వ, పెంపుదల, ఇచ్చిపుచ్చుకోవడాలకు ఉన్న ప్రాముఖ్యతను సమూహానికి వివరించాలి. ఒక నిర్వహణ సమితిని ఏర్పాటు చేసి సభ్యుల నైపుణ్యాలను బలోపేతం చేయాలి. నియమ నిబంధనలను రూపొందించాలి. దేశవాళీ విత్తనాల రకాలను సేకరించి విత్తనాల పెంపుదలకు విత్తనాల ఉత్పాదకుల నెట్వర్క్ ను స్థాపించాలి. విత్తనాల బ్యాంక్ శిక్షకులు సమూహానికి ఎక్స్టెన్షన్ సేవలు అందించగలరు. సాంప్రదాయిక రకాలకు గిరాకీని సృష్టించి మీ విత్తనాల బ్యాంక్ సేవలను ప్రకటించాలి. అనేకమైన ఖర్చులను తట్టుకోవడానికి మీ విత్తనాల బ్యాంక్ చేపట్టగలిగిన ఆదాయ సృష్టి పనులను గుర్తించాలి.
1: ఈ విత్తనాల బ్యాంక్ వల్ల రైతులు రసాయన వ్యవసాయాన్ని మానడానికి తోడ్పడుతున్నాం. దేశవాళీ రకాలని సమర్థిస్తూ విత్తనాలని అమ్ముతున్నాం. వ్యవసాయపు ఖర్చులని తగ్గిస్తున్నాము.
3: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు, పీడీసీసీ సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు, ఎంఎస్ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్,
4: డాక్టర్ పీడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్,
3: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్, డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పీడియాట్రిక్స్,
4: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్,
5: డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్.
3: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.

0: తక్కువ వడ్డీ రేటు 7.45% నుండి ప్రారంభం.
1: ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జీలు లేకుండా 3 లక్షల రూపాయల వరకు అతి తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్ సదుపాయం.
0: 1 గ్రాము బంగారానికి 10,000 రూపాయల వరకు ఇవ్వబడను.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డెన్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్ ఫిక్స్డ్ డిపాజిట్స్ పై 555 రోజులకు 6.75% వడ్డీ.
0: సీనియర్ సిటిజన్స్ కి 7.25% వడ్డీ.
1: ట్రస్టెడ్ లెగసీ స్ట్రాంగర్ ఫ్యూచర్
0: బ్యాంక్ ఆఫ్ బరోడా ఫస్ట్ ఫ్లోర్ నాగరాజ్ మాల్ ఆపోజిట్ అక్షర స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్ చినామిరం భీమవరం.
1: ఫోన్ 0881622354.
2: माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी के नेतृत्व में मिनिस्ट्री ऑफ एजुकेशन गवर्नमेंट ऑफ इंडिया का एक फ्लैगशिप इनिशिएटिव भारत इनोवेट्स 2026, जिसमें हेल्थ केयर और एआई से लेकर एग्रीकल्चर और सेमीकंडक्टर्स तक 13 सेक्टर्स के 120 स्टार्टअप्स 14 से 16 जून तक नीस फ्रांस में अपनी इनोवेशन और एंटरप्रेन्योरियल क्षमताओं का प्रदर्शन करेंगे. भारत इनोवेट्स 2026, भारत में निर्मित, विश्व के लिए तैयार.

0: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్ జ్వరం జలుబు దగ్గు ఆయాసం డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ ఫిట్స్ చర్మ సమస్యలు విరోచనాలు ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్ నెబులైజర్ మల్టీపారా మానిటర్స్ ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 సెల్ నంబర్ 6304327391.
1: వెన్నెల ఎంటర్ప్రైజెస్ అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెల ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి హాస్పిటల్స్ కి అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెన్నెల ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.

0: శ్రీ గాయత్రి ఒకేషనల్ జూనియర్ కాలేజ్ కోర్సులు నర్సింగ్, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, డిఎంఎల్టీ, డిఏఎన్ఎస్, జిఎన్ఎం, డిఓఏ, బిఎస్సి నర్సింగ్ కోర్సెస్ కలవు. ఉచిత హాస్టల్ వసతి కలదు. తల్లికి వందనం పథకం వర్తించును. కొత్త బస్టాండ్ దగ్గర ఓవర్ బ్రిడ్జ్ ప్రక్కన భీమవరం 1. శ్రీనివాస్ తెన్నేటి కరస్పాండెంట్, విరించి తెన్నేటి డైరెక్టర్.
1: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్, నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.

0: விஷ்ணு எஃப்எம் 90.4.
1: గుడ్ మార్నింగ్ లిజనర్స్, వెల్కమ్ టు ఆయుష్మాన్ బాబా. మీరు వింటున్నారు రేడియో విష్ణు 90.4, ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. లిజనర్స్, మరి వాళ్ళది మన ఆయుష్మాన్ బాబా ప్రోగ్రామ్ లో ఒక మంచి హెల్త్ రిలేటెడ్ టాపిక్ గురించి మీ అందరితో షేర్ చేసుకోవడానికి మీ ముందుకు వచ్చానండి. నేను మీ ఆచే వేద. మరి ఆ వివరాలు ఏంటో తెలుసుకునే ముందు ఒక చిన్న బ్రేక్ అయితే తీసేసుకుందాం. అండ్ ల్యాండ్ స్టేషన్ టు రేడియో విష్ణు 90.4.
2: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు

0: ఇక్కడ భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్. జ్వరం, జలుబు, దగ్గు, ఆయాసం, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, ఫిట్స్, చర్మ సమస్యలు, విరోచనాలు, ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్, నెబులైజర్, మల్టీపారా మానిటర్స్, ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల, వీరమ్మ పార్క్ ఎదురుగా, భీమవరం 1. సెల్ నంబర్ 6304327391.
1: వెన్నెల ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెల ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెన్నెల ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
2: వెల్కమ్ బ్యాక్ టు ఆయుష్మాన్ బాబా లిజనర్స్. మరి వాళ్ళ మన ప్రోగ్రామ్ లో అయితే నేను మీ అందరితో ఒక వంటలో వాడే పదార్థం గురించి షేర్ చేసుకోబోతున్నాను. అసలు ఆ వంట పదార్థం లేకుండా మాక్సిమం మన ఇళ్లలో ఎటువంటి వంటలు కూడా ఉండవు అనుకోండి. ఏంటబ్బా అంత ఇంపార్టెంట్ ఐటమ్ ఏంటా అనుకుంటున్నారా? అదే అండి అల్లం. సో ఇవాళ నేను మీ అందరితో అల్లం గురించి, అల్లం వల్ల కలిగే ప్రయోజనాల గురించి షేర్ చేసుకోబోతున్నాను. అల్లం అనేది ఒక చిన్న మొక్క వేరు నుండి తయారవుతుంది. ఇది మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది. ఇది భారతదేశం మరియు చైనా దేశాల్లో చాలా ప్రాముఖ్యమైంది. కొన్ని శతాబ్దాల నుంచి చైనీయుల వైద్యంలో ఇది ప్రధాన పాత్ర పోషిస్తూ వస్తుంది. రైటర్ కన్ఫ్యూషియస్ తన రచనల్లో దీని గురించి ప్రస్తావించారు కూడా. ఏషియన్ కంట్రీస్ లో చేసే చాలా వంటకాలతో ఈ అల్లానికి విడదీయలేని సంబంధం ఉంది. పచ్చళ్లలోనూ, కూరల్లో వేసే మసాలాల్లోనూ దీన్ని విస్తృతంగా వాడుతుంటారు. ఎండాకాలంలో వడగట్టకుండా అల్లంను కరివేపాకు, మజ్జికలతో కలిపి తీసుకుంటూ ఉంటారు. చాలా మందికి ప్రయాణాల్లో వాంతులు మహా ఇబ్బంది పెడుతుంటాయి. వీటిని అల్లంతో అరికట్టవచ్చుంటారు ఆయుర్వేద వైద్యులు. అల్లం నోటి దుర్వాసనను పోగొడుతుంది. అల్లం నోట్లో చేరిన ప్రమాదకర బ్యాక్టీరియాలను సంహరించి దంతాల ఆరోగ్యాన్ని కాపాడుతుంది. రక్తంలోని కొలెస్ట్రాల్ ను తగ్గించే గుణం అల్లానికి ఉంది. అల్లం ప్రభావం కాలేయం మీద కూడా ఉంటుంది. కొలెస్ట్రాల్ నియంత్రణలో మెరుగైన పాత్ర వహించేలా కాలేయాన్ని తయారు చేయడమే అల్లం నిర్వహించే పాత్ర. రక్తనాళాల్లో రక్త ప్రవాహం మెరుగుపరుస్తుంది ఈ అల్లం. నాళాలు మూసుకుపోవడం జరగదు. కీళ్లవాపు, ఆస్తమాల నుండి ఉపశమనం అందిస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అల్లం చిటికెడు ఉప్పును భోజనానికి ముందు కానీ తరువాత కానీ తీసుకుంటే జీర్ణక్రియ బాగా జరుగుతుంది. అల్లం మలబద్ధకాన్ని పోగొడుతుంది. సులభ విరోచనకారి కూడా. ఇక అల్లం తీసుకోవడం వల్ల కడుపు ఉబ్బరం కూడా తగ్గిస్తుంది. మరి లిజనర్స్, ఇప్పటి వరకు అల్లం గురించి కొన్ని వివరాలు తెలుసుకున్నారు కదండి. ఇప్పుడు మీకోసం ఒక మంచి వైబింగ్ సాంగ్ నైతే ప్లే చేయబోతున్నాను. లిజన్ ఇట్ అండ్ ఎంజాయ్.

0: బ్యాంక్ ఆఫ్ బరోడా భీమవరం
1: మీ సొంత ఇంటికలను సాకారం చేసుకోండి.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా హోమ్ లోన్స్, కార్ లోన్స్, ఎడ్యుకేషనల్ లోన్స్,
1: హోమ్ లోన్స్ పై అతి తక్కువ వడ్డీ రేటు 7.45% నుండి ప్రారంభం.
0: ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జీలు లేకుండా 3 లక్షల రూపాయల వరకు అతి తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్ సదుపాయం.
1: 1 గ్రాము బంగారానికి 10,000 రూపాయల వరకు ఇవ్వబడను.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డ్ అండ్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్ ఫిక్స్డ్ డిపాజిట్స్ పై 555 రోజులకు 6.75% వడ్డీ.
1: సీనియర్ సిటిజన్స్ కి 7.25% వడ్డీ.
0: ట్రస్టెడ్ లెగసీ, స్ట్రాంగర్ ఫ్యూచర్.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా ఫస్ట్ ఫ్లోర్ నాగరాజ్ మాల్ ఆపోజిట్ అక్షర స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్ చిన్నమిరం భీమవరం.
0: ఫోన్ 0881622345 4.
2: ఓకే లిజనర్స్, ఒక మంచి వైబింగ్ సాంగ్ అయితే వినేశారు కదండి. ఇప్పుడు ఇక మనం టాపిక్ ని కంటిన్యూ చేద్దాం. అల్లంని బాగా ఎండ పెడితే అది సొంట అవుతుంది. ఈ సొంటిని మొదటి ముద్దగా అన్నంలో పల్చుగా కలిపి నేతితో తింటే అజీర్తి పోగొడుతుందని నమ్ముతుంటారు. బాలింతరాళ్లకు శరీరం గట్టిపడేందుకు, వేడి కలిగేందుకు సొంటిని విస్తృతంగా వాడుతుంటారు. పిల్లలకు అజీర్ణం తగ్గేందుకు చాలా తక్కువ మోతాదుల్లో దీన్ని వాడుతుంటారు. ఆయుర్వేద మందులలో ఇది ఎక్కువగా కనిపిస్తుంది. అల్లం ఒక మంచి యాంటీ ఆక్సిడెంట్. రక్తశుద్ధికి అల్లం ఎంతగానో తోడ్పడుతుంది. రక్తం రక్తనాళాలలో గడ్డకట్టకుండా ఇది సహాయపడుతుంది. అల్లం కొన్ని వారాల పాటు వాడితే కీళ్ళ నొప్పులు తగ్గుతాయి. అల్లం వల్ల కడుపులో పూత, అంటే అల్సర్, అస్సలు ఏర్పడదు. అల్లం నోటి దుర్వాసనను పోగొడుతుంది. నోటిలో చేరిన ప్రమాదకర బ్యాక్టీరియాలను సంహరించి దంతాలను ఆరోగ్యంగా ఉంచుతుంది. అంతేకాకుండా రీసెంట్ గా వచ్చిన రీసెర్చెస్ లో అల్లంతో షుగర్ నియంత్రణ జరుగుతుందని వెల్లడింది. అదెలా అంటారా, షుగర్ జబ్బు దీర్ఘకాల అనారోగ్య సమస్యలు తెస్తుంది. అటువంటి షుగర్ జబ్బు నియంత్రణ చేయగలిగిన శక్తివంతమైన ఔషధమే అల్లం అని సిడ్నీ విశ్వవిద్యాలయం పరిశోధన ఫలితాలు వెల్లడించాయి. అల్లం నుండి తీసిన రసాన్ని అల్లం ముద్దగా నూరి అందించిన వారిలో రక్తంలోని చక్కెరలు కండరాలకు చేరే ప్రక్రియ వేగవంతంగా అవ్వడం వారు గమనించారు. ఇటువంటి ప్రక్రియ శరీరంలో సహజంగా జరగాలంటే ఇన్సులిన్ అనే హార్మోన్ అవసరం పడుతుంది. ఇన్సులిన్ లేకున్నా కూడా అల్లం రసం రక్తంలోని చక్కెరలను కండరాలకు చేర్చడం గమనించిన పరిశోధకులు అల్లం ఎలా పనిచేస్తుందో వివరించే పనిలో పడ్డారు. మరి లిజనర్స్, ఇప్పటి వరకు అయితే అల్లం వల్ల కలిగే ఉపయోగాల గురించి తెలుసుకున్నారు కదండి. ఇప్పుడు మీకోసం ఒక మంచి జోష్ఫుల్ సాంగ్ అయితే ప్లే చేయబోతున్నాను. లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్.

0: వినాయకా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు పీడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్
1: డాక్టర్ పిడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్
0: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్ డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పీడియాట్రిక్స్
1: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్ డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్
0: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్ భీమవరం.
2: మాననీయ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ జీ కే నేతృత్వ మే మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కా ఏక్ ఫ్లాగ్షిప్ ఇనిషియేటివ్ భారత్ ఇన్నోవేట్స్ 2026 జిస్మే హెల్త్ కేర్ ఆర్ ఏఐ సే లేకర్ అగ్రికల్చర్ ఆర్ సెమీ కండక్టర్స్ తక్ 13 సెక్టర్స్ కే 120 స్టార్ట్అప్స్ 14 to 16 జూన్ తక్ నీస్ ఫ్రాన్స్ మే అప్నీ ఇన్నోవేషన్ ఆర్ ఆంటర్ప్రినోరియల్ క్షమతాహో కా ప్రదర్శన్ కరేంగే భారత్ ఇన్నోవేట్స్ 2026.

0: भारत में निर्मित, विश्व के लिए तैयार।
1: वेलकम बैक टू ఆయుష్మాన్ బాబా. మరి లిజనర్స్, ఇందాకటి నుంచి అల్లం గురించి మరియు అల్లం వల్ల కలిగే ఉపయోగాల గురించి తెలుసుకున్నాం కదండి. అసలు నా లాంటి ఫుడీస్కి అల్లం అనగానే గుర్తుకొచ్చేది మెయిన్గా ఒక ఐటమ్ ఉందండి, అదే అండి అల్లం చాయ్. అల్లం టీ అని కూడా అంటారు అనుకోండి. మరి అల్లం గురించి ఇంత డిస్కస్ చేసినప్పుడు అల్లం టీని ఎలా తయారు చేస్తారు, ఆ అల్లం టీ వల్ల కలిగే ఉపయోగాల గురించి కూడా తప్పకుండా డిస్కస్ చేయాలి కదండి. సో ఇప్పుడైతే నేను మీ అందరి కోసం అల్లం టీని తయారు చేసే రెసిపీని షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో మరి ఈ అల్లం టీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు వచ్చేసరికి పాలు 2 గ్లాసులు, పంచదార 2 స్పూన్లు, టీ పొడి 1 స్పూన్, యాలుక్కాయ 1, అల్లం 1 అంగుళం ముక్క, నీళ్లు 1 గ్లాస్. ఓకే లిజనర్స్, అల్లం టీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాల గురించి తెలుసుకున్నాం కదండి. ఇప్పుడు తయారీ విధానం గురించి కూడా తెలుసుకుందాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి దాని మీద ఒక గిన్నె పెట్టి అందులో 2 గ్లాసుల పాలు, దాంతోపాటు 1 గ్లాస్ నీళ్లతో పాటు కొంచెం పంచదార, టీ పొడి కూడా వేసి బాగా మరిగించాలి. ఒక 5 మినిట్స్ ఈ టీ మరిగిన తర్వాత అల్లాన్ని చిదక్కొట్టి అందులో వెయ్యాలి. దాంతోపాటు 1 యాలుక్కాయను కూడా చిదిపి అందులో వెయ్యాలి. యాలుక్కాయ వేసిన తర్వాత 5 మినిట్స్ వరకు మళ్ళీ ఆ టీని బాగా మరిగించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి 1 కప్లోకి టీని వడగట్టుకుంటే వేడి వేడిగా అల్లం టీ మీ కళ్ళ ముందు రెడీగా ఉంటుంది. మరి కుదిరితే మీరు కూడా ఈ అల్లం టీ రెసిపీని మీ ఇళ్లలో ట్రై చేయండి. మరి లిజనర్స్, ఇప్పటి దాకైతే అల్లం టీని ఎలా తయారు చేయాలి అని తెలుసుకున్నాం కదండి. సో ఈ అల్లం టీ తాగడం వల్ల కలిగే ఉపయోగాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

0: లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్, నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకునబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
1: అల్లం టీ ఉదయం తాగితే రోజంతా హుషారుగా ఉంచుతుంది. అల్లం టీని సేవించడం ద్వారా గర్భిణులకు ఎంతో మేలు చేకూరుతుందంట. వేవిళ్లకు చెక్ పెట్టడంలో అల్లం టీ దివ్యౌషధంగా పనిచేస్తుంది. ఇంకా తెల్లవారుజామున సాధారణ టీలో అల్లం బిస్కెట్స్ తీసుకుంటే వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. ఛాతిలో మంట, అజీర్ణం వంటి సమస్యలకు చెక్ పెట్టాలంటే అల్లం టీ తీసుకోవడం మంచిదని ఆరోగ్య నిపుణులు అంటుంటారు. అలాగే అల్లం టీని సేవించడం ద్వారా మోకాలు నొప్పులు, కీళ్ళ నొప్పులు దరిచేరవు. మోకాళ్ళ వాపులు కూడా అల్లం టీ రోజు తీసుకుంటే తగ్గిపోతాయి. అలాగే అనారోగ్యంతో బాధపడే వాళ్ళు అల్లం టీని సేవిస్తే ఉపశమనం లభిస్తుంది. జలుబు, జ్వరం, గొంతు నొప్పి, తలనొప్పితో బాధపడేవారు అల్లం టీని తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. జలుబు, దగ్గుతో బాధపడుతున్నప్పుడు రోజుకు 3 సార్లు అల్లంతో తయారైన హెర్బల్ టీని తాగొచ్చు. అయితే రోజులో 4 సార్లకు మించి అల్లం టీ తాగితే ఆరోగ్యానికి మంచిది కాదు. మరీ ముఖ్యంగా కడుపులో అల్సర్ ఉన్న వాళ్ళు అసలు తాగకూడదు కూడా. అల్లం టీ తాగినప్పుడు ఆహ్లాదంగా అనిపించకుండా కడుపులో వికారం కానీ మరే సైడ్ ఎఫెక్ట్ కనిపించినా అల్సర్ వంటి సమస్యలు ఉన్నాయేమోనని డాక్టర్ని సంప్రదించడం మంచిది. ఆస్తమా, దగ్గులకు చెక్ పెట్టాలంటే అల్లం టీ రోజు తేనెతో కలిపి తీసుకోవాలి. అల్లం టీని సేవించడం ద్వారా ఒత్తిడిని తగ్గించుకోవచ్చని ఆరోగ్య నిపుణులు అంటుంటారు. యాంటీ ఆక్సిడెంట్స్ కలిగి ఉన్న అల్లం టీని రోజు 1 కప్పు తీసుకుంటే జీర్ణ ప్రక్రియ సక్రమంగా జరుగుతుంది. మానసిక ఒత్తిడిని మాయం చేసే అల్లం టీ మానసికోల్లాసాన్ని పెంచుతుందని నిపుణులు చెబుతుంటారు. నీరసంగా ఉన్నప్పుడు అల్లం టీ త్రాగాలి, దానివల్ల నూతనోత్సాహం వస్తుంది. మరి లిజనర్స్, విన్నారు కదండి, ఇది వాళ్ళ ఆయుష్మాన్ భవ. తిరిగి ప్రసారమయ్యే ఆయుష్మాన్ భవాలో కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. మరి నేను మీ ఆర్జే వేద సైనింగ్ ఆఫ్. వినండి మరి, వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం.

0: శ్రీ గాయత్రి ఒకేషనల్ జూనియర్ కాలేజ్ కోర్సులు నర్సింగ్, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, డిఎంఎల్టీ, డిఏఎన్ఎస్, జిఎన్ఎం, డిఓఏ, బిఎస్సి నర్సింగ్ కోర్సెస్ కలవు. ఉచిత హాస్టల్ వసతి కలదు. తల్లికి వందనం పథకం వర్తించును. కొత్త బస్టాండ్ దగ్గర ఓవర్ బ్రిడ్జ్ ప్రక్కన భీమవరం 1. శ్రీనివాస్ తెన్నేటి కరస్పాండెంట్, విరించి తెన్నేటి డైరెక్టర్.
1: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహూజా ఆదరేజ్ షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫిలైజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహూజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహూజా ఆదరేజ్ షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.

FM 90.4. శ్రోతలకు నమస్కారం. ఈనాటి సూక్తి సుధా కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈనాటి మన కార్యక్రమంలో కొన్ని సూక్తుల యొక్క అర్థాలు తెలుసుకుందాం.

0: మేడి చెట్టు పువ్వులు తెల్లని కాకి, నీళ్లలో చేపజాడలు. వీనినైనా చూడగలము కాని స్త్రీ మనసులో ఉన్న ఆలోచనలు తెలుసుకోలేము.
1: రాజపత్ని గురు పత్ని

తల్లి, భార్య తల్లి, అన్న భార్య, గురు భార్య, రాజమహిషి, ఈ ఐదుగురును తల్లులనియే చెప్పబడతారు.

0: पापं देशं पश्चात् विवाहयेत्।
1: వివాహ సందర్భమున మొట్టమొదట కుల సాంప్రదాయమును, పిమ్మట విద్యను, తరువాత వయస్సును, ఆ పిమ్మట గుణము, ధనము, రూపము, దేశము మొదలగు వివరములను పరిశీలించవలెను. వీటినన్నిటి గూర్చి తృప్తి చెందిన తరువాతే వివాహము చేయవలెను.

0: వరుని సంపద, వంశమర్యాద, గుణము, రూపము, విద్య, బలము, వయస్సు ఇవన్నీ పరిశీలించి సమ్మతమైనచో కన్యను ఈయవలెను. ఆ తరువాత వారి కుటుంబముతో జీవిత పర్యంతమును మైత్రీభావంతో మెలుగుతూ ఉండవలెను.
1: హరిణీ ప్రేక్షణాయత్ర గృహిణీన విలోక్యతే సేవితం సర్వసంపద్ధి అపి తద్భవనం వనం.
0: ఏ గృహమందు లేడి చూపులు కల గృహిణి కనిపించదో అచ్చట సర్వ సంపద్భాగ్యములు ఉన్నను అది అరణ్యమే కాని ఇల్లు కాదు. శ్రోతలు, ఇంతవరకు ఈనాటి సూక్తి సుధ కార్యక్రమాన్ని విన్నారు. తిరిగి రేపటి కార్యక్రమంలో మరికొన్ని సూక్తులతో కలుసుకుందాం. నమస్కారాలతో శృతి.

0: బ్యాంక్ ఆఫ్ బరోడా భీమవరం
1: మీ సొంత ఇంటికలను సాకారం చేసుకోండి.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా హోమ్ లోన్స్, కార్ లోన్స్, ఎడ్యుకేషనల్ లోన్స్,
1: హోమ్ లోన్స్ పై అతి తక్కువ వడ్డీ రేటు 7.45% నుండి ప్రారంభం.
0: ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జీలు లేకుండా 3 లక్షల రూపాయల వరకు అతి తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్ సదుపాయం.
1: 1 గ్రాము బంగారానికి 10,000 రూపాయల వరకు ఇవ్వబడను.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డెన్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్. ఫిక్స్డ్ డిపాజిట్ పై 555 రోజులకు 6.75% వడ్డీ.
1: సీనియర్ సిటిజన్స్ కి 7.25% వడ్డీ.
0: ట్రస్టెడ్ లెగసీ, స్ట్రాంగర్ ఫ్యూచర్.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా, ఫస్ట్ ఫ్లోర్, నాగరాజమాల్, ఆపోజిట్ అక్షర స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, చినామిరం, వివరం.
0: ఫోన్ 0881622345.

0: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు పీడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్
1: డాక్టర్ పిడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్
0: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్ డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పీడియాట్రిక్స్
1: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్
2: డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్
0: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్ భీమవరం.

వెనిలా ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్, ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెనిలా ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెనిలా ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.

0: పుణే గాయత్రీ ఒకేషనల్ జూనియర్ కాలేజ్. కోర్సులు నర్సింగ్, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, డిఎంఎల్టీ, డిఎఎన్ఎస్, డిఎన్ఎం, డిఓఏ, డిఎస్సీ నర్సింగ్ కోర్సెస్ కలవు. ఉచిత హాస్టల్ వసతి కలదు. తల్లికి వందనం పథకం వర్తించును. కొత్త బస్టాండ్ దగ్గర ఓవర్ బ్రిడ్జ్ ప్రక్కన భీమవరం వన్. శ్రీనివాస్ తెన్నేటి కరస్పాండెంట్, విరించి తెన్నేటి డైరెక్టర్.
1: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం వన్. పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు, మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్, ఎంబీబీఎస్, ఎండి పీడియాట్రిక్స్. జ్వరం, జలుబు, దగ్గు, ఆయాసం, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, ఫిట్స్, చర్మ సమస్యలు, విరోచనాలు, ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్, నెబులైజర్, మల్టీపారా మానిటర్స్, ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం వన్. సెల్ నంబర్ 6304327391.

0: FM 90.4.
1: రేడియో విష్ణు 90.4 మెగాహెర్ట్స్ పై ఈనాటి పాఠశాల విద్యా కార్యక్రమాల్లో భాగంగా హైస్కూల్ విద్యార్థుల కోసం సాంఘిక శాస్త్రంలోని భూమి చలనాలు వాటి ఫలితాలు పాఠం వింటారు.
2: రాజు రాజు టీవీ ఆన్ చేయరా, క్రికెట్ మ్యాచ్ వస్తుంది.

0: ఇవాళ ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మ్యాచ్. ప్లీజ్ తొందరగా టీవీ ఆన్ చేయరా.
1: ఇప్పుడే మ్యాచ్ ఉంది, టైం 3 అవుతుంది.
0: అదంతేలే, నీకు తెలీదు. ఇప్పుడు మనకు సాయంత్రం కదా, కొన్ని దేశాల్లో ఇప్పుడు ఉదయం, మరి కొన్ని దేశాల్లో తెల్లవారుజాము అవుతుంటుంది. సర్లే గాని ముందు టీవీ ఆన్ చేయి.
2: అబ్బబ్బా, మళ్ళీ మొదలైందా? ఎప్పుడు చూడు టీవీ టీవీ, చదువు లేదు ఏం లేదు మీకు అసలు.
0: ప్లీజ్ నాన్న, ఈ ఒక్కసారికి ఇండియా ఆస్ట్రేలియా ఫైనల్ మ్యాచ్ నాన్న, ఇది అయిపోగానే చదువుకుంటాం ప్లీజ్.
1: అవునానా, ఇప్పుడు మనకు టైం 3 గంటలు అయింది కదా, మరి ఇప్పుడు మొదలైందేమిటి? మన దేశంలో అయితే ఉదయం 9 గంటలకే మొదలవుతుంది కదా మ్యాచ్.
2: అంటే ఆ దేశంలో ఇప్పుడు 9 గంటలు అయింటుందన్నమాట.
0: అవునరా రాజు, ఈ మ్యాచ్ ఇంగ్లాండ్లో జరుగుతుంది కదా, ఇప్పుడు వాళ్ళకి బహుశా 9:30 గంటలు అయి ఉంటుంది.
1: అదేంటి, అలా కూడా ఉంటుందా? అంటే అన్ని దేశాలలో టైం ఒకేలా ఉండదా?
2: ఉండదు రాజు, ఎందుకంటే మనం నివసించే భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంటుంది. భూమికి ఉన్న ఈ చలనాల వల్ల పగలు రాత్రి ఏర్పడటం, ఋతువులు మారటం జరుగుతాయి.
1: అంటే భూమి తిరుగుతుంటే మరి మనం పడిపోమా?
0: నీకన్నీ ఇలాంటి సందేహాలే. భూమికి గల ఆకర్షణ శక్తి వల్ల ఎవ్వరూ పడిపోరు గానీ నువ్వు కొంచెం ఆపుతావా నీ ప్రశ్నలు? నాన్న, భూమి, దాని చలనాలు, వాటి వలన కలిగే ఫలితాలు వివరంగా చెప్పరా?
2: సరే చెప్తాను, వినండి. రాత్రిపూట మీరెప్పుడైనా ఆకాశం వంక చూసారా?
1: ఓ, ఎందుకు చూడలేదు? బోలెడన్ని నక్షత్రాలు కనబడతాయి, చంద్రుడు కూడా కనబడతాడు. ఒక్కొక్కసారైతే నిండు చందమామ పండు వెన్నెలను వెదజల్లుతాడు. బోలెడన్ని ట్యూబ్లైట్లు ఒక్కసారే వెలిగినట్లుంటుంది.
0: ఆ రోజున మనం పౌర్ణమి అని చెప్పుకుంటాం కదా, మళ్ళీ 15 రోజులు అమావాస్య, ఆ రాత్రంతా చీకటి. మరి ఇవి కూడా భూమికి గల చలనాల వల్లేనా?
2: నన్ను చెప్పనిస్తారా లేక మీరే మాట్లాడతారా?
1: చెప్పండి చెప్పండి.
2: వినండి, మరి నక్షత్రాలు స్వయం ప్రకాశకాలు, అంటే వాటికి ప్రకాశించే శక్తి ఉంటుంది. కొన్ని కోట్ల నక్షత్రాల సముదాయాన్ని పాలవెల్లి అంటారు, దీన్నే పాలపుంత అని కూడా అంటారు.
1: మరి సూర్యుడు కూడా నక్షత్రమే కదా నాన్న?
2: అవును రాజు, భూమికి అతి దగ్గరలో ఉన్న నక్షత్రం సూర్యుడే. సూర్యుడు, సూర్యుని చుట్టూ తిరిగే నవగ్రహాలను కలిపి సౌర కుటుంబం అంటారు. సూర్యుని చుట్టూ తమ తమ కక్షలలో గ్రహాలు తిరుగుతూ ఉంటాయి. వాటిలో మనం నివసించే భూమి 3వదన్నమాట. అంతేకాదు, ఇప్పటి వరకు జరిగిన పరిశోధనల ద్వారా ప్రాణకోటి జీవించడానికి అవసరమైన వెలుతురు, వేడి, గాలి, నీరు ఒక భూగ్రహంపై మాత్రమే ఉన్నాయని తెలుస్తోంది.
0: అంటే భూమి మీద మాత్రమే ప్రాణకోటి ఉన్నదనా? మరి ఇతర గ్రహాలపై ప్రాణులే లేవా?
2: ఇంతవరకు మన శాస్త్రజ్ఞులు అలాగే భావిస్తున్నారు, ఇప్పటికీ పరిశోధనలు జరుపుతూనే ఉన్నారు. ఇందాక మనం భూమికి 2 రకాలైన చలనాలున్నాయి అని అనుకున్నాం కదా, మరి అవేంటో తెలుసా మీకు?
0: భూభ్రమణం, భూపరిభ్రమణం, అవేనా నాన్న?
2: వెరీ గుడ్, కరెక్ట్గా చెప్పావు. భూమి తన అక్షంపై తన చుట్టూ తాను తిరగడాన్ని భూభ్రమణం అంటారు. భూమి తన అక్షంపై తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ ఒక ప్రత్యేక కక్షలో తిరగడాన్ని భూపరిభ్రమణం అంటారు.
1: భూమి తన చుట్టూ తాను తిరగడానికి ఎంత సమయం పడుతుంది నాన్న?
2: 24 గంటలు పడుతుంది, అంటే ఒక రోజు పడుతుందన్నమాట.
0: మరి మా టీచర్ 23 గంటల 50 నిమిషాలు, కాదు బహుశా 56 నిమిషాలు అనుకుంటాను, అంత టైం పడుతుందని చెప్పారు.
2: అదే కరెక్ట్. సరిగ్గా 23 గంటల 56 నిమిషాల 4.09 సెకండ్ల సమయం పడుతుంది. అయితే మనం దాన్ని 24 గంటలుగా లెక్కకు తీసుకుంటాం. దీనికంటే ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సిందేమిటంటే ధ్రువాలు, అక్షం వీటి గురించి. భూమి తన చుట్టూ తాను తిరిగేటప్పుడు ఉత్తరాన ఒక బిందువు, దక్షిణాన ఒక బిందువు స్థిరంగా ఉంటాయి. ఉత్తరాన ఉన్న బిందువును ఉత్తర ధ్రువమని, దక్షిణాన ఉన్న బిందువును దక్షిణ ధ్రువమని పిలుస్తాం. ఈ ఉత్తర దక్షిణ ధ్రువాలను కలుపుతూ ఊహారేఖలను గీశారు, వాటిని రేఖాంశాలు అంటారు. అలాగే భూమిని 2 అర్ధభాగాలుగా చేసి మధ్యగా ఒక వృత్తాన్ని గీశారు, దాన్ని భూమధ్య రేఖ అని పిలుస్తారు. దీన్నే 0° అక్షాంశం అని కూడా అంటారు. ఇది కూడా ఊహారేఖే.
1: అసలు ఈ అక్షాంశాలు, రేఖాంశాలు ఎందుకు గీశారు?
2: భలే మంచి ప్రశ్నేశావు. భూమి గోళాకారంగా ఉంటుందని తెలుసు కదా?
1: తెలుసు.
2: మరి ఈ గోళాకార భూమిపై ఏదైనా ఒక ప్రదేశాన్ని గుర్తించి చెప్పడం కష్టమవుతుంది కదా, అందుకని ఉత్తర దక్షిణ ధ్రువాలను స్థిర బిందు

0: కూలుగా ఏర్పాటు చేసుకుని వాటి ఆధారంగా అక్షాంశాలు రేఖాంశాలు గీయడం జరిగింది. భూమధ్యరేఖకు సమాంతరంగా 1 డిగ్రీ తేడాతో ఉత్తర దక్షిణ ధృవాల వరకు గీయబడిన వృత్తాలను అక్షాంశాలు అంటారు. అలాగే రేఖాంశాలకు కూడా ఒక ప్రారంభరేఖ అవసరం కాబట్టి లండన్లోని గ్రీనిచ్ మీదుగా పోయే 0 డిగ్రీ రేఖాంశాన్ని గ్రీనిచ్ రేఖాంశం లేదా ప్రధాన రేఖాంశం అని పిలుస్తారు.
1: మరి రేఖాంశాలు కూడా 1 డిగ్రీ తేడాతోనే గీశారా?
0: అవును, అలాగే గీశారు. కానీ అక్షాంశాలు వృత్తాలైతే రేఖాంశాలన్నీ ధృవాల వద్ద ఖండించబడతాయి కాబట్టి అవి అర్ధవృత్తాలన్నమాట.
2: ఓహో, అందుకేనా అక్షాంశాలు 180 ఉంటే రేఖాంశాలు మాత్రం 360 ఉంటాయి. అవును, గాని అసలు ఈ అక్షాంశాలు రేఖాంశాలకు భూమి చలనాలకు ఏమిటి సంబంధం?
0: అదే కదా చెప్తున్నాను, పూర్తిగా వినుమరి. భూమి తన చుట్టూ తాను తిరిగేటప్పుడు పడమర వైపు నుండి తూర్పు వైపుకు సుమారుగా గంటకు 1610 కిలోమీటర్ల వేగంతో తిరుగుతుంది. ఈ విధంగా తిరగడం వల్ల ఈ భూభ్రమణ సమయంలో సూర్యునికి ఎదురుగా ఉన్న అర్ధగోళంపై వెలుతురు పడుతుంది. అంటే భూమి తన చుట్టూ తాను తిరిగేటప్పుడు సూర్యుని కిరణాలు భూమి యొక్క సగభాగంపై మాత్రమే పడతాయన్నమాట. మిగిలిన సగభాగంపై వెలుతురుండదు కాబట్టి చీకటిగా ఉంటుంది. ఏ అర్ధభాగంపై అయితే సూర్యుని కిరణాలు పడి కాంతివంతంగా ఉంటుందో ఆ అర్ధభాగంలోని ప్రాంతాలన్నింటికీ అది పగటి సమయం అన్నమాట. మిగిలిన సగభాగంలోని ప్రాంతాలకు అది చీకటి సమయం లేదా రాత్రి అన్నమాట. అంతేకాదు, భూమి తన చుట్టూ తాను తిరిగేటప్పుడు కాంతిలో ఉన్న భాగం కొద్ది కొద్దిగా చీకటిలోకి, చీకటిలో ఉన్న భాగం కొద్ది కొద్దిగా వెలుతురులోకి జరుగుతూ ఉంటుందన్నమాట.
2: ఓహో, అందువల్లనే ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి ఈ విధంగా ప్రతిరోజు ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉంటాయి కదా?
0: సరిగ్గా అదే జరుగుతుంది. అంతేకాదు, ఈ భూభ్రమణం వల్ల పగలు రాత్రి ఏర్పడటం మాత్రమే కాదు, పవనాల మార్గంలోనూ సముద్ర ప్రవాహం మార్గాలలోనూ కూడా మార్పులు సంభవిస్తాయి.
1: మరి భూమికి మరొక చలనం ఉందన్నారు కదా, దాని గురించి కూడా చెప్పండి నాన్న.
0: నీకన్నీ తొందరే రాజు, చెప్తున్నాను కదా. భూమి తన అక్షంపై తిరుగుతూ సూర్యుని చుట్టూ కూడా తిరుగుతుందని చెప్పాను కదా. ఈ విధంగా భూమి ఒక నిర్ణీత కక్ష్యలో తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరగడాన్ని భూపరిభ్రమణం అంటారు. భూమి సూర్యుని చుట్టూ తిరిగే మార్గాన్ని కక్ష్య అని అంటారు. ఈ కక్ష్య దీర్ఘవృత్తాకారంలో ఉంటుంది. దీని పొడవు దాదాపు 965 మిలియన్ కిలోమీటర్లు.
2: మరి అంత దూరం కక్ష్యలో ఒకసారి సూర్యుని చుట్టి రావడానికి భూమికి ఎంత సమయం పడుతుంది?
0: భూమి సూర్యుని చుట్టూ ఒకసారి తిరిగి రావడానికి 1 సంవత్సర కాలం పడుతుంది. ఇంకా ఖచ్చితంగా చెప్పాలంటే 365 1/4 రోజులు, అంటే 365 రోజుల 6 గంటల సమయం పడుతుందన్నమాట. అయితే ప్రపంచ దేశాలన్నిటికీ అనుకూలంగా ఉండేటట్లుగా సాధారణ సంవత్సరానికి 365 రోజులుండాలని నిర్ణయించారు. ప్రతి సంవత్సరంలో వచ్చే ఆ 1/4 వంతు రోజును 4 సంవత్సరాలకొకసారి కలిపి ఒక్కరోజుగా లెక్కించి ఆ సంవత్సరాన్ని లీప్ సంవత్సరంగా నిర్ణయించారు.
2: అంటే లీప్ సంవత్సరంలో 366 రోజులు ఉంటాయన్నమాట.
0: కరెక్ట్, లీప్ సంవత్సరంలో 366 రోజులుంటాయి. ఈ ఒక్కరోజును ఫిబ్రవరి నెలలో కలిపారన్నమాట. సాధారణంగా ఫిబ్రవరిలో 28 రోజులే ఉంటాయి, కానీ లీపు సంవత్సరంలో ఫిబ్రవరి నెలలో 29 రోజులుంటాయి.
1: అమ్మో, ఎవరైనా ఫిబ్రవరి 29వ తేదీన పుట్టారంటే వాళ్లకు 4 సంవత్సరాల దాకా పుట్టినరోజు రాదన్నమాట.
2: భలే భలే, ఫిబ్రవరి 29న నువ్వు పుట్టాల్సింది.
0: సర్లేరా, ఇక ఆపండి. భూభ్రమణం వల్ల పగలు రాత్రి ఏర్పడతాయని చెప్పుకున్నాం కదా. భూభ్రమణం వలన రాత్రి పగళ్ల కాల వ్యవధిలో తేడాలు, ఋతువులు ఏర్పడతాయన్నమాట. భూమి తన అక్షం మీదే వంగి ఉండటం వల్ల ఇంకా భూపరిభ్రమణం వల్ల ఋతువులు ఏర్పడుతున్నాయి. అంతేకాదు, భూమి తిరిగే కక్ష దీర్ఘవృత్తాకారంలో ఉండటం వలన భూమికి సూర్యునికి మధ్య ఉండే దూరం కూడా మారుతూ ఉంటుంది.
2: సూర్యునికి భూమికి మధ్య దూరం మారడమా? అంటే ఏమిటి?
0: భూమి సూర్యుని చుట్టూ తిరిగేటప్పుడు ఒక్కొక్కసారి సూర్యునికి దగ్గరగాను ఒక్కొక్కసారి దూరంగానూ ఉంటూ ఉంటుంది. ఎందుకంటే

0: అంటే భూమి తిరిగే మార్గం లేదా కక్ష దీర్ఘ వృత్తాకారంలో ఉంటుందని చెప్పాను కదా. దాంతో కొన్నిసార్లు వీటి మధ్య దూరం చాలా ఎక్కువగాను కొన్నిసార్లు తక్కువగాను ఉంటుంది. ఈ విధంగా భూమికి సూర్యునికి మధ్య ఉండే దూరం అత్యధికంగా ఉండే స్థితిని అపహేళి అంటారు, అతి తక్కువగా ఉండే స్థితిని పరిహేళి అంటారు.
1: ఈ విధంగా భూమి సూర్యునికి దగ్గర దూరం అవడం వల్ల ఏం జరుగుతుంది?
0: చాలా మంచి ప్రశ్న వేశావు. భూమి తన కక్షలో సూర్యుని చుట్టూ తిరిగేటప్పుడు వివిధ స్థానాలకు వస్తూ ఉంటుంది. అంటే ఒక్కొక్కసారి ఉత్తర ధ్రువం సూర్యునికి ఎదురుగా ఉంటే మరొకసారి దక్షిణ ధ్రువం సూర్యుని వైపు ఉంటుంది. ఇలా ఉన్నప్పుడు వివిధ అక్షాంశాల మీద సూర్యకిరణాలు లంబంగా నిట్ట నిలువుగా పడుతుంటాయి. ఉదాహరణకు మార్చి 21న సెప్టెంబర్ 23న సూర్యుని కిరణాలు భూమధ్యరేఖ మీద నిట్ట నిలువుగా పడతాయి. అంటే మార్చి 21న సెప్టెంబర్ 23 తేదీలలో మిట్ట మధ్యాహ్నం సూర్యుడు నడినెత్తి మీదకు వస్తాడన్నమాట. ఈ 2 రోజుల్లో ప్రపంచమంతటా రాత్రింబవళ్ల సమయం సమానంగా ఉంటాయి. అంటే పగలు రాత్రి నిడివి సమానంగా ఉంటుంది. కాబట్టి ఈ 2 రోజులను విషవత్తులు లేదా ఈక్వినాక్స్ అంటారు.
2: అంటే ప్రపంచ దేశాలన్నిటిలో ఒకే సమయం ఉంటుందా?
0: అలా కాదు రాజు, ఒకే సమయం ఉండదు. కానీ పగలు రాత్రి సమయాలు మాత్రం సమానంగా ఉంటాయి. మనకు వేసవికాలంలో తొందరగా తెల్లారుతుంది, ఆలస్యంగా రాత్రవుతుంది కదా. అంటే పగటి సమయం ఎక్కువగానూ రాత్రి సమయం తక్కువగానూ ఉంటుంది. అదే చలికాలంలో రాత్రి సమయం ఎక్కువగానూ పగటి సమయం తక్కువగానూ ఉంటుంది. అలా కాకుండా ఈ 2 రోజులలో ప్రపంచ దేశాలన్నింటిలో పగటి సమయం రాత్రి సమయం సమానంగా ఉంటాయని అర్థం.
1: మరి మా టీచర్ లాంగెస్ట్ డే జూన్ 21 చెప్పారు, అదేమిటి?
0: అవునవును, ఎందుకంటే జూన్ 21న కర్కట రేఖపైన డిసెంబర్ 22న మకర రేఖపైన సూర్యుని కిరణాలు లంబంగా పడతాయి. వీటిని ఆయనములు అంటారు. జూన్ 21న ఉత్తరార్ధగోళంలోనూ డిసెంబర్ 22న దక్షిణార్ధగోళంలోనూ పగటి ప్రమాణం ఎక్కువగానూ రాత్రి ప్రమాణం తక్కువగానూ ఉంటాయి.
2: ఈరోజు చాలా విషయాలు తెలుసుకున్నాం.
1: భూమికి ఉన్న చలనాల వల్ల ఇన్ని మార్పులు జరుగుతాయన్నమాట.
0: అంతేకాదు, ఈ చలనాల వల్లే ఋతువులు కూడా మారుతుంటాయి. నిరంతరం భూమికి గల చలనాల వల్ల ఈ భూమిపై ఎన్నో మార్పులు జరుగుతూ ఉంటాయి. భూమిపై నివసించే ప్రాణికోటి వాటికనుగుణంగా తమ జీవన శైలిని మార్చుకుంటూ ప్రకృతికి అందాలను ఆనందాలను సమకూరుస్తూ ఉంటాయి.
1: మాటల్లో పడి క్రికెట్ మ్యాచ్ సంగతే మర్చిపోయాను. రాజు రాజు, స్కోర్ ఎంత చూడు.
0: స్కోర్ చూశాక టీవీ కట్టేసి చదువుకోండి.
2: అలాగే నాన్న.
3: ఇప్పుడు మరొక విద్యా కార్యక్రమం. హైస్కూల్ విద్యార్థుల కోసం శ్లేషాలంకారం తెలుగు పాఠం వింటారు.
4: ఏ రవళి, ఈరోజు చంద్రుని వెన్నెల చాలా అందంగా చల్లగా ఉంది కదూ?
5: అవును, ఇవాళ పౌర్ణమి కదా, అందులో కార్తీక పౌర్ణమి. చల్లని వెన్నెల ఎంత ఆనందంగా ఉందో మనం ఈ తోటలో నడుస్తుంటే.
4: ఓసారిటు చూడు, ఇవి కలువ పూలే కదా?
5: ఆ కలువలే, చక్కగా విచ్చుకున్నాయి. వీటిని చూస్తుంటే కూడా ఆనందంగా ఉంది,
4: చాలా ఆహ్లాదంగా ఉంది.
6: రాగిణి, రవళి, ఎంతసేపు అయింది మీరొచ్చి?
4: ఇంత క్రితమే వచ్చాం.
6: ఏదో మాట్లాడుతున్నారు?
4: ఈ నిండు పున్నమి రోజు ఈ కలువ పూలను చూస్తుంటే ఎంత ఆనందంగా ఉందో అని అనుకుంటున్నాం.
6: మనమేంటి, ఈ కువలయాలను చూసి చంద్రుడే మురిసిపోతాడట.
4: కలువలను కువలయాలంటారా?
6: అవును, కువలయమంటే కల్వ పువ్వు అని మా మామయ్య చెప్పారు.
5: మా అమ్మ కువలయమంటే భూమి అని చెప్పింది.
4: నాకు కూడా భూమి అనే తెలుసు. రాజు, నువ్వు చెప్పింది తప్పేమో.
6: తప్పు కాదు, నిజం. పుస్తకంలోని విషయమే మా మామయ్య చెప్పారు.
4: ఆ వస్తున్నది మన మాస్టారే కదా, అడిగితే విషయం తేలిపోతుంది.
5: నమస్కారం మాస్టారు.
0: నమస్కారం నమస్కారం. ఏంటి, తోట చూడటానికి వచ్చారా?
6: అవును మాస్టారు, నాకొక సందేహం. కువలయం అంటే అర్థమేంటి?
0: కువలయం అనే పదానికి

0: కలువపూలు, భూమి అనే రెండర్ధాలున్నాయి.
1: అంటే అలాంటప్పుడా పదాన్ని ఎలా వాడతారు?
0: వాడచ్చమ్మా, రెండర్ధాలు వచ్చే విధంగా చెప్పవచ్చు, లేదా సందర్భాన్ని బట్టి ఒకే అర్థం వచ్చే విధంగా వాడవచ్చు. కొన్ని కొన్ని శబ్దాలకు రెండు కంటే ఎక్కువ అర్థాలు కూడా ఉన్నాయి.
1: ఒక ఉదాహరణ చెప్పండి మాస్టారు.
0: రాజు కువలయానందకరుడు. ఈ వాక్యంలో రాజు అనే పదానికి రాజు అనేది ఒక అర్థమైతే, చంద్రుడు అనేది మరొక అర్థం. కువలయమంటే
1: నేను చెప్తాను మాస్టారు, కలువ పువ్వు అని ఒక అర్థం, భూమి అనేది ఒక అర్థం కదా?
0: సరిగ్గా చెప్పావమ్మా. మనం చెప్పుకున్న అర్థాల్ని బట్టి చూసినప్పుడు మనకు రెండు వేర్వేరు భావాలు కనిపిస్తాయి.
1: కొంచెం వివరించి చెప్పండి మాస్టారు.
0: అలాగే, మొదటిది రాజు భూమిని ఆనందపరుచును, ఇక రెండవది చంద్రుడు కలువ పువ్వులను ఆనందపరుచును.
2: అబ్బా, ఎంత చక్కటి అర్థం!
1: ఒకే వాక్యంలో రెండర్ధాలు వచ్చే రకంగా చెప్పటం ఎంత బాగుందో కదా
3: మాస్టారు. ఇది ఏమైనా అలంకారం అవుతుందా?
0: తప్పకుండా, ఇదో అద్భుత అలంకారమే.
3: ఏ అలంకారం మాస్టారు?
0: ఇది శ్లేషాలంకారం.
2: శ్లేష అంటే ఏమిటి?
0: నానార్ధ సంశ్రయ శ్లేష అంటే అనేక అర్థాలు గల శబ్దాలను ఉపయోగించిన అది శ్లేష.
3: అంటే ఒకటి కంటే ఎక్కువ అర్థాలు వచ్చినట్లు చెప్పటమే శ్లేష అని కదా మాస్టారు?
0: అవునమ్మా, సరిగ్గా అర్థం చేసుకున్నావు. ఓసారి ఈ వాక్యాన్ని గమనించండి. నీవు మమ్మేల కంటివి.
2: కనుట అంటే చూచుట, జన్మనిచ్చుట అని రెండు అర్థాలు కదా మాస్టారు?
0: బాగా చెప్పావు.
3: మిగిలిందేంటో అర్థం కావట్లేదు మాస్టారు.
0: మమ్మేల అనే శబ్దాన్ని విడదీస్తే మమ్ము ప్లస్ ఏలా అవుతుంది. ఇందులో ఏలా అంటే ఏ విధంగా అని, ఏలా అంటే పరిపాలించ అనే అర్థాలు వస్తాయి.
1: నీవు మమ్ములను ఏ విధంగా చూశావు అని ఒకటైతే, నీవు మమ్ములను పాలించటానికే ప్రసవించినావు అనేది రెండో అర్థం.
0: బాగా చెప్పావమ్మా రాగిణి.
2: మాస్టారు, మీరు మొదట చెప్పిన ఉదాహరణకి రెండో ఉదాహరణకి తేడా కనబడుతోంది కదా?
0: చాలా చక్కని ప్రశ్న. రెండింటిలో తేడా ఉంది. ఎలా తేడా ఉందో చెప్తాను, వినండి. రాజు కువలయానందకరుడు అనే దానిలో శబ్దాల యథాస్థితి అర్థం, అంటే ప్రకృతమైనది. నీవు మమ్మేల కంటివి అనే దానిలో మమ్ము ఏలా, మమ్మేలా అనే అర్ధ విభాగం ప్రకృతాప్రకృతంగా కనిపిస్తోంది.
1: అంటే ఈ శ్లేషాలంకారంలో ఏమైనా రకాలున్నాయా?
0: మంచి సందేహమ్మా. ఈ శ్లేషాలంకారాల్లో మూడు రకాలున్నాయి. అవి ప్రకృత శ్లేష, అప్రకృత శ్లేష, ప్రకృతాప్రకృత శ్లేష.
3: అమ్మో, ఇన్ని రకాలున్నాయా?
0: మూడు రకాలే గారవళి, భయపడాల్సిందేమీ లేదు. తెలుసుకుంటే తెలిసిపోతుంది, భయం తొలగిపోతుంది, జ్ఞానం పెరిగిపోతుంది. ఇదిగో ఇలా రండి, ఈ చెట్టు దగ్గర కూర్చుందాం, సవివరంగా తెలుపుతాను, శ్రద్ధగా వినండి, సందేహాలుంటే అడగండి.
4: అలాగే మాస్టారు.
0: ముందు ప్రకృత శ్లేష గురించి చెప్తాను. ఉపమేయమే ప్రధానమైంది ప్రకృతం. నేను చెప్పే ఉదాహరణని ఇప్పుడు జాగ్రత్తగా వినండి. సర్వదో మాధవుడు రక్షించుగాక. దీనిలో రెండు ప్రకృతాలే అవుతున్నాయి. సర్వదో మాధవుడు అనగా లక్ష్మీదేవికి సర్వస్వము అయినవాడు భర్త, అంటే విష్ణుమూర్తి అని ఒక ప్రకృతం. సర్వదా ఉమాధవుడు, సర్వదా ప్లస్ ఉమాధవుడు, అంటే సర్వదా అంటే ఏంటి, ఎల్లప్పుడూ అనర్థం. ఉమాధవుడు అంటే శివుడు, మమ్ములను రక్షిస్తాడు అనేది మరో ప్రకృతం.
1: విష్ణువు రక్షిస్తాడు, శివుడు రక్షిస్తాడు అనే అర్థం వచ్చే విధంగా ఎంత చక్కగా ఉందో.
3: మరి అప్రకృత శ్లేష అంటే ఏంటో చెప్పండి మాస్టారు.
0: చెప్పబడిన వాక్యంలోని అర్థం అప్రకృతం అయితే అది అప్రకృత శ్లేష అని అంటారు. ఈ లక్ష్యాన్ని వినండి. ఓ దేవి, నీ ముఖము అబ్జసుందరము, ప్రవాళాధరోష్టతుల్యమైనది.
1: అంటే ఏంటో అర్థం కాలేదు మాస్టారు.
0: చెబుతానమ్మా. ఇందులో అబ్జము అంటే పద్మము, చంద్రుడు అని, ప్రవాళము అంటే పగడము, చిగురు అనే అర్థాలున్నాయి. అంటే ఓ దేవి, నీ ముఖము పద్మము వలె సుందరమైనది, పెదవులు పగడాల వలె ఎర్రవైనవి అని ఒక అర్థం. ఇక రెండవది, ఓ దేవి, నీ ముఖము చంద్రుని వలె అందమైనది,

0: చిగురుటాకులాంటి పెదవి కలది అని. ఆమె ముఖము మనం చెప్పుకున్న ఈ రెండింటికి సమానమైనదిగా ఉంది.
1: ఆమె ముఖం పద్మానికి, పెదవులు పగడాలకి సమానంగా ఉన్నాయి.
2: ఆమె ముఖం చంద్రుడికి, పెదవులు చిగురుటాకుకి సమానంగా ఉన్నాయి.
0: ఆ సరిగ్గా చెప్పారు. మరి వీటిలో ఉపమానాలేంటో చెప్పగలరా?
3: అబ్జము, ప్రవాళము.
0: బాగా చెప్పావు రాజు. మరిక్కడ మీకు ప్రధాన విషయమేది?
1: దేవి ముఖము అంటే ఉపమేయము.
0: వెరీ గుడ్. అంటే ఉపమేయం ప్రధానమైంది, ఉపమానాలు అప్రధానమైనవి, కాబట్టి ఇది అప్రకృతమైనది.
1: అప్రకృత శ్లేష అంటే ఇదేనా?
0: ఆ ఇదే అప్రకృత శ్లేష. అర్థమైందనుకుంటాను.
4: అర్థమైంది మాస్టారు. మూడో రకం గురించి చెప్పండి.
0: ఆ చెబుతాను, వినండి. మూడో రకం ప్రకృత శ్లేష. దీని కొరకు ఓ లక్ష్యాన్ని వివరిస్తాను, అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఉచ్చరద్భూరి కీలాలుడైన వాహినీశ్వరుడు విరాజిల్లెను. ఇందులో వాహిని అంటే సైన్యము, ప్రవాహము అని, కీలాలం అంటే నీరు, నెత్తురు అనే అర్థాలు ఉన్నాయి.
2: భావం ఏ రకంగా చెప్పవచ్చు మాస్టారు?
0: తొలి భావం పైకి కారుతున్న గొప్ప రక్తముతో సైనికాధిపతి రాజిల్లెను. ఇక మరో భావం పైకెగసి పడుతున్న అధిక నీటిని కలిగిన సముద్రం శోభిల్లుతున్నది.
3: ఇందులో ప్రకృతం తొలిభావం కదా మాస్టారు?
0: ఆ చాలా బాగా గుర్తుపెట్టావు. తొలిభావమే ప్రకృతం. మరి రెండవ భావం ఏమవుతుంది?
1: రెండవ భావం అప్రకృతం మాస్టారు.
0: ఇలా ప్రకృత అప్రకృతాలు కలిసి ఉంటే అది ప్రకృతాప్రకృత శ్లేష అవుతుంది. శ్లేష అంటే ఏంటో ఇప్పుడు స్పష్టంగా అర్థమైందనుకుంటాను.
2: అయింది మాస్టారు. శ్లేషలో మూడు రకాలున్నప్పటికీ స్థూలంగా శ్లేష అంటే వివిధ రకాల అర్థాలున్న పదాల సముదాయము, అనేక విధాలైన అర్థాలను ఒకే చోట చెప్పటం.
0: ఆ చాలా బాగా చెప్పావు. రచనల్లో అనేక అర్థాలు గల శబ్దాలను ఉపయోగించటం అదే శ్లేష.
3: నేనొక పుస్తకంలో కాశీతల వాహిని గంగా అని చదివాను. అంటే అర్థమేమిటి మాస్టారు?
0: ఆ బాగా గుర్తుపెట్టుకున్నావే. కా శీతల వాహిని గంగా, చల్లని నీటి ప్రవాహాన్ని కలిగి ఉన్నదేది అంటే గంగా అని అర్థం. ఇది మొదటిది.
2: మరి రెండవ అర్థం ఏమైనా ఉందా?
0: ఉంది. మొదటి దానిలో కా శీతల వాహిని గంగా అయితే, ఇప్పుడు కాశీతల వాహిని గంగా
1: అంటే కాశీలో ప్రవహించేది గంగా అని అర్థమా?
0: అవును. చూసారా ఎంత చక్కటి అర్థం వచ్చేలా ఉందో. మరి ఇది ఏమైనా అలంకారం కలిగి ఉందా?
3: ఇందాక మీరు చెప్పిన శ్లేషాలంకారమే మాస్టారు.
0: బాగా గుర్తుపెట్టావు. ఇప్పుడు ఓ పద్యాన్ని వినిపిస్తాను. అందులో శ్లేష ఎక్కడ ఉందో గుర్తుపట్టే ప్రయత్నం చేయండి. అనుగుం క్రీడలన్ ఎల్లవారల నిట్లల్లారు, ముద్దైన కూతునకు వాహిని వాణిదాల్చు, సుఖవిస్తోమంబురప్పించి తగ్గన విద్య మహిమలకరా మలకముల్గావించే. ఈ పద్యంలో వాణిదాల్చు సుఖవిస్తోమంబురప్పించి అనేది మీకు సూచనగా ఇస్తున్నాను. అంటే అందులో శ్లేష ఉంది.
3: వాణిదాల్చు అంటే సరస్వతిని దాల్చినవారు అంటే పండితులు అని కదా అర్థం?
0: అవును. వాణిదాల్చు అంటే పండితులు. మరి సుఖవి అంటే?
2: మంచి కవులు అని అర్థం.
1: స్తోమంబు అంటే ఏమిటి మాస్టారు?
0: స్తోమంబు అంటే సమూహము.
2: బాగా పండితులైన మంచి కవులను రప్పించడమని అర్థమా మాస్టారు?
0: అవునమ్మా, బాగా చెప్పావు. మరి ఇంకో అర్థమేంటో చెప్పగలరా?
3: ప్రయత్నం చేస్తాం మాస్టారు. వాణి అంటే మాట, వాణిదాల్చు అంటే చక్కని మాటలు నేర్చిన అని చెప్పొచ్చా మాస్టారు?
0: ఆ చెప్పొచ్చు.
1: సుఖవి అంటే ఇంకో అర్థం ఏమైనా ఉందా మాస్టారు?
0: ఉందమ్మా. సుఖవి అంటే జలపక్షులు అని అర్థం. అంటే రాజహంసలు అనే అర్థం.
2: బాగా నేర్పుగా మాట్లాడగలిగిన రాజహంసల సమూహాన్ని రప్పించడమని అర్థమా?
0: ఆ చాలా బాగా ప్రయత్నం చేశారు. రాజహంసల నడకలు అనేది పరోక్ష భావం.
1: పండితులైన సుఖవి సమూహాన్ని చక్కగా నడక కలిగిన అంటే మాట్లాడగలిగిన రాజహంసల సమూహాన్ని రప్పించడం. సరిగ్గా చెప్పానా మాస్టారు?
0: సరిగ్గా చెప్పావు. ఇప్పుడు శ్లేష అంటే ఏంటో పూర్తిగా అర్థమైందనుకుంటాను.
4: అర్థమైంది మాస్టర్.

0: అయితే ఓసారి పునశ్చరణ చేసుకుందామా?
1: అలాగే మాస్టారు.
0: శ్లేష అంటే ఏంటి?
2: అనేక అర్థములు గల శబ్దములను ఉపయోగించిన అది శ్లేష.
3: శ్లేష ఎన్ని రకాలుగా ఉంటుంది?
4: మూడు రకాలుగా ఉంటుంది. ప్రకృత శ్లేష, అప్రకృత శ్లేష, ప్రకృత ప్రకృత శ్లేష.
5: శ్లేషాలంకారానికి ఓ లక్ష్యం చెప్పమంటారా మాస్టారు?
0: చెప్పమ్మా రవళి.
5: రాజు కువలయానంద కరుడు అంటే రాజు భూమిని ఆనందపరుస్తాడు,
6: చంద్రుడు కలువలను ఆనందపరుస్తాడు.
0: మరో ఉదాహరణ చెప్పండి.
7: కాశీతల వాహిని గంగ
5: అంటే కా శీతల వాహిని, చల్లని ప్రవాహం కలిగినదేది గంగ.
6: కాశీతల వాహిని గంగ, కాశీ పట్టణమునందు ప్రవహించేది గంగ.
0: చాలా బాగా చెప్తున్నారు.
5: తోటను చూడడానికి వచ్చి మీ ద్వారా ఓ కొత్త అలంకారాన్ని నేర్చుకున్నాము. చాలా సంతోషంగా ఉంది మాస్టారు.
7: మాకు కూడా చాలా సంతోషంగా ఉంది మాస్టారు.
0: మీ అందరి ఇళ్ళు ఇక్కడ దగ్గర దగ్గరగానే ఉంటాయా?
7: అవును మాస్టారు, పక్క పక్కనే ఉంటాయి.
5: వెళ్ళొస్తాం మాస్టారు.
0: అలాగే జాగ్రత్త, అలంకారాన్ని మరోసారి మననం చేసుకోండి.
7: తప్పకుండా చేసుకుంటాం. ధన్యవాదాలు మాస్టారు.
8: మీరు ఇంతవరకు పాఠశాల విద్యా కార్యక్రమాలు, భూమి చలనాలు, వాటి ఫలితాలు, అలానే శ్లేషాలంకారం గురించి తెలుసుకున్నాం కదండి. తిరిగి ప్రసారమయ్యే పాఠశాల విద్యా కార్యక్రమాలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.
9: విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్ భీమవరం, డాక్టర్ విజయానంద్ కుమార్ వేకిరాజు ఎండి డిఎం గ్యాస్ట్రో ఎంట్రాలజీ గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు రెండు అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ERCP, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, PH ఇంపిడెన్స్, H పైలరీ ఎవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, సెకండ్ ఫ్లోర్ యాక్సిస్ బ్యాంక్ పక్కన, JP రోడ్, భీమవరం 2, సెల్ 8665585773.

శ్రోతలకు నమస్కారం. రేడియో విష్ణు 90.4 మెగాహెర్ట్స్ పై ఈ రోజు ముచ్చట్లు కార్యక్రమానికి స్వాగతం. లిజనర్స్, మరి ఈ రోజు ముచ్చట్లు కార్యక్రమంలో ఈరోజు మనం తల్లిదండ్రులు, పిల్లలు, కుటుంబం తెలుసుకుందామా. మద్రాస్ మహానగరం చందమామ కార్యాలయం, నాగిరెడ్డి గారు, చక్రపాణి గారు, ఇంకొందరు పెద్దలు చాలాసేపటి నుంచి బుర్రలు బద్దలు కొట్టుకుంటున్నారు. పిల్లల పత్రిక చందమామ శైలి ఎలా ఉండాలన్న విషయంలో ఓ నిర్ణయానికి రాలేకపోతున్నారు. మరి పుచ్చాయిలు, మీకు ఒక కథ చెబుతాను, వింటారా పిల్లలు? ఇదర్రా విషయం, తరహాలో ఉద్దమత్తు మాటలైతే బాగుంటుందని, పెద్దల భాషలో చెబితే వాళ్ళకి అర్థం కాదని చాలా మంది అభిప్రాయపడ్డారు. అవసరం లేదు, పిల్లలకు ఆలోచించుకునే శక్తి ఉంది, విశ్లేషించుకునే సామర్థ్యం ఉంది, మంచి చెడులు బేరీచి వేసుకోగల విచక్షణ ఉంది, సూటిగా సరళంగా చెప్పగలిగింది.

అదే చాలు, పెద్దల కంటే కూడా బాగా అర్థం చేసుకుంటారు. ఆ నమ్మకం మాకుంది. నాగిరెడ్డి గారు, చక్రపాణి ఓ నిర్ణయానికి వచ్చారు. ఆ తర్వాత అరశతాబ్దానికి పైగా పిల్లల్ని అలరించిన చందమామ ఆత్మీయ శైలికి ఆ తీర్మానమే గీటురాయి. పిల్లలతో జరిపే సంభాషణకు ఈ సూత్రమే వర్తిస్తుంది. వందల మంది ప్రేక్షకుల ముందు అనర్కళంగా ఉపన్యసించచ్చు, కాని

అయినప్పుడు పాదరక్షల్ని బయటే వదిలిపెట్టినట్లు, పిల్లలతో మాట్లాడే ముందు మనకే అన్నీ తెలుసన్న అజ్ఞానాన్ని అహాన్ని వదులుకోవాలి. మరప్పుడే పసివాడు మిమ్మల్ని నమ్ముతాడు, ప్రేమగా మీ మాటల్ని ఆలకిస్తాడు. అయినా అంత ఓపిక తీరిక అమ్మా నాన్నలకెక్కడిది? సగటున ప్రతి తండ్రి రోజుకు 8 నిమిషాల సేపు, ప్రతి తల్లి 11 నిమిషాల సేపు మాత్రమే పిల్లలతో మాట్లాడతారని ఓ సర్వే సారాంశం. మరి కుటుంబ బాధ్యతలకి పరిమితమైన గృహిణి కూడా 30 నిమిషాలకు మించి బిడ్డలతో సంభాషించడం లేదు. వృత్తి ఉద్యోగ వ్యాపారాలు తండ్రుల నోళ్లను, టీవీ కార్యక్రమాలు కొలువులు తల్లుల నోళ్లను కట్టిపడేస్తున్నట్లు కూడా ఎర్లీ చైల్డ్హుడ్ అసోసియేషన్ అధ్యయనం చెప్తోంది. అంటే ఓ సుదీర్ఘమైన ఫోన్ కాల్కు కేటాయించినంత సమయాన్నైనా పిల్లల కోసం పక్కన తీసి పెట్టలేకపోతున్నాం. మనలాంటి కెరీర్ జీవుల్ని, డబ్బు మనుషుల్ని నమ్ముకున్న పసివాళ్లు ఈ భూమి మీదకి వచ్చింది. విజయవాడలోని వ్యాపారవేత్తల కుటుంబంలో జరిగిన సంఘటన ఇది. ఓ పసివాడి ప్రవర్తనలో హఠాత్తుగా మార్పు వచ్చింది. పక్క తడపడం మొదలెట్టాడు, గోల్డ్ గిల్లుకుని అలవాటు మొదలైంది. నిద్రలో ఉలిక్కి పట్టడం, అకారణంగా విక్కి విక్కి ఏడవటం లాంటి మనోవ్యాధి లక్షణాలు కనిపించాయి. మానసిక వైద్యుడి దగ్గరకు తీసుకెళ్లారు తల్లిదండ్రులు. ఓ గంట సేపు పరీక్షించాక కానీ అసలు సమస్య అర్థం కాలేదు. అబ్బాయి రోజు కళ్ళప్పగించి చూసే కార్టూన్ సీరియల్లోని ఓ పాత్ర హఠాత్తుగా చనిపోయింది. ఆ బాధ తట్టుకోలేక ఓ రకమైన నిస్పృహలోకి వెళ్లిపోయాడు. ఆ లక్షణాలే ఇవన్నీ. మిగిలిన వారితో పోలిస్తే తల్లిదండ్రులతో మనసారా సంభాషించలేని పిల్లల మీద ఇలాంటి ప్రభావాలు బలంగా పనిచేస్తాయి. ఇంటి నిండా సౌకర్యాలున్నా, కోరినవన్నీ కొనుక్కునే స్వేచ్ఛున్నా, అమ్మా నాన్నలతో నోరారా మాట్లాడే అవకాశం లేకపోవడమని ఒకే ఒక్క కారణంతో ఇల్లొదిలి వచ్చేస్తున్న పిల్లల సంఖ్య బాగా పెరుగుతోందని చైల్డ్ హెల్ప్ లైన్ల గణాంకాలు చెప్తున్నాయి. హైదరాబాద్లోని ఓ పబ్లిక్ స్కూల్లో మీరు ఎలా పుట్టుంటే బాగుండేదని అనుకుంటున్నారు అన్న అంశం మీద వ్యాస రచన పోటీ పెట్టారు. మరి చాలా మంది పిల్లలు చాలా రకాలుగా రాశారు. ఓ విద్యార్థి వ్యాసం మాత్రం భిన్నంగా ఉంది. సెల్ఫోన్లో పుట్టుంటే బాగుండేదని చాలాసార్లు అనిపిస్తూ ఉంటుంది. నిద్ర లేచింది మొదలు పడుకునేదాకా నాన్నగారు ఫోన్లోనే మాట్లాడుతుంటారు. అమ్మ కూడా అంతే, ఎవరితో ఒకరితో కబుర్లు చెప్తూ ఉంటుంది. నాతో కాసేపు కూడా మాట్లాడరు. సెల్ఫోన్లో పుట్టుంటే ఎప్పుడు అమ్మా నాన్నల చేతుల్లోనే ఉండేవాణ్ణి కదా. ఇలా సాగింది వ్యాసం. ఆ కుర్రాడికి ఏ లోటు లేదు, కరువైందల్లా కాసింది మాటలే. 3 ఏళ్లకు ముద్దు ముద్దు మాటలు మొదలైన 3 నెలల వయసులోనే బిడ్డ అమ్మతో సంభాషణ ప్రారంభిస్తుంది. నవ్వు, ఏడుపు, బుంగమూతి ప్రతిదీ ఓ వ్యక్తీకరణే. ఆ శైలులకు కన్నవారు ఎంత బాగా స్పందిస్తే పిల్లల్లో అంత ఆత్మవిశ్వాసం పెరుగుతుందని, అంత తొందరగా మాటలు నేర్చుకుంటారని ఇండియానా యూనివర్సిటీ నిపుణులు కూడా చెప్తున్నారు. మరి కొంతమంది పిల్లలకి మాటలు ఆలస్యం కావడానికి ప్రధాన కారణం కన్నవారితో తగినంత కమ్యూనికేషన్ లేకపోవడమే. 3-3.5 ఏళ్లు వచ్చేసరికి మాటలతో పాటే ప్రశ్నలు మొదలవుతాయి. అదేంటి, ఇదేంటి, ఎందుకిలా, ఏంటిలా, చిట్టి బుర్రల నిండా బోలడు సందేహాలు. తెలుసో తెలియకో కన్నవారు విసుక్కున్నా, నిరుత్సాహపరిచినా మరి వికాస ద్వారం మూసుకుపోయినట్టే. మరి వీలైనన్ని ప్రశ్నల్ని స్వాగతించాలి, వీలైనంత ఎక్కువ సంభాషణను ప్రోత్సహించాలి. మనం ఏం చెప్పినా తలాడించే బుద్ధిశ్రోత దొరికాడు అని మురిసిపోకూడదు. ఏకబిగిన ఉపన్యసించి నోటి దురద తీర్చేసుకోకూడదు. సంభాషణ సంభాషణలాగే ఉండాలి. సాధ్యమైనంత వరకు 30:70 నిష్పత్తిని పాటించాలి. అంటే తక్కువ మాట్లాడి ఎక్కువ మాట్లాడనివ్వాలి. మాటల వల్ల దగ్గరితనం పెరుగుతుంది. ఇష్టాయిష్టాలు, అభిరుచులు అర్థమవుతాయి. ఎదిగే క్రమంలో ఆలోచనల్లో, వ్యక్తిత్వంలో చిన్న చిన్న తేడాలుంటే సరిదిద్దే వీలు కూడా ఉంటుంది. అప్పట్లో చందమామ వ్యవస్థాపకులకు కలిగిన సందేహమే నేటి తల్లిదండ్రులకు వస్తోంది. మరి పిల్లలకు దగ్గర కావాలంటే పిల్లల భాషే మాట్లాడాలని చాలా మంది అనుకుంటారు. మరి పాలకో పేరు, స్నానానికో పేరు, బొమ్మలకో పేరు, వచ్చేరాని భాషలో పిల్లలు పలికే మాటల్ని పెద్దలు కూడా ధారాళంగా ఉపయోగిస్తూ ఉంటారు. అది చాలా తప్పు. దీనివల్ల పిల్లల వ్యక్తీకరణ నైపుణ్యం దెబ్బతింటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరి వ్యక్తీకరణ సరిగా లేని వారిని తోటి పిల్లలు జట్టులో చేర్చుకోవడానికి ఇష్టపడరు. అక్కడే ఆత్మన్యూనతకు బీజాలు పడతాయి. అందులోనూ 1 నుంచి 5 ఏళ్ల వయసు పిల్లలు
పదకోశాన్ని పెంచుకోవలసిన సమయం. ఆ కీలక దశలో నాలుగైదు ముద్దు ముద్దు మాటలకే పరిమితం చేస్తే చేతులారా బిడ్డ ఎదుగుదలను అడ్డుకున్నట్లే. మరి పిల్లలతో సాధ్యమైనంత ఎక్కువసేపు మాట్లాడాలి. సాధ్యమైనన్ని చిన్న చిన్న పదాలు ఉపయోగించాలి. వాళ్ళు

తిరిగి ప్రయోగించేలా ప్రోత్సహించాలి. ఊత పదాలు దొరలకుండా జాగ్రత్త పడాలి. కల్లా కపటం తెలియని పసివాళ్లు యథాతథంగా వాటిని బుర్రలో ఎక్కించుకుంటూ ఉంటారు. తమ పరిధిలో అర్థాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. సమాధానం దొరకకపోతే తమకు తోచిన నిర్వచనమేదో స్థిరపరచుకుంటారు. దీనివల్ల కల్మషం ఎరుగని మనసుల్లో విషపు చుక్క చిలకరించినట్లే అవుతుంది. పసివాళ్ల ముందు జీవిత భాగస్వామితో మాట్లాడుతున్నప్పుడు, ఫోన్లో ఏ సహోద్యోగితోనూ సంభాషిస్తున్నప్పుడు కూడా చాలా ఎరుకతో వ్యవహరించాలి. పసివాళ్లు వింటున్నారు, జాగ్రత్త, గమనిస్తున్నారు. ఇబ్బందులు తెలియకూడదు కాబట్టి అప్పుల గురించి, ఆర్థిక సమస్యల గురించి చర్చించాం. చావు అనేది తీవ్రమైన విషయం కాబట్టి మరణాల ప్రస్తావన తీసుకురాం. మరి టీవీలో నేరాలు ఘోరాలకు సంబంధించిన వార్తలు వస్తున్నప్పుడు టక్కున ఛానల్ మార్చేస్తాం. మరి ఎప్పుడైనా శరీర వ్యవస్థకు సంబంధించో, లైంగికతకు సంబంధించో ప్రస్తావన వస్తే వెంటనే చర్చాపిస్తాం. ఇలా ఎంతకాలమని నిజాల్ని గుప్పిట్లో దాచుకుంటాం? ఎన్ని రోజులని సమాజాన్ని చూడకుండా చుట్టూ తెరకట్టి కాపలా కాస్తాం? ఏదో ఒక రోజు వాళ్ళు చేదు నిజాల్ని తెలుసుకోవాల్సింది, కఠిన వాస్తవాల్ని అర్థం చేసుకోవాల్సింది. వయసుని బట్టి, సందర్భాన్ని బట్టి, మానసిక పరిణితిని బట్టి క్రమక్రమంగా చర్చించడంలో తప్పులేదు. కన్నవారు కొన్ని విషయాలు మాట్లాడటం మానేస్తే పిల్లలు కొన్ని విషయాలు చెప్పడం ఆపేస్తారు. చెప్పాల్సి వచ్చినా అబద్ధం చెప్తారు, డొంక తిరుగుడుగా వ్యవహరిస్తారు. మరి పెద్దయ్యకు కూడా ఆ డొంక తిరుగుడుతనమే కొనసాగుతుంది. సూటిగా మాట్లాడలేరు, నిటారుగా నిలబడలేరు, స్పష్టంగా ఆలోచించలేరు, ఓ పట్టాన విషయాన్ని తేల్చలేరు. మీరు నిజాయితీగా మాట్లాడితే మీ పిల్లలు నిజాయితీగా మాట్లాడతారు. మీరు తప్పులు ఒప్పుకుంటే మీ పిల్లలు పొరపాట్లను అంగీకరించడానికి సిద్ధంగా ఉంటారు. అమ్మా నాన్న కన్ఫెషన్ బాక్స్ లాంటి వారు. మనసులో ఉన్న ఏ ఆలోచనైనా, బళ్ళోనూ బయటో జరిగిన ఏ సంఘటనైనా నిర్భయంగా, నిర్మోహమాటంగా పంచుకోవచ్చు అన్న ధైర్యాన్ని ఇవ్వగలిగితే కన్నవారిగా సగం విజయం సాధించినట్లే. టీనేజ్ అబ్బాయితో ఆఫీస్లో గొడవ జరిగిందిరా ఈరోజు అని మీరు మొదలు పెట్టారనుకోండి, గేమ్స్ పీరియడ్లో రాజుగాడిని చితకొట్టండి డాడీ అంటూ పిల్లాడు బయటపడిపోవచ్చు. ఫ్రెండ్స్ బలవంతం చేస్తే పార్టీలో కాస్త వైన్ పుచ్చుకున్నా అని పశ్చాత్తాపడితే సారీ నాన్న, ఫ్రెండ్స్ బలవంతం చేస్తే పార్టీలో కాస్త వైన్ పుచ్చుకున్నా అని పశ్చాత్తాపడితే సారీ నాన్న, పవనన్నయ్య బర్త్డే పార్టీలో సిగరెట్ కాల్చాను అని ధైర్యంగా తప్పు ఒప్పేసుకోవచ్చు. ఆ సామీప్యం చక్కని కమ్యూనికేషన్తోనే సాధ్యం. మరి సంభాషణలో ఆశావాదం, పాజిటివ్ పదజాలం జీవనదిలా ప్రవహించాలి. ఎవరిని నమ్మకూడదు, సమాజం మహా దుర్మార్గమైంది. ఎవరో ఎలా పోతే మనకెందుకు, వగేరా వగేరా మాటలే వద్దు. వాటిని పిల్లలు యథాతథంగా మనసులోకి తీసుకుంటారు, నిత్య జీవితంలోనూ ప్రయోగిస్తారు. తోటి మనిషి మీద ప్రేమను, సమాజం మీద గౌరవాన్ని, విలువల పట్ల విశ్వాసాన్ని కలిగించడం పెద్దల బాధ్యత. టీ టైం కాస్తంత సమయం, టీ టాక్ కాసేపు సంభాషణ, టీ టచ్ వెచ్చని స్పర్శ, టీ ట్రస్ట్ నమ్మకం, ఈ నాలుగు పిల్లలతో అనుబంధాన్ని పెంచే అంశాలని నిపుణులు చెప్తారు. మరి జర్మన్ సార్వభౌముడు రెండో ఫ్రెడరిక్ ఓ ఆలోచన వచ్చిందట. ఎవరూ సంభాషించకపోతే పిల్లలకి ఏ భాష వస్తుందో తెలుసుకోవాలనుకున్నాడు. 25 మంది నవజాత శిశువుల్ని తీసుకొచ్చి నర్సుల పర్యవేక్షణలో ఉంచాడు. పసివాళ్లకు స్పర్శ మాట అందకూడదని హుకుం జారీ చేశాడు. మాటల వయసు వచ్చేలోపే ఆ పసికందులంతా మరణించారు. మరి పిల్లలు పాలు లేకపోయినా ఉండగలరేమో కాని ప్రేమ లేకపోతే బతకలేరు. పిల్లల మెదడు చురుగ్గా పనిచేస్తుంది, సృజనాత్మకంగా వ్యవహరిస్తుంది. ఏ విషయాన్నైనా చెప్పినప్పుడు దాన్ని పంచరంగుల దృశ్య రూపంలో ఊహించుకుంటారు. కాబట్టి మంచి గురించి, మానవత్వం గురించి బోధిస్తున్నప్పుడు మహానుభావుల జీవితాల్లోని సంఘటనల్లో పురాణ కథలను ఉటంకించడం మంచిది. సంభాషణలో హాస్యం చాలా ముఖ్యం, ప్రశంస అంతే అవసరం. మరి కృతజ్ఞతలు, క్షమించు తదితర పదాల్ని ధారాళంగా వాడాలి. ఏ విషయం మాట్లాడినా సరే ఆ సంభాషణ హేతుబద్ధంగా ఉండాలి, శాస్త్రీయమైన ఆలోచన ధోరణి ప్రోత్సహించేదిగా ఉండాలి. మూఢనమ్మకాల్ని, హేతువుకు అందని విషయాల్ని బుర్రలోకి ఎక్కించకూడదు. పిల్లలు ఎలా పుడతారు అని ఏ 5-6 ఏళ్ల పసివాడు అడిగినప్పుడు వయసుకు తగిన స్థాయిలో చెప్పాలి కాని ఆకాశంలోంచి ఊడిపడతారనో, చెత్త కుండీలో దొరుకుతారనో కథలు అల్లకూడదు. భయాల భూతాల్ని, అనుమానాల పిశాచాల్ని మనసులోకి తొలేయకూడదు. ఓ గౌరవనీయ వ్యక్తితో మాట్లాడుతున్నప్పుడు ఎంత హుందాగా వ్యవహరిస్తామో పిల్లలతో సంభాషిస్తున్నప్పుడు అంతే హుందాగా ఉండాలి. నీకేం తెలుసు, నోర్మూసుకో, గుడ్డొచ్చి పిల్లనెక్కిరిచినట్లు తదితర పదజాలాన్ని పరిహరించడం ఉత్తమం. మరి పర్యావరణవేత్త
వందన శివ బాల్యంలో తన తల్లితో జరిగిన

ఓ సంభాషణను ఇప్పటికీ కూడా గుర్తు చేసుకుంటూ ఉంటారు. నాకు నైలాన్ బట్టలంటే మోజు. మా అమ్మ ఖద్దరు మాత్రమే ధరించేది. ఓ రోజు ధైర్యం చేసి నైలాన్ డ్రెస్ కావాలని అడిగా. కొనుక్కో, నాకేం అభ్యంతరం లేదు. నీలాంటి వాళ్ళు ఇచ్చే డబ్బుతో ఓ పారిశ్రామికవేత్త మరింత పెద్దగారు కొనుక్కుంటాడు. అదే కద్దరుకుంటే ఓ పేద కార్మికురాలి కుటుంబం కడుపు నిండా భోంచేస్తుంది అంటూ నిర్ణయాన్ని నాకి వదిలేసింది. ఉత్తమ సంభాషణలు ఇలానే ఉంటాయి, ఆలోచన రేకెత్తిస్తాయి. మరి మిగతా పిల్లలతో పోలిస్తే తాగుబోతుల పిల్లలు చాలా చిన్న వయసులోనే మద్యం రుచికి అలవాటు పడతారు. ధూమపాన ప్రియుల సంతానం పొగాకు బానిసలు కావడానికి 80% పైగా ఆస్కారం ఉంది. కన్నవారి అలవాట్లు పిల్లల్ని అంతగా ఆకర్షిస్తాయి. అలాంటి తల్లిదండ్రులకు పిల్లలకు హితవు చెప్పే నైతిక హక్కు ఉండదు. బాణపుట్ట వేసుకున్న నాన్న వ్యాయామం గొప్పతనాన్ని ఎలా చెప్పగలడు? చిన్న చిన్న విషయాలకే పొరుగువారి మీద కయ్యమంటూ యుద్ధానికెళ్లే అమ్మ ప్రేమ గురించి, శాంతి గురించి ఎలా బోధించగలదు? తమలో లేని సద్గుణాల్ని పిల్లల్లో ఆశించడమే, పిల్లల్లో ఆశించడం దురాశే. సకుటుంబ భోజనాన్ని మనస్తత్వ నిపుణులు ప్రోత్సహిస్తారు. తింటున్నప్పుడు ముసుగులుండవు, మనసారా మాట్లాడుకుంటారు. రోజు ఒక పూటైనా కలిసి భోంచేసేలా ఏర్పాటు చేసుకోవాలి. అయితే ఒక్క షరతు, భోజనం చేస్తున్నప్పుడు లోపాలని ఎత్తి చూపడాలు, వైఫల్యాన్ని గుర్తు చేసి చిన్నబుచ్చడాలు వద్దే వద్దు. అలాని విమర్శల్ని తట్టుకోలేనంత అతి సున్నితంగాను పిల్లల్ని తయారు చేయకూడదు. పిల్లల నుంచి మనమైనా, మన నుంచి పిల్లలైనా సద్విమర్శల్ని సంతోషంగా స్వీకరించాలి. ఉన్నత భావాల చుట్టూ తిరిగేది ఉత్తమ సంభాషణ. ఇతరుల వ్యక్తిగత విషయాల చుట్టూ సాగేది అధమమైన సంభాషణ. ఎదుటి మనుషుల లోపాల గురించి కాకుండా పుస్తకాలు, కళలు, సామాజిక ప్రణామాల చుట్టూ సంభాషణను అందంగా అలుకోవాలి. గుర్రం మీద సవారీ చేస్తున్నప్పుడు గుర్రంతో పాటు మనము ముందుకెళ్లాలి. కదిలేది లేదని భీష్మించుకుని కూర్చుంటే ఎలా కుదురుతుంది? పిల్లలు మనకంటే ఓ 25 ఏళ్ల తర్వాత పుట్టినవారు. వాళ్ల ఆలోచనలు, అభిప్రాయాలు మనకంటే కాస్త భిన్నంగానే ఉండొచ్చు. ఆ మార్పును ఆమోదించాలి, గౌరవించాలి. మరి పిల్లలతో సంభాషిస్తున్నప్పుడు వినే ఓపిక చాలా అవసరం. బిడ్డల ఆలోచనలు పూదోటలోని సీతాకొక్క చిలుకుల్లా అటో ఇటూ పరుగులు తీస్తుంటాయి. కాసేపు బడి గురించి చెప్తారు, కాసేపు సినిమా గురించి మాట్లాడతారు, కాసేపు నేస్తాల కబుర్లు వినిపిస్తారు. అలా అలా మాట్లాడుతూనే మనసులో గూడు కట్టుకున్న బాధను, భయాన్నో, అనుమానాన్నో చెప్పేస్తారు. ఎవరికి తెలుసు, ఆ సంభాషణ ద్వారా వినకూడని నిజాల్ని వినాల్సి రావచ్చు. పక్కింటి అంకుల్ లైంగిక దాడి గురించో, స్కూల్ బస్ డ్రైవర్ హింసాత్మక ధోరణి గురించో పసిబిడ్డ కన్నీళ్లు పెట్టుకుంటూ చెప్పచ్చు. అలాంటి విషయాలు చెప్తున్నప్పుడు కసురుకోవడమో, కన్నీళ్లు పెట్టుకోవడమో పద్ధతి కాదు. థ్యాంక్స్ చిన్న, మరి ఈ విషయం నాతో చెప్పినందుకు, నా బంగారు తల్లి, అలా జరిగిందా అంటూ ప్రోత్సహించాలి. దీనివల్ల ఏ విషయమైనా అమ్మతోనూ నాన్నతోనూ పంచుకోవచ్చన్న ధైర్యం వస్తుంది. అమ్మా నాన్నలతో మనసారా మాట్లాడలేని పిల్లలే సోషల్ నెట్వర్కింగ్ వైపు ఆకర్షితులు అవుతారని అనేక అధ్యయనాలు చెప్తున్నాయి. మనసులోని భావాల్ని, ఆలోచనల్ని, భయాల్ని, బాధల్ని పంచుకోవడానికి సాక్షాత్తు కన్నవారి సిద్ధంగా ఉంటే ముక్కు ముఖం తెలియని ఫేస్బుక్ ఫ్రెండ్స్తో వ్యక్తిగత విషయాలు ఎందుకు మాట్లాడుకుంటారు? ప్రాణం పోసిన వారే ఇష్టపడుతున్నప్పుడు ఇక ఫేస్బుక్ లైకులతో ఏం పని? టీవీ, సోషల్ మీడియా, స్నేహితులు, కాలేజ్, ఇలా చాలా అంశాలు పిల్లల్ని ప్రభావితం చేస్తాయి. మీ మాటల్లో, టీవీలోని వినోదం ఉంటే, మీ సంభాషణలో సోషల్ మీడియాలోని హుషారుంటే, మీ పలకరింపులో స్నేహంలోని మాధుర్యం ఉంటే, మీ సాహచర్యంలో కాలేజ్లోని విజ్ఞానం ఉంటే తల్లిదండ్రులుగా పిల్లల గురించి భయపడాల్సిన అవసరమీ లేదు. పిల్లల్ని పెంచడానికి ముందు మనం మానసికంగా పెరగాలి. పిల్లలతో మాట్లాడటం ఎలాగో నేర్చుకునే ముందు అసలు మాట్లాడటం ఎలాగో నేర్చుకోవాలి. అప్పుడే మన సంభాషణలో పరిణతి కనిపిస్తుంది, ఆ సుగుణం పిల్లలకు విస్తరిస్తుంది. పిల్లల పెంపకానికి సంబంధించి ఎవరిన్ని చెప్పినా అంతిమ నిర్ణయం కన్నవారిది. ఒక మొక్క పెంపకానికి 50 లీటర్ల నీళ్లు కావాలని ఎవరైనా చెప్పగానే ఇంటికెళ్లిపోయి బిందెడు నీళ్లు గులాబీ మొక్క మీద కుమ్మరిస్తే ఏం జరుగుతుంది? మొక్క వాలిపోతుంది. మరి ఆ సూత్రం ఏ మొక్కకు వర్తిస్తుందో, ఆ నీటిని ఎన్నిసార్లుగా పోయాలో కూడా తెలుసుకోవాలి. అసలు ఆ సమయానికి మన మొక్కకు అన్ని నీళ్లు అవసరమా అన్నది ఆలోచించాలి. ప్రతి పసివాడు మొక్కలాంటి వాడే, అందరినీ ఒకే ఘాటన కట్టలేం. మీ పాపకు, బాబుకు అనువైన సూత్రాల్ని ఎంచుకోండి. మన మాటల ద్వారా, చేతల ద్వారా పిల్లల్లో తమ మీద తమకు నమ్మకం కలిగించాలి, సమాజం మీద నమ్మకం కలిగించాలి, చుట్టూ ఉన్న ప్రకృతిని, తోటి మనుషుల్ని ప్రేమించడం నేర్పించాలి. తనను తాను మాత్రమే ప్రేమించుకునేవాడు స్వార్థపరుడు అవుతాడు, సమాజాన్ని ప్రేమించేవాడు విజేతగా నిలుస్తాడు. ఉన్నతాధికారిగా ఓ జిల్లాను పరిపాలించాలన్నా, వ్యాపారవేత్తగా ఓ సంస్థను నడపాలన్నా ఆ నమ్మకం చాలా అవసరం.
టీనేజ్ లో పిల్లలు తరచు

గొడవపడుతూ ఉంటారు. పడనివ్వండి, బయట సమాజంతో పోరాడాల్సి వచ్చినప్పుడు ఆ అనుభవం పనికొస్తుంది. ఆధునిక జీవితంలో ఆధ్యాత్మికత చాలా అవసరం. యోగా ధ్యానం పిల్లలకి పరిచయం చేయండి. తూర్పు ఆసియాలోని ప్రాచీన తెగలో ఓ సంప్రదాయం ఉంది. మరి పిల్లల పుట్టిన రోజును మనలా పుట్టిన తేదీ నుంచి లెక్క కట్టరు. తల్లి గర్భం ధరించినట్లు నిర్ధారణ అయిన సమయాన్ని పుట్టిన తేదీగా భావిస్తారు. తాను తల్లి అవుతున్నట్లు తెలియకాని ఆ మహిళ ఊరవతల ఉన్న ఏకాంత ప్రదేశానికి వెళ్తుంది. ఆ ఏకాంతంలో కడుపులోని బిడ్డతో సంభాషిస్తుంది. ధ్యానం లాంటి స్థితిలో గర్భస్థ శిశువు అమ్మకు పాట వినిపిస్తుందట. ఆ తల్లి సంతోషంగా గూడానికి వచ్చి భర్తకు ఆ పాట నేర్పుతుంది. పొట్టలోని బిడ్డకు అదే లాలిపాట. ప్రసవం సమయంలోనూ ముసలి ముత్తైదువులు ఆ పాటతోనే బిడ్డకు స్వాగతం పలుకుతారట. కడుపులోని బిడ్డకు అనేక మహత్యాలు ఉంటాయని, తన భవిష్యత్తు గురించి తల్లితో ప్రతీకాత్మక భాషలో సంభాషిస్తాడని ఆ తెగ విశ్వాసం. కన్న తల్లికి అందే సంకేతాల ఆధారంగా బిడ్డ జీవితాన్ని ఊహిస్తారు. ఇదంతా నమ్మకాలకు సంబంధించిన వ్యవహారమే కావచ్చు, కానీ బిడ్డతో సంభాషణ ప్రాధాన్యాన్ని ఒక ఆటవిక తెగ గుర్తించడమే గొప్ప విషయం. నవ నాగరికులు కూడా తెలుసుకోవలసిన పాఠమిది. వీరింతవరకు రెడి విష్ణు 90.4 MHz పై ఈరోజు ముచ్చట్లు కార్యక్రమంలో మరి తల్లిదండ్రులు పిల్లలు కుటుంబం గురించి చక్కటి విషయాలు తెలుసుకున్నా కదండి. తిరిగి ప్రసారమయ్యే ఈరోజు ముచ్చట్లు కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, మరి నమస్కారాలతో మీ విజయ.

జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.

సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల్ స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116, 9703334112.

0: బ్యాంక్ ఆఫ్ బరోడా భీమవరం
1: మీ సొంత ఇంటికలను సాకారం చేసుకోండి.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా హోమ్ లోన్స్, కార్ లోన్స్, ఎడ్యుకేషనల్ లోన్స్,
1: హోమ్ లోన్స్ పై అతి తక్కువ వడ్డీ రేటు 7.45% నుండి ప్రారంభం.
0: ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జీలు లేకుండా 3 లక్షల రూపాయల వరకు అతి తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్ సదుపాయం.
1: 1 గ్రాము బంగారానికి 10,000 రూపాయల వరకు ఇవ్వబడను.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డెన్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్. ఫిక్స్డ్ డిపాజిట్స్ పై 555 రోజులకు 6.75% వడ్డీ.
1: సీనియర్ సిటిజన్స్ కి 7.25% వడ్డీ.
0: ట్రస్టెడ్ లెగసీ, స్ట్రాంగర్ ఫ్యూచర్.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా ఫస్ట్ ఫ్లోర్ నాగరాజమాల్ ఆపోజిట్ అక్షర స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్ చిన్నమిరం భీమవరం.
0: ఫోన్ 0881622344.
1: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజు షోరూమ్ భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచ్చేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజు షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.

ఎంటర్ప్రైజెస్. అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెనల్ ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెనల ఎంటర్ప్రైజెస్. ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.

0: వినాయకా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు పీడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్
1: డాక్టర్ పిడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్
0: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్ డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పీడియాట్రిక్స్
1: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్ డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్
0: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్ భీమవరం.
2: మాననీయ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ జీ కే నేతృత్వ మే మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కా ఏక్ ఫ్లాగ్షిప్ ఇనిషియేటివ్ భారత్ ఇన్నోవేట్స్ 2026 జిస్మే హెల్త్ కేర్ ఆర్ ఏఐ సే లేకర్ అగ్రికల్చర్ ఆర్ సెమీ కండక్టర్స్ తక్ 13 సెక్టర్స్ కే 120 స్టార్ట్అప్స్ 14 से 16 जून తక్ నీస్ ఫ్రాన్స్ మే అప్నీ ఇన్నోవేషన్ ఆర్ ఆంటర్ప్రినోరియల్ క్షమతాహోం కా ప్రదర్శన్ కరేంగే. భారత్ ఇన్నోవేట్స్ 2026 భారత్ మే నిర్మిత్ విశ్వ కే లియే తయార్.

ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.

మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం వన్. పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్. జ్వరం, జలుబు, దగ్గు, ఆయాసం, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, ఫిట్స్, చర్మ సమస్యలు, విరోచనాలు, ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్, నెబులైజర్, మల్టీపారా మానిటర్స్, ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం వన్. సెల్ నంబర్ 6304327391.

శ్రీ గాయత్రి వొకేషనల్ జూనియర్ కాలేజ్ కోర్సులు నర్సింగ్, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, డిఎంఎల్టీ, డిఏఎన్ఎస్, జిఎన్ఎం, డిఓఏ, బిఎస్సి నర్సింగ్ కోర్సెస్ కలవు. ఉచిత హాస్టల్ వసతి కలదు. తల్లికి వందనం పథకం వర్తించును. కొత్త బస్టాండ్ దగ్గర ఓవర్ బ్రిడ్జ్ ప్రక్కన భీమవరం 1. శ్రీనివాస్ తెన్నేటి కరస్పాండెంట్, విరించి తెన్నేటి డైరెక్టర్.

జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.

0: విష్ణు ఎఫ్ఎం 90.4.
1: ఇప్పుడు సమయం 10 గంటలు కావస్తోంది. ఇంతటితో ఈనాటి మా ఉదయం ప్రసారాలు సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12 గంటలకు ప్రసారమయ్యే కార్యక్రమాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్ స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.
2: శ్రీ గాయత్రి ఒకేషనల్ జూనియర్ కాలేజ్ కోర్సులు నర్సింగ్, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, డిఎంఎల్టీ, డిఏఎన్ఎస్, జిఎన్ఎం, డిఓఏ, బిఎస్సీ నర్సింగ్ కోర్సెస్ కలవు. ఉచిత హాస్టల్ వసతి కలదు. తల్లికి వందనం పథకం వర్తించును. కొత్త బస్టాండ్ దగ్గర ఓవర్ బ్రిడ్జ్ ప్రక్కన భీమవరం 1. శ్రీనివాస్ తెన్నేటి కరస్పాండెంట్, విరించి తెన్నేటి డైరెక్టర్.
3: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు, పీడీసీసీ సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్, డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు, ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్,
2: డాక్టర్ పీడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్,
3: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్, డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పీడియాట్రిక్స్,
2: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్,
1: డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్.
3: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.
0: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈరోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ళ క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.
4: ఆఫ్టర్ ఈ షార్ట్ బ్రేక్ వెల్కమ్ బ్యాక్ టు సరదాగా కాసేపు. లిజినెస్, మరి ఎప్పట్లని ఈరోజు కూడా ఒక మంచి మాటతో ఈనాటి మన కార్యక్రమాన్ని స్టార్ట్ చేసేద్దామండి. మరి ఈరోజు మనం చెప్పుకోబోయే మంచి మాట ఏంటంటే, రుద్రుని కంటి నుండి రాలిన కన్నీటి బిందువే పవిత్రమైన రుద్రాక్ష. అంటే ఆ రుద్రుని కంటి నుండి, ఆ పరమశివుని కంటి నుండి రాలిన కన్నీటి బిందువే పవిత్రమైన రుద్రాక్ష. మరి త్రిపురాసుర సంహారం అనంతరం లోక కళ్యాణార్థం మహాశివుడు తన నేత్రాలను తెరిచినప్పుడు ఆ దివ్యానంద బాష్పాలే రుద్రాక్షులుగా అవతరించాయని శాస్త్రాలు చెప్తున్నాయి. అందుకే రుద్రాక్ష అనేది కేవలం

ని పెంచి ఆత్మలో వెలుగును నింపేది రుద్రాక్ష. దాన్ని భక్తి శ్రద్ధలతో ధరించిన వారికి శివానుగ్రహం ఎప్పుడూ తోడుగా నిలిచి జీవిత మార్గాన్ని ప్రశాంతతతో ధర్మబోధతో ప్రకాశింపచేస్తుంది. లిజనర్స్, మరి రుద్రాక్షకు సంబంధించి ఒక చక్కని మాట అయితే తెలుసుకున్నాం కదండి. ఇకలని ఈనాటి కార్యక్రమానికి మనకి ఎస్ఎంఎస్ చేశారు గుంటూరు జిల్లా దాసరిపాల నుండి. మరి పోలు శివదాసరెడ్డి గారు, తిరుపతమ్మ వెంకట సంజీవరెడ్డి గారు, ఋషికేశవరెడ్డి గారు, రమణమ్మ, బ్రహ్మానందరెడ్డి గారు, సావిత్రి గారు, అలానే వారి కుటుంబ సభ్యులు, మరి భీమవరం విష్ణు ఎఫ్ఎం కేంద్రం వారికి శుభ మధ్యాహ్నం అంటున్నారు. శుభ మధ్యాహ్నం అండి. మరి సరదాగా కాసేపు కార్యక్రమంలో విజయ మేడం గారు చెప్పే పురాణ కథలు చాలా బాగుంటున్నాయి అంటున్నారు. మరి శివపార్వతుల గురించి కూడా చాలా చక్కటి విషయాలు తెలియజేస్తారు ఈరోజు అనుకుంటున్నాము అంటున్నారు. మరి చాలా చక్కటి విషయాలు అయితే తెలియజేస్తున్నారు. మరలైన ఈరోజు మా కోసం శ్రీమంజనాథ చిత్రం నుండి ఒక చక్కని పాటని అయితే ప్లే చేయండి అంటున్నారు. తప్పకుండా అండి. మరి మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని పాట అయితే ప్లే చేస్తున్నాం, విని ఆనందించండి.

లిస్నర్స్, మరి చక్కని బిట్వెల్ సాంగ్ అయితే వినేశాం కదండి. ఇకలా నేను నడిపిన కార్యక్రమానికి మరి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారు, మరి ఏ సాంగ్ ప్లే చేయమంటున్నారు తెలుసుకోబోయే ముందు మరొక మంచి టాపిక్ గురించి మాట్లాడుకుందామండి. మరి బాణాసురుడు పురాణాల ప్రకారం ఒక శక్తివంతమైన రాక్షస రాజు. మరి ఈయన శ్రీ మహావిష్ణువు భక్తుడైన ప్రహ్లాదుని యొక్క ముని మనవడు, అంటే బలి చక్రవర్తి యొక్క కుమారుడు అన్నమాట. మరి శివుని వల్ల ఏం వరం పొందాడు అంటే బాణాసురుడు గొప్ప శివభక్తుడు. ఆయనకు 1000 చేతులుండేవి. తన 1000 చేతులతో మృదంగం వాయిస్తూ శివుణ్ణి మెప్పించి ఒక గొప్ప వరాన్ని కోరుకున్నాడు. ఏంటా వరం అంటే తన రాజధాని అయిన సోనపురానికి శివుడే స్వయంగా రక్షకుడిగా, అంటే కాపలాదారుడిగా ఉండాలని, తనకెల్లప్పుడూ తోడుగా నిలవాలని కోరుకున్నాడు. మరి శివుడు దానికి అంగీకరించి తన ప్రమద గణాలతో కలిసి బాణాసురుడి యొక్క కోటకు రక్షణగా ఉంటాడు. మరి బాణాసురుణ్ణి శ్రీకృష్ణుడు ఓడించాడు. మరి దీనికి కారణం ఒక ప్రేమ కథ కూడా ఉంది. అదేంటంటే బాణాసురుడి యొక్క కుమార్తె పేరు ఉష. ఆమెకు కలలో ఒక అందమైన యువకుడు కనిపిస్తాడు. ఆమె స్నేహితురాలు చిత్రలేఖ తన మాయాశక్తులతో ఆ యువకుడు శ్రీకృష్ణుడి మనవడైన అనిరుద్ధుడు అని తెలుసుకుంటుంది. మరి ద్వారకలో నిద్రిస్తున్న అనిరుద్ధుణ్ణి చిత్రలేఖ మాయాశక్తితో అపహరించి బాణాసురుడి అంతఃపురంలో ఉన్న ఉష వద్దకు చేరుస్తుంది. మరి లీలావతైన ఉష, అనిరుద్ధుడు ప్రేమలో పడతారు. మరి ఈ విషయం బాణాసురుడికి తెలిసి ఆగ్రహంతో అనిరుద్ధుణ్ణి నాగపాశంతో బంధించి కారాగారంలో పెడతాడు. మరి తన మనవణ్ణి రక్షించడానికి మరియు బాణాసురుడి యొక్క అహంకారాన్ని అణచడానికి శ్రీకృష్ణుడు సోనపురంపై దండయాత్ర చేశాడనమాట. మరి శివుడికి కృష్ణుడికి యుద్ధం ఎందుకు జరిగింది అంటే మరి ఇదే ఈ కథలో అత్యంత ఆసక్తికరమైన ఘట్టం అనమాట. దీన్ని పురాణాల్లో హరిహర యుద్ధం అని కూడా అంటూ ఉంటారు. మరి శివుడు బాణాసురుడికి ఇచ్చిన వరం ప్రకారం ఆ నగరానికి రక్షకుడిగా ఉండాలి. మరి శ్రీకృష్ణుడు బాణాసురుడిపై దాడి చేసినప్పుడు ఇచ్చిన మాట కోసం శివుడు తన పుత్రుడైన కుమారస్వామి మరియు ప్రమద గణాలతో కలిసి శ్రీకృష్ణుడికి ఎదురుగా నిలబడి యుద్ధం చేయాల్సి వచ్చింది. మరి ఈ విధంగా భక్తుణ్ణి రక్షించడానికి శివుడు, తన మనవణ్ణి రక్షించడానికి మరియు అధర్మాన్ని అణచడానికి కృష్ణుడు తలపడటంతో హరిహర యుద్ధం జరిగింది. మరి ఇద్దరూ కూడా మహాశక్తివంతమైన అస్త్రాలను ప్రయోగించుకున్నారు. మరి ఇంతకీ ఎవరు గెలిచారు ఈ యుద్ధంలో అంటే శ్రీకృష్ణుడే విజయం సాధించాడు. కానీ అది శివుణ్ణి ఓడించడం ద్వారా కాదు. మరి యుద్ధం ఎలా ముగిసింది అంటే శ్రీకృష్ణుడు శివుణ్ణి నిద్రపుచ్చేందుకు మరి జృంభణాస్త్రం అనే ఒక ప్రత్యేక అస్త్రాన్ని ప్రయోగిస్తాడు. ఇక ఆ తర్వాత బాణాసురుడి యొక్క 1000 చేతులను తన సుదర్శన చక్రంతో నరకడం ప్రారంభిస్తాడు. మరి బాణాసురుడి గర్వమంతా నశించి కేవలం 4 చేతులు మిగిలిన సమయంలో శివుడు మేల్కొని కృష్ణుణ్ణి శాంతించమని, బాణాసురుణ్ణి క్షమించమని కోరుతాడు. మరి శివుడు కృష్ణుడు ఇద్దరు ఒక్కటే అనే తత్వాన్ని లోకానికి చాటుతూ యుద్ధాన్ని ముగిస్తారు. మరి బాణాసురుడు తన తప్పు తెలుసుకుని శ్రీకృష్ణుడికి నమస్కరిస్తాడు. ఇక తర్వాత మరి ఉష అనిరుద్ధుల వివాహం ఘనంగా జరుగుతుందన్నమాట. ఓకే లిస్నర్స్, మరొక చక్కని టాపిక్ గురించి తెలుసుకున్నాం కదా. ఇకలా నేను నడిపిన కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారంటే గోపాలపట్నం నుండి సుధాకర్ గారు, అరుణ, శిరీష, సూర్యకుమారి గారు, ప్రవళిక, కౌండిన్య, తేజ, మరి వీరంతా కలిసి మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి విష్ణు రేడియో వారికి నమస్తే, శుభోదయం అంటున్నారు. శుభోదయం అండి. మరి రోజు మా అమ్మగారైన లలితా వశిష్ఠ గారు, అలాగే నాన్నగారైన జగన్నాథరాజు గారు దంపతులకు మరి పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియచేయండి అంటున్నారు. మరి శతమానం భవతి, ఇలాంటి పెళ్లి రోజులు ఎన్నో జరుపుకోవాలని, నిండు నూరేళ్లు పార్వతీ పరమేశ్వరులా ఉండాలని చెప్పి మరి దీర్ఘ సుమంగళి భవ అంటున్నారు. ఆయుర ఆరోగ్యాలతో ఐశ్వర్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శుభాకాంక్షలు తెలియచేయండి అంటున్నారు. తప్పకుండానండి. మరి అమ్మగారైన లలితా వశిష్ఠ గారు, అలానే నాన్నగారైనటువంటి జగన్నాథరాజు గారు దంపతులకు, మీ కుటుంబ సభ్యులందరి తరపున, అలానే మీ అపురూప స్నేహమల సభ్యులందరి తరపున రెడీ విష్ణు 90.4 తరపు నుంచి నా తరపు నుంచి కూడా పెళ్లి

శుభాకాంక్షలు. మరి లలితా వశిష్ఠ గారు, జగన్నాథరాజు గారు, మీరు ఇలాంటి పెళ్లి రోజులు ఎన్నో మరెన్నో జరుపుకోవాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి రాధా గోపాలం చిత్రం నుండి ఒక చక్కని పాటను అయితే ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి, మరి మీకోసం మీరు కోరుకున్నట్టుగా చక్కని పాట అయితే ప్లే చేస్తున్నాం, విని ఆనందించండి.

టెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారు, మరే సాంగ్ ప్లే చేయమంటున్నారు తెలుసుకోవేముందు మరొక మంచి టాపిక్ గురించి మాట్లాడుకుందామండి. మరి రాబోయే కాలం బ్రహ్మచర్య యుగం అవుతుందటండి. మరొక ఇటీవల అంతర్జాతీయ సర్వే ప్రకారం మరి రాబోయే 6-7 సంవత్సరాల్లో మరి ప్రపంచంలోని 45% మంది అమ్మాయిలు అవివాహితులుగానే ఉండిపోతారట. మరి ఈ నివేదిక లోక్మత్ వార్తాపత్రికలో ప్రచురితమైందనమాట. అంటే ఇది మోర్గాన్ స్టాన్లీ సంస్థ చేసిన మరి వివరణాత్మక అధ్యయనంపై ఆధారపడిందటండి. ఇక సర్వేలో కనుగొన్న ప్రధాన కారణాలు ఏంటంటే, నేటి అమ్మాయిలు ఉన్నత విద్యను పొందుతూ తమ కెరీర్కు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇక వారు ఆర్థికంగా స్వతంత్రులు మరియు ఎవరిపైనా ఆధారపడాలని కోరుకోవడం లేదు. మరియు వారు స్వేచ్ఛను ప్రేమిస్తారు మరియు తమ జీవిత నిర్ణయాలను తామే తీసుకోవాలి అనుకుంటున్నారు. వారు వివాహం, మాతృత్వం మరియు కుటుంబం బాధ్యతలను తమ పురోగతికి అడ్డంకులుగా చూడటం ప్రారంభించారు. మరి ఈ ధోరణి కనుక కొనసాగితే సాంప్రదాయ కుటుంబ వ్యవస్థ మరియు సామాజిక నిర్మాణం అనేది కూలిపోవచ్చు. జనాభా తగ్గుదల, అవివాహిత పురుషుల సంఖ్య పెరగడం మరియు వృద్ధాప్యంలో ఒంటరితనం సమస్యలు తలెత్తచ్చు. మరి ప్రశ్న అనేది కూడా తలెత్తుతుంది, జీవితం చివరిలో తోడుగా ఉండటానికి ఎవరూ లేకపోతే పురోగతి, హోదా, డబ్బు వల్ల ఏం ప్రయోజనం? మరి చాలామంది తల్లిదండ్రులు తమ కూతుళ్లకు సంబంధాలు చూస్తున్నారు, కానీ అమ్మాయిలకు మాత్రం వివాహంపై ఆసక్తి లేదు. ఫలితంగా ప్రతిపాదన అనేది తిరస్కరించబడుతోంది. సమాజంలోని ఒక పెద్ద వర్గం ఇప్పటికీ ఈ మార్పు యొక్క తీవ్రత గురించి తెలియకుండా ఉంది. కాబట్టి మనం సమయానికి అప్రమత్తం కావడం అవసరం. అమ్మాయిల వివాహానికి తగిన వయస్సు 23 నుండి 26 సంవత్సరాల మధ్య ఉండాలి, లేదా సాధ్యమైతే అంతకంటే ముందుగానే. దీనికోసం సామూహిక స్థాయిలో అవగాహన మరియు చొరవ అనేది అవసరం. మరి మనందరం కూడా దీని గురించి ఖచ్చితంగా ఆలోచించాలి. మరి భవిష్యత్తు యొక్క మండుతున్న సమస్య ఏంటంటే, మరి పిల్లలు 20 ఏళ్లకు పెళ్లి చేసుకునేటప్పుడు 1 శతాబ్దంలో 5 తరాలుండేవి. మరి పిల్లలు 25 ఏళ్లకు పెళ్లి చేసుకున్నప్పుడు 1 శతాబ్దంలో 4 తరాలుండేవి. ఇప్పుడు పిల్లలు 30 ఏళ్లకు పెళ్లి చేసుకుంటున్నప్పుడు 1 శతాబ్దంలో 3 తరాలున్నాయి. ఇక ఆలోచించదగిన విషయం ఏంటంటే, మన సమాజం తదుపరి శతాబ్దం వరకు మనుగడ సాగిస్తుందా? మరి ఈరోజు ఒక వింత చీకటి వ్యాపిస్తున్నట్లు కనిపిస్తోంది. వీధులు మరియు పరిసరాలు నిర్మానుష్యంగా ఉంటున్నాయి. సమీపంలో ఇళ్లు ఖాళీగా ఉంటున్నాయి. ఈరోజు ఇళ్లలో పిల్లల శబ్దం తక్కువ, భార్యాభర్తల గొంతులు ఎక్కువగా వినిపిస్తున్నాయి. మరి అమ్మాయిలు 30 నుండి 35 ఏళ్ల వరకు అవివాహితులుగానే ఉంటున్నారు. మరి అబ్బాయిలు 35 తర్వాత కూడా అవివాహితులుగానే ఉంటున్నారు. అంటే ఆలస్య వివాహాలు, ఆపై విడాకులు, విరిగిన కుటుంబాలు, అసంతృప్త తల్లిదండ్రులు, తల్లిదండ్రులు ఒంటరిగా, మొత్తం తరమే శూన్యత్వం అనుభవిస్తోంది. దీన్ని మనం విద్యావంతమైన సమాజం అని పిలవాలా, లేక స్వీయ వినాశక సమాజం అని పిలవాలా? మరి ఇది జనాభాను తగ్గించడానికి ఒక నిశ్శబ్ద కుట్రలా కూడా కనిపిస్తోంది. మరి 50 జంటల్లో ఒక్కొక్కరికి ఒక్క పిల్లవాడు మాత్రమే ఉంటే తరువాతి తరంలో పిల్లల సంఖ్య నామమాత్రంగా ఉంటుంది. మరి ఇది కొనసాగితే 3వ తరం దాదాపు కనుమరుగైపోతుంది. అంటే పరిసరాలు, వీధులు ఖాళీగా ఉంటాయి. రోడ్లపైన అందరూ రోడ్లపైనే ఉంటారు. జీవితంలో సగం రోడ్లపైనే గడుస్తుంది. గ్రామాలు అనేవి కనుమరుగైపోతున్నాయి. నగరాల్లో ఎత్తైన భవనాలు ఉన్నాయి, కానీ ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ముగిసిపోయింది. కొత్త కోడళ్ళు ఒక్క పిల్లవాడు మాత్రమే కావాలనుకుంటున్నారు. మరి ఇదేనా సమాజం? ఇదేనా మన పూర్వీకుల వారసత్వం? నిజం ఏంటంటే, పిల్లలు ఇక ప్రేమకు చిహ్నం కాదు, బదులుగా పిల్లలను కలడం ఒక బలవంతంలా అనిపిస్తోంది. అతిపెద్ద తప్పు అమ్మాయి తండ్రిది. అదే తండ్రి 20 నుండి 22లో పెళ్లి చేసుకుని కుటుంబాన్ని ప్రారంభించాడు. మరి ఇప్పుడు అదే తండ్రి 30 వరకు కూతురికి పెళ్లి చేయకుండా ధైర్యాన్ని ప్రదర్శిస్తున్నాడు. ఫలితం, మరి అబ్బాయిలు మరియు అమ్మాయిలు కూడా డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు. ఈరోజు పిల్లలకి సరైన సమయంలో పెళ్లి కానీ, సరైన సమయంలో ఉద్యోగం కానీ రావడం లేదు. సమాజం అనేది క్రమంగా క్షీణిస్తోంది. అందుకే పిల్లలు సమాజంతో కలిసి ఉండటం కంటే ఒంటరిగా ఉండటానికి ఇష్టపడుతున్నారు. అంటే అణుకుటుంబాలు పిల్లలను కూడా కోరుకోవడం లేదు. ఆలస్యంగా పెళ్లి, ఆలస్యంగా పిల్లలు, ఆపై ఒక పిల్లవాడి తర్వాత వైద్య మరియు పెంపకం సమస్యల గురించి సాకులు. ఇది సాధారణమైపోయింది. మరి వయసు కారణంగా వేలాది మంది యువతీ యువకులు అవివాహితులుగా తిరుగుతున్నారు. సమాజంలోని విజ్ఞులు మౌనంగా ఉన్నారు. వివాహం, కుటుంబం, పిల్లలు అన్నీ భారంగా చూడబడుతున్నాయి. వివాహం అనేది ప్రాపంచిక బంధం కాదు. ఇది ఇల్లు, కుటుంబం మరియు సమాజం యొక్క స్తంభం. ఇది జాతి, నాగరికత మరియు సంస్కృతిని ముందుకు తీసుకెళ్లే మార్గం. ఇప్పుడు మనం అందరం అర్థం చేసుకోవాల్సిన సమయం. పిల్లలకు చాలా ఎక్కువ స్వేచ్ఛ ఇవ్వడం ద్వారా మనం వారి వివేచనను తీసేశాం. మరి వివాహం ఆలస్యం అవుతూ

చేసింది. అది జరిగే సమయానికి అప్పటికే ఆలస్యమైపోయింది. మళ్ళీ అదే ఒంటరితనం. మరి ఆ సమాజం నిశ్శబ్దంగా తనను తాను నాశనం చేసుకుంది. మరి ఆలోచించి తెలివిగా వ్యవహరించండి. మీ పిల్లలకి సమయానికి పెళ్లి చేయండి. మరి ఎందుకంటే కుటుంబం సంరక్షించబడకపోతే సమాజం కూడా కూలిపోవడానికి ఎక్కువ సమయం పట్టదు కదండి. మరి భారతదేశంలో కూడా కుటుంబ సంప్రదాయం యొక్క క్షీణత అనేది ప్రారంభమైపోయింది. 5 రక్త సంబంధాలు అంతరించిపోయే అంచులున్నాయి. మరి పెదనాన్న, చిన్నాన్న, అత్త, మామ, పిన్ని, మరి ఇవన్నీ కూడా భవిష్యత్తులో కనిపించకపోవచ్చు, అలాని వినిపించకపోవచ్చు కూడా. ఒకే పిల్లవాడున్న కుటుంబాల నిర్ణయం 3వ తరాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. అంటే తాత, నానమ్మ, అమ్మమ్మ అయ్యే తరం. అంటే అసలు కంటే వడ్డీని ఎక్కువగా ప్రేమించే తాత అసలును కూడా కోల్పోతాడు. మరి దానికి అతని బాధ్యుడవుతాడు. అందువల్ల జంటలు ఒకే పిల్లవాడు అనే నిర్ణయం గురించి తీవ్రంగా ఆలోచించాలి. మరి మీ మనవడు లేదా బుని మనవడు ఈ ప్రపంచంలో ఒంటరిగా నిలబడతాడు. అతనికి రక్త సంబంధాలు అవసరమైతే ఈ మొత్తం విశ్వంలో అతనికి చెందినవారు ఎవ్వరూ ఉండరు. ఇది లోతైన ఆందోళన కలిగించే విషయం. ఇది మన పిల్లల్ని ఒంటరి జీవితాలను జీవించమని బలవంతం చేయడమే కాకుండా మన కుటుంబ నాగరికతను కూడా నాశనం చేస్తుంది. మనం ఐక్యత గురించి మాట్లాడతాం కానీ నాగరికతే కనుమరుగైపోతుంది. మరి ఇవన్నింటికి ప్రస్తుత తరం బాధ్యత వహిస్తుంది. కాబట్టి మరి ఈ సమస్యను తీవ్రంగా పరిగణిస్తే సమస్య గురించి ఆలోచించాలి. ఇంట్లో భార్యాభర్తల మధ్య, బంధువుల మధ్య, స్నేహితుల మధ్య, మరి సమావేశాలు, కార్యక్రమాల్లో దీని గురించి ఆలోచన అనేది చర్చిస్తూ ఉండాలి. నాగరికత, విలువలు మరియు భవిష్యత్ తరాలను కాపాడాలి. ఏమంటారు? ఓకే లిజనర్స్, మరి ఆలస్య వివాహాల గురించి చాలా చక్కటి విషయాలు తెలుసుకున్నాం కదండి. ఇకలా ఈనాటి మన కార్యక్రమానికి నెక్స్ట్ SMS మనకి ఎవరు పంపించారంటే గనగల విలేజ్ నుండి లక్ష్మమ్మ గారు, కిషోర్ గారు అయితే మనకి SMS చేశారు. నమస్తే మ్యామ్ అంటున్నారు. నమస్తే అండి. మరి ప్రతిరోజు కూడా కార్యక్రమాలు వింటున్నామంటున్నారు. అలానే రోజు మా కోసం పూజా చిత్రం నుండి ఎన్నెన్నో జన్మల బంధం అనే చక్కని పాటను ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి. మరి మీకోసం మీరు కోరుకున్నట్టుగా చక్కని పాట అయితే ప్లే చేస్తున్నాం. విని ఆనందించండి.

లిజినెస్. మరి చక్కని పాటలైతే వింటున్నాం కదండి. ఇక్కడ నీ నడుమని కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారు, మరి ఏ సాంగ్ ప్లే చేయమంటున్నారు తెలుసుకోబే ముందు మరొక మంచి టాపిక్ గురించి మాట్లాడుకుందాం అండి. మరి తలరాతని తప్పించుకోలేమా? అసలు తలరాత అంటే ఏంటి తెలుసుకుందాం. మరి ఆయుష్ తీరు, జవసత్వాలుడిగో, నశించిపోయిన భౌతిక శరీరాలు వారసత్వం భరించలేక మరో శరీరానికి కర్మల్ని బదిలీ చేస్తాయి. మరి శరీరాలు నశించినా కర్మశేషాలు నశించవు, వెన్నంటే వస్తాయి, వెంటాడుతూనే ఉంటాయి. ఆ కర్మశేషాలను అనుభవించడానికి మరలా మరలా జన్మించడం. మనకి ఆ కర్మశేషాలు గుర్తుండకపోవచ్చు, కానీ మరచిపోయినంత మాత్రాన మనవి కాకుండా పో. ఇది విధి లేదా తలరాత లేదా లలాట లిఖితం అంటారు. కర్మలకు మరణం లేదు. మనిషి మరణించిన కర్మలు మరో జన్మకు పయనిస్తాయి. మరి గత జన్మ కర్మలు కంటికి కనిపించవు, కానీ ఈ జన్మలు అనుభవమవుతాయి. మరి పూర్వజన్మల కర్మబీజ ఫలాలి విధిరాతలు. మరి గత జన్మల కర్మల శేష ఫలానికి అంటే విధికి నేటి కర్మల ఫలితానికి అనుసంధానింపబడి సాగుతుంది ఈ జన్మ జీవనయానం. సాధారణంగా కష్టకాలంలో లేదా దుఃఖ సమయంలో కానీ అనుకునే రీతిలో జీవనం సాగినప్పుడు అనుకోని అవాంతరాలన్నప్పుడు అనిపిస్తూ ఉంటుంది ఇదంతా మన తలరాత అని. మన చేతిలో ఏదీ లేదు, తలరాత ఎలా ఉందో అలా జరుగుతుంది, తప్పించుకోలేమని భావిస్తాం. ఇదో నిరాశావాదం. మరి ప్రారంభమే మనిషిని నడిపిస్తే అంతా విధిరాత ప్రకారమే జరిగితే ఇక మనిషి చేయాల్సింది ఏం లేదా? మరి విధి చేతిలో మనం కీలుబొమ్మలమైపోతే ఇక మనం చేయగలిగిందేముంది? ఇది నా తలరాత అని అనుకున్నంతకాలం ఆవేదన తప్పదు, నిరాశ వీడదు. మరి జన్మించిన ప్రతి జీవి విధికి తల ఒక్కక తప్పదు, కానీ ప్రతి ఒక్కరికి విధిని ఎదిరించే శక్తి ఉంది. విధి బలీయమైనదే కావచ్చు, కానీ దానిని మార్చుకోవచ్చు. వజ్ర సంకల్పంతో, నిరంతర సాధనతో, అకుంఠిత భక్తితో. మరి ఇందుకు ఉదాహరణగా కొన్ని గాథలను గుర్తు చేసుకుందాం. మరి విధి రీత్యా అల్పాయుష్కుడైన సత్యవంతుణ్ణి వివాహమాడి తన ఆత్మవిశ్వాసంతో, వజ్ర సంకల్పంతో యముణ్ణి ఎదిరించి తన భర్తను బ్రతికించుకున్న సావిత్రి సత్యవంతుల కథ మనందరికీ విదితమే. మరి 16 ఏళ్లు మాత్రమే ఆయుషున్న మార్కండేయుడు తన అకుంఠిత భక్తితో యముణ్ణి జయించి శివుని ఆశీస్సులతో చిరంజీవత్వాన్ని పొందలేదా? మరి చదువునందు రాణించలేక తను చెప్పింది అవగాహన చేసుకోలేకపోతున్న శిష్యుని హస్త సాముద్రికాన్ని పరిశీలించి, నాయనా నీకు విద్యారేఖ లేదు, చదువుకునే యోగం లేదు, కాబట్టి నీవు తిరిగి నీ ఇంటికి వెళ్ళి తగిన వృత్తిని స్వీకరించడం మంచిదని చెప్పిన గురువుగారి మాటలకు మనస్సు భారమై ఇంటికి బయలుదేరి మార్గ మధ్యలో దప్పికై ఓ రాతి గిలక బావి దగ్గర ఆగి దాహం తీర్చుకుంటూ తాడు ఒరిపిడికి అరిగిన ఆ రాతి గిలకను చూసి, బలహీనమైన తాడు వల్ల రాయే అరగగా నేను సాధనతో విద్యను అర్చించలేనా అన్న దృఢ నిశ్చయానికి వచ్చి పదునైన రాతి ముక్కతో చేతిపై విద్యారేఖను గీసుకుని తిరిగి గురువు చెంతకు వెళ్ళి నిరంతర సాధనతో అనతి కాలంలోనే విద్యను అభ్యసించి సంస్కృత వ్యాకరణం వ్రాసిన రాణిని దృఢ సంకల్పం తన రాతను మార్చలేదా? అందరం ఒకటి గుర్తుంచుకోవాలి, మనం ఏ కర్మ చేసినా దాని ఫలం అనుభవించడం నిశ్చయం. విధిరాతలు స్వయం కృతం, స్వీయ కర్మలే మన విధిరాతలు. అంటే మన విధిరాత విధాతయే అని అనుకోవాలి. అంటే మనకి శ్రీకృష్ణుడు చెప్తాడు కదండి భగవద్గీతలో, మనం ఏమని చెప్తాడు, కాబట్టి మనం అందరం కూడా ఏంటంటే విధిరాత గత జన్మల కర్మశేషాలే నేటి విధిరాత అన్నట్లు నేటి కర్మలే మరో జన్మ విధిరాతలు. అంటే కర్మలు చేయడం అనివార్యం, మరి ఆ కర్మల్లో కొన్ని ప్రారంధాలుగా మూట కట్టుకోవడం కూడా నిజం.

అనుభవించడానికి జన్మించడం అనేది తప్పదు. అంటే ఇలా పుట్టడం గిట్టడం తప్పదా? ఈ చక్ర పరిభ్రమణం రాధాముక్తి అంటే వస్తుంది. ఎప్పుడొస్తుంది? గీతలో శ్రీకృష్ణ భగవానుడు చెప్పినప్పుడు స్వకర్మణ తమభ్యర్చ్వ సిద్ధిం విందతి మానవః. ఈశ్వరార్పణ బుద్ధితో భగవత్ కైంకర్య బుద్ధితో కర్మలు చేస్తే జ్ఞాన మోక్ష సిద్ధులు ప్రాప్తమవుతాయి. అంటే బ్రహ్మణ్యాదాయ కర్మాణి సంగం త్యక్త కరోతియ లిప్యతే దశ పాపేన పద్మపత్రమివాప్స. ఎవరి కర్మఫలములన్నింటినీ భగవానునికి అర్పించి ఆసక్తి లేకుండా తన కర్మలు ఆచరిస్తారు అటువంటి వారు నీటిచే అంటబడిని తామరాకు వలె పాప ఫలితంచే ప్రభావితులు కారు అని చెప్పంటారు. అంటే ప్రతి ఒక్కరూ చింత చేడన వీడి సానుకూల దృక్పథం ఏర్పరచుకోవాలి. ఆత్మవిశ్వాసం పరమాత్మ విశ్వాసం కలిగి ఉండాలి. సానుకూల భావం సాధనా సోపానం సంకల్పం దృఢమైతే సాఫల్యం. ఏమంటారు? మరి ఆ సాఫల్యం అనేది సమక్షంలోనే ఉంటుంది. ఓకే లిసనర్స్, మరొక చక్కని టాపిక్ గురించి తెలుసుకున్నాం కదండి. ఇకలాని ఈనాడు మన కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారంటే, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం నుండి బండారు త్రిమతుల గుప్తా గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి విజయ బంగారు తల్లికి నమస్తే, శుభ మధ్యాహ్నం అంటున్నారు. నమస్తే అండి, శుభ మధ్యాహ్నం. మరి జూన్ 21 అనగా నిన్న మరి ప్రపంచ యోగా దినోత్సవం మరియు ప్రపంచ పితృ దినోత్సవం మరియు ప్రపంచ సంగీత దినోత్సవం అంటున్నారు. మరి బిలేటెడ్గా మీకు అందరికీ కూడా శుభాకాంక్షలు అంటున్నారు. అలానే జూలై 22 అనగా ఈరోజు మరి ఎల్వి ప్రసాద్గా అందరికీ సుప్రచితులైన ప్రముఖ నిర్మాత దర్శకులు నటులు అగు అక్కినేని లక్ష్మీ వరప్రసాద్ గారి వర్తంతి. అనంతానంత స్వామి అబ్రకదబ్ర అహం బ్రహ్మస్వి అనే డైలాగ్స్తో అందరినీ అలరించిన ప్రముఖ ప్రతినాయకుడు చక్కని నటుడు మరి అమరీష్ పురి గారి జయంతి. అలానే అలనాటి చిత్రాల్లో కథానాయకులు అనంతరకాలంలో ప్రముఖ నటులు అలానే నా అభిమాన నటులకు జొన్నలగుడ్డ వెంకట సోమయాజులు గారికి అనగా శంకరాభరణం శాస్త్రి గారికి స్వయాన సోదరులకు జేవి రమణామూర్తి గారి వర్తంతి. అలానే ప్రముఖ రచయితకు గణేష్ పాత్ర గారి జయంతి. మరి ముగ్గురికి కూడా నివాళి తెలియపరుస్తున్నాను అంటున్నారు. అదేవిధంగా జూన్ 22 మరి నటులు తమిళనాడు ముఖ్యమంత్రులకు విజయ్ గారు నటి దేవయాని గారి పుట్టినరోజు, వారికి కూడా మరి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియచేయగలరు అంటున్నారు. అలానే అనంత విశ్వంలో సంగీతం అనేది అనంతానంతమైన సముద్రం లాంటిదైతే, ఈ అనంతానంతమైన సంగీతం సాగరానికి తల్లిదండ్రులు లాంటి శృతిలయ్యలని తన జననీ జనకులుగా భావిస్తూ సేవిస్తూ ఆరాధిస్తూ ఓ సరస్వతీ పుత్రుడు ఆలపిస్తున్న పాట వినిపించగలరు అంటున్నారు. మరి శంకరాభరణం చిత్రం నుండి బాలుగారు ఆలపించిన మహాదేవన్ గారి స్వరకల్పనలు వేటూరు సుందరమూర్తి గారి సాహిత్యం రాగం తానం పల్లవి అనే చక్కని పాటనైతే ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి. మరి మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని పాట అయితే ప్లే చేస్తున్నాం, విని ఆనందించండి.

0: లిస్నర్స్ మరి చక్కని బ్యూటిఫుల్ సాంగ్స్ అయితే వింటున్నాం కదండి. మరి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారంటే నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ నుండి పాలెం పోలయ్య గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి గుడ్ ఆఫ్టర్నూన్ విజయ మ్యామ్ అంటున్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. మరి నిన్న ఫాదర్స్ డే సందర్భంగా అందరికీ కూడా బిలేటెడ్గా ఫాదర్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి అలానే యోగా దినోత్సవ శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ, అలానే సంగీత దినోత్సవ శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూనే ఉంటున్నారు. తప్పకుండానండి మరి శ్రోతలందరికీ మరి యోగా దినోత్సవ శుభాకాంక్షలు, ప్రపంచ సంగీత దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ కూడా బిలేటెడ్గా. ఇక అలానే మరి కార్యక్రమంలో మంచి మంచి ఇతిహాసాలు, పురాణాలు, కథలు, చక్కని మాటలతో మరి ప్రోగ్రాం అనేది చాలా చక్కగా నడిపిస్తున్నారు, మీకు ధన్యవాదాలు అని చెప్పేసి అని అంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మరి నిన్న ఫాదర్స్ డే జరిగిన సందర్భంగా ధర్మదాత చిత్ర నుండి ఓ నాన్న నీ మనసే విన్నా అమృతం కన్నా అది ఎంతో మిన్నా అనే చక్కని పాటని అయితే ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి. మరి మీకోసం మీరు కోరుకున్నట్టుగా చక్కని పాట అయితే ప్లే చేస్తున్నాం, విని ఆనందించండి.
1: నాకు 60 సంవత్సరాలు విందాయట.

లిజినెస్. మరి చక్కని పాటలు అయితే వింటున్నాం కదండి. ఇక ఈనాటి మన కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి భీమవరం నుండి లింగరాజ్ గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి అందరికీ హాయ్ అంటున్నారు, పెద్ద హాయ్ అండి అందరికీ కూడా. మరి లింగరాజ్ గారు ఎలా ఉన్నారు? బాగున్నారు కదా. మరి టెక్నీషియన్కి హాయ్, లిజినెస్ అందరికీ కూడా పెద్ద హాయ్ అని చెప్పి అంటున్నారు. అలానే రాజకోట రహస్యం చిత్రం నుండి ఒక చక్కని పాటని అయితే ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి. మరి మీకోసం మీరు కొనుక్కున్నట్లుగా చక్కని పాట అయితే ప్లే చేస్తున్నాం, విని ఆనందించండి.

లిజినెస్ మరి చక్కని పాటలు అయితే వింటున్నాం కదండి. ఇకలా ఈనాటి కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ కర్ణాటక పెత్తనపల్లి నుండి సుబ్రహ్మణ్య గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. నమస్తే మేడం అంటున్నారు. నమస్తే అండి. మరి బాణాసురుడు గురించి చాలా చక్కటి విషయాలు తెలియజేశారు, ధన్యవాదాలు అంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మరి అలానే హలో బ్రదర్ చిత్రం నుండి ప్రియ రాగాలి అనే చక్కని పాటను అయితే ప్లే చేయమంటున్నారు. తప్పకుండా అండి. మరి మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని పాట అయితే ప్లే చేస్తున్నా. మరి లిజినెస్ విన్నారు కదా, ఇదండి ఈనాటి మన సరదాగా కాసేపు కార్యక్రమం. మరి చాలా చక్కటి విషయాలు తెలుసుకున్నాం, మంచి మంచి పాటలు కూడా విన్నాం కదా. తిరిగి ప్రసారం కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, మరి నమస్కారాలతో మీ విజయ.

0: FM 90.4.
1: శ్రోతలకు నమస్కారం. రేడియో విజన్ 90.4 మెగాహెర్ట్స్ పై ఈనాటి కథానిక కార్యక్రమంలో ఆనందం కథ వింటారు. ఆనంద కృష్ణ. నా పేరులో కనిపించే ఆనందం నా జీవితంలో మాత్రం లేదు. ఆనందం లేదు అనే కంటే అసలు ఆనందం అంటే ఏంటో తెలీదు అనడం సబబేమో. అవును, ఏ మనిషికైనా ఒక్కో సందర్భంలో ఒక్కో విధమైన ఆనందం కలుగుతుంది. తల్లి చంకలోని బిడ్డకి చిన్న మిఠాయిలోనే ఆనందం కనిపిస్తుంది. స్కూలు జీవితం మొదలైన పిల్లాడికి ఆదివారంలో ఆనందం కనిపిస్తుంది. పోటీపడి చదివే విద్యార్థికి పరీక్షల్లో వచ్చిన మార్కుల్లో, ఒక చిరుద్యోగికి ఆ నెల తను వెనకేసిన నాలుగు రాళ్లల్లో, ఓ క్రీడాకారుడికి తను సాధించిన విజయంలో, తాతయ్య బామ్మలకి పిల్లలు చేసే అల్లరిలో ఆనందం కనిపిస్తుంది. నిజానికి ఈ ఆనందాలన్నీ తాత్కాలికం. ఒక గంట, ఓ రోజు లేదా కొన్ని రోజుల వరకు మాత్రమే ఈ ఆనందాల ప్రభావం ఉంటుంది. ఇవి శాశ్వతమైన ఆనందాలు మాత్రం కావు. ఆనందానికి అర్థాన్ని వెతికే క్రమంలో నాకు తెలిసిన ఓ గురువు ద్వారా తెలుసుకున్న మాటలివి. మాటలు అనే కంటే నిజం అనడం కరెక్టేమో. లక్ష్యం అనే ముసుగులో జీవితం మొత్తం యాంత్రికంగా మారింది. పసి వయసులోని నాన్న వియోగం, చదువు కోసం పోరాటం, పెద్దవాడిగా కుటుంబ బాధ్యతలు, చెల్లెళ్ల పెళ్ళిళ్ళు, మధ్యతరగతిని జయించే క్రమంలో ఎన్నో ఎత్తుపల్లాలు, పైవాడి ఆశీస్సులు, అమ్మా నాన్నల దీవెనలు, చేసిన పని కలిసి రావడం, వ్యాపార విస్తరణ, వివిధ కంపెనీల కొనుగోళ్లు, షేర్లు, లాభాలు, చెప్పలేనంత పేరు ప్రతిష్టలు. 5.5 దశాబ్దాల కాలంలో ఎంతో సాధించగలిగాను. మధ్యలోనే ఆనందు, నువ్వు గొప్పవాడివి కావాలరా అని చివరి మాటతో అమ్మ వీడ్కోలు. అయితే దేని స్థాయికి చేరుకునే క్రమంలో తాత్కాలికమైన ఆనందాన్ని చాలానే చూడగలిగాను. ఒక విషయానికి సంబంధించి తాత్కాలికమైన ఆనందం పునరావృతమైనప్పుడు అది సహజానందం అవుతుంది అన్నది గురువుగారి మాట. కోట్ల రూపాయల టర్నోవర్, కోట్ల రూపాయల బ్యాంక్ బ్యాలెన్స్, ఖరీదైన మేడలు, కార్లు, కంపెనీని లాభాల బాటలో పరిగెత్తించే రత్నంలాంటి కొడుకు, ఇవన్నీ దేనికది పొందుతున్న ప్రతిసారి నేను ఆనందానికి లోనయ్యాను. కానీ వాటి తాలూకు ఆనంద ఛాయలేవి కూడా ఇప్పుడు నాకు లేవు. కాబట్టి ఇవన్నీ తాత్కాలిక ఆనందకారకాలే అని తెలుసుకున్నాను. మరి నేను పొందడానికి ఇంకా ఆనందాలే లేవా? అసలు ఇవన్నీ ఆనందాలేనా? ఆనందానికి డబ్బుకి ఏదైనా సంబంధం ఉందా? ఒకవేళ డబ్బున్నవాళ్లే ఆనందంగా ఉండగలిగితే మరి మధ్యతరగతి జీవితాల్లో ఆనందం లేదా? వాళ్ళు కుర్చీలో కళ్ళు మూసుకుని ఆలోచిస్తున్న వాళ్ళల్లా టక్కున కళ్ళు తెరిచాను శ్రీమతి ఫోన్ కాల్తో. ఇప్పుడే మా స్నేహితురాలు భారతి కాల్ చేసిందండి. తనకి తెలిసిన ఎవరు స్వామీజీ అట. ఈరోజు సాయంత్రం 6 గంటలకి ఆనందంగా ఉండాలంటే అనే అంశంపైన ఉపన్యాసం ఇస్తున్నారట. మీకు ఎప్పుడూ అదే ఆలోచన అసంతృప్తి కదా, ఆయన మాటల్లో మీకు పరిష్కారం దొరక్కపోదు. ఎలాగైనా వీలు చేసుకుని సాయంత్రం 5 గంటలకల్లా వచ్చేసేయండి. వాళ్లతో పాటు మనము వెళ్ళచ్చు. సరే అన్నాను తనను నిరుత్సాహపరచలేక. మన పిచ్చిగాని ఉపన్యాసాల్లో ఆనందం దొరుకుతుందా? ఇలాంటి సమయంలో లేవంటే చాలా కష్టం. ఇప్పటికే చాలాసార్లు ఎక్స్క్యూజ్ చేయడం జరిగింది. ప్రాజెక్ట్ డెలివరీ టైంలో ఇలాంటివి ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదు. ఖచ్చితంగా రేపు ఎట్టి పరిస్థితుల్లో క్లయింట్కి డెమో ఇవ్వాల్సిందే, తర్వాత మీ ఇష్టం. కానీ సార్, మూర్తిగారికి రేపేదో అర్జెంట్ పనుందట. ఖచ్చితంగా తను వెళ్లాల్సిన పరిస్థితి అంటున్నాడు. కావాలంటే మీరే అతనితో మాట్లాడండి. ముగించాడు సీనియర్ హెచ్ఆర్ సునీల్. కంపెనీకి సీఈఓనే అయినా కంపెనీలోని ఉద్యోగులందరితో

డైరెక్ట్గా కాంటాక్ట్లో ఉండటం నాకు అలవాటు. ఈ పద్ధతిలో ఆఫీస్ రాజకీయాలను కొంతైనా తగ్గించవచ్చునని నేను అడిగిన పాఠం. సరే పంపించు అన్నాను. మూర్తి మా కంపెనీలో సీనియర్ ప్రాజెక్ట్ మేనేజర్. తన ముందు చెప్పకూడదు కానీ వెరీ ఇంటెలిజెంట్. ప్రోగ్రామర్గా జాయిన్ అయిన నాటి నుండి ఇదే కంపెనీ. కంపెనీ మారలేదు, కనీసం మారడానికి

ఎప్పుడో 10-12 సంవత్సరాల క్రిందటి హీరో హోండా, పాతకాలపు హెల్మెట్. చూడటానికి కంపెనీలో ఒక అత్యున్నత స్థాయి ఉద్యోగిలా అస్సలు కనిపించడు. పిసినారి, మనీ క్యాలిక్యులేటర్ అంటూ కొలీగ్స్ ఎన్ని కామెంట్ చేసినా తన దారి మాత్రం తనది. మారుడు అయితే పని విషయంలో మాత్రం మూర్తిది 100% ఖచ్చితత్వం. టెస్టింగ్ డిపార్ట్మెంట్ వాళ్లకు కూడా సరదాగా సవాల్ విసురుతుంటాడు మూర్తి. తన హ్యాండిల్ చేసే ప్రాజెక్టులో పొరపాట్లు చూపించమంటూ దీనికి తోడు మూర్తికి విపరీతమైన దైవభక్తి. ఆచార వ్యవహారాలనేవి మనిషిని క్రమమైన మార్గంలో నడిపించడానికి అన్న శంకరాభరణం శంకరశాస్త్రి మాటలు మూర్తిని చూసిన ప్రతిసారి గుర్తుకొస్తాయి. ఈ 15 నెలలో నేను మూర్తి నుదుటిన కుంకుమ లేకుండా చూసిన సందర్భాలు చాలా తక్కువ. ఆఫీస్ బాయ్స్తో సహా కంపెనీలో ప్రతి ఒక్కరిని మీరు అని మాత్రమే సంబోధించేంత సంస్కారవంతుడు. ఇక ఆఫీస్ రాజకీయాలకి చాలా దూరం. ఎంత పెద్ద కంపెనీలో సీనియర్ ప్రాజెక్ట్ మేనేజర్ అయినా సరే తన ముఖంలో ఎక్కడా పని ఒత్తిడి కనిపించదు. ధరించే దుస్తుల మీద, అందచందాల మీద, ధనం మీద వ్యామోహం లేని వారికి మాత్రమే శాశ్వతానందం సిద్ధిస్తుంది. శాశ్వతానందం అనుభవించేవారికి తాత్కాలిక ఆనందం మీద ఆసక్తి ఉండదు. కొన్నిసార్లు మూర్తిని గమనిస్తే గురువుగారి మాటలకి ఉపమానం తనే అనిపిస్తుంది. ప్రతి మనిషి ఒక రకమైన కాంక్షతో జీవిస్తుంటాడు. ఆ కాంక్షలోనే తన ఆనందాన్ని వెతుక్కుంటాడు. అయితే నేను గమనించినంత వరకు మూర్తి ఆనందం వెతుక్కునే మార్గమేది నాకు కనిపించలేదు. మూర్తిని 99% అభిమానించే నేను 1% మాత్రం పూర్తిగా వ్యతిరేకిస్తాను. తన ఉద్యోగాన్ని ప్రేమించకుండా బాధ్యతగానే చూడటమే దీనికి కారణం. కంపెనీకి సంబంధించిన ఎంత ముఖ్యమైన విషయమైనా సరే శని ఆదివారాల్లో పూర్తిగా మర్చిపోతాడు మూర్తి. ఈ మధ్యకాలంలో తన నుండి ఈ విధమైన అనుభవం ఎదురవటం ఇది 3వ సారి. ఈ శని ఆదివారాల్లో క్లయింట్కి డెమో ప్రోగ్రాం. సీనియర్ ప్రాజెక్ట్ మేనేజర్గా మూర్తి హాజరు తప్పనిసరి. అయినా తను రాడు. అది నాకు చిరాకు. ఎక్స్క్యూజ్ మీ సార్ అంటూ డోర్ కొంచెం తెరచి లోపలికి రావచ్చా అని అడిగాడు మూర్తి. ఎస్ నవ్వుతూ నా ఎదురుగా ఉన్న సీట్లో కూర్చున్నాడు. మీకు కావలసినప్పుడు లీవ్ తీసుకునే వెసులుబాటు మీకుంది. కాకపోతే ప్రాజెక్ట్ డెలివరీ రోజున మీరు అందుబాటులో లేకపోతే కాస్త కష్టమవుతుంది. మీకు మరీ ముఖ్యమైన పని ఉంటే రావాల్సిన అవసరం లేదు. మీ టీం పైన నాకు నమ్మకం ఉంది కానీ అన్నా నేను. అలాగైనా కారణం చెప్తాడేమోనన్న ఉద్దేశంతో సారీ అండి, నాకు కుదరకపోవచ్చు. సరే మీరెళ్ళొచ్చు, అసహనాన్ని అణుచుకుంటూ చెప్పాను మోగుతున్న మొబైల్ని లిఫ్ట్ చేస్తూ. ఏమండి, సాయంత్రం మీతో పాటు అర్జున్ని కూడా తీసుకురండి, వాడు ఫోన్ తీయడం లేదు. శ్రీమతి నుండి మళ్ళీ ఫోన్. సరే సరే, వాడికి ఈరోజు డైరెక్టర్స్ మీటింగ్, నేరుగా రమ్మని చెప్తాలే అంటూ ఫోన్ కట్ చేసి ఆఫీస్ పనులు మునిగిపోయా. టైం 5:10 తక్కువ. ఆనందం అంటే ఏంటి అనే నా ప్రశ్నకి స్వామీజీ మాటల్లో సమాధానం వెతకబోయే సమయం. తొందరగా వెళ్ళాలి. ఎలాగో రిజర్వ్డ్ సీట్స్, అలాగని లేట్గా వెళ్తే మధ్యలో డిస్టర్బ్ అవుతుంది అనుకుంటూ ముగించాల్సిన ఫైల్స్ మొత్తం సర్ది డ్రైవర్కి అందించా. ఆనందం అనేది ఒక దివ్య ఔషధం. ఆనందం ఓ సర్వరోగ నివారణి. ఒక మనిషి ఒక రోజులో ఎన్నిసార్లు నవ్వుతాడని దాన్ని బట్టి ఆ మనిషి ఎంత ఆనందంగా ఉన్నాడో చెప్పచ్చు. తనెంత ఆనందంగా ఉన్నాడని దాన్ని బట్టి ఎంత ఆరోగ్యంగా ఉన్నాడో చెప్పచ్చు. ఎంత ఆరోగ్యంగా ఉన్నాడనే దాన్ని బట్టి ఎంత ప్రశాంతంగా ఉన్నాడో చెప్పచ్చు. ప్రతి ఫలితాన్ని దైవ నిర్ణయంగా భావించి ప్రతి నిమిషాన్ని అందంగా మలుచుకునేవాడే ఆనందుడవుతాడు. స్వామీజీవారి ఉపన్యాసం అనర్కళంగా సాగుతోంది. పక్కనే ఉన్న మా అబ్బాయి సీటు మాత్రం ఇంకా ఖాళీగానే ఉంది. చెవులను స్వామీజీకి అప్పగించి కళ్ళను మాత్రం ద్వారం వైపు ఉంచాను అర్జున్ రాక్ కోసం. నా ఎదురు చూపులకి ఫుల్ స్టాప్ పెడుతూ సైలెంట్ మోడ్లో ఉన్న నా మొబైల్ వైబ్రేషన్ స్టార్ట్ అయింది. ఎవరు తెలియని నంబర్. ఎస్ చెప్పండి అన్నాను గబగబా హాల్ నుండి బయటకొస్తూ. సార్ నేను చెప్పేది కొంచెం ధైర్యంగా వినండి. ఇక్కడ మీ అబ్బాయి కార్కి యాక్సిడెంట్ అయింది, మేజర్ ఇంజ్యూరీ. ఇప్పుడే అంబులెన్స్ ఎక్కించాం, మీరు వెంటనే జూబ్లీ హిల్స్ అపోలోకి రండి. అవతలి వైపు మాటలతో భూమి దద్దరిల్లినంత పని అయింది నాకు. వెంటనే తీరుకుని హాస్పిటల్కు చేరుకున్నాం. మేం వచ్చేలోపే ఎమర్జెన్సీ వార్డులో ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు. బాబును ఆ స్థితిలో చూస్తున్న మాకు దుఃఖం

0: ఆగడం లేదు. నిబ్బరంగా ఉండేందుకు చాలా ప్రయత్నిస్తున్నా నేను. సార్, మీరేం భయపడకండి, ఇది మేజర్ ఇంజురీయే కానీ డేంజర్ ఎంతమాత్రం కాదు. లెఫ్ట్ కిడ్నీ పూర్తిగా డ్యామేజ్ అయింది, కిడ్నీ రీప్లేస్ చేస్తే సరిపోతుంది. కాకపోతే ఇప్పటికిప్పుడు సేమ్ బ్లడ్ గ్రూప్ కిడ్నీ అంటే చాలా కష్టం, కొంత టైం పట్టచ్చు చెప్పాడు డాక్టర్. థ్యాంక్ యూ డాక్టర్ అన్నాను డాక్టర్ చేతిని నా చేతిలోకి తీసుకుని సుతిమెత్తగా ఒత్తుతూ. సార్, మీకు గుడ్ న్యూస్, మనకి సేమ్ బ్లడ్ గ్రూప్ కిడ్నీ దొరికింది, ఈరోజు ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తున్నాం. మర్నాడు ఉదయం డాక్టర్ నుండి ఫోన్. నిజంగా దేవుడు ఉన్నాడనిపించింది. దేవుడి దయ వల్ల ఆపరేషన్ సక్సెస్ అయింది. ఒక నెల రోజుల అబ్జర్వేషన్ తర్వాత డిశ్చార్జ్ అయ్యాడు అర్జున్. థ్యాంక్ యూ డాక్టర్ అంటూ డాక్టర్కి ఫ్లవర్ బొకే అందించాను మనసు నిండా కృతజ్ఞతాభావంతో. వెల్కమ్. కానీ కృతజ్ఞతలు నాకు చెప్పడం కంటే మనకి ఇంత తొందరగా కిడ్నీ అరేంజ్ చేసిన లైఫ్ ఈజ్ గోల్డ్ వారికి చెప్పడం మంచిది. ఇంకో విషయం, వాళ్ళకి కావలసింది మీ కృతజ్ఞతలు కాదు, మీ అవయవదానం. నన్ను ఎంకరేజ్ చేస్తున్నట్లుగా చెప్పాడు డాక్టర్ వసన్. ఇదిగో ఇప్పుడే అంటూ బయలుదేరాను. మీ మేలు నేను ఈ జన్మలో మర్చిపోలేను. మీ సంస్థకి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. నేను అవయవదానం చెయ్యాలనుకుంటున్నాను, దానికి నేనేం చెయ్యాలో చెప్పండి. సంస్థకి సంబంధించిన ఓ సభ్యురాలిని కృతజ్ఞతాపూర్వకంగా అడిగాను.
1: థ్యాంక్ యూ సార్, ఇదిగోండి ఫామ్.
0: మీ ఆర్గనైజేషన్ హెడ్ అడిగాను, అడగచ్చో లేదో అన్న సంశయంతో. లేదండి, మాకు హెడ్ అంటూ ఎవరు ఉండరు, ఇది అందరిది. దీనిలో మొత్తం సభ్యుల సంఖ్య 52. దాదాపు అందరూ వేరువేరు పనుల్లో ఉన్నవారి, అందుకే ప్రతి శని ఆదివారాల్లో తప్పకుండా మీటింగ్ ఏర్పాటు చేసుకుంటాం. పోతే సంస్థకి ఫౌండర్ అంటే అదుగో మీటింగ్లో మాట్లాడుతున్నారే ఆయనే, మూర్తిగారు. ఒక్కసారి దగ్గరగా వెళ్ళి చూద్దును కదా. నా కంపెనీలో ప్రాజెక్ట్ మేనేజర్ మూర్తి. అదే హుందాతనం, అదే ఖచ్చితత్వం, అదే చిరునవ్వు. నెమ్మదిగా నడుచుకుంటూ తన దగ్గరికి వెళ్ళాను. మాటలకందని ఆశ్చర్యం, భాషకందని భావమేదో నా చేత రెండు చేతులు జోడించింది. పెద్దలు, మీరిలా చేయడం తగదు అంటూని జోడించిన నా చేతుల్ని కిందకి దించాడు మూర్తి. ఓ పౌరుడిగా ఉద్యోగం నా బాధ్యత, మనిషిగా ఇది నా ధర్మం. నా ధర్మాన్ని నేను పాటిస్తున్నానంతే. ఎన్నో రోజులుగా నన్ను వేధిస్తున్న ప్రశ్నకి మూర్తి మాటల్లో సమాధానం దొరికింది. ఆనందానికి అర్థం తెలిసింది, శాశ్వతానందం పొందడానికి మార్గం దొరికింది. ఏ గురువు దగ్గర ఏ స్వామీజీ మాటల్లోనూ గోచరించని సత్యమిది. గోరంత మేలును కొండంతలుగా చేసి చూపించే వ్యక్తులకి మూర్తి పూర్తిగా విన్నాం. నేను అభిమానించని ఒక్క సైతం వెనుక పుణ్యమిలాంటి చంద్రుడున్నాడని సత్యాన్ని గ్రహించాను. ప్రియ నేస్తం మూర్తికి, మీరు వెలిగించిన ఈ అఖండ హోమంలో ఇక నుండి నేను కూడా ఓ సమిధను కావాలని నిశ్చయించుకున్నాను. సంస్థ అభివృద్ధికి నా వంతు కృషిగా ప్రతీ నెల ఒక ఖాళీ చెక్కును చెల్లించదలిచాను. ఈ ఆనంద నిలయంలో నేను ఓ సభ్యుడినేందుకు గర్విస్తూ మీ స్నేహితుడు ఆనంద కృష్ణ. ఉత్తరాన్ని ఖాళీ చెక్కుతో జతపరిచి హెల్ప్ ప్లీజ్ బాక్స్లో పడేశాను మూర్తి చూస్తుండగా. ఇప్పుడు నాకు ఆనందం అంటే తెలిసింది. ఈ ఆనందం ముందు తాత్కాలిక ఆనందాలన్నీ చెదిరిపోతున్నాయి. సేవలు తృప్తి లభిస్తుంది, ఆత్మసంతృప్తిగా ఉండటమే అసలైన ఆనందం. స్వామీజీ చెప్పినట్లు ఇప్పుడు నేను జీవితంలో ప్రతి క్షణాన్ని ఆస్వాదించగలుగుతున్నాను. మీరు చేసిన సహాయం వల్ల ఈరోజు నా కూతురు ప్రపంచాన్ని చూడగలుగుతోంది. మీరు చల్లగా ఉండాలి. ఉదయం ఓ పెద్ద ఆయన మాట్లాడిన మాటలతో నా హృదయం ఆనందంతో నిండిపోయింది. హాయిగా గుండెపై చేయి వేసుకుని పడుకున్నాను. నా తండ్రే, ఎంత గొప్పవాడివైపోయావురా ఆనందు అంటూ కలలో కనిపించి నా నుదుటిపైన ముద్దు పెట్టుకుంది అమ్మ. ఏ తల్లికైనా అంతకన్నా కావాల్సింది ఏముంటుంది మరి. మీరింతవరకు రేడియో విష్ణు 90.4 MHz పై కథానిక కార్యక్రమంలో ఆనందం కథ విన్నారు. తిరిగి రేపటి కథానిక కార్యక్రమంలో మరొక సరికొత్త కథతో మీ ముందుంటుంది మన రేడియో విష్ణు 90.4. అంతవరకు సెలవు, మరి నమస్కారాలతో మీ విజయ.
2: మీరు వింటున్నది రేడియో విష్ణు 90.4.

హాయ్ లిస్నర్స్, గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు టైమ్ లైన్. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతన కలిగి ఉండాలని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ చైర్మన్ ఎమ్మెల్యే పులపతి రామాంజనేయులు అన్నారు. స్థానిక 36 వార్డులోని రామరాజు తోటలో శ్రీ మావుళ్లమ్మ సేవా సమితి ఆధ్వర్యంలో మావుళ్లమ్మ వారి 41వ జాతర మహోత్సవాన్ని ఆదివారం ఎమ్మెల్యే అంజబాబు ప్రారంభించారు. ముందుగా ఆయన అమ్మవారిని దర్శించుకున్నారు. గత 41 ఏళ్లుగా సేవా సమితి సభ్యులు సంప్రదాయబద్దంగా మావుళ్లమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు నిర్వహించడం అభినందనీయం అన్నారు. ఈ నెల 28వ తేదీ వరకు జాతర మహోత్సవాలు జరుగుతాయని సేవా సమితి సభ్యులు తెలిపారు. అనంతరం డప్పుల వాయిద్యాలు, గరగల నృత్యాలు, శక్తి వేషాలతో అమ్మవారి జాతర కన్నుల పండుగగా నిర్వహించారు. పట్టణ ఇలివేల్పు మావుళ్లమ్మ అమ్మవారి సంపూర్ణ స్వర్ణమయం అలంకరణ కొరకు గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం చెలవూరికి చెందిన రంగశెట్టి జగదీష్ బాబు, సుభాషిణి దంపతులు 10 గ్రాముల బంగారాన్ని సమర్పించారు. ఆలయ అర్చకులు అమ్మవారికి పూజలు నిర్వహించారు. అనంతరం దాతలకు ఆశీర్వచనాలు, శేషవస్త్రం, ఫోటో, ప్రసాదం అందజేశారు.

ఈ కార్యక్రమంలో దేవస్థానం అసిస్టెంట్ కమిషనర్ బుద్దా మహాలక్ష్మి నగేష్, ఆలయ చైర్మన్ బొండెడ నాగభూషణం, ధర్మకర్తలు రామాయణం శ్రీనివాస్, ఉదేసి మీనాక్షి, కారంపూడి ఆదిలక్ష్మి, రమణ సత్యవతి పాల్గొన్నారు. ఆకివీడు శాంతినగర్ లో కొలువై ఉన్న నూకాలమ్మ అమ్మవారి 4 జాతర మహోత్సవాలు ఆదివారంతో ముగిశాయి. ఈ సందర్భంగా అమ్మవారికి భక్తులు కుంభ నైవేద్యాలు సమర్పించారు. వివిధ రకాల వంటలను అమ్మవారి వద్ద ఉంచి నైవేద్యాలు సమర్పించారు. పెద్ద ఎత్తున భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కుబడులు చెల్లించుకున్నారు. ప్రత్యేక అలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. నిర్వాహకులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. మండలంలోని ఎన్ఆర్పి అగ్రహారం, ట్రినిటీ లూథరన్ చర్చ్, పురుష సమాజం ఆధ్వర్యంలో ఆదివారం ఫాదర్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన సామాజికవేత్త, ప్రముఖ దాత ద్వారంపూడి నారాయణ రెడ్డిని స్థానిక సంఘ సభ్యులు, పురుష సమాజ ప్రతినిధులు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పిల్లల అభివృద్ది కోసమే నిరంతరం తండ్రి పాటుపడతాడని, అందుకే ప్రతి బిడ్డ తండ్రిని అనుసరించి మంచి అభివృద్ధిలోకి రావాలని ఆయన కోరారు. ముఖ్య ప్రసంగికులు పాస్టర్ జార్జ్ ముల్లర్ మాట్లాడుతూ, తండ్రిని అనుసరించిన కుమారుడు జీవితంలో తప్పకుండా విజయం సాధిస్తాడని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామానికి చెందిన పలువురు చర్చ్ నిర్మాణ కమిటీ సభ్యులు ప్రత్యేకంగా సత్కరించారు. అడవిపాలెం, బేడపాడు, పెనిమదం, కుంటేరు, అప్పన చెరువు గ్రామాల సరిహద్దుల్లో వరిచేళ్ల మధ్యలో పాలకొలను సర్వేశ్వరలింగం పొలంలో వెలిసిన దనకొండాలమ్మవారి జాతర ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఏడాదిలో ఒకరోజు మాత్రమే నిర్వహించే ఈ జాతరలో భాగంగా బాణసంచ కాల్పులు, బంగళ వాయిద్యాల నడుమ గరగల నృత్యాలతో అమ్మవారికి గ్రామోత్సవం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు మహిళల కోలాట భజన భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఆలయ ఆవరణలో అమ్మవారికి కుంభం పోశారు. చివరిగా ఉయ్యల ఉత్సవం చేసి అమ్మవారి ఘట్టాలను ఆలయ ప్రవేశం చేయడంతో జాతర ముగిసింది. పల్లవి పెదాలను కదిలిస్తుంది, పాట నాట్యానికి నడుం కట్టిస్తుంది, వీటన్నింటికీ మూలం సంగీతం అని శ్రీ మావుళ్ళమ్మ దేవస్థానం ఇవో బుద్దా మహాలక్ష్మి నగేష్ చైర్మన్ బొండెడ నాగభూషణం అన్నారు. ప్రపంచ సంగీత దినోత్సవాన్ని పురస్కరించుకుని శ్రీ మావుళ్ళమ్మ దేవస్థాన ప్రాంగణంలో శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో సంగీత కళాకారులను సత్కరించారు. కార్యక్రమ నిర్వాహకులు చిరకవడ రంగసాయి మాట్లాడుతూ, సంగీతం మనిషి జీవితంలో ఒక అంతర్భాగం అన్నారు. సంగీతానికి రాళ్లు కరగటమే కాదు, రాగాలతో రోగాలు కూడా దయమవుతాయని చెప్తున్నారు. అనంతరం పట్టణంలోని 18 మంది సంగీత కళాకారులను సత్కరించారు. ముందుగా సంగీత కచేరీలను ఆలపించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ట్రస్ట్ సభ్యులు అరసవల్లి సుబ్రహ్మణ్యం, రామాయణం సత్యనారాయణ, గొంతిని రమణ, మల్లువలస లక్ష్మి, పాపూలు ఏడుకొండలు సత్యవతి, త్యాగరాజ మ్యూజిక్ అకాడమీ సభ్యులు కురిసెట్టి లక్ష్మి, నాగవాణి తదితరులు పాల్గొన్నారు. నిలకడలేని పశువులను సురక్షితంగా పైకి లేపడానికి, నిలబెట్టడానికి కౌలిఫ్టర్ ఎంతో ఉపయోగపడుతుందని గో సంరక్షణ సేవా సంస్థ అధ్యక్షులు, ప్రభుత్వాసుపత్రి అభివృద్ది కమిటీ డైరెక్టర్ శంకర్ దాసు అన్నారు. హైదరాబాద్ కు సంబంధించిన గో గ్రాసం సంక్షేమ సంరక్షణ సమూహం తరఫున వసుంధరదేవి, కొరపాటి, ఉమారాణి, ఇరుశెట్టి ఆదివారం గో సంరక్షణ సంస్థకు 2 కౌ లిఫ్టర్లను అందించారు. ఈ సందర్భంగా దాసు మాట్లాడుతూ, ఈనిన తర్వాత కండరాల సమస్యలతో లేవలేని పశువులను మనుషులు బలవంతంగా లేపడం వల్ల వాటికి గాయాలు కావచ్చునని, ఈ పరికరం ద్వారా పశువుకు ఎలాంటి హాని కలగకుండా సురక్షితంగా పైకి లేపవచ్చని అన్నారు. భీమవరం చుట్టుప్రక్కల ప్రాంతాల్లో ఎవరికైనా సరే ఈ లిఫ్టర్ కావాలంటే ఉచితంగా అందజేస్తామన్నారు. లిఫ్టర్ అందజేసిన గో గ్రాసం సమూహానికి దాసు కృతజ్ఞతలు తెలిపారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం పలుచోట్ల యోగాసన కార్యక్రమాలు నిర్వహించారు. మండల న్యాయ సేవా సంస్థ ఆధ్వర్యంలో మెజిస్ట్రేట్ కోర్టు ఆవరణలో యోగాసనాలు నిర్వహించారు. భీమవరం సివిల్ జడ్జ్ ఎం సుధారాణి మాట్లాడుతూ, నిత్యం యోగాసనాలు వేయడం ద్వారా ఒత్తిడిని అధిగమించి మానసిక శారీరక ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో 1వ అదనపు సివిల్ జడ్జ్ పి హనీషా, బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఏలటి యోహన్, ఉపాధ్యక్షులు ఆరేపల్లి నట్రాస్, న్యాయవాదులు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు. అలానే భీమవరం డిఎన్ఆర్ సైకిల్ క్లబ్ ఆధ్వర్యంలో యోగా ట్రైనర్ టి శ్రీనివాస్ పర్యవేక్షణలో యోగాసనాలు నిర్వహించారు. ఇవి ఈనాటి టైమ్ లైన్ విశేషాలు. తిరిగి ప్రసారమయ్యే కార్యక్రమంలో వెడుకలిద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా భీమవరం
2: మీ సొంతింటి కలను సాకారం చేసుకోండి.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా హోమ్ లోన్స్, కార్ లోన్స్, ఎడ్యుకేషనల్ లోన్స్,
2: హోమ్ లోన్స్ పై అతి తక్కువ వడ్డీ రేటు 7.45% నుండి ప్రారంభం.
1: ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జీలు లేకుండా 3 లక్షల రూపాయల వరకు అతి తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్ సదుపాయం.

0: గ్రాము బంగారానికి 10,000 రూపాయల వరకు ఇవ్వబడను.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డెన్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్, ఫిక్స్డ్ డిపాజిట్స్ పై 555 రోజులకు 6.75% వడ్డీ,
0: సీనియర్ సిటిజన్స్ కి 7.25% వడ్డీ.
1: ట్రస్టెడ్ లెగసీ, స్ట్రాంగర్ ఫ్యూచర్.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా, ఫస్ట్ ఫ్లోర్, నాగరాజ్ మాల్ ఆపోజిట్ అక్షర స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, చిన్నమిరం, భీమవరం.
1: ఫోన్ 0818162234.

0: ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెల ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెన్నెల ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
1: మరికొద్ది క్షణాల్లో సిల్వర్ స్క్రీన్ కార్యక్రమాన్ని వింటారు.

0: FM 90.4.
1: Hi listeners, good afternoon. Welcome to Silver Screen. Listeners, మరీనాటి సిల్వర్ స్క్రీన్ కార్యక్రమంలో ఈరోజు ఎల్వి ప్రసాద్ గారి వర్ధంతి సందర్భంగా ఆయన గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఎక్కడ ఆంధ్రలోని ఏలూరు, ఎక్కడ బొంబాయి, నూనూక మీసాల వయసులో ఓ 16 ఏళ్లపై ఎవరు తెలియని భాష రాని బొంబాయి నగరానికి వచ్చేశారు. అది ఇంకా చెప్పకుండా ఆ మహానగరంలో తన జీవితాన్ని వెతుక్కునే ప్రయత్నంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నాడు. కానీ తనకిష్టమైన చిత్రరంగంలో ప్రవేశించడానికి ఆ కష్టాలను ఇష్టంగానే భరిస్తూ సహిస్తూ ఇంతింతై ఒటుడింతై అన్నట్లు తెలుగు చిత్రరంగమే కాదు,

భారతీయ చలనచిత్ర పరిశ్రమ యావత్తూ గర్వించే విధంగా సుప్రసిద్ధ చలనచిత్ర దర్శక నిర్మాతగా స్టూడియో అధినేతగా ఎదగడం నిజంగా ఓ చిత్ర కథలాగానే ఉంటుంది. మరి ఆయన ఎవరనుకుంటున్నారా? ఆయన అక్కినేని లక్ష్మీ వరప్రసాద్, మనమందరం పిలుచుకునే ఎల్వి ప్రసాద్ గారు. ఒక దశాబ్దం తర్వాత ఎల్వి ప్రసాద్ దశ తిరిగింది. మరప్పటికీ ఆయన చిత్రరంగానికి సంబంధించిన దాదాపు అన్ని శాఖల్లోనూ పనిచేసిన అనుభవం సంపాదించుకోవడం జరిగింది. అలనాటి ప్రముఖ దర్శకుడు హెచ్ఎం రెడ్డి దగ్గర ఎల్వి ప్రసాద్ సహాయకుడుగా ఉంటూ దర్శకత్వ మెళకువలు తెలుసుకుంటూనే 2-3 చిత్రాల్లో కూడా నటించాడు. అయితే ఆయన దృష్టి నటన కన్నా దర్శకత్వం మీదే ఉండేది. అవకాశం వచ్చింది పెంకి పిల్ల అనే చిత్రంలో హీరో పాత్ర కోసం జరిగే అన్వేషణలో వారి దృష్టికి అప్పటికీ కొన్ని చిత్రాల్లో మంచి పాత్రల్లో నటించిన ఎల్వి ప్రసాద్ కనిపించడం, ఆ చిత్ర నిర్మాతలు ఆయన్ని కలిస్తే ఆయన దర్శకత్వం అవకాశం ఇస్తేనే హీరోగా చేస్తానని షరతు పెట్టారు. మరి దర్శకత్వ శాఖలో కూడా ఎల్వి ప్రసాద్కి అనుభవం ఉండటంతో నిర్మాతలు అందుకు అంగీకరించారు. ఇక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆ నిర్మాతల్లో ఒకరు తరువాత కాలంలోని సుప్రసిద్ధ దర్శక నిర్మాత కెఎస్ ప్రకాశ్రావు గారు. ఆ రకంగా మరి ఎల్వి ప్రసాద్ తొలిసారి దర్శకత్వం వహించిన చిత్రంలోని హీరోగా నటించడం విశేషం. అయితే పెంకి పిల్ల సినిమా పేరును గృహప్రవేశంగా మార్చారు. మరి చిత్రంలో ఎల్వి ప్రసాద్ పక్కన కథానాయికగా ప్రముఖ నటి భానుమతి నటించారు. మరి చిత్రంలో మరొక విశేషం ఏంటంటే ఈ చిత్రానికి దర్శకుడిగా అనుకున్నది ప్రముఖ రచయిత గోపీచంద్. ఎల్వి ప్రసాద్ దర్శకత్వంలో వచ్చిన గృహప్రవేశం విజయం సాధించడంతో దర్శకుడిగా ఇక ఆయన వెనక్కి తిరిగి చూసుకోలేదు. లిజనర్స్, మరి ఎల్వి ప్రసాద్ గారి చిత్ర విశేషాలు వింటున్నాం కదండి, ఇప్పుడు ఒక పాటను విందాం. మరి మిస్సమ్మ చిత్రం నుండి ఏఎం రాజా ఆలపించిన అవునంటే కాదనిలే, కాదంటే అవుననులే, ఆడవారి మాటలకు అర్థాలే వేరులే. పాటను విందాం.

లిజనెస్ మరి విశ్రమ చిత్రం నుండి పాటను విన్నాం కదండి. ఇప్పుడు మనం ఎల్వి ప్రసాద్ గారి గురించి మరికొన్ని విశేషాలు తెలుసుకుందాం. మరి ఎల్వి ప్రసాద్ గారికి విజయవంతమైన దర్శకుడిగా తొలి చిత్రంతోనే మంచి పేరు రావడంతో వరుసగా దర్శకత్వ అవకాశాలు రావడం ఆరంభమయ్యాయి. అలనాటి ప్రముఖ నటి నిర్మాత అయిన కృష్ణవేణి నిర్మించిన మనదేశం చిత్రం కూడా విజయాన్ని సాధించింది. మరి ఆ చిత్రం గురించి చాలా ఆసక్తికరమైన విషయాలు ఎన్నో ఉన్నాయి. మన

పోలీసన్ చిత్రమే ఎన్టీఆర్ గారు నటించిన మొదటి చిత్రం. మరి ఇందులో పోలీస్ ఆఫీసర్ పాత్రకు మొదటిసారిగా ఆయన సినిమా నటుడిగా కెమెరా ముందుకు రావడం జరిగింది. అలాగే అప్పటికీ మంచి గాయకుడిగా పేరు తెచ్చుకుంటున్న ఘంటసాల గారు ఈ మనదేశం చిత్రానికి తొలిసారిగా సంగీత దర్శకత్వం చేయడం మరో విశేషం. ఇక ప్రముఖ నటి కృష్ణవేణి గారు ఈ అవకాశం ఇచ్చిన తరువాత ఘంటసాల గారు దాదాపు 100 చిత్రాలకు పైగా సంగీత దర్శకత్వం నిర్వహించారు. మనదేశం చిత్రంలో మరొక విశేషం ఏంటంటే ఘంటసాల గారి ప్రైవేట్ రికార్డ్స్ కోసం పాడిన బహుళ ప్రజాదరణ పొందిన పోలీస్ వెంకటస్వామి గీతాన్ని ఈ చిత్రంలో ప్రముఖ హాస్య నటుడు రేలంగి మీద చిత్రీకరించడం జరిగింది. మరి ఇప్పటికీ ఈ గీతాన్ని అనేక సందర్భాల్లో వర్ధమాన గాయకులు పాడుతూనే ఉండటం విశేషం. మరి అప్పటి పరిస్థితుల్లోనే అంటే బ్రిటిష్ పాలనలోనే దేశ పరిస్థితులు ఎలా ఉండేవో, వాటిని ఏ విధంగా సరిదిద్దొచ్చో ఓ పరిష్కారం చూపుతూ దర్శకుడు ఎల్వి ప్రసాద్ సృష్టించిన సన్నివేశాలు కథ ప్రకారం జరిగినట్టుగా అనిపించిన వాస్తవ పరిస్థితులను కళ్లకు కట్టినట్లుగా చిత్రీకరించడం జరిగింది. మరి చిత్రం చూస్తున్నంతసేపు ప్రేక్షకుల్లో దేశమంటే మమకారం, మాతృదేశం కోసం త్యాగాలు చేయడానికైనా సిద్ధపడాలి అనే భావాలు కలిగే విధంగా ఎల్వి ప్రసాద్ రూపొందించినందువల్లే చిత్రం ఘన విజయం సాధించింది. మరి ఇప్పుడు మనం మరొక పాట విందాం. అప్పు చేసి పప్పుకోడు, ఈ చిత్రం నుండి ఎచ్చట నుండి వీచెను ఈ చల్లని గాలి పాటను వింటారు.

లిజనర్స్, మరి చక్కని పాటను విన్నాం కదండి. మరి ఎల్వి ప్రసాద్ గారి గురించి మరికొన్ని విశేషాలు తెలుసుకుందాం. గుణసుందరి కథ, పాతాళ భైరవి వంటి విజయవంతమైన చిత్రాలు నిర్మించిన విజయ సంస్థ వారి షావుకారు చిత్రానికి దర్శకత్వం చేసే అవకాశం ఎల్వి ప్రసాద్ కి దక్కింది. ఈ చిత్ర నిర్మాతల్లో ఒకరైన ప్రముఖ రచయిత చక్రపాణి చాలా సమర్థమైన చిత్రకథ సమకూర్చడం ఒక విశేషం. మరెందుకంటే ఆ చిత్రంలోని సన్నివేశాలు చూస్తున్నప్పుడు ఇది మన ఇంటి కదే అనిపించేంత సహజంగా సంభాషణలుంటాయి. అంతటి సహజమైన కథకు ఎల్వి ప్రసాద్ కూడా తన దర్శకత్వ నైపుణ్యంతో చిత్రాన్ని ప్రేక్షకాభిమానం పొందే విధంగా రూపొందించడం జరిగింది. ఈ చిత్రంతోనే ప్రముఖ నటీమణి జానకి షావుకారు జానకిగా ప్రసిద్ధురాలైంది. ఇక విజయ వారి ఆస్థాన కథానాయకుడు ఎన్టీఆర్ ఈ చిత్రంలో చాలా లలితం సున్నితం అయిన కథానాయకుడి పాత్రను చాలా హాయిగా అనిపించేట్లు నటించడం

జరిగింది. ఆర్థిక బంధాల కన్నా మానవత్వం, మంచితనం మనుషుల్ని కలుపుతుంది, ఆత్మీయతను పంచుతుంది, ఆపదలు ఆదుకుంటుంది అన్న స్వార్థకాలీన సత్యానికి అందమైన సహజమైన కథ రూపమే షావుకారు చిత్రం. ఈ కథని ఎల్వి ప్రసాద్ మధ్యతరగతి కుటుంబాలను దృష్టిలో ఉంచుకుని వారి మనస్తత్వాలను ప్రతిబింబిస్తూ చిత్ర కథను నడపడం ఆయన దర్శకత్వ విలువలను తెలుపుతుంది. ఒక చిన్న విషయం, ఎంతటి పట్టుదల పంతాలకు దారితీసి అంతవరకు ఆత్మీయంగా ఉన్న రెండు కుటుంబాలను ఎలా విడదీస్తుందో అనేది సహజంగా తెర మీద చూపిన ఘనత దర్శకుడు ఎల్వి ప్రసాద్ది. మరి షావుకారు చిత్ర విజయం ఆయన దర్శకత్వ ప్రస్థానానికి సుస్థిరమైన పునాది వేసింది అని చెప్పాలి. ఇక ఎల్వి ప్రసాద్ దర్శకత్వం వహించిన మిస్సమ్మ చిత్రం బహు విధాలుగా అనేక కోణాల నుంచి అత్యుత్తమ చిత్రంగా పేరు తెచ్చుకుంది. మరి చిత్రాన్ని అనుసరించి ఆ ధోరణిలో ఎన్ని చిత్రాలు వచ్చినా మిస్సమ్మతో పోటీ పడలేకపోవడానికి కారణం చక్రపాణి కథ ఒక కారణమైతే, ఆ కథను ప్రతిభావంతంగా తెర మీద చూపిన అద్భుత ప్రజ్ఞ దర్శకత్వం వహించిన ఎల్వి ప్రసాద్ది. ఉద్యోగం కోసం ఒక జంట పరిస్థితులను బట్టి వారు భార్యాభర్తలుగా నటించాల్సి వచ్చి చివరికి నిజంగానే దంపతులు కావడం బిస్సమ్మ చిత్రకథ. ఈ కథను జనరంజకంగా అటు హాస్యం ఇటు సెంటిమెంట్ ఈ రెండింటిని జతకలుపుతూ మంచి సంగీతం ఇలా త్రివేణి సంగమంలా దర్శకుడు ఎల్వి ప్రసాద్ మలిచిన తీరు ప్రశంసనీయం. మరి చిత్రాన్ని గురించి ఒకటి రెండు ముఖ్యమైన విషయాలు తెలుసుకుందాం. మరి అప్పటికే దేవదాస్ చిత్రంలో గొప్ప పేరు సంపాదించిన అక్కినేని ఈ చిత్రంలో పూర్తి హాస్య పాత్రలు నటించారు. అక్కినేని అంటే దేవదాసు అనే మత్తులో ఉన్నప్పుడు అందులోంచి బయటపడాలని అక్కినేని స్వయంగా చక్రపాణిని కలిసి ఈ హాస్య పాత్రలు నటిస్తానని అడగడం, అందుకు చక్రపాణి ఒప్పుకోవడం జరిగింది. మరి మిస్సమ్మ చిత్రంలో అక్కినేని పోషించిన హాస్య పాత్ర ఆయనకు ఆ తర్వాత కాలంలో మరెన్నో హాస్య పాత్రలు నటించడానికి దారి చూపింది. మరి అంతేకాకుండా ప్రముఖ హాస్య నటుడు రేలంగి ఈ చిత్రంలో బాబు ధర్మం చేయ్ అనే పాటను ఆయనే పాడుకోవడం కూడా విశేషం. ఇక మిస్సమ్మ చిత్రం ఆద్యంతం ఆహ్లాదంగా హాస్య దృశ్యాలతో ప్రేక్షకులను రంజింపచేసిన చిత్రం. మరి కథలో ప్రధాన పాత్ర మిస్ మేరీ అనే మహాలక్ష్మి పాత్రను ప్రముఖ నటి సావిత్రి అనితర సాధ్యంగా నటించింది. ఇక ఈ పాత్ర గురించి ఒక విశేషం ఉంది. ముందుగా మిస్ మేరీ పాత్రకు ప్రముఖ నటి భానుమతిని ఎంపిక చేశారు. మరి 4-5 రోజులు చిత్రీకరణ జరిగిన పిదప కొన్ని కారణాల చేత భానుమతి ఆ చిత్రం నుండి తప్పుకోవడంతో ఆ పాత్రలో సావిత్రి నటించింది. ఆ పాత్రలో సావిత్రిని కాక మరెవరిని ఊహించుకోలేనంత గొప్పగా సావిత్రి నటించడం చెప్పుకోవలసిన విషయం. మరి చిత్రంలో కరుణించు మేరీ మాత అనే గీతంలో సావిత్రి నటన మాటలకందదు. మరి ఇప్పుడు ఒక పాటను విద్దాం. మరి మిస్సమ్మ చిత్రం నుండి ఏఎం రాజా పీ లీల గానం చేసిన రావోయి చందమామ అనే పాటను వింటారు.

లిజనర్స్, మరి చక్కని పాటను విన్నాం కదండి. మరి ఎల్వి ప్రసాద్ గారి దర్శకత్వంలోని సినిమా విశేషాలు మరిన్ని తెలుసుకుందాం. మరి ఏం లేకున్నా గొప్పలకు పోయేవారి గురించి తెలుగునాట అప్పు చేసి పప్పుకూడు అనే నానుడుంది. దాని ఆధారంగా అదే పేరుతో విజయ సంస్థ వారు ప్రముఖ రచయిత సదాశివ బ్రహ్మం కథతో అప్పు చేసి పప్పుకూడు చిత్రాన్ని ఎల్వి ప్రసాద్ దర్శకత్వంలో నిర్మించారు. మరి ఈ చిత్రంలో ఒక పక్క అప్పులు చేస్తే తిప్పలు తప్పో అని చెప్తూనే అన్నా చెల్లెళ్ల అనుబంధాన్ని నేర్పుగా చూపించాడు దర్శకుడు ఎల్వి ప్రసాద్. నిజానికి ఆ అనుబంధాల చుట్టూ అల్లిన అందమైన కథ ఈ సినిమా. మరి కథలోని ప్రధాన పాత్రధారి రావు బహదూర్ రామదాసు చేత ఒక సన్నివేశంలో గీతోపదేశంలా అప్పు గురించి రుణోపదేశం చేస్తాడు. మరి ఎందుకంటే ఆయన అప్పుల మీద అప్పులు చేసి బతుకుతున్న అనుభవం ఉన్నవాడు కాబట్టి ఒక అప్పు తీర్చడానికి మరో అప్పు, దాన్ని తీర్చడానికి ఇంకొకటి, అలా పెరిగిపోయే అప్పుల పరంపరకు అంతుండదు. ఎల్లకాలం అందరి ఆటలు సాగో ఆ నీతిని చెప్తూనే యువత యువకులైన ప్రధాన పాత్రల మధ్య తతంగాన్ని సరదాగా నడిపించిన కథనం ఎల్వి ప్రసాద్ దర్శకత్వ నేర్పుకు నిదర్శనమని చెప్పాలి. ఇక సునిశితమైన హాస్యం, సుమధురమైన సంగీతం అప్పు చేసి పప్పుకూడు చిత్రానికి అలంకారాలుగా అమర్చిన దర్శకుడు ఎల్వి ప్రసాద్. ఆనాడు ఈనాడు కూడా కట్నం బాగా వస్తోందంటే కొడుక్కి రెండో పెళ్లి చేయాలనుకునే ప్రపత్తులు కొంతమంది ఉన్నారు. అయితే తెలివైన సంతానం అటువంటి పెద్దవాళ్ల చర్యలను, ఆలోచనలను అంగీకరించడం జరగదు. చదువుకున్న విజ్ఞానం వారిని వివేకవంతులుగా ఆలోచింపచేస్తుంది. యువత అలాగే ఉండాలన్న విషయాన్ని ఆనాడే దర్శకుడు ఎల్వి ప్రసాద్ ఒక సందేశంగా చెప్పడం జరిగింది. అది దర్శకుడుగా ఆయన చూపిన మెరుపు, ముందు చూపు. అప్పులు చేసుకుంటూ పోతే వాటి వల్ల ఎన్ని అనర్థాలు వస్తాయో ఆ అప్పులు చేసిన పాత్రతోనే చెప్పించడం దర్శకుడు ఎల్వి ప్రసాద్ మేధాశక్తిని తెలియజేస్తుంది. ఇలవేల్పు, ఇల్లాలు వంటి తెలుగులో విజయవంతమైన చిత్రాలనే కాకుండా తమిళంలో, హిందీలో కూడా ఎన్నో విజయవంతమైన చిత్రాలను నిర్మించి విజయం సాధించారు ఎల్వి ప్రసాద్ గారు. కేవలం దర్శక నిర్మాతగానే కాకుండా భారతదేశమంతటా చిత్ర పరిశ్రమ అభివృద్ధికి ఎల్వి ప్రసాద్ ఈ పరిశ్రమకు సంబంధించిన ఎన్నో సేకరణను రూపొందించడం జరిగింది. అతి సాధారణ స్థాయి నుండి అసాధారణమైన ఉన్నతికి ఎదిగిన సుప్రసిద్ధ దర్శకుడు ఎల్వి ప్రసాద్ ఎందరికో స్ఫూర్తి. చివరిగా ఆయన దర్శకత్వం వహించిన చిత్రం నుండి ఒక పాటను విందాం, అప్పు చేసి పప్పుకూడు. మరి చిత్రం నుండి ఘంటసాల గారు బృందం పాడిన టైటిల్ సాంగ్ విందాం. లిజనర్స్, మరి విన్నారు కదండి ప్రముఖ దర్శకులు ఎల్వి ప్రసాద్ గారు దర్శకత్వం వహించిన చిత్ర విశేషాలు. మరి రేపటి భాగంలో మరొక చిత్ర విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, మరి నమస్కారాలతో మీ విజయ.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్. జ్వరం, జలుబు, దగ్గు, ఆయాసం, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, ఫిట్స్, చర్మ సమస్యలు, విరోచనాలు, ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్, నెబులైజర్, మల్టీపారామా మానిటర్స్, ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1. సెల్ నంబర్ 6304327391.

0: శ్రీ గాయత్రి ఒకేషనల్ జూనియర్ కాలేజ్ కోర్సులు నర్సింగ్, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, డిఎంఎల్టీ, డిఏఎన్ఎస్, జిఎన్ఎం, డిఓఏ, బిఎస్సీ నర్సింగ్ కోర్సెస్ కలవు. ఉచిత హాస్టల్ వసతి కలదు. తల్లికి వందనం పథకం వర్తించును. కొత్త బస్టాండ్ దగ్గర ఓవర్ బ్రిడ్జ్ ప్రక్కన భీమవరం 1. శ్రీనివాస్ తెన్నేటి కరస్పాండెంట్, విరించి తెన్నేటి డైరెక్టర్.
1: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ జర్మనీ, స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్. డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం ఎండి హోమియో. ఇన్ఫెర్టిలిటీ, పైల్స్, ఫిషర్, కిడ్నీలో రాళ్లు, స్త్రీలలో ఫైబ్రాయిడ్స్, పిసిఓడి, ఓవరీ ట్యూమర్స్, ఫిట్స్, పక్షవాతం, డయాబెటీస్, థైరాయిడ్, స్పాండిలైటిస్, హెయిర్ ఫాల్, మొటిమలు, సోరియాసిస్, బొల్లి, లివర్, కిడ్నీ సమస్యలు, గాల్ స్టోన్స్, గ్యాస్ట్రిక్, అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్, ఎస్ఆర్ రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.

శ్రోతలందరికీ ఆణిముత్యాల కార్యక్రమానికి స్వాగతం. మనం పాట వింటున్నంతసేపు మన మనోఫలకంపై మెరుస్తూనే ఉంటుంది, మన నోటిలో కునిరాగాలు కూస్తూనే ఉంటుంది, మన మనసులో మరుమల్లెలు పూయిస్తూనే ఉంటుంది. ఆ పాటలే మనం ప్రతిరోజు ప్రసారం చేసుకుంటున్న ఆ పాత మధురమైన పాటలతో సాగిపోయే ఆణిముత్యాలు కార్యక్రమానికి మా శ్రోతలందరికీ స్వాగతం. ఈనాటి ఆణిముత్యాలు కార్యక్రమంలో ముందుగా కోడి రామకృష్ణ దర్శకత్వంలో బాలకృష్ణ, విజయశాంతి, శోభన ప్రధాన తారాగణంగా 1987లో విడుదలైన చిత్రం మువ్వ గోపాలుడు. ఈ చిత్రం నుంచి ముత్యాల చెమ్మ చెక్కలు పాట వింటారు. పి సుశీల, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గానం చేసిన ఈ పాట సాహిత్యం సి నారాయణరెడ్డి, సంగీతం కెవి మహాదేవన్.

விஜய் கேஸ்ட்ரோஎண்ட்ரோலஜி அண்ட் லிவர் ஹாஸ்பிட்டல் பீமபுரம். டாக்டர் விஜயானந்த் குமார் வேகிராஜு எம்டி டிஎம் கேஸ்ட்ரோஎண்ட்ரோலஜி గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు రెండు అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ఈఆర్సీపీ, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, పిహెచ్ ఇంపిడెన్స్, హెచ్ పైలరీ ఇవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే

0: స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, సెకండ్ ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2. సెల్ 8665 5873.
1: మువ్వగోపాలుడు చిత్రం నుంచి బాలు, సుశీల బృందం.

0: प्रदर्शन करेंगे। भारत इनोवेट्स 2026, भारत में निर्मित, विश्व के लिए तैयार।
1: రాము చిత్రం నుంచి బాలు సుశీల గానం చేసిన పాట విన్నారు కదా. తర్వాత పాట వంశీ దర్శకత్వంలో లాయర్గా సుహాసిని, ఆమె సరసన భానుచందర్ జంటగా నటించిన చిత్రం లాయర్ సుహాసిని. ఈ చిత్రం నుంచి సిరివెన్నెల సీతారామ శాస్త్రి పాటల్లో ప్రతిపాదం చివరిన సామజ వరగమన అన్న పదం రావడం విశేషం. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్పి శైలజ గానం చేసిన దివిని తిరుగు మెరుపు లలన పాట వింటారు. బాలు స్వరాలు అందించిన ఈ పాట వినండి.

0: సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్ డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్ ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్ సండే మార్కెట్ భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703331022.
1: లాయర్ సుహాసిని చిత్తం నుంచి బాలు శైలజ గానం చేసిన పాట విన్నారు కదా. ఇప్పుడు 1987లో బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్గా నిలిచిన చిత్రం శ్రీనివాస కళ్యాణం. కోడి రామకృష్ణ దర్శకత్వంలో వెంకటేష్ భానుప్రియ జంటగా నటించిన ఈ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి ఆలపించిన తొలి పొద్దుల్లో హిందోళం పాట వింటారు. రచన వేటూరి, సంగీతం కెవి మహాదేవన్.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: శ్రీనివాస కళ్యాణ చిత్రం నుంచి కెవి మహాదేవన్ స్వరపరిచిన పాట విన్నారు కదా. తర్వాత పాట విసు దర్శకత్వంలో చంద్రమోహన్, జయసుధ కథానాయకులుగా 1987 విడుదలైన చిత్రం శ్రీమతి ఒక బహుమతి. ఈ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గానం చేసిన ఆడదే ఆధారం, మన కథ ఆడనే ఆరంభం పాట వింటారు. సాహిత్యం సిరివెన్నెల సీతారామశాస్త్రి, సంగీతం శంకర్ గణేష్.

0: ఫేస్బుక్ లో పరిచయం లేని వ్యక్తి ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపారా? ఫోటోలు చూసి మోసపోకండి. స్క్రీన్ వెనుక ఉన్నది ఎవరో మీకు తెలియదు. బ్యాంక్ ఆఫ్ బరోడా భీమవరం.
1: మీ సొంత ఇంటి కలను సాకారం చేసుకోండి.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా హోమ్ లోన్స్, కార్ లోన్స్, ఎడ్యుకేషనల్ లోన్స్,
1: హోమ్ లోన్స్ పై అతి తక్కువ వడ్డీ రేటు 7.45% నుండి ప్రారంభం.
2: ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జీలు లేకుండా 3 లక్షల రూపాయల వరకు అతి తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్ సదుపాయం.
1: 1 గ్రాము బంగారానికి 10,000 రూపాయల వరకు ఇవ్వబడను.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డెన్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్. ఫిక్స్డ్ డిపాజిట్స్ పై 555 రోజులకు 6.75% వడ్డీ.
1: సీనియర్ సిటిజన్స్ కి 7.25% వడ్డీ.
0: ట్రస్టెడ్ లెగసీ, స్ట్రాంగర్ ఫ్యూచర్.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా ఫస్ట్ ఫ్లోర్ నాగరాజమాల్ ఆపోజిట్ అక్షర స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్ చిన్నమిరం భీమవరం.
0: ఫోన్ 0881622344.
1: మరికొద్ది క్షణాల్లో మహిళా కార్యక్రమాన్ని వింటారు.

0: FM 90.4.
1: After a short break, welcome back to Mahila. మరి లిజనర్స్, ఇవాల్టి మహిళలో మొట్టమొదటిగా ఏం తెలుసుకుందామంటే, ఢిల్లీలో జరిగిన నిర్భయ ఘటన దేశాన్ని ఒక కుదుపు కుదిపేసింది. అది కొందరిలో ఆవేశాన్ని రగిలించి ఆందోళన బాట పట్టించింది. కానీ ఆ నలుగురు మాత్రం ఆవేశ పడకుండా ఆలోచించారు. మహిళల రక్షణ కోసం సరికొత్త మార్గాన్ని కనిపెట్టారు. అదే safecity.in వెబ్సైట్. మరి దాని గురించి విషయాలేంటో తెలుసుకుందాం. మహానగరంలో అన్ని సదుపాయాలు ఉన్నాయి, మహిళలకు రక్షణ తప్ప. నగరంలో ఏదో ఒక చోట ఆడపిల్లలు లైంగిక వేధింపులకు గురవుతూనే ఉన్నారు. ఈ పరిస్థితిని గమనించిన సూర్యా బన్సాల్, సరోని మల్హోత్రా, ఎల్సా డిసౌజా, ఆదిత్య కపూర్ మహిళలకు ఉపయోగపడే మంచి పని ఏదైనా చేయాలనుకున్నారు. వీళ్ళు నలుగురు స్వీడన్లో కలిసి చదువుకున్నారు. ఉన్నత విద్యాభ్యాసం ముగించుకొని స్వదేశానికి తిరిగి వచ్చిన తర్వాత ఢిల్లీలో జరిగిన దుర్ఘటన వీరిని ఆలోచింపచేసింది. మహిళల రక్షణకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ప్రభుత్వాన్ని నిందిస్తూ కూర్చోలేదు. మహిళల రక్షణలో సమాజాన్ని భాగస్వామిని చేయాలనుకున్నారు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా safecity.in అనే వెబ్సైట్ను ప్రారంభించారు. దేశంలో ఏదో ఒక చోట మహిళలు ఇబ్బందులకు, లైంగిక వేధింపులకు గురవుతూనే ఉంటారు. అలాంటి వారు తమ అనుభవాలను ఈ వెబ్సైట్లో వెల్లడించవచ్చు. ఇతరులు వేధింపులకు గురవుతున్నప్పుడు చూసిన ఆ అనుభవాలను కూడా ఇక్కడ తెలియజేయవచ్చు. చాలా మంది అమ్మాయిలు లైంగిక వేధింపులకు గురైనా స్నేహితులతో చెప్పుకొని బాధపడి అక్కడితో ఆ విషయాన్ని వదిలేస్తారు. పోలీసులకు ఫిర్యాదు చేయడానికి సాహసించరు. అలాంటి అనుభవాలను ఈ వెబ్సైట్ లో చర్చించడం వల్ల సమస్య అందరికీ తెలుస్తుంది. నగరంలో కొన్ని చోట్ల సరైన రవాణా సదుపాయాలు లేక అమ్మాయిలు ఇబ్బంది పడవచ్చు. మరో చోట వీధి దీపాలు లేక చీకట్లోనే భయపడుతూ ప్రయాణించాల్సి రావచ్చు. ఇవన్నీ కొందరి సమస్యలు మాత్రమే కాదు, అందరూ తెలుసుకోవాల్సిన విషయాలు. మరి లిజనర్స్, ఆ వెబ్సైట్ ఎలా సహాయపడుతుందో తెలుసుకునే ముందు మహిళలో మీకోసం ఒక సూపర్ హిట్ సాంగ్ ప్లే అవుతుంది, విని ఆనందించండి.

0: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000. ఉచితంగా రీఛార్జ్, తక్కువ ధరకే ఐఫోన్, ఇలాంటి మెసేజ్ల్లోని లింక్లను క్లిక్ చేయకండి. మీ డేటా దొంగిలించబడే ప్రమాదం ఉంది.
1: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, భీమవరం. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్, నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
2: ఓకే లిజనర్స్, ఒక సూపర్ సాంగ్ అయితే వినేశారు కదా. మరి సేఫ్ సిటీ .in వెబ్సైట్ ఎలా ఉపయోగపడుతుందో తెలుసుకుందాం. మొబైల్ ఫోన్లో ప్రత్యేకమైన యాప్ను రూపొందించారు. దీని ద్వారా ఆపదలో చిక్కుకున్న బాధితురాలు ఏ ప్రాంతంలో ఉందో తెలుసుకోవడానికి వీలవుతుంది. ప్రాంతాల వారీగా కొంతమంది వాలంటీర్లను నియమిస్తారు. వీళ్ళు అందుబాటులో లేని చోట స్థానికంగా ఉండే సేవా సంస్థల సహాయ సహకారాలు తీసుకుంటారు. ఆయా ప్రాంతాల్లో లైంగిక వేధింపులకు గురైతే బాధితురాలు నేరుగా వీరి సహకారం తీసుకోవచ్చు. కొన్ని సందర్భాల్లో పోలీసులకు ఫిర్యాదు చేయాల్సి రావచ్చు, లేదా న్యాయ సహాయం అవసరం పడవచ్చు. అలాంటి సందర్భాల్లో ఈ వెబ్సైట్ సహాయం తీసుకోవచ్చు. ఢిల్లీ దుర్ఘటన తర్వాత లైంగిక వేధింపులను ఎదుర్కొనే విషయంలో ప్రజల సహకారం కూడా పెరిగింది. అందరి అభిప్రాయాలు, సలహాలు తెలుసుకోవడానికి ఈ సైట్ ఒక వేదికగా మారింది. ప్రారంభించిన 2 నెలల్లోనే ప్రజల ఆదరాభిమానాలు పొందుతోంది. ఈ సైట్ ద్వారా అందిన ఫిర్యాదుల కాపీలను అవసరం అనుకుంటే సంబంధిత అధికారులకు కూడా అందజేస్తారు. దాంతో ఫిర్యాదులపై వేగంగా స్పందించి చర్యలు తీసుకోవడానికి వీలవుతుంది. ఒక పక్క ఉద్యోగాలు చేసుకుంటేనే ఇలాంటి ప్రాజెక్టును చేపట్టడం పెద్ద కష్టమేం కాదు. దానికంటే మాపై

నమ్మకాన్ని నిలబెట్టుకోవడమే కష్టం. మహిళలకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత ఒక ప్రభుత్వానిదే అన్న ఆలోచన ధోరణి మారాలి. ఆ బాధ్యత సమాజానిది కూడా, అంటే సమాజంలో భాగమైన మనందరిది, అంటున్నారు సభ్యుల్లో ఒకలైన ఆదిత్య కపూర్. ఈ సైట్ సమర్థంగా పనిచేస్తూ ఆపదల నుంచి ఎందరినో కాపాడాలని కోరుకుందాం మరి. ఓకే లిజనర్స్, మరి సేఫ్ సిటీ .in వెబ్సైట్ గురించి అయితే చాలా విషయాలు తెలుసుకున్నారు కదా. ఇప్పుడు మీకోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ ప్లే అవుతుంది, విని ఆనందించండి.

0: അഹുജ ആദരിച്ച ഷോറൂം ഭീമവരം. പ്രമുഖ കമ്പനിയില കൂളേഴ്സ്, ഫാൻസ്, മിക്സിലു, ഗ്രൈൻഡർലു, റൈസ് കുക്കറിലു, വാട്ടർ ഹീറ്ററിലു, ഹോം തിയേറ്റർ സ്പീക്കേഴ്സ്, സ്റ്റെഫ്ലേച്ചേഴ്സ്, ഐറൺ ബോക്സ്, ഗ്യാസ് സ്റ്റൗസ്, അഹുജ കമ്പനി സൗണ്ട് സിസ്റ്റംസ് ലഭിച്ചു. ഇലക്ട്രിക്കൽ ഗൂഡ്സ് ആൻഡ് ഇലക്ട്രോണിക് സ്പെയർ പാർട്സ് സെയിൽസ് ആൻഡ് സർവീസ് ചെയ്യപ്പെടുന്നു. വിച്ചേണ്ടി സീതാരാമ ഇലക്ട്രിക്കൽസ് ആൻഡ് ഇലക്ട്രോണിക്സ്, അഹുജ ആദരിച്ച ഷോറൂം, പോലീസ് ബോംബ് സെന്റർ, പി പി റോഡ്, ഭീമവരം. സെൽ 9867 4258.
1: ఓకే లిజనర్స్, ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు కదా మరి. ఇప్పుడు మహిళలో ఏ పని చేయాలని అనిపించకపోవడం, స్వీయ నియంత్రణ కోల్పోయి కుటుంబ సభ్యుల మీద అరవడం, కోపం తెచ్చుకోవడం లాంటివన్నీ ఒత్తిడి లక్షణాలే. అలాగని దాన్ని తేలిగ్గా తీసుకుంటే సమస్య ఇంకా పెరుగుతుంది. అందుకే ఒత్తిడిని వీలైనంత వరకు అదుపు చేసుకునేందుకు ప్రయత్నించాలి. అందుకు కూడా కొన్ని మార్గాలున్నాయండి, అవేంటో తెలుసుకుందాం. మీకు దగ్గరలో పార్కు లేదా ఈత కొలను ఉంటే కాసేపు అక్కడ గడిపేందుకు ప్రయత్నించండి. పచ్చని మొక్కల్ని కానీ నీళ్లని కానీ కాసేపు అలా రెప్ప వేయకుండా చూడటం వల్ల ఒత్తిడి ప్రభావం చాలా మటుకు తగ్గుతుందంట. దానికి కారణం ప్రకృతిలో ఉండే నిర్మలత్వం తనువు మనసుపై సానుకూల ప్రభావాన్ని చూపడమే అంటండి. ఒత్తిడి ఉన్నప్పుడు ఫోన్లు మాట్లాడడం, పక్కన ఉన్న వారితో కబుర్లు చెప్పడం, ఏ విషయాలు చర్చించడం వంటివి చేయకపోవడం మంచిది. వీలైనంత ఎక్కువ సమయం మౌనంగా కూర్చునేందుకు ప్రాధాన్యం ఇవ్వాలి. చుట్టుపక్కల కూడా ఎలాంటి శబ్దాలు లేకుండా మన శ్వాస చెప్పుడు మనకి వినిపించేంత నిశ్శబ్దం ఉండాలన్నమాట. దీనివల్ల భావోద్వేగాలు అదుపులోకి వస్తాయి, కోపం, చిరాకు వంటివి తగ్గిపోతాయి. చక్కటి శ్రావ్యమైన సంగీతం వినడం కూడా మంచిదే. అలాగని పాటలు మాత్రమే కాదు, పక్షుల కిలకల రావాలు, వాన చినుకుల సవ్వళ్ళు, నీటి గలగల సెలయేళ్ల ధ్వనులన్నమాట. ఇప్పుడు వాటికి సంబంధించిన రకరకాల యాప్లు అందుబాటులోకి వచ్చాయి. అలాంటివి ఒకటి రెండు డౌన్లోడ్ చేసుకుని చూడండి. తలకు మర్దన చేసుకోవడం వల్ల కూడా ఒత్తిడి దూరమవుతుంది. కొబ్బరి లేదా ఆలివ్ ఆయిల్ ను వేడి చేసి అందులో ఏదో ఒక ఎసెన్షియల్ నూనెను కలిపి తల, మెడ, నుదుటి మీద మర్దన చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల నరాల్లో రక్త ప్రసరణ సక్రమంగా ఉండి ఒత్తిడి మాయమవుతుంది. ఒత్తిడి ఉన్న సమయంలో వేనీళ్ల స్నానానికి ప్రాధాన్యం ఇవ్వాలి. వేనీళ్లలో కాస్త ఎప్సమ్ సాల్ట్ వేసుకుని స్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల ఒత్తిడిని తగ్గించే హార్మోన్లు విడుదలవుతాయి, మనసు, శరీరం ఉత్తేజితమవుతుంది. కాసేపు మనసారా నవ్వుకోవడం కూడా ఈ సమయంలో బాగా ఉపయోగపడుతుందంటండి. హాస్య కార్యక్రమాలను యూట్యూబ్ లేదా టీవీలో చూసి మనస్ఫూర్తిగా నవ్వుకున్నా చాలు, ఆలోచనలు దారిమలుతాయి, కొత్త ఉత్సాహం సొంతమవుతుంది. మరి లిజనర్స్, ఒత్తిడిని దూరం చేసుకోవాలంటే ఏం చేయాలో తెలుసుకున్నారు కదా. మహిళలు మరికొన్ని విశేషాలు తెలుసుకునే ముందు మీకోసం ఒక సూపర్ హిట్ సాంగ్ ప్లే అవుతుంది, విని ఆనందించండి.

0: మీ ఫోన్ పోయిందా? వెంటనే మీ సిమ్ కార్డును బ్లాక్ చేయండి మరియు పోలీస్ రిపోర్ట్ ఇవ్వండి.
1: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్, జర్మనీ, స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్. డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం MD హోమియో. ఇన్ఫెర్టిలిటీ, పైల్స్, ఫిషర్, కిడ్నీలో రాళ్లు, స్త్రీలలో ఫైబ్రాయిడ్స్, PCOD, ఓవరీ ట్యూమర్స్, ఫిట్స్, పక్షవాతం, డయాబెటీస్, థైరాయిడ్, స్పాండిలైటిస్, హెయిర్ ఫాల్, మొటిమలు, సోరియాసిస్, బొల్లి, లివర్, కిడ్నీ సమస్యలు, గాల్ స్టోన్స్, గ్యాస్ అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్, SR రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
2: సాంగ్ అయితే వినేశారు కదా, మరి ఇప్పుడు మహిళలో ఫ్రూట్ బాదం హల్వా ఎలా చేయాలో తెలుసుకుందాం. ఫ్రూట్ బాదం హల్వా చేయడానికి ముందుగా కావాల్సిన పదార్థాలు: 100 గ్రాముల బాదం, మీడియం సైజ్ బొప్పాయి 1, 2 అరటిపండ్లు, 2 ఆపిల్ పండ్లు, 100 గ్రాముల కండెన్స్డ్ మిల్క్, 5 టేబుల్ స్పూన్ల పంచదార, 3 టేబుల్ స్పూన్ల నెయ్యి, 1/2 లీటర్ చిక్కని మీగడపాలు, కొద్ది కొద్దిగా జీడిపప్పు, కిస్మిస్. లిజనర్స్, కావలసిన పదార్థాలు ఏంటో తెలుసుకున్నాం కదా. ఇప్పుడు లేట్ చేయకుండా తయారు చేసే విధానం తెలుసుకుందాం. వేడి నీళ్లలో బాదం పప్పులు వేసి 15 నిమిషాలు నాననివ్వాలి. తర్వాత పొట్టు తీయాలి. బొప్పాయి పొట్టు తీసి సన్నగా తరిగి బాదం పప్పుతో కలిపి మెత్తగా రుబ్బాలి. తర్వాత ఈ మిశ్రమంలో 1/2 లీటర్ పాలు కలిపి పక్కన ఉంచాలి. మందపాటి బాణలిలో మిగిలిన పాలు పోసి మరిగించాలి. తర్వాత సిమ్లో పెట్టి బొప్పాయి బాదం మిశ్రమాన్ని వేసి కలిపి 2 నిమిషాలు ఉంచాలి. ఇప్పుడు సన్నగా తరిగిన ఆపిల్, అరటి పండ్ల ముక్కలు వేసి కలుపుతూ ఉండాలి. మిశ్రమం చిక్కబడ్డాక పంచదార, కండెన్స్డ్ మిల్క్ అన్ని వేసి కలపాలి. తర్వాత నెయ్యి కూడా కలిపి ఉడికించాలి. మిశ్రమం బాగా చిక్కబడింది అనుకున్నాక దించేయాలి. చల్లారాక నేతిలో వేయించిన కిస్మిస్ జీడిపప్పులతో అలంకరించి అందించాలి. అంతేనండి, మీకోసం రుచికరమైన ఫ్రూట్ బాదం హల్వా అయితే తయారైపోతుంది. మీరు కూడా లేట్ చేయకుండా ఈ వంటకాన్ని అయితే ట్రై చేసేయండి. ఇవ్వండి వాటి మహిళల విశేషాలు. మరి మరలా ప్రసారమయ్యే మహిళల్లో మరికొన్ని విషయాలతో మళ్ళీ కలుద్దాం. అండర్ దెన్ స్టే ట్యూన్ టు రేడియో విశ్వ 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్, నేను మీ అజయ్ హర్షి.

0: ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెల ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెన్నెల ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
1: మరికొద్ది క్షణాల్లో ఆయుష్మాన్ భవ కార్యక్రమాన్ని వింటారు.

0: FM 90.4.
1: గుడ్ మార్నింగ్ లిజనర్స్, వెల్కమ్ టు ఆయుష్మాన్ భవ. మీరు వింటున్నారు రేడియో విష్ణు 90.4, ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. లిజనర్స్, మరి వాళ్ళ మన ఆయుష్మాన్ భవ ప్రోగ్రామ్ లో ఒక మంచి హెల్త్ రిలేటెడ్ టాపిక్ గురించి మీ అందరితో షేర్ చేసుకోవడానికి మీ ముందుకు వచ్చానండి. నేను మీ అజయ్ వేద. మరి ఆ వివరాలు ఏంటో తెలుసుకునే ముందు ఒక చిన్న బ్రేక్ అయితే తీసేసుకుందాం. అండ్ ల్యాండ్ స్టే ట్యూన్ టు రేడియో విష్ణు 90.4.
2: माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी के नेतृत्व में मिनिस्ट्री ऑफ एजुकेशन गवर्नमेंट ऑफ इंडिया का एक फ्लैगशिप इनिशिएटिव भारत इनोवेट्स 2026, जिसमें हेल्थ केयर और एआई से लेकर एग्रीकल्चर और सेमीकंडक्टर्स तक 13 सेक्टर्स के 120 स्टार्टअप्स 14 से 16 जून तक नीस फ्रांस में अपनी इनोवेशन और एंटरप्रेन्योरियल क्षमताओं का प्रदर्शन करेंगे. भारत इनोवेट्स 2026, भारत में निर्मित, विश्व के लिए तैयार.
1: వెల్కమ్ బ్యాక్ టు ఆయుష్మాన్ బాబా. లిజనర్స్, మరి వాళ్ళ మన ప్రోగ్రామ్ లో అయితే నేను మీ అందరితో ఒక వంటలో వాడే పదార్థం గురించి షేర్ చేసుకోబోతున్నాను. అసలు ఆ వంట పదార్థం లేకుండా మాక్సిమం మన ఇళ్లలో ఎటువంటి వంటలు కూడా ఉండవు అనుకోండి. ఏంటబ్బా అంత ఇంపార్టెంట్ ఐటమ్ ఏంటా అనుకుంటున్నారా? అదే అండి, అల్లం. సో ఇవాళ నేను మీ అందరితో అల్లం గురించి, అల్లం వల్ల కలిగే ప్రయోజనాల గురించి షేర్ చేసుకోబోతున్నాను. అల్లం అనేది ఒక చిన్న మొక్క వేరు నుండి తయారవుతుంది. ఇది మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది. ఇది భారతదేశం మరియు చైనా దేశాల్లో చాలా ప్రాముఖ్యమైంది. కొన్ని శతాబ్దాల నుంచి చైనీయుల వైద్యంలో ఇది ప్రధాన పాత్ర పోషిస్తూ వస్తుంది. రైటర్ కన్ఫ్యూషియస్ తన రచనల్లో దీని గురించి ప్రస్తావించారు కూడా. ఏషియన్ కంట్రీస్ లో చేసే చాలా వంటకాలతో ఈ అల్లానికి విడదీయలేని సంబంధం ఉంది. పచ్చళ్లలోనూ, కూరల్లో వేసే మసాలాల్లోనూ దీన్ని విస్తృతంగా వాడుతుంటారు. ఎండాకాలంలో వడగట్టకుండా అల్లంను కరివేపాకు, మజ్జికలతో కలిపి తీసుకుంటూ ఉంటారు. చాలా మందికి ప్రయాణాల్లో వాంతులు మహా ఇబ్బంది పెడుతుంటాయి. వీటిని అల్లంతో అరికట్టవచ్చుంటారు ఆయుర్వేద వైద్యులు. అల్లం నోటి దుర్వాసనను పోగొడుతుంది. అల్లం నోట్లో చేరిన ప్రమాదకర బ్యాక్టీరియాలను సంహరించి దంతాల ఆరోగ్యాన్ని కాపాడుతుంది. రక్తంలోని కొలెస్ట్రాల్ ను తగ్గించే గుణం అల్లానికి ఉంది. అల్లం ప్రభావం కాలేయం మీద కూడా ఉంటుంది. కొలెస్ట్రాల్ నియంత్రణలో మెరుగైన పాత్ర వహించేలా కాలేయాన్ని తయారు చేయడమే అల్లం నిర్వహించే పాత్ర. రక్తనాళాల్లో రక్త ప్రవాహం మెరుగుపరుస్తుంది ఈ అల్లం. నాళాలు మూసుకుపోవడం జరగదు. కీళ్లవాపు, ఆస్తమాల నుండి ఉపశమనం అందిస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అల్లం చిటికెడు ఉప్పును భోజనానికి ముందు కానీ తరువాత కానీ తీసుకుంటే జీర్ణక్రియ బాగా జరుగుతుంది. అల్లం మలబద్ధకాన్ని పోగొడుతుంది. సులభ విరోచనకారి కూడా. ఇక అల్లం తీసుకోవడం వల్ల కడుపు ఉబ్బరం కూడా తగ్గిస్తుంది. మరి లిజనర్స్, ఇప్పటి వరకు అల్లం గురించి కొన్ని వివరాలు తెలుసుకున్నారు కదండి. ఇప్పుడు మీకోసం ఒక మంచి వైబింగ్ సాంగ్ నైతే ప్లే చేయబోతున్నాను. లిజన్ ఇట్ అండ్ ఎంజాయ్.

0: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్ జ్వరం జలుబు దగ్గు ఆయాసం డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ ఫిట్స్ చర్మ సమస్యలు విరోచనాలు ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును అన్ని రకాల టీకాలు వేయబడును మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్ నెబులైజర్ మల్టీపారా మానిటర్స్ ఫోటోథెరపీ కలవు డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 సెల్ నంబర్ 6304327391
1: అనవసరమైన యాప్స్ కి మీ గ్యాలరీ మరియు కాంటాక్ట్స్ పర్మిషన్ ఇవ్వకండి మీ ప్రైవసీ మీ చేతుల్లోనే ఉంది
2: ఓకే లిజనర్స్ ఒక మంచి వైబింగ్ సాంగ్ అయితే వినేశారు కదండి ఇప్పుడు ఇక మనం టాపిక్ ని కంటిన్యూ చేద్దాం అల్లంని బాగా ఎండ పెడితే అది సొంట అవుతుంది ఈ సొంటిని మొదటి ముద్దగా అన్నంలో పలుచుగా కలిపి నేతితో తింటే అజీర్తి పోగొడుతుందని నమ్ముతుంటారు బాలింతరాళ్లకు శరీరం గట్టిపడేందుకు వేడి కలిగేందుకు సొంటిని విస్తృతంగా వాడుతుంటారు పిల్లలకు అజీర్ణం తగ్గేందుకు చాలా తక్కువ మోతాదుల్లో దీన్ని వాడుతుంటారు ఆయుర్వేద మందులలో ఇది ఎక్కువగా కనిపిస్తుంది అల్లం ఒక మంచి యాంటీ ఆక్సిడెంట్ రక్తశుద్ధికి అల్లం ఎంతగానో తోడ్పడుతుంది రక్తం రక్తనాళాలలో గడ్డకట్టకుండా ఇది సహాయపడుతుంది అల్లం కొన్ని వారాల పాటు వాడితే కీళ్ల నొప్పులు తగ్గుతాయి

వారిలో రక్తంలోని చక్కెరలు కండరాలకు చేరే ప్రక్రియ వేగవంతంగా అవ్వడం వారు గమనించారు. ఇటువంటి ప్రక్రియ శరీరంలో సహజంగా జరగాలంటే ఇన్సులిన్ అనే హార్మోన్ అవసరం పడుతుంది. ఇన్సులిన్ లేకున్నా కూడా అల్లం రసం రక్తంలోని చక్కెరలను కండరాలకు చేర్చడం గమనించిన పరిశోధకులు ఆంగ్నిద ప్లే చేయబోతున్నాను, లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్.

0: శ్రీ గాయత్రి వొకేషనల్ జూనియర్ కాలేజ్ కోర్సులు నర్సింగ్, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, డిఎంఎల్టీ, డిఏఎన్ఎస్, జిఎన్ఎం, డిఓఏ, బిఎస్సి నర్సింగ్ కోర్సెస్ కలవు. ఉచిత హాస్టల్ వసతి కలదు. తల్లికి వందనం పథకం వర్తించును. కొత్త బస్టాండ్ దగ్గర ఓవర్ బ్రిడ్జ్ ప్రక్కన భీమవరం 1. శ్రీనివాస్ తెన్నేటి కరస్పాండెంట్, విరించి తెన్నేటి డైరెక్టర్.
1: వెల్కమ్ బ్యాక్ టు ఆయుష్మాన్ భవ. మరి లిజనర్స్, ఇందాకటి నుంచి అల్లం గురించి మరియు అల్లం వల్ల కలిగే ఉపయోగాల గురించి తెలుసుకున్నాం కదండి. అసలు నాలాంటి ఫుడీస్ కి అల్లం అనగానే గుర్తుకొచ్చేది మెయిన్ గా ఒక ఐటమ్ ఉందండి, అదే అండి అల్లం చాయ్. అల్లం టీ అని కూడా అంటారు అనుకోండి. మరి అల్లం గురించి ఇంత డిస్కస్ చేసినప్పుడు అల్లం టీని ఎలా తయారు చేస్తారు, ఆ అల్లం టీ వల్ల కలిగే ఉపయోగాల గురించి కూడా తప్పకుండా డిస్కస్ చేయాలి కదండి. సో ఇప్పుడైతే నేను మీ అందరి కోసం అల్లం టీని తయారు చేసే రెసిపీని షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో మరి ఈ అల్లం టీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు వచ్చేసరికి పాలు 2 గ్లాసులు, పంచదార 2 స్పూన్లు, టీ పొడి 1 స్పూన్, యాలుక్కాయ 1, అల్లం 1 అంగుళం ముక్క, నీళ్లు 1 గ్లాస్. ఓకే లిజనర్స్, అల్లం టీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాల గురించి తెలుసుకున్నాం కదండి. ఇప్పుడు తయారీ విధానం గురించి కూడా తెలుసుకుందాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి దాని మీద ఒక గిన్నె పెట్టి అందులో 2 గ్లాసుల పాలు, దాంతోపాటు 1 గ్లాస్ నీళ్లతో పాటు కొంచెం పంచదార, టీ పొడి కూడా వేసి బాగా మరిగించాలి. ఒక 5 మినిట్స్ ఈ టీ మరిగిన తర్వాత అల్లాన్ని చితక్కొట్టి అందులో వెయ్యాలి. దాంతోపాటు 1 యాలుక్కాయను కూడా చిదిపి అందులో వెయ్యాలి. యాలుక్కాయ వేసిన తర్వాత 5 మినిట్స్ వరకు మళ్ళీ ఆ టీని బాగా మరిగించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి 1 కప్లోకి టీని వడగట్టుకుంటే వేడివేడిగా అల్లం టీ మీ కళ్ళ ముందు రెడీగా ఉంటుంది. మరి కుదిరితే మీరు కూడా ఈ అల్లం టీ రెసిపీని మీ ఇళ్లలో ట్రై చేయండి. మరి లిజనర్స్, ఇప్పటిదాకైతే అల్లం టీని ఎలా తయారు చేయాలి అని తెలుసుకున్నాం కదండి. సో ఈ అల్లం టీ తాగడం వల్ల కలిగే ఉపయోగాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

0: వినాయకా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు పీడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్
1: డాక్టర్ పిడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్
0: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్ డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పిడియాట్రిక్స్
1: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్
2: డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్
0: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్ భీమవరం.
3: అల్లం టీ ఉదయం తాగితే రోజంతా హుషారుగా ఉంచుతుంది. అల్లం టీని సేవించడం ద్వారా గర్భిణులకు ఎంతో మేలు చేకూరుతుందంట. బేబీలకు చెక్ పెట్టడంలో అల్లం టీ దివ్యౌషధంగా పనిచేస్తుంది. ఇంకా తెల్లవారుజామున సాధారణ టీలో అల్లం బిస్కెట్స్ తీసుకుంటే వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. ఛాతిలో మంట, అజీర్ణం వంటి సమస్యలకు చెక్ పెట్టాలంటే అల్లం టీ తీసుకోవడం మంచిదని ఆరోగ్య నిపుణులు అంటుంటారు. అలాగే అల్లం టీని సేవించడం ద్వారా మోకాలు నొప్పులు, కీళ్ళ నొప్పులు దరిచేరవు. మోకాళ్ళ వాపులు కూడా అల్లం టీ రోజు తీసుకుంటే తగ్గిపోతాయి. అలాగే అనారోగ్యంతో బాధపడే వాళ్ళు అల్లం టీని సేవిస్తే ఉపశమనం లభిస్తుంది. జలుబు, జ్వరం, గొంతు నొప్పి, తలనొప్పితో బాధపడేవారు అల్లం టీని తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. జలుబు, దగ్గుతో బాధపడుతున్నప్పుడు రోజుకు 3 సార్లు అల్లంతో తయారైన హెర్బల్ టీని తాగొచ్చు. అయితే రోజులో 4 సార్లకు మించి అల్లం టీ తాగితే ఆరోగ్యానికి మంచిది కాదు. మరీ ముఖ్యంగా కడుపులో అల్సర్ ఉన్న వాళ్ళు అసలు తాగకూడదు కూడా. అల్లం టీ తాగినప్పుడు ఆహ్లాదంగా అనిపించకుండా, కడుపులో వికారం కానీ మరే సైడ్ ఎఫెక్ట్ కనిపించినా అల్సర్ వంటి సమస్యలున్నాయేమోనని డాక్టర్ని సంప్రదించడం మంచిది. ఆస్తమా, దగ్గులకు చెక్ పెట్టాలంటే అల్లం టీ రోజు తేనెతో కలిపి తీసుకోవాలి. అల్లం టీని సేవించడం ద్వారా ఒత్తిడిని తగ్గించుకోవచ్చని ఆరోగ్య నిపుణులు అంటుంటారు. యాంటీ ఆక్సిడెంట్స్ కలిగి ఉన్న అల్లం టీని రోజు 1 కప్పు తీసుకుంటే జీర్ణ ప్రక్రియ సక్రమంగా జరుగుతుంది. మానసిక ఒత్తిడిని మాయం చేసే అల్లం టీ మానసికోల్లాసాన్ని పెంచుతుందని నిపుణులు చెబుతుంటారు. నీరసంగా ఉన్నప్పుడు అల్లం టీ త్రాగాలి, దానివల్ల నూతనోత్సాహం వస్తుంది. మరి లిజనర్స్, విన్నారు కదండి, ఇది వాళ్ళ ఆయుష్మాన్ భవ. తిరిగి ప్రసారమయ్యే ఆయుష్మాన్ భవాలో కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. మరి నేను మీ ఆర్జే వేద సైనింగ్ ఆఫ్. వినండి మరి, వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం.

0: బ్యాంక్ ఆఫ్ బరోడా భీమవరం
1: మీ సొంతింటికలను సాకారం చేసుకోండి.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా హోమ్ లోన్స్, కార్ లోన్స్, ఎడ్యుకేషనల్ లోన్స్,
1: హోమ్ లోన్స్ పై అతి తక్కువ వడ్డీ రేటు 7.45% నుండి ప్రారంభం.
0: ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జీలు లేకుండా 3 లక్షల రూపాయల వరకు అతి తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్ సదుపాయం.
1: 1 గ్రాము బంగారానికి 10,000 రూపాయల వరకు ఇవ్వబడను.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డ్ అండ్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్. ఫిక్స్డ్ డిపాజిట్స్ పై 555 రోజులకు 6.75% వడ్డీ.
1: సీనియర్ సిటిజన్స్ కి 7.25% వడ్డీ.
0: ట్రస్టెడ్ లెగసీ, స్ట్రాంగర్ ఫ్యూచర్.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా ఫస్ట్ ఫ్లోర్ నాగరాజమాల్ ఆపోజిట్ అక్షర స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్ చినామిరం భీమవరం.
0: ఫోన్ 0881622354. మీ పిల్లలు ఇంటర్నెట్ లో ఏం చేస్తున్నారో గమనించండి. వారికి సైబర్ భద్రత గురించి నేర్పించండి. రేపటి పౌరులను రక్షించుకుందాం.
1: డిజిటల్ ఇండియా అంటే కేవలం వాడటం కాదు, సురక్షితంగా వాడటం. సురక్షితమైన డిజిటల్ ప్రయాణాన్ని సాగిద్దాం. మరికొద్ది క్షణాల్లో రైతు నేస్తం కార్యక్రమాన్ని వింటారు.

0: సమూహపు విత్తనాల బ్యాంకులు. ఆరోగ్యవంతమైన పంట పండాలంటే రైతులకు మనకి విత్తనాలు కావాలి. అయితే నాసిగా నిల్వ చేయడంతో కొన్ని విత్తనాలని వాళ్ళు కోల్పోవచ్చు, లేదా కష్టకాలాల్లో వాటిని కూడా అమ్మడమో తినడమో జరగవచ్చు. పండించే సీజన్ మొదట్లో చాలా మందికి విత్తనాలు అందుబాటులో ఉండవు. వాతావరణం మారుతోంది కాబట్టి రైతులు కూడా కొత్త పంటలని, కొత్త వంగడాలని ప్రయత్నించాలని చూస్తారు. సాంప్రదాయక రకాలు కరువుని, తెగుళ్లు, రోగాలని బానే ఎదుర్కొంటాయి, కానీ అలాంటి విత్తనాలు దొరకడం కష్టం. వైవిధ్య భరితమైన పోషకాలు నిండిన సాంప్రదాయక ఆహారం పట్ల అవగాహన పెరుగుతుండటంతో అలాంటి రకాల విత్తనాలకు గిరాకీ పెరుగుతోంది. ప్రపంచమంతటా సమూహపు విత్తనాల బ్యాంకులు రైతులకు నాణ్యమైన విత్తనాల, నాట్ల పరికరాల సరఫరా కోసం స్థానిక పరిష్కారంగా పరిణమించాయి. భారతదేశపు ఒడిశాలోని సమూహపు విత్తనాల బ్యాంకుల నుంచి అవి ఎలా రకాల విత్తనాలని పదిలం చేసి, ఉత్పత్తి చేసి, అమ్మి ఇచ్చిపుచ్చుకుంటున్నాయో నేర్చుకుందాం. సమూహపు విత్తనాల బ్యాంకు ఒకటి ఏర్పాటు చేయడానికి సమూహంలో దేశవాళీ పంట రకాలకి ఉన్న ప్రాముఖ్యత పట్ల అవగాహన పెంచి సమూహపు విత్తనాల బ్యాంక్ ఏమిటన్నది వివరించాలి.
1: మారుతున్న వాతావరణానికి అనుకూలమైన దేశవాళీ రకాలని పదిలం చేయటం మా విత్తనాల బ్యాంక్ యొక్క లక్ష్యం. మా విత్తనాల బ్యాంక్ లో పంటలని జైవికంగా రసాయనాలు వాడకుండా పండించడాన్ని నేర్పుతాం. ఆత్మ నిర్భరంగా ఉండడం, పర్యావరణాన్ని ఆరోగ్యంగా ఉంచడం, దేశవాళీ రకాలని తింటే మన శరీరపు ఆరోగ్యం బాగుండడం గురించి నేర్పుతాము.
2: మా విత్తనాల బ్యాంక్ వల్ల మాకు మళ్ళీ దేశీవాళీ రకాలు దొరుకుతున్నాయి. మేం పండించి మా విత్తనాలను ఉంచుకోవచ్చు, కాబట్టి దేశీవాళీ రకాల విత్తనాలను వాడటం వల్ల మా ఖర్చులు తగ్గాయి. దాంతో మేం మార్కెట్ల మీద ఆధారపడాల్సిన అవసరం లేకుండా పోయింది.
0: విత్తనాల బ్యాంకుని నిర్వహించే ఆసక్తి సమూహంలో ఎవరికి ఉందో కనుగొనాలి. పారంపరికంగా విత్తనాలని మహిళలే పదిలం చేస్తూ వస్తున్నారు కాబట్టి నిర్వహణ సమితిలో ఎక్కువగా మహిళలు ఉండేట్లు చూడాలి. సమాజానికి చేసే స్వచ్ఛంద సేవ కాబట్టి సమూహపు విత్తనాల బ్యాంక్ నాయకులు పూర్తి నిబద్ధతతో పనిచేయాలి. నియమ నిబంధనలను రూపొందించాలి. వేర్వేరు రకాలను ప్రదర్శించడం, విత్తనాల నాణ్యతను అదుపు చేయడం, విత్తనాల మడుల పర్యవేక్షణ, రికార్డులను పదిలం చేయడం నిర్వహణ సమితి బాధ్యత. విత్తనాల సంరక్షణకు కొత్త వారిని గుర్తించి శిక్షణనిచ్చి గ్రామ సభలు ఏర్పాటు చేసి విత్తనాల ఉత్సవాలు, ఆహారోత్సవాల్లో పాల్గొంటూ గిరాకీని సృష్టిస్తుంది. విత్తనాల బ్యాంకులో శిక్షకులుంటారు. విత్తనాల బ్యాంకులో ఎవరైనా సభ్యులుగా చేరి జీవావరణ పద్ధతుల గురించి శిక్షణ పొందడమే కాక విత్తనాలని అరువు కూడా తీసుకోవచ్చు. విత్తనాల ఉత్పత్తిదారుగా మారడానికి సభ్యుల్లో ఆసక్తి గల వారిని గుర్తించాలి. ఉత్పత్తిదారులకి విత్తనాల ఉత్పత్తి గురించి శిక్షణ అందడమే కాక విత్తనాల బ్యాంకు ద్వారానూ, విత్తనాల సంరక్షకుల నెట్వర్క్ ద్వారానూ తమ విత్తనాలని అమ్మి లాభం చేకూర్చుకోవచ్చు. చక్కగా పనిచేసే విత్తనాల బ్యాంకుని దర్శించడం సభ్యులకి ప్రేరణ కలిగించవచ్చు. నిల్వ చేసిన రకాల వివరాలన్నింటితోనూ ఒక రిజిస్టర్ని తయారు చేయాలి. వంగడాన్ని సేకరించిన భౌగోళిక ప్రాంతాన్ని రాసి ఉంచాలి. ఏ ఋతువుకి అనుకూలం, వ్యవధి, ఏ రకం భూమిలో పండించవచ్చు, మొక్క పొడవు, ఏ రోగాలు తెగులు సోకవచ్చు వంటి ప్రత్యేక లక్షణాల సమాచారమంతా అందులో చేర్చాలి. ఇంకా సాంప్రదాయకమైన పరిజ్ఞానమేదైనా ఉంటే దాని కూడా రాయాలి.
2: సీజన్ మొదలయ్యే ముందు మేం రైతులందరినీ పిలిచి వాళ్ళు ఏ రకాల్ని ఎంతెంత ఉత్పత్తి చేయాలనుకుంటున్నారో అడుగుతాం. దానివల్ల గత సంవత్సరానికి, ఈ సంవత్సరానికి విత్తనాల గిరాకీలో వచ్చిన తేడాని విశ్లేషించగలుగుతాం. మా విత్తనాల ఉత్పత్తిదారులని, సంరక్షకులని ఆ మొత్తాల్లో విత్తనాలను ఉత్పత్తి చేయమని కోరుతాం. వేర్వేరు గ్రామాల రైతులు తమ ఎంపికను, కావాల్సిన విత్తనాల మొత్తాన్ని తెలియజేస్తారు. గిరాకీని బట్టి మా విత్తనాల బ్యాంకుకి దగ్గర్లో 40-50 ప్రత్యేకమైన మడుల్లో విత్తనాలని ఉత్పత్తి చేస్తాం. వరి, పప్పులు, కూరగాయలు, సిరిధాన్యాల విత్తనాల కోసం ఆర్డర్ చేసిన వాళ్ళు విత్తనాల ధరల్లో 10% నుంచి 20% ముందుగా చెల్లిస్తారు. ఎల్లప్పుడూ వాళ్ళు అడిగిన మొత్తాల కన్నా మేము ఎక్కువే ఉత్పత్తి చేస్తాం.
0: ఔషధ లక్షణాలున్నవి, చక్కటి వాసన, విటమిన్లు, సాంప్రదాయక వంటకాలు వండడానికి పనికిరావడం వంటి అరుదైన లక్షణాలున్నప్పటికీ కొన్ని దేశవాళీ రకాలు మార్కెట్లో తేలిగ్గా అమ్ముడు కాకపోవచ్చు.

0: కావచ్చు. తక్కువ ప్రజాదరణ గల రకాలు కూడా అంతరించిపోకుండా జాగ్రత్త వహించాలి.
1: గిరాకీ తక్కువ ఉన్న సాంప్రదాయక రకాల్ని, విత్తనాలని పదిలం చేయమని, భవిష్యత్ లాభాల కోసం సంరక్షకులకు ఇస్తాం. బిడ్డలను దత్తత తీసుకున్నట్లు ఆ రైతులు వాటిని దత్తత తీసుకుంటారు. మార్కెట్లో అమ్ముడయ్యే శక్తి లేకుండా వాళ్లు ప్రతి ఏడు అవే రకాలను పండిస్తారు. వాటిని కొంత వాడుకుని తర్వాతి సీజన్ కోసం కొంత మిగిల్చి, మిగిలినవి ప్రాసెస్ చేసి మార్కెట్లో అమ్ముతారు.
0: విత్తనాలని ఉత్పత్తిదారులే కాక సభ్యులు కూడా ఉత్పత్తి చేస్తారు. కోతలు జరిగాక తాము అరువు తీసుకున్న మొత్తానికి రెండింతల మొత్తాల్లో విత్తనాలని విత్తనాల బ్యాంకుకి ఇస్తారు. సభ్యులు విత్తనాలని తిరిగి చెల్లించాక వాటి శుద్ధతని పరిశీలించి శుభ్రం చేయాలి. మంచి విత్తనాలని వేరుచేసి మిగిలినవి గింజలుగా అమ్మాలి. నిల్వ చేయడానికి ముందు అంకుర పరీక్ష జరిపి 100 విత్తనాల్లో ఎన్ని మొలకెత్తుతాయో చూడాలి. నిల్వ చేసే ముందు విత్తనం పూర్తిగా పొడిగా ఉండేట్లు శ్రద్ధ వహించాలి. ప్రతి రకాన్ని విడివిడిగా స్పష్టమైన లేబుల్లు అంటించిన డబ్బాల్లో నిల్వ చేయాలి. చాలా విత్తనాల బ్యాంకులు ఒక సీజన్కే సరిపడేలా విత్తనాలను నిల్వ చేసి ప్రతి ఏడు పునరుత్పత్తి చేస్తాయి. తక్కువ జాగా ఉంటే విత్తనాల బ్యాంకు తరఫున కొన్ని విత్తనాల్ని విత్తనాల ఉత్పత్తిదారులు తమ ఇళ్లలో నిల్వ చేయవచ్చు. నిల్వ చేసే చోటు పొడిగా శుభ్రంగా ఉండాలి. నిల్వ తెగుళ్లు రాకుండా చూసుకుంటూ వాసన వచ్చే మొక్కలని వాడి తెగుళ్లని దూరంగా ఉంచాలి.
2: విత్తనాల సంరక్షణ పనంతా ఇక్కడే చేస్తాము. పెసలు, సిరిధాన్యాలు, పప్పుధాన్యాలని నిల్వ చేసే ముందు బాగా శుభ్రం చేసి ఎండపెట్టి వేపాకులో ఎండు మిరపకాయలు, కర్పూరమో వేసి నిల్వ చేస్తాము. వారానికో పక్షానికో ఒకసారి విత్తనాలను పరిశీలిస్తాను. అవి పాడైతే మళ్లీ శుభ్రం చేస్తాను. ఎందుకంటే పాడైన విత్తనాలు సరిగ్గా పనిచేయవు కాబట్టి.
0: సీజన్ మొదలయ్యే ముందు సభ్యులకు, సభ్యులు కాని వారికి విత్తనాలని పంపిణీ లేక అమ్మే ముందు మరోసారి అంకుర పరీక్ష జరిపి ఎన్ని విత్తనాలు మొలకెత్తుతాయో చూడాలి. విత్తనాలు మంచివైతే 100లో కనీసం 85 విత్తనాలు మొలకెత్తుతాయి. విత్తనాల ఉత్పత్తిదారులు, విత్తనాల బ్యాంక్ అప్పుడా విత్తనాలని శుభ్రం చేసి వర్గీకరించి పంపిణీ లేక అమ్మే ముందు ప్యాక్ చేస్తారు.
1: సీజన్ మొదట్లో దేశంలో ఇతర ప్రాంతాల్లో ఉన్నా సరే రైతులకు విత్తనాలను పోస్ట్ లేక కొరియర్ ద్వారా పంపుతాం. అమ్మకాలని, పంపిణీని సరిగ్గా నమోదు చేస్తాం.
0: ఒక నోట్బుక్ లో కొనుగోలుదారు పేరు, ఏ రకాన్ని ఎంత మొత్తంలో అందుకున్నారనే వివరాలు రాసుకోవాలి. విత్తనాలని పంపిణీ చేయడమే కాక సమూహపు విత్తనాల బ్యాంకులు విత్తనాల గురించిన పరిజ్ఞానాన్ని ఇచ్చి పుచ్చుకోవడానికి సరైన స్థలం. మీరు చక్కటి విత్తనాలని, పరిజ్ఞానాన్ని అందిస్తే గ్రాహకులు ప్రతి ఏడు తిరిగి వస్తారు. మీ సమూహంలోనూ, మీ చుట్టుపక్కల సమూహాల్లోనూ అవగాహన పెంచి గిరాకీని సృష్టించాలి. ప్రజాదరణ పొందిన రకాల ప్రదర్శన మడులని, వైవిధ్య పంటల మడులని, విత్తనాల బ్యాంక్ ని సందర్శించమని ప్రజలని ఆహ్వానించాలి. సాంప్రదాయిక ఆహారోత్సవాలని, విత్తనాల సంతలని కూడా మీరు నిర్వహించవచ్చు. ఇతర ప్రభుత్వేతర సంస్థల, సమూహ ఆధారిత సంస్థల, వ్యవసాయ పరిశోధన ఎక్స్టెన్షన్ ఇన్స్టిట్యూట్ల వ్యవసాయ విభాగపు సిబ్బందులను ఆహ్వానించాలి. మీ విత్తనాల బ్యాంక్ ఏం చేస్తుందో ప్రకటించగలవు కాబట్టి స్థానిక పత్రికా విలేకరులని, రేడియో స్టేషన్ సిబ్బందిని తప్పకుండా ఆహ్వానించాలి. సామాజిక మాధ్యమాలు, విత్తనాల సంరక్షకుల నెట్వర్క్ల ద్వారానూ, వర్క్షాప్లు, జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయి ఉత్సవాల్లోనూ పాల్గొనడం ద్వారా కూడా గిరాకీని సృష్టించవచ్చు. విత్తనాలను అమ్మడానికి మీ గ్రాహకుల సంఖ్యను పెంచడంతో పాటు మీరు సాంప్రదాయిక ఆహారాన్ని అమ్మడం, శిక్షణనిస్తూ సలహా సేవలు అందించడం వంటివి చేయవచ్చు. అదనపు ఆదాయాన్ని సంపాదించడానికి విశాలమైన నిల్వ సదుపాయమున్న కొన్ని విత్తనాల బ్యాంకులు కోతల సమయంలో ధరలు తక్కువ ఉన్నప్పుడు ధాన్యాన్ని కొంటాయి. దాన్ని ప్రాసెస్ చేసి తర్వాత కొంత లాభానికి అమ్ముతాయి. నేర్చుకున్నది మరోసారి చూద్దాం. దేశవాళీ రకాల సేకరణ, నిల్వ, పెంపుదల, ఇచ్చిపుచ్చుకోవడాలకు ఉన్న ప్రాముఖ్యతను సమూహానికి వివరించాలి. ఒక నిర్వహణా సమితిని ఏర్పాటు చేసి సభ్యుల నైపుణ్యాలను బలోపేతం చేయాలి. నియమ నిబంధనలను రూపొందించాలి. దేశవాళీ విత్తనాల రకాలను సేకరించి విత్తనాల పెంపుదలకు విత్తనాల ఉత్పాదకుల నెట్వర్క్ ను స్థాపించాలి. విత్తనాల బ్యాంక్ శిక్షకులు సమూహానికి ఎక్స్టెన్షన్ సేవలు అందించగలరు. సాంప్రదాయిక రకాలకు గిరాకీని సృష్టించి మీ విత్తనాల బ్యాంక్ సేవలను ప్రకటించాలి. అనేకమైన ఖర్చులను తట్టుకోవడానికి మీ విత్తనాల బ్యాంక్ చేపట్టగలిగిన ఆదాయ సృష్టి పనులను గుర్తించాలి.
2: ఈ విత్తనాల బ్యాంక్ వల్ల రైతులు రసాయన వ్యవసాయాన్ని మానడానికి

జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.

0: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్ నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకునబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
1: ఫేస్బుక్ లో పరిచయం లేని వ్యక్తి ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపారా? ఫోటోలు చూసి మోసపోకండి. స్క్రీన్ వెనుక ఉన్నది ఎవరో మీకు తెలియదు.

Dr. Sanjeev Homeo Care, Germany, Switzerland and high quality homeo medicine to chikitsa chesina ekaika homeo hospital mana Dr. Sanjeev Homeo Care, Dr. Satya Sanjeev Chikam, MD Homeo, infertility, piles, fissure, kidney lo rallu, streela lo fibroids, PCOD, ovary tumors, fits, pakshavatam, diabetes, thyroid, spondylitis, hair fall, motimalu, psoriasis, bully, liver, kidney samasyalu, gallstones, gastric, anni dirghakalika vyadhalaku 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.

0: लखनऊ FM 90.4।
1: శ్రోతలకు నమస్కారం. రేడియో విష్ణు 90.4 మెగాహెడ్స్ పై ఈనాటి విజ్ఞాన దర్శిని కార్యక్రమంలో దడ పుట్టిస్తున్న గ్లోబల్ వార్మింగ్

దీని గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఆహార సమస్యతో పాటు మొత్తం ప్రపంచం సమిష్టిగా ఎదుర్కొంటున్న సమస్యల్లో గ్లోబల్ వార్మింగ్ ఒకటి. ప్రపంచం క్రమంగా వేడెక్కుతోంది. గత 100 సంవత్సరాలుగా భూమిపై ఉష్ణోగ్రత 1.5 నుండి 5.6 డిగ్రీల సెల్సియస్కు పెరిగింది. ఉష్ణోగ్రత పెరిగే ప్రక్రియని గ్రీన్ హౌస్ అని పిలుస్తున్నారు. మరి భూమి ఎందుకు వేడెక్కుతోంది అనే విషయం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. భూమి మీద ఉష్ణోగ్రత క్రమంగా పెరిగిపోవడానికి ఓజోన్ పొర పలచబడుతుందండం ముఖ్య కారణం. సూర్యకాంతిలోని అతినీల లోహిత కిరణాలు తీవ్ర వేడిని సృష్టిస్తాయి. ఇవి నేరుగా భూమి మీదకు సోకకుండా ఓజోన్ పొర అడ్డుకుంటుంది. ఈ పొర వివిధ కారణాల వల్ల అంతరిస్తోంది. బొగ్గు, చమురు, గ్యాస్, కలప వంటి ఇంధనాన్ని కాల్చడం వల్ల కార్బన్ డైఆక్సైడ్ వెలువడుతుంది. మొక్కలు ఈ కార్బన్ డైఆక్సైడ్ను ఉపయోగించుకుని ఆహారం తయారు చేసుకుంటాయి. వివిధ కారణాల వల్ల అడవుల్లోని చెట్లను నరికివేస్తున్నారు. ఇందువల్ల వాతావరణంలో కార్బన్ డైఆక్సైడ్ పెరిగిపోయి ఉష్ణోగ్రత పెరిగిపోతుంది. ఇక సూర్యకిరణాల్లో ఉష్ణోగ్రత కారణంగా భూమి వేడెక్కుతోంది. ఈ వేడి రేడియేషన్ ద్వారా తిరిగి వాతావరణంలో చేరుతుంది. ఈ వేడి ఆకాశంలో ఎత్తైన ప్రాంతాలకు చేరుకోకుండా వాతావరణంలోని కార్బన్ డైఆక్సైడ్ అడ్డుకుంటోంది. ఇందువల్ల భూమిపై ఉష్ణోగ్రత పెరుగుతోంది. చెట్లను నరికివేయడం వల్ల వాతావరణంలో కార్బన్ డైఆక్సైడ్ పేరుకుపోతుంది. ఇక వేడి పెరిగితే ఏమవుతుంది అంటే గ్లోబల్ వార్మింగ్ పట్ల ప్రపంచవ్యాప్తంగా ఆందోళన పెరిగిపోతుంది. అసలు వేడి పెరగడం వల్ల ఏం జరుగుతుంది? సంభవించే పరిణామాలు ఎలా ఉంటాయి? వాతావరణం వేడెక్కడం వల్ల ఆర్కిటిక్, అంటార్కిటిక్ ఖండాల్లో మంచు కరిగిపోతుంది. ఈ మంచు ద్రవరూపంగా మారి సముద్రాల్లో ప్రవేశిస్తుంది. ఇందువల్ల ప్రపంచవ్యాప్తంగా సముద్రాల్లో నీటి పరిమాణం పెరుగుతుంది. సముద్ర తలం పెరుగుతుంది. సముద్ర తలం కొన్ని సెంటీమీటర్లు పెరిగితే అనేక తీర ప్రాంతాలు మునిగిపోతాయి. తీర ప్రాంతాల్లోని అనేక పట్టణాలు, నగరాలు వరదలు వచ్చి నీటిలో మునిగిపోతాయి. అలాగే వ్యవసాయ భూములు కూడా నీటిలో మునిగిపోతాయి. ఆ భూములపై ఉప్పు మేట వేసి బీడ భూములుగా మారిపోతాయి. సముద్ర జలాలు కూడా వేడెక్కుతాయి. అందులో ఉండే జంతువులు, మొక్కలపై దీని ప్రభావం ఉంటుంది. ఇందులో ఎక్కువ భాగం చనిపోయే ప్రమాదం ఉంది. ఇందువల్ల సముద్ర సంపద తగ్గిపోతుంది. వాతావరణంలో వేడి పెరిగిపోవడం అంటే తేమ తగ్గిపోవడమే. అందువల్ల వర్షం వచ్చే అవకాశాలు కూడా తగ్గిపోతాయి. వ్యవసాయ భూములకు నీరందకపోవడం వల్ల సాగు చేసే విస్తీర్ణం క్రమంగా తగ్గిపోయే ప్రమాదం కూడా ఉంది. అందువల్ల అవి నిస్సారంగా మారిపోతాయి. ఇప్పటికీ ఆందోళనకరంగా ఉన్న ఆహార సమస్య మరింత పెరిగిపోయే ప్రమాదం కూడా ఉంది. మరి లిసనర్స్, ఇప్పుడు మనం వాతావరణాన్ని ఊహించడం ఎలా అనే విషయం గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. వాన రాకడ, ప్రాణం పోకడ గురించి ఎవరికీ తెలియదనే ఆర్యోక్తి మనందరికీ తెలిసిందే. ఒకవైపు ఎండ కాస్తూనే ఉంటుంది. ఇంతలో వాతావరణం అకస్మాత్తుగా మారిపోయి ఆకాశంలో కారుమప్పులు ప్రవేశించి భారీ వర్షం కురుస్తుంది. మరికొన్ని సందర్భాల్లో ఆకాశంలో దట్టమైన మేఘాలు ఉన్నప్పటికీ ఒక్క చినుకకు కూడా వర్షం కురవదు. ఇది ఒక్క వాన విషయంలోనే కాదండి, ఎండాకాలంలో కూడా ఉష్ణోగ్రత కూడా వర్తిస్తుంది. ఎండాకాలంలో కొన్ని రోజులు ఎండ తీవ్రత బాగా ఎక్కువగా ఉంటుంది. కొన్ని రోజుల పాటు వడగాలులు కూడా వీస్తూ ఉంటాయి. ఈ పరిస్థితిని హీట్ వేవ్ అంటూ ఉంటారు. ఈ హీట్ వేవ్ ఎన్ని రోజుల పాటు కొనసాగుతుంది, వర్షం వచ్చే అవకాశాలు ఎలా ఉన్నాయి అని తెలుసుకోవాలనే ఆసక్తి ప్రతి ఒక్కరికీ ఉంటుంది. వాతావరణ శాస్త్రవేత్తలు ఈ ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పగలుగుతారు. ఋతుపవనాలు ఎప్పుడు ప్రవేశిస్తాయి, వాటి ప్రభావం ఎలా ఉంటుంది, గ్రీష్మతాపం ఎన్ని రోజుల పాటు కొనసాగుతుంది లేదా హిమపాతం ఎన్ని రోజులు ఉంటుంది, అల్పపీడనాలు ఏర్పడే అవకాశాలు ఎలా ఉన్నాయి, వాటి ప్రభావం ఏ ప్రాంతాలపై ఎన్ని రోజులుంటుంది అనే విషయాలను వాతావరణ పరిశోధన శాస్త్రవేత్తలు అధ్యయనం చేసి తెలియజేస్తుంటారు. రానున్న 2-3 రోజుల్లో వాతావరణం ఎలా ఉంటుందనే విషయం తెలుసుకోవడం కొన్ని వర్గాల వారికి ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. రైతులు తమ పొలాల్లో పనులు చేసుకునేందుకు వాతావరణం గురించి తెలుసుకోవడం అవసరం. అలాగే విమానాల పైలట్లకు వాతావరణం ఎలా ఉండబోతుందనే విషయంలో అవగాహన ఉండటం కూడా మంచిది. ప్రజలకు ఈ సమాచారం అందించేది వాతావరణ పరిశోధన శాఖ. వాతావరణాన్ని అధ్యయనం చేసేవారిని వాతావరణ శాస్త్రవేత్తలు అంటాం. వీరు రానున్న రోజుల్లో వాతావరణం ఎలా ఉండబోతుందనే విషయంలో పరిశోధనలు చేసి ప్రజలకు సమాచారాన్ని అందిస్తూ ఉంటారు. ఇందుకోసం
వారు అనేక పరికరాలను

ఉపయోగిస్తూ ఉంటారు. వాతావరణం ఎలా ఉండబోతుందనే విషయంలో శాస్త్రీయ అంచనా వేసేందుకు వారు ఇతర ప్రాంతాల్లో ఉష్ణోగ్రత గురించి కూడా తెలుసుకోవడం అవసరమవుతుంది. ఇతర పట్టణాల్లో వాతావరణం గురించి కూడా వారు నివేదికలను తెప్పించుకుంటూ ఉంటారు. ఉపగ్రహాల ద్వారా వారు సమాచారం సేకరిస్తారు. వాతావరణ శాఖ వర్షం వచ్చే అవకాశం ఉందని ప్రకటించిన సందర్భాల్లో వర్షం రాదు, సరికదా? ఎండలు మరింతగా పెరిగిపోయే సందర్భాలు కూడా వస్తూ ఉంటాయి. వాతావరణ శాఖ ఒక విషయాన్ని ప్రకటిస్తే అందుకు భిన్నంగా జరుగుతుందనే వ్యాఖ్యలు మనం తరచూ వింటుంటాం. మరి ఇలా ఎందుకు జరుగుతుంది? వాతావరణ శాస్త్రవేత్తలు జ్యోతిష్కులేమీ కాదు. వాతావరణాన్ని అంచనా వేసేందుకు వారు తమ శక్తి మేరకు కృషి చేస్తూనే ఉంటారు. తమకు అందుబాటులో ఉన్న సమాచారాన్ని సమగ్రంగా అధ్యయనం చేసి సమీప భవిష్యత్తులో వాతావరణం ఎలా ఉంటుందనే విషయాన్ని అంచనా వేస్తారు. అయితే వాతావరణం ఒక్కొక్కసారి వేగంగా మారిపోతూ ఉంటుంది. వాతావరణ శాస్త్రవేత్తలు కూడా తెలుసుకోలేని స్థాయిలో ఈ మార్పు ఉంటుంది. ఇందువలనే వాతావరణ శాఖ అంచనాల్లో తేడాలు వస్తుంటాయి. వాతావరణ కేంద్రం స్థావరంగా వాతావరణ శాస్త్రవేత్తలు తమ కార్యకలాపాలు నిర్వహిస్తూ ఉంటారు. అక్కడ అందుబాటులో ఉన్న అనేక సాధనాల సహాయంతో వారు ఈ బాధ్యతలు నిర్వహిస్తారు. వాతావరణ పరిశోధన కేంద్రానికి వెళితే అక్కడ మన కళ్లను మనవే నమ్మలేని పరిస్థితి ఉంటుంది. వాతావరణ పరిశోధన కేంద్రంలో అనేక పరికరాలు సాధనాలు ఉంటాయి. 2 ధర్మమీటర్లు అమర్చిన ఒక పరికరం ముందుగా మనకు కనబడుతుంది. ఒకదానిని డ్రైబల్స్ ధర్మమీటర్ అని, 2 దానిని వెట్ బల్బ్ ధర్మమీటర్ అని పిలుస్తారు. వాతావరణ పరిశోధకులు డ్రైబల్స్ ధర్మమీటర్లో నమోదైన ఉష్ణోగ్రతను పరిశీలిస్తారు. ఆ తరువాత వాతావరణంలో ధర్మమీటర్ను తిప్పుతారు. 2 నిమిషాల తరువాత ఉష్ణోగ్రత మరోసారి తనిఖీ చేస్తారు. డ్రైబల్స్ మీద ఉంచిన తడి సాక్లో ఎంత మేరకు నీరు ఆవిరైందనే విషయాన్ని వాతావరణ పరిశోధకులు గమనిస్తారు. 2 ఉష్ణోగ్రతల మధ్య తేడాను వారు పోలిస్తారు. దీని ద్వారా వాతావరణంలో తేమ గురించి తెలుసుకోవచ్చు. వాతావరణ పరిశోధన కేంద్రంలో మనకు కనిపించే మరో ముఖ్య పరికరం రైన్ గేజ్. ఈ రైన్ గేజ్ ఎంత వర్షపాతం నమోదైంది తెలుసుకునేందుకు ఈ పరికరం ఉపయోగపడుతుంది. వాతావరణ కేంద్రంలో పడ్డ వర్షం ఫన్నెల్ ద్వారా ట్యూబ్లోకి చేరుకుంటుంది. ప్రత్యేక రూలర్ ద్వారా ట్యూబ్లో నీరు ఎంత చేరిందో తెలుసుకుంటారు. కేంద్రంలో మనకు కనిపించే మరో పరికరం వెదర్ వేన్. దాని శీర్షభాగం గాలి ఏ దిక్కుగా వీస్తుందనే విషయాన్ని వెల్లడిస్తుంది. ఎంత వేగంతో గాలి వీస్తుందో తెలుసుకునేందుకు మరో పరికరం ఉంటుంది. ఈ పరికరంలోని కప్లు గాలి కదులుతాయి. గాలి ఎంత వేగంగా వీస్తే కప్లు అంత వేగంగా కదులుతాయి. తుఫాన్లు వచ్చిన సమయంలో గాలి వేగాన్ని అంచనా వేసేందుకు ఈ పరికరం ఉపయోగపడుతుంది. ఇక వాతావరణ కేంద్రంలో రాడార్ యాంటెనాలను మనం గమనించవచ్చు. రేడియో తరంగాలను పలు దిక్కుల్లో పంపుతారు. ఈ తరంగాలను తుఫాను అడ్డుకుంటుంది. దీంతో రేడియో తరంగాలు వెనక్కు మరులుతాయి. వాతావరణ కేంద్రంలో అమర్చిన స్క్రీన్పై ఈ తరంగాలు కనబడతాయి. తుఫాన్ ఎంత దూరంలో ఉన్నది దీనిని బట్టి అంచనా వేసుకోవచ్చు. అది ఎంత వేగంగా ఏ దిక్కుగా కదులుతున్నది తెలుసుకోవచ్చు. ఈ సమాచారాన్ని తెలుసుకోవడం ద్వారా తుఫాను ప్రభావం ఎలా ఉంటుందో అంచనా వేసుకోవచ్చు. వాతావరణ కేంద్రంలో ఇంకా లోపలికి వెళితే అక్కడ భారమితిని చూడొచ్చు. దీని ద్వారా వాతావరణంలో ఒత్తిడి ఎంతుందో తెలుసుకోవచ్చు. వాతావరణంలో ఒత్తిడి ఎక్కువగా ఉంటే భారమితిలోని సూచిక పైకి పెరుగుతుంది. ఒత్తిడి తక్కువగా ఉంటే సూచిక కిందకు దిగుతుంది. ఈ సూచికలో మార్పుల ఆధారంగా రానున్న రోజుల్లో వాతావరణం ఎలా ఉండబోతుందో అంచనా వేసుకోవచ్చు. ఇక కారు మబ్బులను నింబస్ అని పిలుస్తారు. నింబస్ అంటే భారీ వర్షం అని అర్థం. విస్తారంగా వ్యాపించి ఉన్న మేఘాలను స్ట్రేటస్ అని పిలుస్తారు. ఈ మేఘాలు ఆకాశంలో తక్కువ ఎత్తులో పయనిస్తూ ఉంటాయి. ఈ మేఘాల కారణంగా వాతావరణంలో తేమ ఎక్కువగా ఉంటుంది. ఈ మేఘాల వల్ల వాన వచ్చే అవకాశం కూడా ఉంది. కొన్ని మేఘాలు తెల్లగా పత్తి పొగల మాదిరిగా ఉంటాయి. వీటిని క్యూమ్యులస్ మేఘాలని పిలుస్తారు. ఆ రోజు వాతావరణం పొడిగా లేదా ఎండగా ఉంటుందని ఈ మేఘాలు సూచిస్తాయి. మరి వాతావరణంలో గల ఒత్తిడిలో మార్పులను మనం ఎలా తెలుసుకోగలుగుతాం? ఇది తెలుసుకునేందుకు మనకు ఒక బెలూన్, వెడల్పు ముతిగల సీసా, పుస్తకం, స్ట్రా, టూత్పిక్, కార్డ్బోర్డ్ ముక్క, గ్లూ, రబ్బర్ బ్యాండ్లు కావాలి. మరి బెలూన్ను ఒకవైపు నుండి మరోవైపు కట్ చేయాలి. ఇక 2వ వైపును బెలూన్ మధ్యలో అతికించాలి. ఈ విధంగా స్ట్రా 2 వైపులను బంధించడం ద్వారా భారమితి వంటి వస్తువు రూపొందుతుంది. ఈ భారమితి వెనుక ఒక కార్డుని ఏర్పాటు చేసుకోవాలి. వాతావరణ నివేదికను దినపత్రిక లేదా రేడియో ద్వారా తెలుసుకోవాలి.

ఇంకా మీ వద్ద ఉన్న భారమితిలో రీడింగ్ని గమనించాలి. భారమితిలోని రీడింగ్ ఆధారంగా స్కేలును రూపొందించుకోవాలి. ఇలా ప్రతిరోజు వారం రోజుల పాటు చేయాలి. మరి నేరుగా సూర్యకాంతి పడకుండా భారమితిని బయట వాతావరణంలో ఉంచాలి. ఏ రోజుల్లో భారమితిలో రీడింగ్ ఎక్కువగా ఉంటుంది, వాతావరణాన్ని అంచనా వేయడంలో ఈ భారమితి సహాయం తీసుకోవాలి. శ్రోతలు, ఇంతవరకు విజ్ఞాన దర్శిని కార్యక్రమంలో వాతావరణం

0: माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी के नेतृत्व में मिनिस्ट्री ऑफ एजुकेशन गवर्नमेंट ऑफ इंडिया का एक फ्लैगशिप इनिशिएटिव भारत इनोवेट्स 2026, जिसमें हेल्थ केयर और AI से लेकर एग्रीकल्चर और सेमीकंडक्टर्स तक 13 सेक्टर्स के 120 स्टार्टअप्स 14 से 16 जून तक नीस फ्रांस में अपनी इनोवेशन और एंटरप्रेन्योरियल क्षमताओं का प्रदर्शन करेंगे। भारत इनोवेट्स 2026, भारत में निर्मित, విశ్వ కేలియ తయ్యార్.
1: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ MBBS MD పీడియాట్రిక్స్ జ్వరం జలుబు దగ్గు ఆయాసం డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ ఫిట్స్ చర్మ సమస్యలు విరోచనాలు ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్ నెబులైజర్ మధ్య తర మానిటర్.

ఎలెక్ట్రోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల, వీరమ్మ పార్క్ ఎదురుగా, భీమవరం 1. సెల్ నంబర్ 6304327391.

0: బ్యాంక్ ఆఫ్ బరోడా భీమవరం
1: మీ సొంత ఇంటికలను సాకారం చేసుకోండి.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా హోమ్ లోన్స్, కార్ లోన్స్, ఎడ్యుకేషనల్ లోన్స్,
1: హోమ్ లోన్స్ పై అతి తక్కువ వడ్డీ రేటు 7.45% నుండి ప్రారంభం.
0: ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జీలు లేకుండా 3 లక్షల రూపాయల వరకు అతి తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్ సదుపాయం.
1: 1 గ్రాము బంగారానికి 10,000 రూపాయల వరకు ఇవ్వబడను.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డ్ అండ్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్. ఫిక్స్డ్ డిపాజిట్స్ పై 555 రోజులకు 6.75% వడ్డీ.
1: సీనియర్ సిటిజన్స్ కి 7.25% వడ్డీ.
0: ట్రస్టెడ్ లెగసీ, స్ట్రాంగర్ ఫ్యూచర్.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా, ఫస్ట్ ఫ్లోర్, నాగరాజ్ మాల్, ఆపోజిట్ అక్షర స్పెషల్.

0: హాస్పిటల్ జేపీ రోడ్ చిన్నమిరం భీమరం.
1: ఫోన్ 0881622354.
2: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు, పీడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు, ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్,
3: డాక్టర్ పిడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్,
2: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్, డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పిడియాట్రిక్స్,
3: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్,
4: డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్.
2: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.

0: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈరోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.
1: శ్రీ గాయత్రి ఒకేషనల్ జూనియర్ కాలేజ్, కోర్సులు నర్సింగ్, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, డిఎంఎల్టీ, డిఏఎన్ఎస్, జిఎన్ఎం, డిఓఏ, బిఎస్సీ నర్సింగ్ కోర్సెస్ కలవు. ఉచిత హాస్టల్ వసతి కలదు. తల్లికి వందనం పథకం వర్తించును. కొత్త బస్టాండ్ దగ్గర ఓవర్ బ్రిడ్జ్ ప్రక్కన భీమవరం 1. శ్రీనివాస్ తెన్నేటి కరస్పాండెంట్, విరించి తెన్నేటి డైరెక్టర్.

0: विष्णु एफएम 90.4
1: రేడి విష్ణు శ్రోతలందరికీ వెల్కమ్ అండి. మన కంటికి కనిపించేదంతా నిజం కాదు. సైన్స్ రాసిన సూత్రాలన్నీ ప్రకృతి ముందు సరిపోవు. మనం జీవిస్తున్న ఈ భూమి మీద, అనంతమైన ఈ విశ్వంలో కొన్ని నమ్మశక్యం కాని నిజాలు దాగున్నాయండి. వాటిని చూస్తే

కళ్ళు నమ్మవు, వింటే మైండ్ ఒప్పుకోదు. అలాంటి మైండ్ బ్లోయింగ్ మిస్టరీల ప్రపంచంలోకి మిమ్మల్ని తీసుకెళ్ళడానికి మన రేడియో విష్ణు 90.4 వింతల లోకం. ఇక్కడ ట్విస్టులు మామూలుగా ఉండవు, షాక్ అవ్వడం ఖాయం. మరి ఈరోజు ఆ అద్భుతమైన వింతలు మీ ముందుకు తీసుకురాబోతున్నాను. మరి ఆ ట్విస్ట్ ఏంటో మరి ఒక్కసారి చూసేద్దామా? ప్రపంచంలో ఎన్నో వింతలండి, అవి వింటుంటే భలే ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంటాయి. అటువంటి వింతలు మరి ఏంటో ఇవాళ్టివి చూద్దామా? మన పుస్తకాల్లో చదివిన పాల సముద్రం నిజంగానే ఉందండి. దీన్ని మిల్కీసీ అంటారు. రాత్రిపూట సముద్రం పాలలా మెరిసే వింత ఇది. ఈ పాల సముద్రం వింతలు విశేషాలు ఏంటో తెలుసా మీకు? రాత్రి సమయంలో 100 కిలోమీటర్ల నుంచి 15,000 చదరపు కిలోమీటర్ల ఏరియాలో సముద్రం మొత్తం పాలలా నీలం తెలుపు రంగులో మెరిసిపోతూ ఉంటుంది. అలలుండవు, కదలిక అంతకన్నా ఉండదు, నిశ్శబ్దంగా వెలిగిపోతూ ఉంటుంది. ఈ పాల సముద్రాలు ఎక్కడెక్కడ కనిపిస్తాయా అని అనుకుంటూ ఉన్నారా? ఇవి సోమాలియా కోస్ట్లో వాయువ్య హిందూ మహాసముద్రం, ఇండోనేషియా జావా సముద్రం, దక్షిణ చైనా సముద్రం ఈ ప్రాంతాల్లో కనిపిస్తూ ఉంటాయి. ఇలా ఎందుకు తెల్లగా మెరుస్తాయి అంటే ఇది ఒక రకమైన బ్యాక్టీరియా. ఈ బ్యాక్టీరియా ఎలా పనిచేస్తుందంటే, బ్యాక్టీరియా ఒంటరిగా ఉంటే మెరవదండి, కోట్ల కొద్దీ ఒక చోట చేరినప్పుడు కెమికల్ సిగ్నల్ పంపుకుంటాయి, అవన్నీ కలిసి మెరుస్తాయి. ఇలా మెరవడానికి కారణం ఆల్గేని ఆకర్షించడానికి, ఆల్గే వస్తే ఆ ఆల్గేని తినడానికి, చిన్న చేపలు వస్తాయి ఆ చేపల పొట్టలోకి ఈ బ్యాక్టీరియా చేరుతుంది, అక్కడ సేఫ్గా బతుకుతుంది. ఇలా ఫుడ్ ట్రాప్ చేస్తాయి. 1 లీటర్ నీటిలో 100 కోట్ల బ్యాక్టీరియా ఉంటుంది. అలా 15,000 చదరపు కిలోమీటర్ల వెడల్పులో 20 మీటర్ల లోతు వరకు బ్యాక్టీరియా ఉంటేనే మిల్క్సీ ఏర్పడుతుంది. చరిత్రలో మిల్క్సీ గురించి తెలుసుకోవాలంటే 1610లో డచ్ షిప్ కెప్టెన్ మొదటిసారిగా రాశారు. ఇది 400 ఏళ్ల లాగ్ బుక్. దానిలో సముద్రం పాల మైదానంలో ఉంది. 1864 జూల్స్ వెర్న్ లీగ్స్ అండర్ ద సీలో పాల సముద్రం గురించి కూడా రాయడం జరిగింది. 1995లో బ్రిటిష్ సిప్ ఎస్ఎస్ లీమా అరేబియా సముద్రంలో 3 రాత్రులు మిల్క్ సీలో ప్రయాణించింది. కెప్టెన్ మాటల్లో వింటే హారిజన్ లేదు, ఆకాశం ఎక్కడా నీళ్లెక్కడో తెలియలేదు, మంచు మైదానంలో వెళుతున్నట్టుంది అని పేర్కొన్నాడు. 2019లో మొదటిసారిగా శాటిలైట్ ఫోటో తీసింది. అమెరికా శాటిలైట్ సోమాలియా దగ్గర 1,00,000 చదరపు మీటర్ల మిల్కీసీని ఫోటో తీసింది. ఇలా 3 రాత్రులు మెరిసింది. మిల్కీసీని చూడగలమా అంటే దాదాపు కష్టమేనండి, ఎప్పుడు ఎక్కడొస్తుందో తెలీదు. శాటిలైట్ డేటా నీటి ఉపరితలంపైన ఉన్న బ్యాక్టీరియాను చూసి గెస్ చేయాలంతే. ఇవి ఎక్కువగా సోమాలియా కోస్ట్లో ఏర్పడుతూ ఉంటాయి. ఇక్కడికి వెళ్లడం చాలా డేంజరస్. ఇది పైరేట్స్ ఏరియా, సైంటిస్టులు మాత్రమే ప్రత్యేక షిప్లో వెళ్ళగలరు. ఈ పాల సముద్రాల స్పేస్ నుండి కనిపిస్తాయి కూడా. 2019లో 400 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న శాటిలైట్ తీసింది. ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్ నుంచి కూడా దీన్ని చూడొచ్చు. ఈ మిల్కీసీ ఏర్పడినప్పుడు పెద్ద చేపలు పారిపోతాయి, లైట్ ఎక్కువై డీప్కి వెళ్ళిపోతుంది. మిల్క్సీ వచ్చిందంటే ఆ ఏరియాలో ప్లాంక్టన్ బ్లూమ్ ఎక్కువగా ఉంటుంది, అంటే సముద్రం వేడెక్కింది, న్యూట్రియంట్స్ పెరిగాయి. ఇది క్లైమేట్ చేంజ్కి ఒక సిగ్నల్. మనం చెప్పుకోవాలంటే మిల్కీసీ అంటే సముద్రం నవ్వడం, కోట్ల బ్యాక్టీరియా కలిసి చేసే లైట్ షో, మనిషి ఇంకా ప్రిడిక్ట్ చేయలేని, కంట్రోల్ చేయలేని ప్రకృతి మ్యాజిక్. మరి విన్నారుగా పాల సముద్రం వింతలు విశేషాలు. మరి మరొక వింతతో మీ ముందుకు వచ్చేలోపు ఒక చక్కని పాట మీ అందరి కోసం.

0: సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల్ స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703331022.
1: వెల్కమ్ బ్యాక్ టు రేడియో విష్ణు 90.4. పాల సముద్రం గురించి అయితే తెలుసుకున్నాం కదండి. మరి తెల్లటి మంచుకొండ, ఆ మంచుకొండ నుంచి ఎర్రటి నీళ్లు కారుతూ ఉంటాయి. చూస్తే ఎవరిని చంపేస్తే వారి రక్తం అలా కారుతోందా అని అనిపిస్తూ ఉంటుంది. కానీ ఇది 20 లక్షల ఏళ్ల నాటి టైం క్యాప్సూల్ నీళ్లు. అంటార్కిటికాలో ఉన్న రక్తపు జలపాతం విశేషాలు ఇవన్నీ కూడా. మరి ఆ విశేషాలన్నీ తెలుసుకుందామా? ఈ ప్రాంతాన్ని బ్లడ్ ఫాల్స్ అని పిలుస్తూ ఉంటారు. మరి ఈ జలపాత విశేషాలు తెలుసుకుందామా? ఇది తూర్పు అంటార్కిటికాలో ఉంది. ఇది మొదటిగా ఇక్కడ ఉందని కనిపెట్టిన జియాలజిస్ట్ గ్రిఫత్ టేలర్ 1911 కనిపెట్టారు దీన్ని. దీని ఎత్తు 5 బిల్డింగ్ల ఎత్తు. ఎంత ఉంటుందో అంత ఎత్తు ఉంటుంది. అంత ఎత్తు నుండి ముదురు ఎరుపు రంగులు, తుప్పు రంగులు ఈ జలపాత నీరు కారుతూ ఉంటుంది. విచిత్రం ఏంటంటే ఏడాదంతా నిరంతరంగా కారదండోయ్, నవంబర్ నుంచి ఫిబ్రవరి మాసాల మధ్యలో మాత్రమే కారుతుంది. అసలు ఇది ఎర్రగా ఎందుకుందో సైన్స్ రీత్యా జియాలజిస్టులు చెప్పింది. మియోసీన్ యుగంలో ఇక్కడ సముద్రం ఉండేదట. అక్కడ హిమానీ నదం పెరిగి 400 మీటర్ల మంచు కింద ఆ సముద్రపు నీటిని

మరణించేసింది. అక్కడో చిన్న హిమానీ నదం ఏర్పడింది. ఈ మంచు కింద సూర్యరశ్మి లేదు, గాలి లేదు, దాంతో నీటిలో ఆక్సిజన్ అయిపోయింది. సముద్రపు నీరు కాబట్టి ఉప్పు ఎక్కువగా, సాధారణ సముద్రం కంటే 4 రెట్లు ఎక్కువ ఉప్పుగా ఉంటుంది. అందుకే -7 డిగ్రీల సెంటీగ్రేడ్ కూడా గడ్డ కట్టదు. కిందున్న బెడ్రాక్లో ఐరన్ రిచ్ ఖనిజాలు ఉన్నాయి. 20 లక్షల ఏళ్లగా ఆ నీరు ఐరన్ని కరిగించుకుంటూ ఉంది. ఆక్సిజన్ లేకపోవడం వల్ల ఐరన్ ఫెర్రస్ ఐరన్ రూపంలో కరిగింది. అది రంగు లేనిది కాబట్టి హిమానీ నదం పగుళ్ల ద్వారా ఆ నీరు బయటికి లీక్ అవుతోంది. గాలిలో ఆక్సిజన్ తగలగానే ఫెర్రస్ ఐరన్ కాస్త ఫెర్రిక్ ఐరన్గా మారుతుంది, అంటే తుప్పు పడుతోందంతే. ఇది మాత్రం రక్తం కాదండి, 20 లక్షల ఏళ్ల నాటి తుప్పు నీరు. కానీ మనకి మాత్రం ఎరుపు రంగులో తుప్పు నీరు రక్తపు జలపాతంలా కనపడుతూ ఉంటుంది. అక్కడ జీవం ఉందా అని రీసెర్చ్ చేశారు. -7 డిగ్రీల సెంటీగ్రేడ్ ఆక్సిజన్ లేదు, సూర్యరశ్మి లేదు, ఉప్పు 4 రెట్లు ఎక్కువ. వీటన్నిటి కూడా నాసా అనుకుంది ఇక్కడ జీవం ఉండదని. కానీ 2009లో ఇది తప్పని తెలింది. ఇక్కడ 17 రకాల మైక్రోబ్స్ బతికే ఉన్నాయట. అవి ఎలా బతుకున్నాయా అని రీసెర్చ్ చేశారు. మనం ఆక్సిజన్ పీల్చుకుంటాం, అవి ఐరన్ సల్ఫేట్ని పీల్చుకుంటాయి. సూర్యరశ్మి లేకపోయినా కిందున్న 20 లక్షల ఏళ్ల నాటి సేంద్రియ పదార్థాన్ని తింటూ ఉంటాయి. ఇక్కడ ఉప్పు ఎక్కువ కాబట్టి -8 డిగ్రీల సెంటీగ్రేడ్లో కూడా లిక్విడ్ రూపంలో ఉంటుంది. మైక్రోబ్స్కి క్లైమేట్ సరిపోయింది. సో 20 లక్షల ఏళ్లగా బయట ప్రపంచంతో సంబంధం లేదు, సొంత ఎకోసిస్టమ్ని డెవలప్ చేసుకున్నాయి ఇవన్నీ కూడా. జియోఫిజిలాజికల్ సర్వే వాళ్ళు 2017లో ఒక సర్వే చేశారు. గ్రౌండ్ పెనిట్రేటింగ్ రాడార్తో స్కాన్ చేశారు. దాని ప్రకారం హిమానీ నది కింద 1 కిలోమీటర్ లోతులో ఉప్పు నీటి నెట్వర్క్ ఉంది. ప్రెషర్ ఎక్కువ, ఆ ప్రెషర్ వల్ల నీళ్లు పగుళ్ల ద్వారా పైప్కి పుష్ అవుతూ ఉంటాయి. ఈ ఎర్ర జలపాతం నవంబర్ నుంచి ఫిబ్రవరిలో కారటానికి కారణం వేసవిలో హిమానీ నదం కొంచెం కదులుతుంది, పగుళ్ళు ఓపెన్ అవుతాయి, నీళ్లు బయటకు వస్తాయి, శీతాకాలంలో గడ్డగట్టి మూసుకుపోతూ ఉంటుంది. మైండ్ బ్లోయింగ్ నిజాలు ఏంటంటే బ్లడ్ ఫాల్స్ నీళ్లు 20 లక్షల ఏళ్ల క్రితంవి. మానవుల పుట్టుకు ముందు ట్రాప్ అయ్యాయి. ఆ నీటిని తాగితే 20 లక్షల ఏళ్ల ఆయుగంలో నీళ్లు తాగినట్టు లీటర్ నీటిలో 4 గ్రాముల ఐరన్ ఉంది, అంటే 1 లీటర్లో 2 ఇనుప మేకులు కరిగించినట్టన్నమాట. బ్లడ్ ఫాల్స్ మనకి ఆశ్చర్యాన్ని కలిగిస్తాయండి. భూమి మీద అతి కఠినమైన చోట కూడా జీవం పట్టు వదల్లేదు అని నిరూపించింది. ఇంకో వింత తెలుసుకోబోయే ముందు ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినిద్దామా.

0: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్ నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే డాక్టర్లు, మా ప్రత్యేకత అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
1: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ EMI వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
0: Sanjeev Homeo Care, Germany, Switzerland and high quality homeo medicine తో చికిత్స చేయుచున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్. డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం, MD హోమియో. ఇన్ఫెర్టిలిటీ, పైల్స్, ఫిషర్, కిడ్నీలో రాళ్లు, స్త్రీలలో ఫైబ్రాయిడ్స్, PCOD, ఓవరీ ట్యూమర్స్, ఫిట్స్, పక్షవాతం, డయాబెటీస్, థైరాయిడ్, స్పాండిలైటిస్, హెయిర్ ఫాల్, మొటిమలు, సోరియాసిస్, బొల్లి, లివర్, కిడ్నీ సమస్యలు, గాల్ స్టోన్స్, గ్యాస్ట్రిక్, అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్, గ్రౌండ్ ఫ్లోర్, SR రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
2: వెల్కమ్ బ్యాక్ టు రేడియో విష్ణు 90.4. మరి మూడో వింతకి మీరందరూ సిద్ధంగా ఉన్నారా? అందుకోసమే మీ మరొక మూడో వింతతోటి మీ ముందు రెడీగా ఉన్నానండి. మరి మనుషులు బతకలేని చోట సూక్ష్మ జీవులు బతుకుతాయి. మనం ఒక్క నిమిషంలో చనిపోయే చోట ఇవి హాయిగా ఫ్యామిలీని పెంచుతాయి. 120 డిగ్రీల సెంటీగ్రేడ్ వేడి నీళ్లు, -20 డిగ్రీల సెంటీగ్రేడ్ మంచు, బ్యాటరీ యాసిడ్, ఉప్పు సరస్సు, రేడియేషన్, స్పేస్ వ్యాక్యూమ్, ఈ సూక్ష్మ జీవులకి పిక్నిక్ స్పాట్లు. అత్యంత కఠిన పరిస్థితుల్లో కూడా తట్టుకుంటూ ఉంటాయి. ఈ సూక్ష్మజీవుల గురించి కొన్ని వింతలు తెలుసుకుందామా? థర్మోఫైల్స్, ఈ సూక్ష్మజీవులు వేడిని ప్రేమిస్తాయి. వేడినీటి బుగ్గలు అగ్నిపర్వతాల్లో బతుకుతాయి. సైక్రోఫైల్స్, ఇవి చలిని తట్టుకుంటాయి. అంటార్కిటికా, సైబీరియా మంచు కొండల్లో కూడా ఇవి జీవిస్తూ ఉంటాయి. యాసిడోఫైల్స్, యాసిడ్ని ప్రేమిస్తాయి. ఈ సూక్ష్మజీవులు బ్యాటరీ యాసిడ్, అగ్నిపర్వత సరస్సుల్లో నివసిస్తూ ఉంటాయి. హాలోఫైల్స్, ఇవి ఉప్పులో ఉంటాయి. ఈ సూక్ష్మజీవులు డెడ్ సీలో, ఉప్పునీటి సరస్సులో ఉంటాయి. బారోఫైల్స్, ఎంత

ప్రెజర్నైనా తట్టుకుంటాయి. మరియానా ట్రెంచ్ అడుగు భాగానుంటాయి రేడియో ఫైల్స్. ఈ సూక్ష్మజీవులు రేడియేషన్ని ప్రేమిస్తాయి. ఇవి న్యూక్లియర్ రియాక్టర్స్ దగ్గర బతుకుతాయి. జీరో ఫైల్స్, ఇవి పొడి ప్రాంతాన్ని ఇష్టపడతాయి. అటకామా ఎడారి స్పేస్లో ఉంటాయి. ఈ బ్యాక్టీరియాలో అనేక రకాలున్నాయండి. వాటి వివరాలు ఒక్కసారి చూస్తే చాలా గమ్మత్తుగా అనిపిస్తూ ఉంటుంది. కేనంద బ్యాక్టీరియా, ఇది ప్రపంచంలో అత్యంత గట్టి జీవి. వీటికి గిన్నిస్ రికార్డు కూడా ఉంది. ఈ సూక్ష్మజీవి రియాక్టర్లో కూడా హాయిగా పెరుగుతుంది. ఇది 5000 GI తట్టుకుంటుంది. మనిషి అయితే 5 GI డిఎన్ఏకే చనిపోతాడు. ఈ సూక్ష్మజీవి డిఎన్ఏ ముక్కలైనా 12 నుంచి 24 గంటల్లో అతికించేసుకుంటుంది. వాక్యూమ్ యాసిడ్ -273 సెంటీగ్రేడ్ అయినా సరే తట్టుకుంటుంది. 6 మిలియన్ ఏళ్ల చలిలో ఫ్రీజ్ అయినా తిరిగి బతుకుతుంది. దీనివల్ల యూజ్ కూడా ఉందండి. ఇది న్యూక్లియర్ వ్యర్థాలను తినేస్తూ ఉంటుంది, రేడియో యాక్టివ్ సైట్స్ని క్లీన్ చేస్తూ ఉంటుంది. రెండోది వాటర్ బేర్. దీని సైజు 0.5 మిల్లీమీటర్లు, కంటికి కనిపించదు. ఈ సూక్ష్మజీవులు స్పేస్లో వాక్యూమ్ రేడియేషన్లలో 10 రోజులు బతుకుంటాయి. సూర్యుడి అల్ట్రావైలెట్ని తట్టుకుంటుంది. -272 డిగ్రీల సెంటీగ్రేడ్ నుండి 150 డిగ్రీల సెంటీగ్రేడ్ సంపూర్ణ శూన్యం నుండి ఓవెన్ వరకు కూడా ఇది బతుకుతుంది. 5000 GI రేడియేషన్ కూడా తట్టుకుంటుంది. నీళ్లు లేకుండా 30 ఏళ్లు బతుకుతుంది. శరీరంలో 3% నీళ్లు మాత్రమే ఉంచుకుని టన్ స్టేట్లోకి వెళ్తుంది. గాజు లాంటి ప్రోటీన్తో డిఎన్ఏ కవర్ చేస్తుంది. 30 ఏళ్లు తిండి లేకుండా బతుకుతుంది. దీన్ని చంపడం చాలా కష్టం. 150 డిగ్రీల సెంటీగ్రేడ్ కంటే ఎక్కువ వేడి, 30 నిమిషాల పాటు ఉంచాలి. అప్పుడు చావడానికి ఆస్కారం ఉంటుంది. ఇక మూడవది స్ట్రెయిన్ 121. ఈ సూక్ష్మజీవి లైఫ్ చాలా హాటెస్ట్ అండి. 121 డిగ్రీల సెంటీగ్రేడ్లో కూడా ఇది పెరుగుతుంది. ప్రెజర్ కుక్కర్ 121 డిగ్రీల సెంటీగ్రేడ్, అంటే అందులో కూడా ఇది హాయిగా పిల్లలు పెడుతుంది. ఇది ఎక్కడ ఎక్కువగా ఉంటుంది అంటే పసిఫిక్ మహాసముద్రం అడుగున హైడ్రోథర్మల్ వెంట్స్ దగ్గర ఉంటుంది. అంతేకాదండి, అగ్నిపర్వతం నుండి 400 డిగ్రీల సెంటీగ్రేడ్ నీళ్ళ దగ్గర కూడా ఉంటుంది. ఇది ఎలా బతుకుతుందంటే డిఎన్ఏ ప్రోటీన్లు వేడికి కరగకుండా స్పెషల్ బాండ్స్ ఉంటాయి. నాలుగోది స్నాట్ లాంటి బ్యాక్టీరియా. ఇది మెక్సికో, ఇటలీ సల్ఫర్ గృహాల్లో ఉంటూ ఉంటాయి. వింత ఏంటంటే గుహ సీలింగ్ నుండి ముక్కు చీమిళ్లా వేలాడుతూ ఉంటుంది. ఇవి H2S సల్ఫర్ గ్యాస్ తిని సల్ఫ్యూరిక్ యాసిడ్గా మారుస్తూ ఉంటుంది. అంటే కార్ బ్యాటరీలో ఉంటుంది, బ్యాటరీ యాసిడ్లోనే బతుకుతుంది. ఐదోది పర్పుల్ ఉప్పు జీవి. ఇది డెడ్ సీ, శాన్ ఫ్రాన్సిస్కో ఉప్పు చెరువులో ఉంటుంది. ఉప్పు చెరువుల్ని పింక్ రంగులోకి మారుస్తూ ఉంటుంది. సూర్యరశ్మితో ఎనర్జీని తయారు చేసుకుంటుంది. 2.5 లక్షల ఏళ్ల ఉప్పు క్రిస్టల్లో బందీ అయి తిరిగి బతకగలదు. జీవం సున్నితం అనేది మన అపోహ. కోటానుకోట్ల ఏళ్లగా ఈ సూక్ష్మజీవులు బతుకుతూనే ఉన్నాయి. సో లిజనర్స్, ఈరోజు మన 3 వింతలు మీ ముందుకు తీసుకొచ్చిన 3 వింతలు అద్భుతాలు కదండి. మీ మైండ్ బ్లాక్ అయిందని నేను అనుకుంటున్నాను. ఒకవేళ ఇంకా నమ్మబుద్ధి కాకపోతే ఒక్కసారి గూగుల్ చేసి చూడండి, మీ కళ్ళు తేలేయడం మాత్రం ఖాయం. ప్రకృతి దాచిన వింతల డైరీలో ఇవి కేవలం కొన్ని పేజీలు మాత్రమే. రేపు మీ గుండె వేగాన్ని మరికొంత పెంచడానికి మరో 3 సరికొత్త ఊహకందని షాకింగ్ నిజాలతో మీ ముందుకు వస్తాను. అంతవరకు వినండి, మరి వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం.

0: శ్రీ గాయత్రి వొకేషనల్ జూనియర్ కాలేజ్ కోర్సులు నర్సింగ్, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, డిఎంఎల్టీ, డిఏఎన్ఎస్, జిఎన్ఎం, డిఓఏ, బిఎస్సీ నర్సింగ్ కోర్సెస్ కలవు. ఉచిత హాస్టల్ వసతి కలదు. తల్లికి వందనం పథకం వర్తించును. కొత్త బస్టాండ్ దగ్గర ఓవర్ బ్రిడ్జ్ ప్రక్కన భీమవరం 1. శ్రీనివాస్ తెన్నేటి కరస్పాండెంట్, విరించి తెన్నేటి డైరెక్టర్.
1: పబ్లిక్ వైఫై వాడుతున్నారా? అందులో బ్యాంక్ లావాదేవీలు చేయకండి, మీ సమాచారం హ్యాక్ అయ్యే అవకాశం ఉంది.
2: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజ్ షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజ్ షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పీపీ రోడ్, భీమవరం. సెల్ 9867-4258.
3: మరికొద్ది క్షణాల్లో మస్త్ టైం పాస్ కార్యక్రమాన్ని వింటారు.
0: శ్రీ గాయత్రి వొకేషనల్ జూనియర్ కాలేజ్ కోర్సులు నర్సింగ్, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, డిఎంఎల్టీ, డిఏఎన్ఎస్, జిఎన్ఎం, డిఓఏ, బిఎస్సీ నర్సింగ్ కోర్సెస్ కలవు. ఉచిత హాస్టల్ వసతి కలదు. తల్లికి వందనం పథకం వర్తించును. కొత్త బస్టాండ్ దగ్గర ఓవర్ బ్రిడ్జ్ ప్రక్కన భీమవరం 1. శ్రీనివాస్ తెన్నేటి కరస్పాండెంట్, విరించి తెన్నేటి డైరెక్టర్.

0: விஷ்ணு எஃப்எம் 90.4.
1: ஹாய் லிஸ்னஸ், குட் ஈவினிங், வெல்கம் டு మస్త్ టైం పాస్. లిస్నర్స్ మరి నాటి మన అందరి ఫేవరెట్ ప్రోగ్రామ్ మస్త్ టైం పాస్ కార్యక్రమంలో మరి మీకు నచ్చిన సాంగ్స్ వినాలి అనుకుంటే 9704949492 అనే నెంబర్కి డయల్ చేసేయండి. లిస్నర్స్ మరి ఇంకెందుకు ఆలస్యం, ఈనాటి మన కార్యక్రమాలు స్టార్ట్ చేసే ముందుకు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. వెంటనే ఉండండి రేడియో విష్ణు 90.4, ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం.
2: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు, పీడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు, ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్
3: డాక్టర్ పిడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్
2: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్ డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పిడియాట్రిక్స్
3: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్ డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్.
2: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్, భీమవరం.
4: విష్ణు దంత వైద్య కళాశాల డిపార్ట్మెంట్ ఆఫ్ పెడోడాంటిక్స్ మరియు ప్రివెంటివ్ డెంటిస్ట్రీ వారి ఆధ్వర్యంలో
5: ప్రతి మంగళ మరియు శనివారాల్లో విష్ణు దంత వైద్య కళాశాల పిల్లల దంత వైద్య విభాగం నందు చిన్నారులకు ఉచిత దంత వైద్య సేవలు అందించబడును.
4: కావున తల్లిదండ్రులు మీ పిల్లల నోటి సంబంధిత వ్యాధులను నివారించడానికి ఈ సేవలు వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం.
5: మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.
4: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
1: ఆఫ్టర్ ఈ షార్ట్ బ్రేక్ వెల్కమ్ బ్యాక్ టు మస్త్ టైం పాస్. లిజినెస్ మరి ఏంటంటే మన కార్యక్రమానికి మన ఫస్ట్ లక్కెస్ట్ కాలర్ లైన్లో ఉన్నారు, మాట్లాడేద్దాం. హలో,
6: నమస్తే మేడం. విజయ మేడం గారు, శుభ సాయంత్రం.
1: నమస్తే అండి, శుభ సాయంత్రం. ఎవరు మాట్లాడుతున్నారు?
6: మీ అభిమాన శ్రోత పుల్పాటి వెంకటేష్.
1: వెంకటేష్ గారు బాగున్నారా?
6: చాలా చాలా సూపర్ ఉన్నాం మేడం, ఆనందంగా ఉన్నాం. మేము చాలా ఆనందంగా ఉన్నాం.
1: చాలా చాలా
6: లక్కీ కాల్ గా నాకు ఫస్ట్ తీసుకున్నందుకు అభినందన విజయ మేడం గారు.
1: థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. మరి లక్కీ గా మీదే కాల్ కలిసింది.
6: అవును మేడం, ఓకే.

0: మంచి సంతోషం మేడం, హ్యాపీగా ఉంటుంది మీ షో, మాకు ఆనందకరంగా ఉంటుంది మేడం. ఇది విష్ణు రేడియో మాకు సాయంత్రం పూట ఒక టానిక్ లాంటిది మేడం.
1: అవునా?
0: ఆరోగ్యపరంగా మాకు టానిక్ లాంటిది. ఈ టానిక్ ఎట్లా ఉంటది అంటే మాకు ఈ విష్ణు రేడియో వినకుంటే మాకు ఏదో అయోమయంలో ఉంటుంది మేడం.
1: ఏదో కోల్పోయినట్టు అనిపిస్తూ ఉంటుంది ఆ రోజంతా.
0: అవును అవును మేడం, ఇది ఎగ్జాక్ట్లీ కరెక్ట్ మేడం. చాలా ఆనందంగా ఉన్నాం మేము.
1: ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. చెప్పండి మరి రోజు సాంగ్ ఏం సాంగ్ విందామంటారు?
0: అది మా ఆమెకి సార్ మేడం చాయిస్ ఏమన్నా. టాపిక్ ఏం లేదా మేడం?
1: ఈ రోజు టాపిక్ వచ్చి, సరే మీరు అడిగారు కాబట్టి చెప్తాను.
0: చెప్పండి.
1: ఒక వ్యక్తి అంటే తన స్నేహితుడి దగ్గరికి వెళ్ళి పాపం అంటే కొంచెం ఇబ్బందుల్లో ఉన్నానని చెప్పి డబ్బు అడిగాట. అంటే 100,000 రూపాయలు కూడా కావాలి, 100,000 రూపాయల దాకా కావాలి అని చెప్పేసి అని అడిగితే, తన ఫ్రెండే కదా అని చెప్పి ఎటువంటి ప్రామిసరీ నోట్లు గ్యారంటీలు ఏమీ లేకుండా పాపం 100,000 రూపాయలు ఇచ్చేసాట. తర్వాత ఏమైందంటే పాపం ఇచ్చిన వ్యక్తి చనిపోయాడు. ఆయన భార్య పిల్లలు బజార్ను పడ్డారు. స్టోరీ విన్నారు కదా? ఇప్పుడు మనకు వచ్చిన ఏంటంటే చట్టానికి న్యాయానికి ధర్మానికి తేడా చెప్పాలి. మీరు ఏది చట్టం, ఏది న్యాయం, ఏది ధర్మం? అయోమయంగా ఉందా?
0: ఎందుకంటే కస్టమర్ ఇప్పుడు వచ్చేసి మా షాప్ కదా మేడం.
1: ఓకే ఓకే, పోనీ ఆలోచించుకుంటూ ఉండండి ప్రోగ్రామ్ అయ్యేలోపు. సరే సాంగ్ చెప్పండి. అయితే
0: ప్రేమమూర్తుల సాంగ్ ఉంటుంది, మా అమ్మ చెప్తుంది. కస్టమర్ ఇప్పుడు వచ్చింది అనుకోకుండా.
1: ప్రేమమూర్తులు
0: అంటే మా వారు బంగారు.
2: హలో మేడం. నమస్తే మేడం.
1: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
2: నేను సత్యమ్మ,
1: సత్యవతి గారు.
2: అవును మేడం.
1: బాగున్నారా?
2: బాగున్నాం మేడం. బాగున్నారా మేడం?
1: నేను కూడా బాగున్నానండి. వింటున్నారా ప్రోగ్రామ్? వింటున్నారా?
2: మా వారు బంగారు కొండేయండి మేడం.
1: ప్రేమమూర్తుల మూవీ నుంచా? మీ వారు నిజంగానే బంగారు కొండేనా?
2: అవును మేడం.
1: అవునా? ఓకే, విష్ణు ఎఫ్ఎం సాక్షిగా మీ వారు బంగారు కొండ అయితే.
2: అవును మేడం.
1: ఒప్పుకుంటున్నారు? ఒప్పుకుంటున్నారు అంటున్నా.
2: అవును మేడం, ఒప్పుకుంటున్నా మేడం.
1: ఓకేనండి, సూపర్ అండి.
2: వింటాడు, నాకు వినిపిస్తాడు పాటలు రెడీగా మంచిగా అట్లా.
1: పోలే అండి, ఎప్పుడు అలాగే సుఖంగా ఉండాలి, సంతోషంగా ఆనందంగా ఉండాలి.
2: అవును మేడం.
1: ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. మరి ఇలానే కాల్ చేస్తూ ఉండండి. మరి మీకోసం చక్కని పాట అయితే ప్లే చేస్తున్నాం, విని ఆనందించండి.

0: లిస్నర్స్ మరి చెక్కన్ బీట్వెల్ సాంగ్స్ అయితే వింటున్నాం కదండి. మరొక కాలర్ లైన్లో ఉన్నారు, మాట్లాడేద్దాం. హలో,
1: నమస్తే అండి.
0: నమస్తే అండి.
1: నా పేరు బొడ్డేటి జగన్నాథరావు, మాది విశాఖపట్నం జిల్లా చింతల గ్రహారం అండి. విజయ మేడం గారు
0: ఎలా ఉన్నారు? బాగున్నారా?
1: బాగున్నాను మేడం. మొత్తం కూల్ కూల్ గా ఉంది విశాఖపట్నం అంతా కూడా కొద్దిగా.
0: అవునవును, వాతావరణం కూల్ గా ఉంది. స్కూల్స్ రీఓపెన్ అయిపోయినాయండి?
1: అయిపోయాయమ్మా.
0: ఫుల్ బిజీ అయిపోయారు అయితే మళ్ళీ? సరే, మరి వింటున్నారు ప్రోగ్రామ్? వింటున్నారా?
1: వింటున్నానమ్మా.
0: మరి నేను ఒక క్వశ్చన్ వేసాను కదా, మీకు ఆన్సర్ తెలిసిందా?
1: అది లాజిక్ గా ఉంది.
0: అంటే ఏం లేదండి, అంటే క్యాజువల్ గా ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాను అంతే. అంటే ఒక ఫ్రెండ్ కి పాపం తన కష్టాల్లో ఉన్నాడని చెప్పేసి ఎటువంటి ప్రామిసరీ నోట్లు గ్యారంటీలు లేకుండా పాపం 100,000 రూపాయలు ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత తనకు హెల్త్ బాగోక చనిపోయాడు. కానీ ఆయన భార్య పిల్లలు పాపం బజార్ని పడిపోయారు. ఇప్పుడు మనం ఏంటంటే, చట్టానికి న్యాయానికి ధర్మానికి తేడా ఏంటి? ఏది చట్టం, ఏది న్యాయం, ఏది ధర్మం?
1: అది మొన్నటి వరకు మూడు లాజిక్లకే బాగానే ఆన్సర్ ఉందమ్మా. మరి కన్ఫ్యూజ్ అవుతున్నాను,
0: కానీ
1: తెలిసింది.
0: చూద్దాం, విందాం. పర్లేదు, ఆలోచించండి ప్రోగ్రామ్ అయినప్పుడు.
1: అలాగే అయితే ఈ రోజు మాత్రం సమాజానికి సవాల్. ఇందులో నడిచేవో అందమా, నడకే నీ సొంతమా అని కృష్ణ శ్రీదేవి సాంగ్ అమ్మది. ఈ పాటని మా ఊరికి దగ్గరలోనే ఉంటారు చాలా రేడియో ప్రియులన్నమాట ఆయన, చిట్టూరి సత్యనారాయణ మూర్తి లింగలక్ష్మి గారి దంపతులు.
0: చిట్టూరి సత్యనారాయణ మూర్తి గారికి
1: లింగలక్ష్మి
0: గారికి
1: ఆ దంపతులు ఇద్దరికి కూడా ఈ పాటని డెడికేట్ చేస్తున్నానమ్మా.
0: ఓకే, సాంగ్ ఏంటన్నారు మరొకసారి చెప్పరా? మూవీ
1: సమాజానికి సవాల్.
0: సమాజానికి సవాల్ సాంగ్ ఏంటన్నారు?
1: నడిచేవో అందమా, నడకే నీ సొంతమా అని ఉంటుందమ్మా.
0: ఓకే ఓకే, తప్పకుండానండి.
1: ఓకేనమ్మా, ఈ పాటని ఆ దంపతులు ఇద్దరికి కూడా డెడికేట్ చేస్తున్నాను.
0: ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. మరి ఇలానే కాల్ చేస్తుండండి, మరి మీకోసం వారి కోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని పాట అయితే ప్లే చేస్తున్నాం, విని ఆనందించండి.

0: లిజినెస్. మరి చక్కని పాటలు వింటున్నాం కదండి, మరొక కాలర్ లైన్ లో ఉన్నారు, మాట్లాడేద్దాం. హలో.
1: హలో, నమస్తే అమ్మా.
0: నమస్తే అండి.
1: నా పేరు మాణిక్యాలరావు, మాది కాకినాడ జిల్లా దుర్గాడ అన్నవరం దగ్గర. అమ్మా,
0: ఎలా ఉన్నారు మాణిక్యాలరావు గారు? బాగున్నారా?
1: బాగున్నామ్మా, మీరు ఎలా ఉన్నారు?
0: మేము కూడా బాగున్నామండి. ఎలా ఉంది క్లైమేట్? ఎలా ఉంది అక్కడ? క్లైమేట్ ఎలా ఉంది? కూల్ కూల్ గా ఉందా?
1: కూల్ కూల్ గా ఉంది, కానీ కాకపోతే చిన్న గురింపు ఉందమ్మా. అదే, ఎండ లేదు, వాన లేదు, గురింపు ఉంది. మొన్న అయితే మాత్రం చాలా గట్టిగా కురిసేసింది మాకు.
0: అవునవును,
1: చాలా పెద్ద గాలి వర్షం, పెద్ద ఉరుములు మెరుపులు, చాలా భయంకరంగా కురిసింది మాకైతే. మొన్న నిన్నైతే ఏమీ లేదండి, మరి వాళ్ళను
0: చెప్పండి. మరి సాంగ్ ఏం సాంగ్ విందామంటారు?
1: ఇవాళమ్మా మన పిన్ని గారు, బాబాయ్ గారు, ముద్దుల కుమారుడు ఉన్నాడు కదా, కుమారు మన మోహన్ కుమార్,
0: మోహన్ కుమార్
1: వాళ్ళ అబ్బాయి, ఇవాళ పుట్టినరోజు జరుపుకున్నారమ్మా. ఉదయం నాకు తెల్లలేదు.
0: అయ్యో, ఓకే.
1: తర్వాత మధ్యాహ్నం తెలిసింది నాకు. ఆయన పుట్టినరోజు సందర్భంగా పిన్ని గారు, బాబాయ్ గారు, మాణిక్యాలరావు, సత్యవతి, మొత్తం కుటుంబ సభ్యులు అందరూ తెలియజేస్తున్నాం. మీరు మన విష్ణు ఎఫ్ఎం నుంచి కూడా తెలియజేయండి.
0: తప్పకుండా.
1: తర్వాత సుస్వాగతం సినిమాలోని హ్యాపీ హ్యాపీ బర్త్డేలు మళ్ళీ మళ్ళీ చేసుకోవడం మిత్రం మీద పాట ఉంటుంది కదండి, కొత్త పాట సరిగ్గా
0: గుర్తుండదు,
1: అది వేయండి అమ్మా, మా పిన్ని గారు అబ్బాయి కుమార్ మోహన్ కుమార్ కోసం.
0: ఓకే, తప్పకుండా. మరి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మోహన్ కుమార్కి, మరి పిన్ని గారి తరపు నుండి, బాబాయ్ గారి తరపు నుండి, వారి కుటుంబ సభ్యులందరి తరపు నుండి, మీ కుటుంబ సభ్యులందరి తరపు నుండి, రేడియో విష్ణు 90.4 తరపు నుండి కూడా వెరీ మరీ హ్యాపీ బర్త్డే. మరి మోహన్ కుమార్ గారు, మీరు ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో మరి ఎన్నో జరపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మరి ఇందుకు ఈ క్వశ్చన్కి ఆన్సర్ తెలిసిందా అండి?
1: తెలిసింది ఏముందండి, అతను వేరే ఒక్కళ్ళ దగ్గర అప్పు చెప్పి బయట ఇతనికి ఇస్తున్నానని చెప్పుకుంటే వేరే వాళ్ళు అప్పు చెప్పి ఇతనికి ఇచ్చాడండి.
0: ఇచ్చాడంటారా?
1: ఇస్తే అతను చచ్చిపోయిన తర్వాత అప్పు ఇచ్చినోడేమో అది ఇల్లు లాగేస్తున్నారు, ఇచ్చినోడేమో రోడ్డు పాలైపోయారు కుటుంబం.
0: అలా అంటారా?
1: నేను అలా అనుకుంటున్నాను.
0: సరే, చూద్దాం ఎండింగ్ లో నేను చెప్తాను ఏంటి అనేది. అంటే చట్టానికి న్యాయం అంటే
1: చెప్పినా చెప్పకపోయినా మీరే చెప్పారు.
0: అవునవును. అంటే ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాను, అంటే దానికి ఏది చట్టం అంటుంది, ఏది న్యాయం అంటుంది, ఏది ధర్మం అంటుంది అనేసి
1: తెలుసుకోవాలి.
0: ఓకే, తప్పకుండా అండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. మరి అలానే మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని పాట అయితే ప్లే చేస్తున్నాం, విని ఆనందించండి.

0: లిజనెస్, మరి చక్కని పాటలు వింటున్నాం కదండి, మరొక కాలర్ లైన్ లో ఉన్నారు, మాట్లాడేద్దాం. హలో
1: హలో, గుడ్ ఈవినింగ్. విజయ మేడం గారు బాగున్నారు? మేడం
0: గుడ్ ఈవినింగ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా?
1: బాగున్నా మేడం, మీరు బాగున్నారా? మేడం
0: మేము కూడా బాగున్నామండి. వింటున్నారా ప్రోగ్రామ్?
1: వింటున్నా మేడం.
0: ఓకే చెప్పండి, మరి చట్టానికి న్యాయానికి ధర్మానికి తేడా ఏంటో తెలిసిందా?
1: చట్టానికి న్యాయానికి ధర్మానికి తేడా మేడం.
0: చట్టానికి న్యాయానికి అనేసరికి సీనియర్ ఎన్టీఆర్ గారు సాంగ్ గుర్తొచ్చేస్తూ ఉంటుంది అందరికి. జస్టిస్ చౌదరి లో చట్టానికి న్యాయానికి జరిగిన ఈ సమరంలో. ఓకే ఓకే చెప్పండి, సాంగ్ ఏం సాంగ్ ప్లే చేయమంటారు?
1: రాజా రమేష్.
0: రాజా రమేష్
1: ఆ భూమి నుంచి నేల మీది దాబిలి మింగిలోని సిరిమల్లి చేరుకోవచ్చని నా కౌగిలి అని పాడచ్చు మేడం.
0: ఓకే ఓకే
1: ఆ పాట వినిపించండి మేడం.
0: ఓకే తప్పకుండానండి.
1: ఆ మేడం నిన్న కాల్ చేయలేదు, నిన్నటి రోజు మనం అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకున్నాము.
0: అవును,
1: యోగా దినోత్సవం ప్రపంచ వ్యాప్తంగా బ్రహ్మాండంగా చేసుకున్నారు. మన ప్రధానమంత్రి గారు, సీఎం గారు మంచి యోగాకు మంచి గుర్తింపునిచ్చి మంచి కార్యక్రమాలు చేపించారు.
0: అవునవునండి,
1: వారికి ధన్యవాదములు. యోగా దినోత్సవ శుభాకాంక్షలు మన శ్రోతలందరికి రిలేటెడ్ గా.
0: ఓకే,
1: అలాగే ఫాదర్స్ డే, ఫాదర్స్ అందరికి ఫాదర్స్ డే శుభాకాంక్షలు రిలేటెడ్ గా.
0: ఓకేనండి,
1: అలాగే సంగీత ప్రియులకు సంగీత దినోత్సవ శుభాకాంక్షలు, అంతర్జాతీయ సంగీత దినోత్సవ శుభాకాంక్షలు మేడం.
0: ఓకే తప్పకుండా,
1: రిలేటెడ్ గా అందరికి మూడు సంవత్సరాలు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ పాట వినిపించండి మేడం.
0: ఓకే తప్పకుండానండి.
1: మరి మన మిస్టర్ ఎఫ్ఎం వింటున్న శ్రోతలందరి కోసం, మీకోసం, ప్రసాద్ సార్ గారి కోసం, అలాగే మిగతా ఆర్జీల కోసం, వింటున్న శ్రోతలందరి కోసం ఈ పాట వినిపించండి మేడం. థ్యాంక్ యూ మచ్ మేడం, బాయ్ మేడం.
0: ఓకేనండి, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. మరి మీకోసం, అందరి కోసం, మరి మీరు కోరుకున్నట్లుగా చక్కని పాటనైతే ప్లే చేస్తున్నాం, విని ఆనందించండి.

శ్రీ గాయత్రి ఒకేషనల్ జూనియర్ కాలేజ్ కోర్సులు నర్సింగ్, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, డిఎంఎల్టీ, డిఏఎన్ఎస్, డిఎన్ఎం, డిఓఏ, బిఎస్సీ నర్సింగ్ కోర్సెస్ కలవు. ఉచిత హాస్టల్ వసతి కలదు. తల్లికి బంధనం పథకం వర్తించును. కొత్త బస్టాండ్ దగ్గర ఓవర్ బ్రిడ్జ్ ప్రక్కన భీమవరం 1. శ్రీనివాస్ తెన్నేటి కరస్పాండెంట్, విరించి తెన్నేటి డైరెక్టర్.

మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్ జ్వరం జలుబు దగ్గు ఆయాసం డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ ఫిట్స్ చర్మ

0: సమస్యలు, విరోచనాలు, ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్, నెబులైజర్, మల్టీపారా మానిటర్స్, ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల, వీరమ్మ పార్క్ ఎదురుగా, భీమవరం 1. సెల్ నంబర్ 6304327391.
1: After a short break, welcome back to Mast Time Pass. Listeners, మరొక లెక్కెస్ట్ కాలర్ లైన్ లో ఉన్నారు, మాట్లాడేద్దాం. హలో,
2: హృదయపూర్వక శుభ సాయంత్రం విజయ్ గారు.
1: శుభ సాయంత్రం అండి. ఎవరు మాట్లాడుతున్నారు?
2: నల్లమిల్లి వెంకటరెడ్డి, తూర్పు గోదావరి జిల్లా రాయవరం మండలం మాచవరం నుంచి మాట్లాడుతున్నానమ్మ విజయ.
1: ఓకే, ఎలా ఉన్నారు? బాగున్నారా అండి?
2: చాలా ఉల్లాసంగా, ఉత్సాహంగా, కొద్దిగా చల్లబడింది
1: వాతావరణం. చల్లబడిందమ్మా? అవునండి,
2: చల్లబడింది. దానికి తోడు మీ కార్యక్రమాలు వింటుంటే మాకు ఇంకా చల్లదనంగా ఉంటుంటది. భీమవరం ఎఫ్ఎం వింటుంటే.
1: ఓకే, థ్యాంక్ యూ అండి.
2: నేను మొదటి నుంచి వింటున్నానమ్మా విజయ, కానీ మీరు చెప్పినటువంటి స్టోరీ నాకు జనరల్ గా మామూలుగా కొంచెం అర్థం అవడం కష్టం. నేను కొంచెం శ్రద్ధగా వెళ్ళకపోయాను.
1: అయ్యో,
2: మరి చెప్పలేకపోయినందుకు ఏమి అనుకోవద్దు. శ్రద్ధగా వింటేది కానీ నాకు స్ట్రైక్ అవదమ్మా
1: కొంచెం
2: తక్కువ.
1: పర్వాలేదండి, ఏం కాదు. అంటే నేను చెప్పిన దానికి ఏంటంటే చట్టానికి న్యాయానికి ధర్మం తేడా ఏంటి అని చెప్పాడుగా, అంతే.
2: అదేలేమ్మా, అదే నిజంగా ఇలాంటి కూడా సులువుగా అర్థం చేసుకునే శక్తి కూడా అందరికీ
1: ఉండదు. పర్వాలేదండి,
2: నాకు కొంచెం. అదేనమ్మా,
1: సరే.
2: మరి ఈ సాయంత్రం శుభ సమయాన నాకు చాలా ఇష్టమైన పాట మన విష్ణు ఎఫ్ఎం లో బహుశా ఎప్పుడు విని ఉండని పాట అనుకుంటున్నాను నేను. నేనైతే సంవత్సరాల నుంచి ఎప్పుడు వెళ్ళలేదు. ఆ పాట ఏంటంటే అమ్మా, కలసిన మనసులు. చిత్రం పేరు కలసిన మనసులు.
1: కలసిన మనసులు సాంగ్ ఏంటండి?
2: క్షణం ఏం స్టార్టింగ్ అమ్మా, ఘనస్వామి గారు స్టార్టింగ్ బలి చేస్తున్న పాట.
1: అవునా?
2: ఈ పాట ఇంకో మాట చెప్పాలమ్మా.
1: చెప్పండి.
2: ప్రముఖ రేడియో కేంద్రంలో ఈ పాట వినిపించేటప్పుడు అక్కడ అనౌన్సర్స్ ఉంటారు కమ్మా.
1: అవునండి.
2: వాళ్ళు చాలా సరదాగా ఉంటుంటారు. ఉండేటప్పుడు ఇప్పుడు మీరు వినబోయే పాట అని ఒక్క క్షణం అని ఘనసాలి గారు వాయిస్ వచ్చేలాగా జస్ట్ అలాగా ఆన్ చేసి కలసిన మనసుల చిత్రంలో ఈ పాట వినండి. అంటే ఒక్క క్షణం అన్నది ఆయన అనేవాడు కాదు, రికార్డు ద్వారా అనిపించారన్నమాట. ఇలాంటి గమ్మ గిమ్మిక్స్ సరసరగా ఉంటుంటాయి కదా, మాకు బాగా సరళ కలిగింది అనమాట.
1: నేను
2: కూడా ఇలాంటి ఇష్టమని తెలియపచ్చానమ్మ విజయ్ గారు.
1: తప్పకుండానండి.
2: మరి ఈ పాటను మరి ఎంతో మంది మిత్రులు మన విష్ణు భీమవరం ఎఫ్ఎం లో వింటున్నారు. మా మిత్రుడు జగన్నాథరావు మాస్టర్ ఏంటి, సత్యప్రసాద్ గారు ఏంటి, బండారు చెమ్మత్తుల గుప్తా గారు, శాస్త్రిరావు గారు, ఇందాక మరి ఎంతో మంది మిత్రులు ఫోన్ చేశారమ్మ. మనకి పోలయ్య గారు, వెంకటేష్ గారు, చాలా మంది పేర్లు మనకు తిరగవు. పిన్ని బాబాయ్ గారు భీమవరం, వాళ్ళ అబ్బాయికి ఏదో వేళ మాణిక్యరావు గారు ఏదో చెప్పారు, మరి మా టీచర్ గారు అన్నారు. నిజంగా టీచర్ గారు లెక్కలు మేస్తారని కూడా మొన్న మీ కేంద్రంలో విన్నట్టు గుర్తు నాకు, ఎక్కడ విన్నాను నేను. చాలా మంచిగా చెప్తారటమ్మా, వారికి అభినందిస్తూ మా విజయ్ గారిని, మా భీమవరం ఎఫ్ఎం ఆర్జల్ని, సాంకేతిక నిపుణులకు, శ్రోతలకు మొత్తం అంతటికి హృదయపూర్వక అభినందన తెలుపుకుంటూ బండ తిమ్మత్తుల గారి పేరు చెప్తాను లేదమ్మా,
1: చెప్పారు.
2: ధన్యవాదాలు తెలుపుకుంటూ శాస్త్రిరావు గారికి కూడా ఈ పాట వినిపించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటానమ్మా విజయ్ గారు.
1: తప్పకుండా అండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. మరి మోహన్ కుమార్ గారికి మీ తరపు నుండి కూడా మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి మీరు కోరుకున్నట్లుగా చక్కని పాటనైతే ప్లే చేస్తున్నాం, విని ఆనందించండి.

0: లిజినెస్. మరి చక్కని పాటలు అయితే వింటున్నాం కదండి. మరి మరొక కాలర్ లైన్లో ఉన్నారు, మాట్లాడేద్దాం. హలో,
1: నమస్తే మేడం.
0: నమస్తే అండి.
1: కాదర్ భాష మేడం, నెల్లూరు నుంచి.
0: కాదర్ భాష గారు ఎలా ఉన్నారు, బాగున్నారా?
1: బాగున్నాను మేడం, బాగున్నాను.
0: బాగున్నామండి. వింటున్నారా ప్రోగ్రామ్?
1: లేదు మేడం, ఇప్పుడు నేను మెటీరియల్ పోయిన్నాను, వచ్చి పెట్టా ఇప్పుడే.
0: ఇప్పుడే పెట్టారా? జస్ట్
1: మెటీరియల్ కుడుతున్నాం కదా, యూనిఫామ్లు.
0: ఓకే ఓకే, ఫుల్ బిజీ టైం ఇప్పుడు.
1: ఈ మధ్య చేయలే, పనిలో పడిపోయి.
0: ఓకే ఓకేనండి, చెప్పండి. మరి అయితే ఏ సాంగ్ విందామంటారు
1: ఇవాళ? ఇది మేడం, దృశ్యం.
0: దృశ్యం.
1: ప్రతిరోజు పండగే సరదాలు తోడుంటే.
0: ప్రతిరోజు పండగే. ఓకే, తప్పకుండా.
1: శ్రోతలు ఉన్నారు మేడం నలుగురు,
0: చెప్పండి.
1: అల్లగడ్డ పోలయ్య గారు, ఎస్ఎంఎస్ సర్దార్ భాయ్, బ్రహ్మయ్య. బ్రహ్మయ్య గారు.
0: ఓకే ఓకే, తప్పకుండానండి. మరి వీరందరికీ కూడా మీ తరపు నుంచి, రేడియో విష్ణు తరపు నుంచి కూడా హాయ్ చెప్పేస్తూ, మరి అలానే మీకోసం మీరు కోరుకున్నట్టుగా చక్కని పాటనైతే ప్లే చేస్తున్నాం, విని ఆనందించండి.

0: లిజినెస్ మరి చక్కని పాటలు అయితే వింటున్నాం కదండి. అలానే మరొక కాలర్ లైన్లో ఉన్నారు, మాట్లాడేద్దాం. హలో
1: హలో, చిట్టి తల్లికి దీవెనలు.
0: నమస్తే పిన్ని గారు, ఎలా ఉన్నారు? బాగున్నారా?
1: బాగున్నామ్మా, చల్లబడింది కదా,
0: వాతావరణం కూల్ అయింది, అందరూ చక్కగా ప్రశాంతంగా ఉన్నారు. మొన్నటి దాకా ఎండలు కదా. మలమల మాడిపోయిన పక్షులాగా అయిపోయాం, అవును కదండి. ఓకే చెప్పండి, ఈరోజు హడావుడి స్పెషల్స్ ఏంటి ఇంట్లో?
1: పొద్దుటే 8 గంటలకల్లా వెళ్ళిపోవాలి కదా అన్నయ్య, ఇప్పుడే ఎంతకే వచ్చాడు మరి. పొద్దుటే శివాలయానికి వెళ్ళాడమ్మా విజయ.
0: ఓకే ఓకే,
1: వెళ్ళి వచ్చిన తర్వాత ఏదో మీ వదిన గారు సేమి పాయసం గబగబా,
0: టైం అయిపోతుంది కదండి మరి కంగారు కంగారు.
1: ఇప్పుడు మాత్రం నేను గారెలు చేశాను.
0: అమ్మో వేడివేడి గారెలు మాకు,
1: మీకు వచ్చేస్తాయి,
0: వచ్చేస్తే మాకు పెట్టేస్తారు. ఓకే తప్పకుండా చెప్పండి. అయితే మరి మీ అబ్బాయికి విషెస్ చెప్పండి.
1: మోహన, మోహన్కి పుట్టినరోజు శుభాకాంక్షలు అన్న.
0: ఓకే బాబాయ్ గారు ఎలా ఉన్నారు, బాగున్నారండి?
1: బాగున్నారు, వెళ్ళారు పైకి వెళ్ళారు, అన్నయ్య దగ్గర కూర్చున్నారు.
0: ఓకే ఓకేనండి. మరి ఏ సాంగ్ ప్లే చేద్దామంటారు?
1: మీకు నచ్చిన పాట అన్నయ్య కోసం వేయండి,
0: ఏదైనా ఒక చక్కని పాట ప్లే చేయమంటారు.
1: మీ ఆర్జేలందరికి, మీ ఆర్జేలందరికి, మా విజయకి, మళ్ళీ ప్రసాద్ గారికి, మాణిక్యాల రావు గారికి, మన త్రిమూర్తుల గుప్తా గారికి, లింగరాజు గారికి, వెంకటరెడ్డి గారికి, నాగేశ్వరరావు, పవన్, ఇంకా శోభారాణి, ఇంకెవరో ఉన్నారు, ఎవరో పుల్లారావంట పిన్ని గారు బాబాయ్ గారు అంటున్నారు
0: అబ్బాయి.
1: వెంకటరెడ్డి గారి పేరు చెప్పానా? మాట్లాడారు కదా ఇప్పుడు, మాణిక్యాల రావు, సత్యవతి, మన త్రిమూర్తుల గుప్తా గారు, నాగలక్ష్మి. ఇంకా నేను ఏమన్నా మర్చిపోయానేమో, నాగేశ్వరరావుకి, పవన్కి చెప్పానా?
0: చెప్పారు.
1: మా విజయమ్మకి స్పెషల్ గా.
0: ఓకే ఓకే థ్యాంక్ యూ,
1: మీకు నచ్చిన బాగా వేయండి.
0: ఓకే ఓకే తప్పకుండా పిన్ని గారు.
1: సరే
0: ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. మరి

0: లిస్నర్స్ మరి చక్కని పాటలు వింటున్నాం కదండి, మరొక కాలర్ లైన్ లో ఉన్నారు, మాట్లాడేద్దాం. హలో.
1: హలో, నమస్కారం మేడం.
0: నమస్తే అండి.
1: మరి నల్గొండ జిల్లా చందంపేట మండలం శ్రీశ్రాల గ్రామం దమ్మూరు వెంకటాచారి మాట్లాడుతున్నాం మేడం.
0: వెంకటాచారి గారు ఎలా ఉన్నారు, బాగున్నారా?
1: చాలా చాలా బాగున్నాం మేడం.
0: ఓకే, చెప్పండి, వింటున్నారా ప్రోగ్రామ్?
1: ఇంటనే ఉన్నాం మేడం, రోజు ఇంటనే ఉన్నాం, కానీ కాలు గడవక కొట్టి కొట్టి యాస్టిక్ వస్తుంది మేడం.
0: కాలు కొట్టి కొట్టి నీరసం వచ్చేసిందా? ఓకే, మరి అందరూ చేస్తారు కదండి, అందరికి పాపం బిజీ బిజీ అని వస్తుంది కదా.
1: ఫోన్లతో చేసినా కలసలేదు మేడం.
0: ఓకే
1: మేడం,
0: చెప్పండి.
1: తోడరాములో బంగారు రంగుల చీల కానీ పాటించండి.
0: ఓకే ఓకే, తప్పకుండానండి.

0: లిస్నర్స్ మరి చక్కని పాటలు అయితే వింటున్నాం కదండి, మరొక కలర్ లైన్ లో ఉన్నారు, మాట్లాడతాం. హలో,
1: హలో, నమస్తే అమ్మా. విజయ బంగారు గారు శుభ సాయంత్రం. బండారు త్రిమూర్తులు గుప్త పెద్దాపురం.
0: నమస్తే అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా?
1: బాగున్నా అమ్మా. ప్రస్తుతం మాత్రం కాకినాడలో ఉన్నాం. లైవ్ వింటున్నాం ఆల్రెడీ.
0: అవునా?
1: అక్క గారికి ఒంట్లో బాగాలేదు తల్లి, హాస్పిటల్ తీసుకొచ్చాం. ప్రజెంట్ ఆసుపత్రిలో వచ్చి మాట్లాడుతున్నాను.
0: అయ్యయ్యో, అవునా అండి, ఇప్పుడు ఎలా ఉంది?
1: కొద్ది పర్వాలేదమ్మా, వెంకటేశ్వర స్వామి వారి దయవాలు పర్వాలేదండి.
0: ఫోన్లేండి.
1: అదే
0: ఓకే ఓకే, చెప్పండి.
1: ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి మా పెన్నమ్మ గారు, బాబాయ్ గారు, కుమారుడు అయినటువంటి మా అన్నయ్య నాగేంద్ర మోహన్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు ముందుగా.
0: ఓకే, తప్పకుండానండి.
1: నాగేంద్ర మోహన్ అన్నయ్య ఇలాంటి పుట్టినరోజు ఎన్నో మరెన్నో జరుపుకోవాలని వారి శ్రీమతి, పేరు ఐడియా లేదు, వదిన గారి ద్వారా, వారి ఇద్దరు అబ్బాయిల ద్వారా, పెన్నమ్మ గారి ద్వారా, బాబాయ్ గారి ద్వారా, మా అక్కయ్య గారి ద్వారా, మాకు నా ద్వారా, మీ ద్వారా, మన రేడియో విషయం ద్వారా, మన కుటుంబ సభ్యులందరూ, రేడియో ఫ్యామిలీ అందరి ద్వారా తెలియపరచుకుంటున్నా.
0: ఓకే, తప్పకుండానండి. మరి ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి మోహన్ కుమార్ గారికి మరి మీరే చెప్పేసారు ఇంక అందరి తరపు నుండి అని చెప్పేసి మరో మారు జన్మదిన శుభాకాంక్షలు.
1: శుభాకాంక్షలు. ఇప్పుడే చక్కగా చిట్ట తల్లికి తీవెళ్ళు అని మాట్లాడారు. నమస్కారాలు కూడా.
0: ఓకేనండి.
1: నాకు చిన్నమ్మ గారు మాట్లాడితే చాలా సరదాగా ఉంటది, మీతో మాట్లాడుతున్నాడు మరింత సరదాగా ఉంటది.
0: అవునా
1: అమ్మా? విజయ తల్లి,
0: మీరేమో విజయ బంగారు తల్లి అంటారు, ఆవిడేమో చిట్టి తల్లి అంటారు.
1: చిన్నమ్మ గారు

0: పాటలు కూడా విన్నాను. మీ ఇష్టం, మీకు చాయిస్ వదిలేసారు ఆవిడ వేళ.
1: అవునండి,
0: ఈ వేళ అడగపోతారు పాట విషయాలు వచ్చేయమంటారు. ఏమిటి
1: చెప్పండి, మరి నేను అడిగిన క్వశ్చన్ ఆన్సర్ అయినా తెలిసిందా మీకు?
0: ఒక్కసారి రిపీట్ చేయండి, ఇక్కడ శబ్ద కాలుష్యం వల్ల వినబడలేదు సరి.
1: ఏం లేదండి, ఒక స్నేహితుడు కష్టాల్లో ఉన్నాడని చెప్పేసి ఆయన ఎటువంటి ప్రామిసరీ నోట్లు గ్యారంటీలు ఏమి లేకుండా 100,000 రూపాయలు ఇచ్చేసాడు స్నేహితుడికి, కష్టకాలంలో ఉన్నాడు కదా అని చెప్పి. పాప ఇచ్చిన కొన్ని రోజులకి ఆయన చనిపోయాడు. ఇంతకీ ఇచ్చిన ఆయన భార్య బిడ్డల పాపం రోడ్డున బజార్ను పడ్డారు. మరి ఏది చట్టం, ఏది న్యాయం, ఏది ధర్మం?
0: అది చట్ట ప్రకారం అయితే చట్ట ప్రకారమైన ధర్మ ప్రకారం న్యాయ ప్రకారం అనేయండి. ముఖ్యంగా అన్నిటికంటే ముఖ్యంగా నైతిక విలువలు ఉంటే మాత్రం తప్పకుండా ఆ డబ్బులు వారి భార్య బిడ్డకు అప్పచెప్పడమే కరెక్ట్ అయిన పద్ధతి అని నా అభిప్రాయం.
1: తప్పకుండానండి,
0: కష్టంలో ఉన్నప్పుడు మీరు ఎప్పుడు మన సరదా కాసేపు షోల్లో చెప్తూ ఉంటారు కదా, మంచి చెడ్డ కష్టం సుఖం, తర్వాత ఒకటా రెండా ఎందుకు వెళ్ళడం తిరిగడని సందేహం, వాళ్ళు చక్కెర సర్వాంతరం ఎందెంత వెతికినా అందెందుకు వెళ్ళడన్నట్టు ఒకటని కాదు కదా, ఏమని పొగడేనురా అన్న పాటలు అన్నట్టుగా మీరు చెప్పి విషయాలు అద్భుతం అద్భుత.
1: థ్యాంక్ యూ అండి.
0: అలాగే అందువల్లే మనం నైతికంగా ఆలోచిస్తే మాత్రం పక్కన మా అక్కగారు కూడా ఉన్నారు, నాకు అందిస్తున్నారండి కొన్ని మాటలు. విజయ్ గారితో చెప్పరా నేనంటే విజయ్ బంగారు అంటాను, మా అక్కగారు మాత్రం విజయ్ గారు అంటారు. విజయ్ గారితో చెప్పరా, అది న్యాయంగా చెప్పాలంటే న్యాయం అవును, చట్టం అవును, ధర్మం అవును, ఏదవని, కానీ మొత్తం మీద నైతికంగా ఆలోచిస్తే మాత్రం కష్టంలో ఉన్నప్పుడు ఆడుకున్నారు కాబట్టి తిరిగి ప్రతిస్పందన ప్రతి సహాయంగా వారి ఆయన చనిపోయినా వారి భార్య బిడ్డలకు వారి వారిచ్చిన డబ్బు తిరిగి ఇవ్వడమే సమంజసం అని.
1: తప్పకుండానండి. ఓకే, మాక్సిమం చాలా బాగా చెప్పేశారు, నేను చెప్తాను ఆన్సర్ అయితేని. ఓకే చెప్పండి, మరి సాంగ్ ఏం సాంగ్ ప్లే చేయమంటారు
0: ఈరోజు? మహామంత్రి తిమ్మరసు. ఈ చిత్రంలో ఘంటసాల సుశీల పాడిన పాట, గీత రచన పింగళి నాగేంద్రరావు గారు, సంగీత పింజాల నాగేశ్వరరావు గారు.
1: ఓకే ఓకే.
0: మోహన రాగమ ముక్తి మంత్రమాయే అనే పేరు వస్తుందండి ఇందులో పడుతుంది.
1: అదే మోహన్ కుమార్ గారి పుట్టినరోజు కదా అందుకని.
0: ఈ పాటను ప్రసారం చేయండి. మోహన్ కుమార్ అనే పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియపరుస్తున్న వారి పేర్లు కూడా శ్రోతలు చెప్పేస్తారు.
1: ఓకే ఓకేనండి.
0: బండారు త్రిమూర్తులు గుప్తా అని నేను, మా విజయ బంగారు తల్లి, మా అక్క గారు గొల్లపూడి నాగలక్ష్మి గారు, బొట్టేడు జగన్నాథరావు మాస్టర్ గారు.
1: టైం అయిపోతుంది, చెప్పండి ఫాస్ట్ ఫాస్ట్ గా.
0: అదే శ్రీకాకుళం భాస్కర్ రావు గారు, బైపల్ నాగేశ్వరరావు గారు, మన రేడియో విష్ణు ప్రసారాలు
1: వినేవారు. తప్పకుండానండి. మరి మోహన్ కుమార్ గారికి మరొకసారి మరి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మీకోసం మీరు కోరుకున్నట్టుగా పాట ప్లే చేసే ముందు మరి నెక్కు వచ్చిన అడిగాను కదండి, మరి ఇంతకీ చట్టానికి న్యాయానికి ధర్మానికి తేడా ఏంటి అని చెప్పి అడిగాను కదా, మరి ఏ కాగితాలు లేనందున, అంటే ఎటువంటి ప్రామిసరీ నోట్లు గ్యారంటీలు ఎటువంటి కాగితాలు లేనందున ఆ డబ్బు తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదు అంటుంది చట్టం. మరి తప్పకుండా ఆ డబ్బు వడ్డీతో సహా చెల్లించాలి అంటుంది న్యాయం. మరి డబ్బు వడ్డీ ఇచ్చి ఆ కుటుంబం నిలదొక్కునేదాకా మద్దతుగా నిలబడాలి అంటుంది ధర్మం. అదనమాట అంటే చట్టం, న్యాయం, ధర్మం. అంటే ఎటువంటి ప్రామిసరీ నోట్లు లేవు కాబట్టి అక్కర్లేదంటుంది చట్టం, కానీ వడ్డీతో సహా చెల్లించాలి అంటుంది న్యాయం. మరి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలి, నిలదొక్కునేదాకా మద్దతుగా నిలబడాలి అంటుంది ధర్మం. అదనమాట. ఓకే లిజినెస్, మరి ఒక చక్కని క్వశ్చన్ గురించి ఆన్సర్ కూడా తెలుసుకున్నాం, మరి మంచి మంచి పాటలు కూడా విన్నాం కదండి. తిరిగి ప్రసారమయ్యే మస్త్ టైంపాస్ కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, మరి నమస్కారాలతో మీ విజయ.

0: నిన్ను చూడక ముందే ఇష్టపడ్డా. 91221 నెంబర్లో ఓ పసిలు ఉండు, అదేంటో కనుక్కో చూద్దా.
1: సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116, 9703334122.
2: శ్రీ గాయత్రి ఒకేషనల్ జూనియర్ కాలేజ్, కోర్సులు నర్సింగ్, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, డిఎంఎల్టీ, డిఏఎన్ఎస్, జిఎన్ఎం, డిఓఏ, బిఎస్సి నర్సింగ్ కోర్సెస్ కలవు. ఉచిత హాస్టల్ వసతి కలదు. తల్లికి వందనం పథకం వర్తించును. కొత్త బస్టాండ్ దగ్గర ఓవర్ బ్రిడ్జ్ ప్రక్కన భీమవరం 1. శ్రీనివాస్ తెన్నేటి కరస్పాండెంట్, విరించి తెన్నేటి డైరెక్టర్.

0: माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी के नेतृत्व में मिनिस्ट्री ऑफ एजुकेशन गवर्नमेंट ऑफ इंडिया का एक फ्लैगशिप इनिशिएटिव भारत इनोवेट्स 2026, जिसमें हेल्थ केयर और एआई से लेकर एग्रीकल्चर और सेमीकंडक्टर्स तक 13 सेक्टर्स के 120 स्टार्टअप्स 14 से 16 जून तक नीस फ्रांस में अपनी इनोवेशन और एंटरप्रेन्योरियल क्षमताओं का प्रदर्शन करेंगे। भारत इनोवेट्स 2026, भारत में निर्मित, विश्व के लिए तैयार।
1: विनायका मल्टी स्पेशलिटी हॉस्पिटल डॉक्टर CBRS गजपतिराजु सागिराजु PDCC सर्जिकल गैस्ट्रो एंट्रोलॉजिस्ट लैप्रोस्कोपिक सर्जन डॉक्टर GN दिव्य तेजा सागिराजु MS OBG गायनिक एंड लैप्रोस्कोपिक सर्जन
2: डॉक्टर PDM स्वरूप MD जनरल मेडिसिन
1: डॉक्टर लक्ष्मी चंदना यूरोलॉजिस्ट यूरो गायनेकोलॉजिस्ट डॉक्टर G फणींद्र गिरिनाथ MD पीडियाट्रिक्स
2: डॉक्टर S पूर्णचंद MD इंटरवेंशनल पल्मोनोलॉजिस्ट इमरजेंसी क्रिटिकल केयर टीम डॉक्टर P प्रवीण MS ऑर्थोपेडिक्स
1: వినాయకా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్ భీమవరం.
3: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ళ క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల విష్ణుపూర్ భీమవరం.

0: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్, నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
1: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా?

ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ళ క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి, చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.

0: బ్యాంక్ ఆఫ్ బరోడా భీమవరం
1: మీ సొంతింటికలను సాకారం చేసుకోండి.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా హోమ్ లోన్స్, కార్ లోన్స్, ఎడ్యుకేషనల్ లోన్స్,
1: హోమ్ లోన్స్ పై అతి తక్కువ వడ్డీ రేటు 7.45% నుండి ప్రారంభం.
0: ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జీలు లేకుండా 3 లక్షల రూపాయల వరకు అతి తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్ సదుపాయం.
1: 1 గ్రాము బంగారానికి 10,000 రూపాయల వరకు ఇవ్వబడను.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డ్ అండ్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్. ఫిక్స్డ్ డిపాజిట్స్ పై 555 రోజులకు 6.75% వడ్డీ.
1: సీనియర్ సిటిజన్స్ కి 7.25% వడ్డీ.
0: ట్రస్టెడ్ లెగసీ, స్ట్రాంగర్ ఫ్యూచర్.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా ఫస్ట్ ఫ్లోర్ నాగరాజ్ మాల్ ఆపోజిట్ అక్షర స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, చిన్నమిరం, భీమవరం.
0: ఫోన్ 0881622345.

జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.

0: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం వన్. పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు, మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్. జ్వరం, జలుబు, దగ్గు, ఆయాసం, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, ఫిట్స్, చర్మ సమస్యలు, విరోచనాలు, ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్, నెబులైజర్, మల్టీపారా మానిటర్స్, ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం వన్. సెల్ నంబర్ 6304327391.
1: మరికొద్ది క్షణాల్లో టాలీవుడ్ టాకీస్ కార్యక్రమాన్ని వింటారు.

0: 90.4.
1: గుడ్ ఈవినింగ్ లిజనర్స్, వెల్కమ్ టు టాలీవుడ్ టాకీస్. హనుమాన్, మీరాయ్ విజయాలతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు యువ హీరో తేజ సజ్జా. ఇప్పుడు ఈ జోష్లోనే వరుస కొత్త చిత్రాలని పట్టాలెక్కించే పనిలో ఉన్నారు. ఇప్పటికే మిరాయ్ 2కి సంబంధించి ఓ షెడ్యూల్ని పూర్తి చేసిన ఆయన తాజాగా జాంబీరెడ్డి 2ని సెట్స్ పైకి తీసుకెళ్లారు. ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో రూపొందిన జాంబీరెడ్డికి కొనసాగింపుగా రూపొందుతున్న చిత్రం ఇది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ దీన్ని నిర్మిస్తుంది. ప్రస్తుతం హైదరాబాద్లో సిద్ధం చేసిన ప్రత్యేక సెట్లో తేజ సజ్జా కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. ఈసారి ఈ సీక్వెల్కి ప్రశాంత్ కథ అందిస్తుండగా మరో డైరెక్టర్ తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలని చిత్ర వర్గాలు త్వరలో అధికారికంగా ప్రకటించనున్నాయి. ప్రస్తుతం తేజ చేస్తున్న 2 సినిమాల్లో జాంబీరెడ్డినే

ముందుగా తెరపైకి రానుంది. వరుస విజయాల్ని అందుకుంటున్న డైరెక్టర్ అనిల్ రావుపుడి. కొన్నేళ్లుగా సంక్రాంతి సందడిలో అనిల్ రావుపుడి సినిమా ఓ భాగం అవుతుంది. వచ్చే సంక్రాంతికి ఆయన సినిమా ఖాయమైంది. వెంకటేష్, కళ్యాణరామ్ హీరోలుగా రూపొందుతున్న ఆ చిత్రం గురువారం హైదరాబాద్లో ఘనంగా ప్రారంభమైంది. ఇది వెంకీ అనిల్ కలయికలో రూపొందుతున్న 5వ చిత్రం కాగా, కళ్యాణరామ్ అనిల్ కలయికలో రూపొందుతున్న 2వ చిత్రం. కీర్తి సురేష్, కృతి శెట్టి హీరోయిన్స్. షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గార్పాటి నిర్మిస్తున్నారు. సురేష్ ప్రొడక్షన్స్, జీ స్టూడియోస్తో కలిసి అర్చన సమర్పిస్తున్నారు. పలువురు సినీ ప్రముఖుల సమక్షంలో పూజా కార్యక్రమాలు జరిగాయి. నాయికా నాయికలపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశాన్ని ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ క్లాప్ ఇవ్వగా, నిర్మాత డి సురేష్ బాబు కెమెరా స్విచ్ ఆన్ చేశారు. అగ్రదర్శకుడు కె రాజేంద్రరావు గౌరవ దర్శకత్వం వహించారు. ప్రొడ్యూసర్స్ దిల్రాజు సురేష్ చిత్ర బృందానికి స్క్రిప్ట్ అందజేశారు. మరికొన్ని కొత్త మూవీస్ గురించి తెలుసుకునే ముందు మీకోసం ఏ బ్యూటిఫుల్ సాంగ్.

0: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ జర్మనీ స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం ఎండి హోమియో ఇన్ఫెర్టిలిటీ పైల్స్ ఫిషర్ కిడ్నీలో రాళ్లు స్త్రీలలో ఫైబ్రాయిడ్స్ పీసీబోడీ ఓవరీ ట్యూమర్స్ ఫిట్స్ పక్షవాతం డయాబెటీస్ థైరాయిడ్ స్పాండిలైటిస్ హెయిర్ ఫాల్ మొటిమలు సోరియాసిస్ బొల్లి లివర్ కిడ్నీ సమస్యలు గాల్ స్టోన్స్ గ్యాస్ట్రిక్ అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్ టౌన్ రైల్వే స్టేషన్ రోడ్ జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
1: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్ మిట్సుబిషి డైకిన్ ఎల్జీ సామ్సంగ్ లాయిడ్ బ్లూ స్టార్ వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది. ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ ఆపోజిట్ శ్రీదేవి హోటల్ ఉండి రోడ్ భీమవరం. సెల్ 9849124000.
2: శ్రీ గాయత్రి ఒకేషనల్ జూనియర్ కాలేజ్ కోర్సులు నర్సింగ్ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ డిఎంఎల్టీ డిఏఎన్ఎస్ జిఎన్ఎం డిఓఏ బిఎస్సి నర్సింగ్ కోర్సెస్ కలవు. ఉచిత హాస్టల్ వసతి కలదు. తల్లికి వందనం పథకం వర్తించును. కొత్త బస్టాండ్ దగ్గర ఓవర్ బ్రిడ్జ్ ప్రక్కన భీమవరం 1. శ్రీనివాస్ తెన్నేటి కరస్పాండెంట్ విరించి తెన్నేటి డైరెక్టర్.
3: వెల్కమ్ బ్యాక్ టు టాలీవుడ్ టాకీస్. కాంతార చిత్రాల విజయాలతో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు కన్నడ హీరో రిషబ్ శెట్టి. ఇప్పుడు ఆయన తెలుగులో ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో జై హనుమాన్ చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. అలాగే హిందీలో ది ప్రైడ్ ఆఫ్ భారత్ ఛత్రపతి శివాజీ మహారాజ్ సినిమా చేయాల్సి ఉంది. సందీప్ సింగ్ డైరెక్షన్లో ముస్తాబ్ ఖాన్ ఉన్న ఈ చారిత్రక యాక్షన్ డ్రామాకి సంబంధించి ఓ ఆసక్తికరమైన విషయం బయటకొచ్చింది. ఈ చిత్రంతో మరాఠా యోధుడు ఛత్రపతి జీవితాన్ని పరిపూర్ణంగా ఆవిష్కరించేందుకు చిత్ర బృందం సన్నాహాలు చేస్తుందని, దీనిలో భాగంగా ఈ సినిమాని 2 భాగాలుగా రూపొందించనుందని సమాచారం. దాదాపు 500 కోట్లకు పైగా భారీ బడ్జెట్తో ఈ 2 భాగాల్ని నిర్మించనున్నారని తెలిసింది. తొలి భాగాన్ని 2028లో 2వ భాగాన్ని 2029లో విడుదల చేసేందుకు ప్రణాళిక రచిస్తున్నారంట బృందం. ఇందులో రిషబ్ టైటిల్ పాత్రని పోషిస్తున్నారు. షెఫాలీ షా జనై భోస్లే కీలక పాత్రలో నటిస్తున్నారు. నభా నటేష్ ఐశ్వర్య విరాట్ కర్ణ నటిస్తున్న చిత్రం నాగబంధం.
4: ఈ చిత్రాన్ని అభిషేక్ నామ తెరకెక్కించారు. కిషోర్ అన్నప్రెడ్డి నిశిత నాగరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. జగపతి బాబు మహేష్ మంజ్రేకర్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
3: ఈ సినిమా జూలై 3న థియేటర్లోకి రానుంది. ఈ నేపథ్యంలోనే శుక్రవారం హైదరాబాద్ లో ట్రైలర్ ను విడుదల చేశారు బృందం. గురుగారు ఎంత విలువైనదైనా ఒక బంగారు పుష్పం కోసం ఉత్సవాలు చేస్తారా అంటూ నభా నతీష్ డైలాగ్ తో మొదలైన ట్రైలర్ ఆద్యంతం ఆసక్తిక రేకిస్తూ ఉంది. అత్యంత మహిమాన్వితమైన బ్రహ్మ కమలం చుట్టూ తిరిగే కథ ఇది. లోకాన్నే శాసించగల శక్తి ఉన్న ఆ కమలాన్ని దక్కించుకోవడమే కోసం ఓ అసురమూక ప్రయత్నించడం, దాన్ని సాధించేందుకు హీరో కూడా రంగంలోకి దిగడం, ఆఖరిలో నాగ సాధువుల ఎంట్రీ, ఇలా అన్ని థ్రిల్ పంచేలా ఉన్నాయి. ఈ చిత్ర కథా ప్రపంచం ఎలా ఉంటుంది, విజువల్ ఎఫెక్ట్స్, భారీ సెట్స్కి దీంట్లో ఎంత ప్రాముఖ్యత ఉందని ట్రైలర్లో కళ్ళకు కట్టినట్లు చూపించింది చిత్ర బృందం. ఆ గ్రాండ్ విజువల్స్ సినిమాపై అంచనాలు రెట్టింపు చేసేలా చేసింది. మరికొన్ని కొత్త మూవీస్ గురించి తెలుసుకునే ముందు మీకోసం ఏ బ్యూటిఫుల్ సాంగ్.

సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116, 9703334112.

వెల్కమ్ బ్యాక్ టు టాలీవుడ్ టాకీస్. ది పారడైజ్ సినిమాతో ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధమవుతున్నారు హీరో నాని. ఆయన హీరోగా నటిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీకాంత్ ఓదేలా తెరకెక్కిస్తున్నారు. సుధాకర్ చెరుకూరి దీన్ని నిర్మిస్తున్నారు. కయాదు లోహర్ హీరోయిన్. ఇందులో బాలీవుడ్ నటుడు రాఘవ్ జోయల్ ఓ కీలక పాత్రని పోషిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ పాత్రకు సంబంధించిన ప్రచార చిత్రాన్ని ఫ్రైడే విడుదల చేశారు. దీంట్లో తను విక్రమ్ మాలిక్ అనే శక్తివంతమైన పాత్రలో అలరించనున్నట్లు తెలుస్తోంది. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో జడల్ గా నాని మాస్ పాత్రలో అలరించనున్నారు. మోహన్ బాబు విలన్ గా నటిస్తున్నారు. ప్రస్తుతం ముగింపు దశలో ఉన్న ఈ సినిమా త్వరలో థియేటర్లోకి రానుంది. ఈ చిత్రానికి అనిరుద్ధ్ సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. మ్యాడ్ ఐ మ్యాడ్ స్క్వేర్ చిత్రాల ఫేమ్ నార్నే నితిన్ హీరోగా కొత్త సినిమా ప్రకటన వచ్చింది. జూనియర్ చిత్రంతో డైరెక్టర్ గా పరిచయమైన రాధాకృష్ణ ఈ మూవీకి డైరెక్షన్ వహించనున్నారు. కేవిఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై వెంకట్ కె నారాయణ నిర్మించనున్నారు. నార్నే నితిన్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా పోస్టర్ ను విడుదల చేశారు. ఆకాశంలో ఉంటుంది మూన్, నువ్వేనా లైఫ్ కి క్వీన్ అనే వ్యాఖ్యలు

పోస్టర్లో ఉన్నాయి. హీరో ఎన్టీఆర్ ఈ పోస్ట్ను లైక్ చేసినట్లు చూపించారు. ప్రేమ, హాస్యం, భావోద్వేగాలు సమ్మేళనగా రూపొందుతున్న ఈ చిత్రం ప్రేక్షకులకు పూర్తి స్థాయి వినోదాన్ని అందించేలా ఉంటుందని, ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలతో త్వరలోనే ప్రకటిస్తామని మేకర్స్ పేర్కొన్నారు. మరికొన్ని కొత్త మూవీస్ గురించి తెలుసుకునే ముందు మీకోసం ఏ బ్యూటిఫుల్ సాంగ్.

0: விஜய் கேஸ்ட்ரோஎண்ட்ரோலஜி அண்ட் லிவர் ஹாஸ்பிடல் பீமபுரம். டாக்டர் விஜயானந்த் குமார் வேகிராஜு எம்டி டிஎம் கேஸ்ட்ரோஎண்ட்ரோலஜி గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు రెండు అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ERCP, కొలాంగియోస్కోపీ, ఫైబ్రో స్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, PH ఇంపిడెన్స్, H పైలరీ ఇవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, సెకండ్ ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2, సెల్ 8865-58773.
1: వెల్కమ్ బ్యాక్ టు టాలీవుడ్ టాకీస్. గదర్ చిత్రాలతో మంచి విజయాన్ని అందుకున్నారు బాలీవుడ్ డైరెక్టర్ అనిల్ శర్మ. ఇప్పుడు ఆయన అర్జున్ నాగా అనే ఓ పీరియాడిక్ చిత్రాన్ని ప్రకటించారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న డైరెక్టర్ ప్రాజెక్ట్ గురించి మాట్లాడుతూ, ఇప్పటికే ఈ చిత్ర తొలి షెడ్యూల్ పూర్తయింది, ఇది నా కెరియర్ లోనే భారీ స్థాయిలో రూపొందుతున్న చిత్రం, ఇలాంటి బలమైన స్క్రిప్ట్ దొరకడం చాలా అరుదు అని పేర్కొన్నారు. నటీనటులకు సంబంధించిన వివరాలని త్వరలోనే ప్రకటిస్తామని అన్నారు. గదర్ 3 స్క్రిప్ట్ పనులు కొనసాగుతున్నాయి. కథతో మేము సంతృప్తి చెందిన తర్వాతే చిత్రీకరణ ప్రారంభిస్తామని చెప్పారు. బహుశా ఈ ఏడాది చివరి వరకు నాటికి స్క్రిప్ట్ పూర్తవుతుందని తెలిపారు. తెలంగాణ ఫోక్ సాంగ్స్ ద్వారా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు నాగదుర్గ. ఈవిడ ఇప్పుడు హీరోయిన్గా పరిచయం కానున్నారు. ప్రియదర్శి హీరోగా నటించనున్న ఈ సినిమాకి వంశీరెడ్డి డైరెక్షన్ వహిస్తున్నారు. బన్నీవాసు, సుకుమార్ నిర్మించనున్న ఈ సినిమా ఈ నెల 25న ప్రారంభం కానుంది. ఈ సినిమాతో నాగదుర్గ హీరోయిన్గా పరిచయం కానున్న విషయాన్ని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. నాగదుర్గ చేసిన అనేక తెలంగాణ ఫోక్ సాంగ్స్ రికార్డ్ స్థాయిలో వ్యూస్ సాధించాయి. తెలంగాణ ఫ్యామిలీ బ్యాక్డ్రాప్ స్టోరీతో ఈ సినిమాను వంశీరెడ్డి రూపొందించనున్నారు. జూలైలో రెగ్యులర్ షూటింగ్ ఆరంభిస్తామని చిత్ర యూనిట్ పేర్కొంది. మరి విన్నారు కదా లిజనర్స్, ఇది ఈరోజు టాలీవుడ్ టాకీస్. రేపు మరికొన్ని కొత్త మూవీస్తో మీ ముందుంటానండి. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్ నేను మీ ఆర్జే సౌమ్య.

0: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజు షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచ్చేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజు షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.
1: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
0: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
1: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
0: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
1: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
0: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
1: ఫోన్ 7996079666.
0: మరికొద్ది క్షణాల్లో టీమ్ మార్క్ కార్యక్రమాన్ని వింటారు.

0: விஷ்ணு எஃப்எம் 90.4.
1: హలో గుడ్ ఈవినింగ్ లిజనర్స్, మీరు వింటున్నారు రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం విత్ యువర్ ఫేవరెట్ ఆర్జే జాను. సో మీకు తెలుసు, నాకు తెలుసు, జాను ఎప్పుడు వచ్చినా ఖాళీ చేతులతో రాదు అని, ఏదో ఒక ఇంట్రెస్టింగ్ అండ్ ఎంటర్టైన్మెంట్ ఫ్యాక్టర్తోనే వస్తుంది అని. ఎస్, ఈసారి కూడా అలానే వచ్చేసాను. అండ్ మీకోసం ఒకటి కాదు, రెండు కాదు, మూడు భాషల్లోంచి సూపర్హిట్ సాంగ్స్ అయితే తీసుకొచ్చేసాను. నేను మూడు భాషలు అన్నానంటే మీకు ఇప్పటికే అర్థమైపోయి ఉండాలి కదా. వెల్కమ్.

0: కుమార్. సో ఈ రోజు నేను తీసుకొచ్చిన సాంగ్స్ ఏంటో వినే ముందు, ఎంటర్టైన్ అయ్యే ముందు ఒక చిన్న బ్రేక్ అయితే తీసుకుని వచ్చేద్దాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్ రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం.
1: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
0: తీసుకొచ్చాను, ఎలా వినిపిస్తాను, మీరు ఎలా ఎగ్జైట్ అవ్వాలని చాలా వెయిట్ చేస్తున్నారు కదా. సో అంత వెయిటింగ్ లేకుండా త్వరగా మన ప్రోగ్రామ్ లోకి వెళ్ళిపోదాం. అండ్ యాజ్ యూజువల్ ఈ రోజు మన ప్రోగ్రామ్ లో ఫస్ట్ సాంగ్ అయితే రాబోతుంది. అండ్ అది వచ్చేసి ఓరి దేవుడ మూవీలోంచి గుండెల్లో ఉన్నా. మరి ఈ పాటనైతే లియోన్ జేమ్స్ గారు మరియు అనిరుద్ధ్ రవిచంద్ర గారు అయితే పాడేశారన్నమాట. మరి ఏమాత్రం ఆలస్యం లేకుండా ఈ శుభహిత్ సాంగ్ అయితే మీకోసం వచ్చేస్తుంది. విని ఆనందించండి.

డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ జర్మనీ స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం ఎండి హోమియో ఇన్ఫెర్టిలిటీ పైల్స్ ఫిషర్ కిడ్నీలో రాళ్లు స్త్రీలలో ఫైబ్రాయిడ్స్ పిసిఓడి ఓవరీ ట్యూమర్స్ ఫిట్స్ పక్షవాతం డయాబెటీస్ థైరాయిడ్ స్పాండిలైటిస్ హెయిర్ ఫాల్ మొటిమలు సోరియాసిస్ బొల్లి లివర్ కిడ్నీ సమస్యలు గాల్ స్టోన్స్ గ్యాస్ట్రిక్ అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును హెడ్ ఆఫీస్

0: ಅಡ್ರೆಸ್: ಗ್ರೌಂಡ್ ಫ್ಲೋರ್ ಎಸ್ಆರ್ ರಾಜು ಬಿಲ್ಡಿಂಗ್, ಟೌನ್ ರೈಲ್ವೆ ಸ್ಟೇಷನ್ ರೋಡ್, ಜ್ಞಾನ ದಾಕ್ಷಂಟಿ ಆಸ್ಪತ್ರೆ ಎದುರುಗ, ಭೀಮವರಂ 2. ಕಾಂಟ್ಯಾಕ್ಟ್ 9494565858.
1: ఓకే లిజనర్స్, ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేసాం కదా. ఇప్పుడు మన ప్రోగ్రామ్ లో నెక్స్ట్ సాంగ్ ఒక మంచి హిందీ సాంగ్ రాబోతుంది. అండ్ అది వచ్చేసి ఎవరికి పరిచయం అక్కర్లేని సినిమా అన్నమాట. అదే అండి మన యానిమల్. మరి ఈ సినిమాలో నుంచి పెహ్లీ భీమే అనే సాంగ్ అయితే రాబోతుంది. మరి ఈ పాటను విశాల్ మిశ్రా గారు మరియు రాజశేఖర్ గారు అయితే పాడేశారనమాట. ఏమాత్రం ఆలస్యం లేకుండా ఈ సూపర్ హిట్ సాంగ్ అయితే మీకోసం వచ్చేస్తుంది. లిజనర్స్ ఎంజాయ్.

0: కేవైసీ అప్డేట్ కాకపోతే అకౌంట్ బ్లాక్ అవుతుందని మెసేజ్ వచ్చిందా? అది నిజం కాదు, సైబర్ నేరగాళ్ల మాయ. వెంటనే మీ బ్యాంక్ శాఖను సంప్రదించండి.
1: డబ్బులు పంపడానికి స్కానింగ్ అవసరం.

డబ్బులు రావడానికి స్కాన్ చేయాల్సిన పనిలేదు. క్యూఆర్ కోడ్ స్కాన్ చేసేటప్పుడు జాగ్రత్త. సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజు షోరూం, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి.

0: హాస్పిటల్స్, భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్ నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
1: మీ కట్టడాల స్వరూపానికి మెరుగైన అనుభూతినిచ్చే టైల్స్, అంజనీ టైల్స్.
2: వినూత్నమైన రంగులు, అద్భుతమైన డిజైన్స్, అన్ని కాలాలకి అనువుగా అందరికీ అందుబాటులో ఉన్నవి అంజనీ టైల్స్.
3: అద్భుతమైన నైపుణ్యాలతో టైల్స్ తయారీలో ముందంజలో ఉంది అంజనీ టైల్స్.
1: అత్యాధునిక టెక్నాలజీతో, అంతర్జాతీయ ప్రమాణాలతో గ్లేజ్డ్ విట్రిఫైడ్ టైల్స్ రూపకల్పనలో అగ్రగామి సంస్థ అంజనీ టైల్స్.
3: గ్లాసీ ఫినిష్, గ్లాసీ ఫినిష్ బుక్ మ్యాచ్, 3D గ్లాసీ ఫినిష్, మ్యాచ్ ఫినిష్, మ్యాచ్ వుడ్ ఫినిష్, విట్రిఫైడ్ టైల్స్, అన్ని సైజులలో తయారీ మా ప్రత్యేకత.
1: డ్యూయల్ స్టెప్ క్వాలిటీ కంట్రోల్ ప్రాసెస్ తో పాటు ప్రత్యేకమైన ప్రొడక్ట్ క్వాలిటీ టీమ్ పర్యవేక్షణలో తయారైన టైల్స్ అంజనీ టైల్స్.
2: ఆహ్లాదం, ఆకర్షణీయం, అంజనీ టైల్స్ సొంతం.
1: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
2: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
1: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
2: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
1: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
2: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
1: ఫోన్ 7996079666.
4: ఓకే లిజనర్స్, ఒక మంచి సాంగ్ అయితే వినేసాం కదా. సో బ్యాక్ టు తెలుగు. ఇప్పుడైతే మన ప్రోగ్రామ్ లో మంచి తెలుగు సాంగ్ రాబోతుంది, అండ్ అదొచ్చేసి లవ్ టుడే మూవీలో నుంచి పిల్ల పాడేసావే. మరి ఈ పాటను యువన్ శంకర్ రాజా గారు అయితే పాడేశారు అనమాట. ఏమాత్రం ఆలస్యం లేకుండా ఈ సుభహిత్ సాంగ్ అయితే మీకోసం వచ్చేస్తుంది. విని ఆనందించండి.

0: విష్ణు దంత వైద్య కళాశాల డిపార్ట్మెంట్ ఆఫ్ పెడోడాంటిక్స్ మరియు ప్రివెంటివ్ డెంటిస్ట్రీ వారి ఆధ్వర్యంలో
1: ప్రతి మంగళ మరియు శనివారాల్లో విష్ణు దంత వైద్య కళాశాల పిల్లల దంత వైద్య విభాగం నందు చిన్నారులకు ఉచిత దంత వైద్య సేవలు అందించబడును.
0: కావున తల్లిదండ్రులు మీ పిల్లల నోటి సంబంధిత వ్యాధులను నివారించడానికి ఈ సేవలు వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: ఓకే లిజనర్స్, ఒక మంచి సాంగ్ అయితే వినేసాం కదా. ఇప్పుడు మన ప్రోగ్రామ్ లో నెక్స్ట్ ఒక హిందీ సాంగ్ రాబోతుంది, అండ్ అదొచ్చేసి ఒక మంచి ఎమోషనల్ మూవీలోని ఎమోషనల్ సాంగ్ అన్నమాట. చిచ్చారే మూవీలోంచి ఖేరియత్ అనే సాంగ్ రాబోతుంది. ఈ పాటను ప్రీతం గారు పాడారు. మరి ఏమాత్రం ఆలస్యం లేకుండా ఈ శుభహిత్ సాంగ్ అయితే మీకోసం వచ్చేస్తుంది. లిజన్ ఇట్ అండ్ ఎంజాయ్.

0: సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల్ స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703334122.
1: డిజిటల్ అరెస్ట్ పేరుతో ఎవరైనా భయపెడుతున్నారా? గుర్తుంచుకోండి, పోలీసులు వీడియో కాల్లో మిమ్మల్ని అరెస్టు చేయరు. భయపడకండి, పోలీసులను ఆశ్రయించండి.
2: ఓకే లిజనర్స్, ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేసాం కదా, మరి ఇప్పుడు టైమ్ ఫర్ అ సస్పెన్స్ సాంగ్. ఎస్, ఇప్పుడు మీకోసం ఒక మంచి సస్పెన్స్ సాంగ్ రాబోతుంది, అండ్ సస్పెన్స్ తమిళ సాంగ్ రాబోతుంది. ఏమాత్రం ఆలస్యం లేకుండా వినండి మరియు ఆనందించండి.

0: వెనిలా ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెనిలా ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెనిలా ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
1: లిజనర్స్, ఒక చక్కటి సాంగ్ అయితే వినేశారు కదా. మరి ఇప్పుడు మన ప్రోగ్రామ్ లో నెక్స్ట్ ఒక మంచి సాంగ్ రాబోతుంది. ఎప్పుడు ట్రెండింగ్, ఎప్పుడు రీసెంట్, ఎప్పుడు కొత్త పాటలైనా అప్పుడప్పుడు పాత పాటలు కూడా వినాలి. పాత పాటల్లో కూడా సెలెక్ట్ చేసి మీకోసం ఒక మంచి సాంగ్ తీసుకొచ్చేసాను. అండ్ అదొచ్చేసి ఘర్షణ మూవీలో నుంచి చెలియా చెలియా. మరి ఈ పాటను కేకే గారు మరియు సుచిత్ర గారు అయితే కలిసి పాడేశారనమాట. ఏమాత్రం ఆలస్యం లేకుండా ఈ ఓల్డ్ అండ్ బ్యూటిఫుల్ సాంగ్ అయితే మీకోసం వచ్చేస్తుంది. లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్.

0: प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी के नेतृत्व में मिनिस्ट्री ऑफ एजुकेशन गवर्नमेंट ऑफ इंडिया का एक फ्लैगशिप इनिशिएटिव भारत इनोवेट्स 2026, जिसमें हेल्थ केयर और एआई से लेकर एग्रीकल्चर और सेमीकंडक्टर्स तक 13 सेक्टर्स के 120 स्टार्टअप्स 14 से 16 जून तक नीस फ्रांस में अपनी इनोवेशन और एंटरप्रेन्योरियल क्षमताओं का प्रदर्शन करेंगे। भारत इनोवेट्स 2026, भारत में निर्मित, विश्व के लिए तैयार।
1: विनायका मल्टी स्पेशलिटी हॉस्पिटल, डॉक्टर CVRS गजपति राजु सागिराजु, PDCC सर्जिकल गैस्ट्रो एंट्रोलॉजिस्ट लैप्रोस्कोपिक सर्जन, डॉक्टर GN दिव्यतेजा सागिराजु, MS OBG गायनिक एंड लैप्रोस्कोपिक सर्जन,
2: डॉक्टर PDM स्वरूप MD जनरल मेडिसिन,
1: डॉक्टर लक्ष्मी चंदना यूरोलॉजिस्ट यूरो गायनेकोलॉजिस्ट, डॉक्टर G फणींद्र गिरिनाथ MD पीडियाट्रिक्स,
2: डॉक्टर S पूर्णचंद MD इंटरवेंशनल पल्मोनोलॉजिस्ट इमरजेंसी क्रिटिकल केयर टीम, डॉक्टर P प्रवीण MS आर्थोपेडिक्स।
1: వినాయకా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం।
3: ఓకే లిజనర్స్, ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేసాం కదా। ఇప్పుడు మన ప్రోగ్రామ్ లో నెక్స్ట్ హిందీ సాంగ్ రాబోతుంది, అండ్ అది వచ్చేసి రాంజన మూవీలో నుంచి రాంజన సాంగ్ అనమాట। ఈ పాటను AR రెహమాన్ గారు మరియు జస్విందర్ సింగ్ గారు అయితే కలిసి పాడేశారు। ఏం మాత్రం ఆలస్యం లేకుండా ఈ శుభహిత్ సాంగ్ అయితే మీకు

0: అపరిచిత వ్యక్తులు పంపే ఏపీకే ఫైల్స్ ఇన్స్టాల్ చేయకండి. మీ ఫోన్ మీ నియంత్రణ తప్పుతుంది. బ్యాంక్ ఆఫ్ బరోడా, భీమవరం.
1: మీ సొంతింటికలను సాకారం చేసుకోండి.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా హోమ్ లోన్స్, కార్ లోన్స్, ఎడ్యుకేషనల్ లోన్స్,
1: హోమ్ లోన్స్ పై అతి తక్కువ వడ్డీ రేటు 7.45% నుండి ప్రారంభం.
0: ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జీలు లేకుండా 3 లక్షల రూపాయల వరకు అతి తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్ సదుపాయం.
1: 1 గ్రాము బంగారానికి 10,000 రూపాయల వరకు ఇవ్వబడను.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డ్ అండ్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్. ఫిక్స్డ్ డిపాజిట్స్ పై 555 రోజులకు 6.75% వడ్డీ.
1: సీనియర్ సిటిజన్స్ కి 7.25% వడ్డీ.
0: ట్రస్టెడ్ లెగసీ, స్ట్రాంగర్ ఫ్యూచర్.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా, ఫస్ట్ ఫ్లోర్ నాగరాజ్ మాల్ ఆపోజిట్ అక్షర స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, చిన్నమిరం, భీమవరం.
0: ఫోన్ 0

0: விஜய் கேஸ்ட்ரோஎண்ட்ரோலஜி அண்ட் லிவர் ஹாஸ்பிடல், பீமவரம். டாக்டர் விஜயானந்த் குமார் வேகிராஜு, எம்டி டிஎம் கேஸ்ட்ரோஎண்ட்ரோலஜி గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు రెండు అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ఈఆర్సీపీ, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, పిహెచ్ ఇంపిడెన్స్, హెచ్ పైలరీ ఇవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, సెకండ్ ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2, సెల్ 8665-58773.
1: శ్రీ గాయత్రి ఒకేషనల్ జూనియర్ కాలేజ్, కోర్సులు నర్సింగ్, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, డిఎంఎల్టీ, డిఏఎన్ఎస్, జిఎన్ఎం, డిఓఏ, బిఎస్సీ నర్సింగ్ కోర్సెస్ కలవు. ఉచిత హాస్టల్ వసతి కలదు. తల్లికి వందనం పథకం వర్తించును. కొత్త బస్టాండ్ దగ్గర ఓవర్ బ్రిడ్జ్ ప్రక్కన, భీమవరం 1. శ్రీనివాస్ తెన్నేటి కరస్పాండెంట్, విరించి తెన్నేటి డైరెక్టర్.
2: మరి ఇందాకే చెప్పా కదా, సాడ్లీ మన ప్రోగ్రామ్ లో లాస్ట్ వచ్చేసిందని. ఇదండి మరి ఈరోజు థీమ్ మార్. తిరిగి ప్రసారం అయ్యే థీమ్ మార్ లో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్ టు రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్ మీ ఆర్జే జాను.
3: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల, వీరమ్మ పార్క్ ఎదురుగా, భీమవరం 1. పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు, మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్, ఎంబీబీఎస్, ఎండి పీడియాట్రిక్స్. జ్వరం, జలుబు, దగ్గు, ఆయాసం, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, ఫిట్స్, చర్మ సమస్యలు, విరోచనాలు, ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్, నెబులైజర్, మల్టీపారామా మానిటర్స్, ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల, వీరమ్మ పార్క్ ఎదురుగా, భీమవరం 1. సెల్ నంబర్ 6304327391.

ఇప్పుడు సమయం 8 గంటలకు కావస్తోంది. ఇంతటితో ఈనాటి మా ప్రసారాలు సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6 గంటలకు ప్రసారమయ్యే కార్యక్రమాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారాలతో మీ రేడియో విష్ణు 90.4.

వస్తోంది. ఇంతటితో ఈనాటి మా ప్రసారాలు సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6 గంటలకు ప్రసారమయ్యే కార్యక్రమాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారాలతో మీ రేడియో విష్ణు 90.4.

వస్తోంది. ఇంతటితో ఈనాటి మా ప్రసారాలు సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6 గంటలకు ప్రసారమయ్యే కార్యక్రమాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారాలతో మీ రేడియో విష్ణు 90.4.